ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 8వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 30వ తేదీ ఆదివారం. 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎంపై ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్పై ఇయలటి ప్రసారాలు ప్రారంభం. ఆకాశవాణి సమయం 5:55 దాటి 43 సెకండ్లు అవుతున్నది.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 6 గంటలు అవుతున్నది. మరికొంచేసేపట్లో హిందీలో వార్తలు, అట్లనే 6:05 నిమిషాలకు ఇంగ్లీష్లో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

ప్రార్థన కార్యక్రమంలో శ్రీ భద్రాచల రామదాస్ కీర్తనలు వింటున్నారు. ఇప్పుడు మరో కీర్తన పాడినది డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ.

ఇప్పుడు దాకా మీరు శ్రీ భద్రాచల రామదాసు కీర్తనలను విన్నారు. పాడి వినిపించింది డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. పాడినది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి.

ఇప్పటిదాకా మీరు క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. ఇంతటితో ఈయనటి ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. తిరిగి రేపు పొద్దుగల 6:10 ప్రసారమయ్యే ప్రార్థనల శివగానామృతం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా. ఇయ్యాలటి కార్యక్రమాలు ఇప్పటి సంద అయితే 11:00 ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ప్రసంగాలు, పరిచయాలు, ముచ్చట్లు, ప్రత్యేక కార్యక్రమాలు, కథా కథంబం, సినీ జానపద సంగీతం, ఇట్లా తీరొక్క కార్యక్రమాలతో ఇలా మిమ్మల్ని అలరించబోతున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా. ముందుగా ఇలాంటి ప్రత్యేక ప్రసార అంశం తెలుసుకుందాం. ఈ రోజు 11:00 మన్ కీ బాత్ గౌరవ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను రేడియో ద్వారా దేశ ప్రజలతో పంచుకునే కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఆ వెంటనే మన్ కీ బాత్ కార్యక్రమ తెలుగు అనువాదం మనసులోని మాట కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఇదే మనసులోని మాట కార్యక్రమం మరొకసారి 8:00 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఇది ఇలాంటి ప్రత్యేక ప్రసారాంశం. ఇప్పటిరంగానే ఈ పొద్దుగల 7:15 అంబటాల సంగతుల కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో పూలాజీ బాబా జీవిత చరిత్ర ఉపదేశాలను గురించి బలాడ్ జ్ఞానోబా ప్రసంగం వింటారు. ఆధ్యాత్మిక గురువు సద్గురు పూలాజీ బాబా జయంతి సందర్భంగా నూరలీ వినిపించే ఉర్దూ కవితలు, ఇంకా చట్టబద్దమైన సురక్షితమైన గల్ఫ్ వలసలకు కావలసిందేమిటి, ఎన్ఆర్ఐ సలహా సంఘం సభ్యుడు స్వదేశ్ పరీక పండ్ల ప్రసంగం ప్రసారమవుతుంది ఇయలటి అంబటాల సంగతుల కార్యక్రమంలో. ఇక 8:30 పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే ఈ కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 24వ భాగంలో మాస్టర్ కృష్ణారావు గురించిన విశేషాలింటారు. ఇక పొజ్జామట్ల 5:30 సంబురం చిన్నపిల్లల కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని లింగాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం ఇంటరు. 6:20 పల్లె పదాలు జానపద సంగీత కార్యక్రమంలో తాంసీ మండలం

జామిడి గ్రామానికి చెందిన మలపతి భూమయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు మొదటి భాగం, తలమడుగు మండలం సాయిలింగి గ్రామానికి చెందిన సూకంటి గంగమ్మ బృందం పాడిన చిలుమయ్య తత్వాలు ప్రసారమవుతాయి. రాత్రి 7:30కి ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో పశువుల్లో చూడి నిర్ధారణ ప్రాముఖ్యత గురించి పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్తో ముచ్చట, అదైనాక సమగ్ర వ్యవసాయ విధానం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో ముచ్చట ప్రసారమవుతుంది. రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపుటి నుంచి దొంగలు దొంగలు కథింటారు రచయిత పెద్దింటి అశోక్ కుమార్ కంఠంలో. 10 రేడియో మాణిక్యాలు అపురూపమైన పాత రేడియో కార్యక్రమాలను వినిపించే ఈ కార్యక్రమంలో భాగ్యనగరం నాటకం మొదటి భాగం ప్రసారమవుతుంది. ఇవి ఈ కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6:45 కావస్తున్నది. మరికొంచెంసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, అవైనాక 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ప్రధానాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలకు డ్రోన్లను వినియోగించడం విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. సాంకేతికత ప్రజల జీవితాలను మార్చినప్పుడే దానికి సార్థకత ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రహదారి సౌకర్యాలు పరిమితంగా ఉన్న మారుమూల ప్రాంతాల నుంచి డ్రోన్ల ద్వారా రక్త నమూనాలు సేకరించడం, అత్యవసర మందులను వేగంగా చేరవేయటం వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో అత్యవసర చికిత్సకు అవసరమైన మందులు, వైద్య సామగ్రిని డ్రోన్ల ద్వారా తరలించేందుకు చేపట్టిన ప్రాజెక్టును ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు వైద్య విభాగాలతో అనుసంధానించి సమర్థంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. డ్రోన్ ఆధారిత వైద్య సేవలను మరింత వ్యవస్థీకృతం చేయడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ప్రతినిధి బృందం హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని నిన్న కలిసి చిన్న నీటిపారుదల వ్యవస్థపై నివేదిక అందజేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా వ్యవసాయ విధానాలను రూపొందించాలని, సంప్రదాయ పంటలతో పాటు అధిక ఆదాయం వచ్చే ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. రైతులను సంఘటితం చేసి మార్కెటింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులకు మెరుగైన అవకాశాలు కల్పించేలా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. రాబోయే 20 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు నగరంలో 48 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న 4.5 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్ అభివృద్ది పనులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇన్నర్ రింగ్ రోడ్తో పల్నాడు జిల్లాకు అమరావతితో అనుసంధానం ఏర్పడుతుందని పేర్కొంటూ,
1: ఈ ఎండైన్ దగ్గర నుంచి కొత్తగా వచ్చేటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జి అది దాటుకొని పేరేచెర్ల జంక్షన్ వరకు చేయాలి. చేసినప్పుడు అప్పుడు పల్నాడు నుంచి వచ్చే వాళ్ళందరికీ డైరెక్ట్ గా ఇన్నర్ రింగ్ రోడ్ కంప్లీట్ గా అమరావతిని కనెక్ట్ చేస్తుంది. దీనికి అడిషనల్ గా ఇంకొక దాదాపు 15 నుంచి 20 కోట్ల ఎక్స్టిమేషన్ అడిషనల్ అవుతుంది. తీర గత 5-6 నెలల్లోనే కొత్త అపార్ట్మెంట్స్ ఇవన్నీ వస్తా ఉన్నాయి. డెవలప్మెంట్ బాగా జరుగుతా ఉంది. 2-3 సంవత్సరాల తర్వాత ఇక్కడ కట్టేటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ వల్ల కార్పొరేషన్ కూడా ఇన్కమ్ పెరుగుతుంది. అద్భుతమైనటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ ని కంప్లీట్ చేస్తాం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాను.
0: గ్రంథాలకే పరిమితమైన తెలుగును ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి గిడుగు వెంకట రామమూర్తి పంతులని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. కందుకూరి, గురజాడ, గిడుగుల కృషి ఫలితంగానే వ్యావహారిక భాషా ఉద్యమం రూపుదిద్దుకుందని తెలిపారు. విజయవాడ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గిడుగు వెంకట రామమూర్తి పంతులు 163వ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం వేడుకలు నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్ 19 మంది ప్రముఖులకు తెలుగు భాషా పురస్కారాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రతి జిల్లాలో వ్యావహారిక భాషా సంఘాల ఏర్పాటుకు సాంస్కృతిక శాఖ తరపున పూర్తిగా సహకారం ఉంటుందన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అధికార భాషా సంఘం చైర్మన్ కు సూచించారు. నీట్ పీజీ పరీక్ష ఈరోజు నిర్వహిస్తున్నారు. ఇందుకు జాతీయ వైద్య పరీక్షల బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఒకే షిఫ్టులో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో జరగనున్న ఈ పరీక్షకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష జరగనుండగా ఉదయం 7 గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 జిల్లాల్లోని 76 కేంద్రాల్లో 18,700 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నంద్యాల జిల్లా బనగాలపల్లె పరిధిలో త్రాగునీటి అవసరాల కోసం అవుకు రిజర్వాయర్కు శ్రీశైలం కుడికాల్వ ద్వారా వారం రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులతో నిన్న నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఈరోజు సాయంత్రం నుంచి వారం రోజుల పాటు గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్కు నీటిని విడుదల చేస్తామని చెప్పారు. ఈ నీటిని కేవలం త్రాగునీటి అవసరాలకే విడుదల చేస్తున్నామని, రైతులు ఎవరూ పంటలు వేయవద్దని మంత్రి పేర్కొంటూ,
2: మీరు దయచేసి ఎస్ఆర్బీసీలో నీళ్లు వస్తున్నాయి అని పొరపాటున కింద మీరు ఎక్కడైనా పంటలు వేసుకోవడం కానీ ఇంకోటి కానీ చేస్తే నష్టపోతారు. ఈ ఎల్నినో ప్రభావంతోనే మనకు అన్ని కూడా కష్టాలు వచ్చాయి. ఉండేటువంటి నీటిని మనం అంతా కూడా చాలా పొదుపుగా వాడుకోవాలి. దయచేసి అక్కడ ఉండేటువంటి రైతులు వారం రోజులు మాత్రమే నీరు వస్తుందని గ్రహించి పంటలు వేసుకోవద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. ఎప్పుడైతే మనకి గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అవుతుంది, ఆ బోర్ల ద్వారా ఉండేటువంటి పొలాలు కూడా కొద్దిగా ఇబ్బందులు లేకుండా పోతాయి. కాబట్టి ఖచ్చితంగా
0: అభివృద్ధి పనులకు ఆమోదం లభించిన 4 నెలల్లోగా పనులు ప్రారంభం కాకపోతే పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం ఎంపీ ల్యాడ్స్ నిధులను ఇతర పనులకు తక్షణమే మళ్లించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం నిధుల వినియోగంపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంట్రాక్ట్ సంస్థలకు నిర్దిష్ట కాలపరిమితిని విధించి పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జల్జీవన్ మిషన్ పనుల పురోగతిపై ప్రతి 2 వారాలకు ఒకసారి స్థానిక శాసనసభ్యులకు సమాచారం అందించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనుల వేగాన్ని పెంచి నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ క్రీడా సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిట్నెస్ అండ్ వెల్నెస్ సెంటర్ను సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు అహం తేమ్ శాంతాసింగ్ నిన్న ప్రారంభించారు. ఈ కేంద్రంలో పురుషులు మహిళలకు ప్రత్యేకంగా వ్యాయామశాలలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అహం తేమ్ శాంతాసింగ్ మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన జీవన శైలికి శారీరక మానసిక దృఢత్వం ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులు సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉత్సాహభరితమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. జాతీయ క్రీడా దినోత్సవాల వేడుకల్లో భాగంగా పురుషుల డబుల్స్ మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం

0: దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలపై అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించి ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలికపాటి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలకు డ్రోన్లను వినియోగించడం విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. प्रधानमंत्री नरेंद्र मोदी अद्य उज्बेकिस्तान देशस्य राष्ट्रपतिना शावकत मिर्जियोयेव इत्यनेन सह द्वैपाक्षिकं वार्तालापं करिष्यति. उभौ नेतारौ राष्ट्रपति प्रासादे व्यापार निवेशः, रक्षा, डिजिटल संपर्कः, ऊर्जा, शिक्षा, जनानां संबंधादिषु क्षेत्रेषु सहकारस्य समीक्षां करिष्यतः. अद्य प्रधानमंत्री नरेंद्र मोदी सर्वप्रथमं उज्बेकिस्तान देशस्य योग संघेन आयोजिते योग कार्यक्रमे भागं ग्रहीष्यति. ततः परं सः उज्बेकिस्तानस्य राष्ट्रपतिना शावकत मिर्जियोयेव इत्यस्य प्रासादं गमिष्यति, यत्र उभौ द्वैपाक्षिकोपवेशनं करिष्यतः. बुधवासरे आगतायाः आकस्मिक जलाप्लावन दुर्घटनायाः अनन्तरं नेपाल देशे अद्य पर्यन्तं 80% यावत् भारतीयाः नागरिकाः रक्षिताः इति विदेश मन्त्रालयः अवदत्. सामाजिकान्तर्जालीये पटले विदेश मन्त्रालयस्य प्रवक्ता रणधीर जायसवालः अवदत् यत् पूर्वं सम्पर्करहितैः प्रायः 50 भारतीयैः सह पुनः सम्पर्कः स्थापितः. मन्त्रालयः अवदत् यत् 75-200 यावत् भारतीयाः नागरिकाः लुप्ताः इति कथ्यते. भारतीयमूलस्य प्रायः 28% यावत् जनाः अपि लुप्ताः सन्ति. स्थानीय प्रशासनस्य अनुसारं गतदिनेषु चीनदेशात् 98-500 यावत् भारतीयाः नागरिकाः नेपालदेशम् आगतवन्तः. अत्रान्तरे चीनदेशात् अद्यापि निर्गन्तुं 900 भारतीयाः नागरिकाः सुरक्षिताः सन्ति. बीजिङ्ग्नगरे भारतीयदूतावासः प्रत्यक्षतया अथवा स्थानीय प्रशासनस्य माध्यमेन सह तैः सह सम्पर्करतः अस्ति. मन्त्रालयः अग्रे अवदत् यत् भारतसर्वकारः जलाप्लावनेन पीडितानां शीघ्ररक्षणार्थं साहाय्यार्थं च नेपाली चीनी अधिकारिभिः सह निकटसमन्वयेन कार्यं कुर्वन् अस्ति. विदेशमन्त्रालये 24-होरा नियन्त्रणकक्षः स्थापितः अस्ति, तथा च काठमाण्डु बीजिङ्ग् नगरयोः भारतीयदूतावासयोः सहायिका सेवाः प्रचलन्ति. अत्रान्तरे विदेशमन्त्री डॉ एस जयशंकरः अवदत् यत् 11-टन भारयुक्तेन चतुर्थं विमानं C-130J हर्क्युलिस इति अद्य काठमाण्डुनगरं प्रति प्रस्थितम्. प्रधानमंत्री नरेंद्र मोदी अद्य प्रातः 11 आकाशवाणीतः मन की बात इति कार्यक्रमे स्वीयं मनोगतं प्रकटयिष्यति. मासिकस्य अस्य आकाशवाणी कार्यक्रमस्य एतत्

0: सप्तत्रिंशोत्तरैकशततमं संस्करणं भविष्यति। आकाशवाण्याः दूरदर्शनस्य च सर्वाभिः वाहिनीभिः अस्य कार्यक्रमस्य प्रसारणं भविष्यति। अयं हि कार्यक्रमः आकाशवाणी वार्ता विभागस्य अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अपि च न्यूज ऑन एआईआर इति चलदूरभाषीये तन्त्रांशे अपि उपलब्धौ भविष्यति। आकाशवाणी दूरदर्शन वार्ता प्रधानमंत्री कार्यालय सूचना प्रसारण कार्यालयानां यूट्यूब वाहिनीभिः अपि अस्य कार्यक्रमस्य साक्षात् प्रसारणं भविष्यति। हिंदी भाषायां प्रसारणस्य पश्चात् अस्य प्रसारणं आकाशवाण्याः क्षेत्रीयासु भाषासु अपि भविष्यति। भारत ऋतु विभागेन आगामी दिनद्वयोः ओडिशा राज्ये अतिवृष्ट्यै रक्तवर्णीया संचेतना प्रसारिता। अद्य अरुणाचल प्रदेशस्य असम राज्यस्य मेघालयस्य छत्तीसगढ़स्य गांगेय पश्चिम बंगालस्य च केषुचित् स्थानेषु अपि प्रचंड वृष्टिः भविष्यति इति ऋतु विभागेन पूर्वानुमानं प्रकटितम्। अद्य बिहार पूर्वी मध्य प्रदेश पूर्वी उत्तर प्रदेश झारखंड नागालैंड मणिपुर मिजोरम त्रिपुरा उपहिमालय पश्चिम बंगाल सिक्किम उत्तराखंड विदर्भ इत्येतेषु स्थानेषु अपि अतिवृष्टेः संभावना अस्ति। महिला क्रिकेट क्रीडायां भारतम् अद्य दुबई अंतर्राष्ट्रीय क्रिकेट क्रीडांगणे थाईलैंड देशस्य विरुद्धं स्वस्य विंशतिं प्रति विंशति एशिया कप इत्यभियानस्य आरंभं करिष्यति इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्रं निजामाबाद जिल्ला समग्र निवेदिक వింటారు। నివేదికను అందించారు శ్రీ డి రాజకుమార్।
2: పేదల సొంతింటి కలను సాకారం చేసి వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలో ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించి గృహ నిర్మాణ పనులను పరిశీలించారు. హైదరాబాద్ తరహాలో నిజామాబాద్ లోనూ మోడల్ ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తామని తెలియజేశారు. దీనికోసం నాగారం నిర్మితి కేంద్రం వద్ద స్థలాన్ని పరిశీలించిన మంత్రి వారం రోజుల్లో పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో 400 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయి పత్రాలను పంపిణీ చేశారు. నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేసి రాష్టంలోనే ఆదర్శంగా నిలపాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని శాసనమండలి సభ్యుడు టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాష్టంలో అత్యధికంగా ఇందిరమ్మ ఇల్లు నిజామాబాద్ కే మంజూరు చేశామని తెలిపారు. హైదరాబాద్ తరహాలో నిజామాబాద్ లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఇందిరమ్మ టవర్స్ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆర్మూర్ లో పామాయిల్ పరిశ్రమ రాబోతుందని వ్యవసాయ రంగంలో నిజామాబాద్ రాష్టంలోనే మేటి జిల్లాగా నిలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. కుంభమేళ తరహాలో గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. నవీపేట మండలం యంచాలో పుష్కర ఘాట్ నిర్మాణానికి నిధులు మంజూరైన నేపథ్యంలో అధికారులతో కలిసి అనువైన స్థలాన్ని పరిశీలించారు. యంచాకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ప్రణాళికబద్దంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసి ందుకు సమన్వయంతో పనిచేయాలని టీపీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. ఈ మేరకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కతో కలిసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ పీఏసీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బూత్ స్థాయి కమిటీలను మరింత క్రియాశీలం చేసి ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. సర్దార్ సర్వాయ్ పాపన్న గౌడ్ కొనసాగించిన పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని నిజామాబాద్ అదనపు కలెక్టర్ భుజంగరావు పిలుపునిచ్చారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వినాయక నగర్ లోని పాపన్న గౌడ్ విగ్రహానికి ఇతర అధికారులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. లింగ నిర్ధారణ చేసి భ్రూణ హత్యలకు పాల్పడడం క్షమించరాని నేరమని నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ కేంద్రాలపై కేసులు నమోదు చేసి అవసరమైతే సీజ్ చేయాలని పేర్కొన్నారు. కలెక్టరేట్ లో పీసీపీ ఎన్డీటీ చట్టంపై నిర్వహించిన జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ గర్భిణీల వివరాలను పక్కాగా నమోదు చేయాలని సూచించారు. దివ్యాంగుల సంక్షేమానికి మరింత సహకారం అందించాలని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కోరారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి నియోజకవర్గంలోని దివ్యాంగుల సంక్షేమం సాధికారతపై చేపట్టాల్సిన చర్యలపై విన్నవించారు. విద్య సమాజంలోని అసమానతలను తరిమికుంటే పదునైన ఆయుధమని అన్నాబాబు సాటే నిరూపించారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. అన్నాబాబు సాటే జయంతి వారోత్సవాల్లో భాగంగా నగరంలోని చంద్ర చంద్రశేఖర్ నగర్ కాలనీ చౌరస్తాలో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోని పూడికను తొలగించి ఎస్ఆర్ఎస్పీ నీటి నిల్వ

0: సామర్థ్యాన్ని పెంచడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మెండోర మండలం పోచంపాడులోని శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్ ను మంత్రులు శ్రీధర్బాబు, వివేక్ వెంకటస్వామితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహం, రిజర్వాయర్ నీటి మట్టాన్ని అధికారులు మంత్రులకు వివరించారు. గత మూడేళ్లతో పోలిస్తే ఎస్ఆర్ఎస్పీలో నీటి నిల్వలు ఈ ఏడాది కొంత తక్కువ మేరే ఉన్నాయని, ఆయకట్టు రైతులు ఈ విషయాన్ని గమనించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పరిపాలన ఆర్థిక అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను ఎంపీ ధర్మపురి అరవింద్ కోరారు. ఈ మేరకు న్యూఢిల్లీలో నిజామాబాద్ రైల్వే అభివృద్దిపై కేంద్ర మంత్రితో మర్యాద పూర్వకంగా సమావేశమై పెండింగ్ లో ఉన్న రైల్వే అభివృద్ది ప్రాజెక్టులు, కొత్త ప్రతిపాదనలపై చర్చించారు. నవీపేట రైల్వే క్రాసింగ్ వద్ద ఆర్ఓబీ, డిచ్పల్లి రైల్వే క్రాసింగ్ వద్ద ఆర్యుబీ నిర్మాణానికి ఆమోదం తెలపాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. ప్రతిపాదనలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు ఎంపీ తెలియజేశారు. నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత ఉండేలా చూడటంతో పాటు భూగర్భ జలాల పెంపు కోసం జలసిరి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అదనపు కలెక్టర్ వి భుజంగరావు అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు ప్రతి గ్రామంలో జలసిరి కార్యక్రమాలను విస్తృత స్థాయిలో అమలు చేయాలని సూచించారు. దీనికోసం మండల స్థాయిలో గ్రామ సభలు నిర్వహించి ప్రజల్లో జల సంరక్షణపై అవగాహన కల్పించాలని సూచించారు. వీవీజీ రామ్జీ పథకం కింద ఇంకుడు గుంతలు, పంట కుంటలు, బోరుబావుల రీఛార్జ్ పనులు చేపట్టి ఉపాధి హామీ కూలీలకు విస్తృతంగా పని కల్పించాలని పేర్కొన్నారు.
1: ఇంతవరకు నిజామాబాద్ జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు శ్రీ డి రాజ్ కుమార్. జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్లో ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 675కి చేరుకుంది. తాజాగా వరదలు వచ్చే ప్రమాదం ఉందని నేపాల్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం 137వ సంచిక ఈరోజు ఆకాశవాణి ద్వారా ప్రసారం అవుతుంది. మహిళల T20 ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు తన తొలి మ్యాచ్లో ఈవేళ దుబాయ్లో థాయిలాండ్తో తలపడుతుంది. ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్లో ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తాష్కెంట్లోని అధ్యక్ష భవనంలో ఇద్దరు నాయకులు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాలపై ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షిస్తారు. ఈరోజు ఉజ్బెకిస్తాన్ యోగా ఫెడరేషన్ నిర్వహించే యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి ముందు పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన నేరుగా ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్ భవనానికి వెడతారు. రక్షణ రంగంలో ఇద్దరు దేశాల మధ్య సహకారం నిరంతరం పెరుగుతోంది. దీంతో పాటు గన్ల తవ్వకం, ముఖ్యంగా రేర్ ఎర్త్ మినరల్స్, బంగారం వంటి లోహాలు, ఇతర ఉపయోగకరమైన ఖనిజాలపై రెండు దేశాలు దృష్టి పెడతాయి. అలాగే వైద్య రంగం, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధి రంగాలతో పాటు కనెక్టివిటీకి సంబంధించిన కొత్త మార్గాలను అన్వేషించడం ఇద్దరు నాయకుల చర్చల్లో ప్రధాన అంశంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు రెండు దేశాల మధ్య కొన్ని కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం కూడా ఉంది. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 675కి చేరింది. కనీసం 320 మంది విదేశీ పౌరులతో సహా దాదాపు 2400 మంది ఆచూకీ లేకుండా పోయారు. కమ్యూనికేషన్ కోల్పోయిన 261 మంది విదేశీ పర్యాటకులతో సహా 4400 మందికి పైగా వ్యక్తులను రక్షించారు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 8 జిల్లాల నుంచి 675 మృతదేహాలను ఇంతవరకు వెలికి తీసినట్లు నేపాల్ పోలీసులు చెప్పారు. చిత్రవన్, నవల్పరాసి తూర్పు, నవల్పరాసి పశ్చిమ జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో మృతదేహాలు లభ్యమయ్యాయి. 15,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని క్షేత్రస్థాయిలో మోహరించారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి, సహాయ సామాగ్రిని అందించడానికి హెలికాప్టర్లు నిరంతరం చక్కర్లు కొడుతున్నాయి. తీవ్రంగా దెబ్బతిన్న రసూబా జిల్లాలో వర్షం, పొగమంచు కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన గాలింపు రక్షణ చర్యలు నిన్న తిరిగి ప్రారంభించినట్లు అధికారులు చెప్పారు. చైనా సరిహద్దు వైపు కూడా 7 మరణించారని, 550 మందికి పైగా గల్లంతయ్యారని చైనా అధికారులు వెల్లడించారు. వరద ప్రభావిత ప్రజల వెంటే ప్రభుత్వం ఉంటుందని, అందుబాటులో ఉన్న అన్ని ప్రభుత్వ వనరులను సమీకరించి ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడమే తమ తొలి ప్రాధాన్యమని నేపాల్ ప్రధానమంత్రి భలేంద్ర షా చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో

రక్షణ బృందాల్లో వైద్య సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నట్లు నేపాల్ విదేశాంగ మంత్రి షిషిర్ ఖనాల్ తెలియజేశారు. మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న కొన్ని ప్రాంతాన్ని చేరుకోవడం కష్టతరమవుతోందని అత్యవసర బృందాలు అంటున్నాయి. బోటీ కోషి నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కొత్తగా వరద హెచ్చరిక జారీ చేసింది. నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చింది. టిబెట్లో ఉద్భవించిన బోటికోషి వేగంగా ప్రవహించే ఒక హిమాలయ నది రసువా జిల్లాలో ఇటీవలి ఆకస్మిక వరదలు భారీ విధ్వంసాన్ని ఈ నది సృష్టించిన నేపథ్యంలో తాజా హెచ్చరిక జారీ అయింది. నేపాల్లో ఇంతవరకు 108 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సోషల్ మీడియా పోస్టులో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. అంతకుముందు కాంటాక్ట్ కోల్పోయిన సుమారు 50 మంది భారతీయ పౌరులతో తిరిగి కాంటాక్ట్ ఏర్పడిందని ఆయన వెల్లడించారు. 275 మంది భారతీయ పౌరులు అచ్చుకీ లేకుండా పోయారని, ఇతర జాతీయతలు కలిగి ఉన్న సుమారు 128 మంది భారతీయ సంతతి వ్యక్తులు కూడా గల్లంతై ఉన్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఖాట్మండు, బీజింగ్లో భారత రాయబార కార్యాలయాల్లో హెల్ప్ లైన్లు అందుబాటులో ఉన్నాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖలో కూడా 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 11 టన్నుల సహాయక సామగ్రితో కూడిన 4వ C-130J హెర్క్యులస్ విమానం నిన్న ఖాట్మండు వెళ్లిందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలియజేశారు. క్షేత్రస్థాయిలో మూల్యాంకనం చేసి పరిస్థితులను బట్టి ప్రత్యేక పరికరాలతో కూడిన 13 మంది సభ్యుల భారతీయ సైన్యానికి చెందిన టన్నెల్ రెస్క్యూ బృందాన్ని కూడా ఈ విమానం ద్వారా పంపించారు. అదనంగా మృతదేహాలను గుర్తించేందుకు DNA నమూనాల విశ్లేషణలో సహాయం చేసేందుకు 6 ఫోరెన్సిక్ బృందాలకు చెందిన 19 మంది సభ్యులు కూడా నేపాల్ వెళ్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. లక్నోలో 3 రోజుల పర్యటనలో భాగంగా చివరిదైన 3వ రోజు ఈవేళ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇండస్ట్రీ కాంక్లేవ్ ఉద్దేశించి ప్రసంగిస్తారు. పీఎం సేతు యోజన కింద ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి, ఆంటర్ప్రినర్షిప్, వృత్తి విద్యకు సంబంధించిన అంశాలపై సదస్సులో చర్చిస్తారు. కాంక్లేవ్ లో పాల్గొనడానికి ముందు రక్షణ మంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగాన్ని ఆలకిస్తారు. అలాగే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో లక్నో కంటోన్మెంట్ ప్రాంతంలో 101 కోట్ల రూపాయల విలువైన 12 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశీ ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. నెల నెల ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 137వ సంచిక. ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్, AIR న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో దీన్ని ప్రసారం చేస్తారు. అలాగే AIR న్యూస్, DD న్యూస్, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదాన్ని వినవచ్చు. రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదాన్ని పునః ప్రసారం చేస్తాం, శ్రోతలు గమనించగలరు. హిందుత్వ ప్రతి మానవుడి గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని గుర్తిస్తుందని, ఒకే సత్యానికి దారితీసే వివిధ మార్గాలను అంగీకరిస్తుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. న్యూయార్క్లో జరిగిన 1 వరల్డ్ 1 హ్యూమానిటీ మత నాయకుల సదస్సులో RSS సర్సంఘ్ చాలక్ పాల్గొన్నారు. భారతదేశంలో ముస్లింలకు చోటు ఉండకూడదని నమ్మే హిందూ హిందూ కాదని ఆయన స్పష్టం చేశారు. 2018లో ఢిల్లీలో జరిగిన ఒక ఉపన్యాస పరంపరలో ముస్లింలు అడిగిన ప్రశ్నకు తాను ఇదే సమాధానం ఇచ్చినట్లు భగవత్ గుర్తు చేసుకున్నారు. మతపరమైన వైవిధ్యాన్ని, ప్రతి వ్యక్తి సమాన విలువను అంగీకరించడం హిందువుగా గుర్తింపుకు అవసరమని ఆయన అన్నారు. తాను మతపరమైన పండితుడిని లేదా మతాధికారిని కానని, తన అనుభవం అంతా భారతీయ సమాజంలో క్షేత్రస్థాయిలో పనిచేయడం ద్వారాను మానవ జాతి ఐక్యతను గుర్తించే సుదీర్ఘ సంప్రదాయం నుంచి వచ్చిందని భాగవత్ చెప్పారు. ఈ ఏడాది జూలై నాటికి పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద 115 లక్షల హెక్టర్లకు పైగా సాగు భూమిని మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తెచ్చినట్లు ప్రభుత్వం తెలియజేసింది. వ్యవసాయ రంగంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, పొలం స్థాయిలో నీటిని సమర్థవంతంగా ఉపయోగించాలని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. 2006 జనవరిలో ఈ కార్యక్రమం సూక్ష్మ సేద్యం కోసం కేంద్రం ఆధ్వర్యంలో ఒక పథకంగా ప్రారంభమైంది. 2015-16 నుంచి 2021-22 వరకు దీన్ని అధికారికంగా పర్ డ్రాప్ మోర్ క్రాప్గా మార్చి ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనలో ప్రధాన భాగంగా అమలు చేశారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే శత జయంతి

0: వేడుకను ఉపరాష్ట్రపతి ఎస్సీపీ రాధాకృష్ణన్ నిన్న బెంగళూరులో ప్రారంభించారు. వికేంద్రీకరణ, త్రిసభ్య పాలన, బలమైన ఫెడరలిజం, లోకాయుక్త బలోపేతం కోసం నిలబడిన ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు రామకృష్ణ హెగ్డే అని ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. రామకృష్ణ హెగ్డే ప్రజల అధికారాన్ని ఒక విశ్వాసపాత్రమైన బాధ్యతగా భావించారని ఆయన పేర్కొన్నారు. గ్రామ సభలు, పంచాయతీల ద్వారా స్థానిక పాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని ఆయన విశ్వసించారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. టీ20 ఏషియా కప్ మహిళల క్రికెట్ టోర్నమెంట్ లో భారత జట్టు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ రోజు థాయిలాండ్ తో తన మొదటి మ్యాచ్ ఆడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. హర్మన్ ప్రీత్ కౌర్ భారత జట్టుకు నాయకత్వం వహిస్తుండగా స్మృతి మంధాన వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు. ఈ టోర్నమెంట్ చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన 5 ఎడిషన్లో 3 సార్లు విజేతగా నిలిచిన భారత్ అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. అయితే గత టీ20 ప్రపంచ కప్ లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన తర్వాత ఈ టోర్నమెంట్ లో పోటీలోకి సాగుతున్నారు. 8 జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నాయి. విశేషాలు మరొకసారి. ఉజ్బెకిస్తాన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 675కి చేరుకుంది. తాజాగా వరదలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం 137వ సంచిక ఈరోజు ఆకాశవాణి ద్వారా ప్రసారం అవుతుంది. మహిళల టీ20 ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భారత్ తొలి మ్యాచ్ లో థాయిలాండ్ తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. అంబటాల సంగతులు, విజ్ఞానం, చైతన్యం, సమాచారం అందించే కార్యక్రమం ఇయలటి కార్యక్రమంలో పూలాజీ బాబా జీవిత చరిత్ర, ఉపదేశాలను గురించి బాలాడ్ జ్ఞానోబా ప్రసంగం, నూర్ అలీ గాదియా వినిపించే ఉర్దూ కవితలు, చట్టబద్ధమైన సురక్షితమైన గల్ఫ్ వలసలకు కావలసింది ఏమిటి, ఎన్ఆర్ఐ సలహా సంఘం సభ్యుడు స్వదేశ్ పరిగిపాండ్ల ప్రసంగం ప్రసారమవుతుంది. తెలుగు పంచాంగం ప్రకారం స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణయానం వర్ష ఋతువు శ్రావణమాసం బహుళపక్షం విద్య ఉత్తరాభాద్ర నక్షత్రం. ఇది ఇయలటి తెలుగు తిథి. వాతావరణం. జిల్లాల వాతావరణం పొడిగా ఉన్నది. కొన్ని చోట్ల వర్షం సుక పడ్డది. గడిచిన 24 గంటలలో నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్. ఇక జిల్లాలోని పలు చోట్ల తేలిక నుంచి ఓ మోస్తరు వర్షపాతం నమోదయ్యింది. గట్లనే వచ్చే 24 గంటలలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. జిల్లాలో పలు చోట్ల తేలిక నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొన్నది. అంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండబోదు. వాతావరణ సూచన ఇన్నారు. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నది అంబటాల సంగతులు. మనిషిని ఉత్తేజపరిచేది, మనసుకు స్వాంతని చేకూర్చేది సంగీతం. ఇప్పుడు విందాం 2 నిమిషాల పాటు వాద్య సంగీతం చెవులకింపుగా.

0: ఈయలటి కోసం యోసం సలహా.
1: నమస్కారం, నేను డాక్టర్ జి ప్రవీణ్ కుమార్, శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానము, ఆదిలాబాద్. మనకేంటనంటే ఎక్కువగా పత్తి పంటలో మెగ్నీషియము, జింకు, బోరాన్ ఈ మూలకాల యొక్క లోపాలు అనేది మనం ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఈ మెగ్నీషియం లోపం ఏంటనంటే అధిక వర్షాలు పడినప్పుడు నీళ్లు మనకు పొలంలో పంటలో నీళ్లు ఆగడము, లేదంటే బెట్ట వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు, అదేవిధంగా ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు ఈ మెగ్నీషియం లోపం అనేది మనము గమనించడం జరుగుతుంది పంటలో. ఈ మెగ్నీషియం లోపం లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, మనం ఏ విధంగా గుర్తించాలి అన్నప్పుడు, మనకు ముఖ్యంగా ఈ మెగ్నీషియం లోప లక్షణాలు పంట 40 నుంచి 100-110 రోజుల వరకు మనకు కనిపిస్తుంది లోప లక్షణాలు. ఈ ముదురు ఆకులలో ముందుగా కనిపిస్తుంది. ఈ ముదురు ఆకులలో ఫస్ట్ అంచులు పసుపు వర్ణంలోకి మారడము, తర్వాత ఈ ఆకులు ఎర్రబడము జరిగి ఎర్రబడిన తర్వాత ఎండి రాలిపోవడం కూడా జరుగుతుంది. ఎర్రబడిన ఆకులలో ఈ ఈనలు, మనం పత్రం యొక్క ఈనలు, ఆకుల ఈనలు చూసినట్టయితే ఆకుపచ్చ రంగులనే ఉంటాయి, బట్ ఆ ఈనల మధ్య భాగం ఎర్రగా మారడం, ఎర్రగా మారిన తర్వాత ఆకులు రాలిపోవడం జరుగుతుంది. సో ఒక్కొక్కసారి ఏంటంటే మనకు ఈ దోమ ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఆకులు ఎర్రబడము ఆ లక్షణాలు కనిపిస్తాయి. అదేవిధంగా పంట చివరి దశల్లో కూడా ఎర్రగా కనపడడం జరుగుతుంది. దానికి దీనికి మనం తేడా గమనించి ఈ మెగ్నీషియం లోపాన్ని కరెక్ట్ గా గుర్తించి దాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మెగ్నీషియం సవరణ కంటే మనం ఈ మెగ్నీషియం లోప లక్షణాలను గుర్తించినప్పుడు ఈ మొదటి దశలోనే 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడము, ఈ విధంగా మనం వారం రోజుల వ్యవధిలో 2 సార్లు గాని, అవసరాన్ని బట్టి 3వ సారి గాని స్ప్రే చేసినప్పుడు ఈ మెగ్నీషియం యొక్క లోపాన్ని మనం సవరించవచ్చు. ఒకవేళ ఈ తేలిక నేలల్లో ప్రతి సంవత్సరం మనం ఈ మెగ్నీషియం లోపాన్ని గమనించినట్లయితే ఈ చివరి దొక్కిలో, అంటే పంట వేయక ముందు చివరి దిక్కులో 25 కిలోల మెగ్నీషియం సల్ఫేట్ ను చివరి దిక్కులో వేసుకున్నట్లయితే ఈ లోపాన్ని మనం కొంతవరకు తగ్గించవచ్చు.
0: ఇది ఇయ్యాలటి వ్యవసాయం సలహా. గిన్నెల పత్తి పంటలో మెగ్నీషియం లోపాల సవరణకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ చెప్పిన సలహా ఇన్నారు.
2: ముఖాన 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నది అంబటాల సంగతులు. చరిత్రలో ఈరోజు ఇయ్యలటి రోజుకు చరిత్రలో ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. ఇయ్యల ఆధ్యాత్మిక గురువు పులాజీ బాబా, నటి జమున, గీత రచయిత శైలేంద్ర జయంతి, అట్లనే నటుడు శ్రీ విష్ణు, నటి రిచ పుట్టినరోజు ఇయ్యల, ఇంకా నిర్మాత స్వప్నదత్ పుట్టినరోజు సుఖ ఇయ్యలనే

ఆధ్యాత్మిక గురువు పూలాజీ బాబా జయంతి ఇయ్యల్ల. మహారాష్ట్రలోని పర్భని జిల్లా నాగ్నాథ్ ఔంద్ తాలూకా సావళి గ్రామ సమీపంలోని బాయనారావు గ్రామంలో ఆంధ్ ఆదివాసీ తెగలో జన్మించిన పూలాజీ

బాబా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పాట్నాపూర్కు శాశ్వతంగా 1947లో వలసొచ్చిండ్రు. యోగా సాధనతో పాటు వేదాలు, ఉపనిషత్తులు, ఆధ్యాత్మిక గ్రంథాలను చదివి పరమయోగిగా మారిండ్రు. జీవుడే దేవుడు అంటూ భక్తుల మానసిక వికాసానికి జీవితాంతం కృషి చేసిండ్రు. పాట్నాపూర్లో శ్రీ సిద్ధి యోగపీఠం, శ్రీ సిద్ధేశ్వర సంస్థానాలను నెలకొల్పిండ్రు. ఇంకా 500కు పైగా ధ్యాన కేంద్రాలను స్థాపించిండ్రు. తెలంగాణ భాషా యాసలకు అచ్చమైన నిలువు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నది అంబటాల సంగతులు. కార్యక్రమంలో ఇప్పుడు ఇనుండ్రి పూలాజీ బాబా జీవిత చరిత్ర ఉపదేశాలను గురించి బలాడ్ జ్ఞానోబా ప్రసంగం. పూలాజీ బాబా జయంతి సందర్భంగా పునఃప్రసారం చేస్తున్న ప్రసంగం ఇది. ఇనుండ్రి

ఈరోజు శ్రీ పరమహంస సద్గురు లాజీబాబా గారి జన్మదిన మహోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. శ్రీ సంత సద్గురు లాజీబాబా గారు, శ్రీమతి పుంజాబాయి, శ్రీ ధోండోజీ ఇంగ్లే పుణ్య దంపతులకు 1925 ఆగస్టు 30వ తేదీన మహారాష్ట్రలోని హింగోలీ జిల్లా ఔండా తాలూకాలోని సావళి అనే గ్రామంలో ఒక సాధారణ బీద గిరిజన తెగలోని ఆంధ్ర కులంలో ఇంగ్లే వంశంలో జన్మించారు. లాజీబాబా గారి తండ్రి కుటుంబ పోషణ నిమిత్తము మన తెలంగాణలోని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూరు మండలంలో పట్నాపూర్ గ్రామంలో శ్రీనివాసం ఏర్పాటు చేసుకున్నారు. బాబా గారి యొక్క యోగ పరిచయాన్ని మనం చూసినట్లయితే, శ్రీ పులాజీబాబా గారికి సుమారుగా 30 సంవత్సరాల వయసులో సహజ యోగము లేదా రాజయోగము ఎలాంటి ఆసన సాధనలు జప తపాలు చేయకుండా సహజంగానే సిద్ధించింది. దీనికి ముఖ్య కారణం బాబా గారి తల్లి యొక్క పుంజాయి బాయిలోని యోగ లక్షణాలు అగుపించేవి. దీనికి తోడుగా తండ్రి యొక్క ధొండుజీ ఇంగ్లే కూడా సత్యవాదిగా ఉండుట వలన పులాజీబాబాకు సహజ యోగము మందగతిన ప్రారంభమై వృణత్వానికి చేరుకుని సమాధి తీవ్ర సంయోగం వలన ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత దివ్య జ్ఞానమును ప్రాప్తం చేసుకున్నారు. బాబాగారు తీవ్ర సంయోగ దశలో ఉన్నప్పుడు పట్నాపూర్ గ్రామానికి దగ్గరలోని చిన్న గుట్ట ఒకప్పుడు దట్టమైన అడవితో ఉండేది. అదే గుట్ట పైన ఒక సొరంగం త్రవించుకొని అందులో ధ్యానము చేయాలని, అక్కడ నిద్రించాలని ఒక సంకల్పం కలిగింది. పట్నాపూర్ గ్రామస్తులైన కొందరికి తన ఆలోచనను వివరించగా అందులకు వారు సమ్మతించగా నిర్ణీత స్థలంలో ఒక సొరంగమును త్రవ్వి ఇచ్చారు. ఆ రోజు నుండి బాబాగారు దాదాపుగా 2-3 రోజులు అన్న పానీయాలు లేక ధ్యానంలోనే ఉండేవారు. ఆ స్థల ప్రభావంతో బాబా చాలా సంత మహాత్ముల అనుభూతిని పొందారు. ఈ స్థలానికి బాబాకు అవినాభావ సంబంధం ఏర్పడింది. మరియు పట్నాపురానికి సమీపంలోనే మలంగి అనే పుణ్యక్షేత్రం ఉంది. పట్నాపూర్ గ్రామానికి సమీపన దట్టమైన అడవి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఒక నది ఉంది, దాన్ని సెలవేరుల్ అని కూడా అంటారు. దాని ప్రక్కన ఒక రమణీయమైన ప్రదేశంలో ప్రశాంతంగా కూర్చొని లాజీబాబా గారు ధ్యానం చేసేవారు. నది ప్రక్కన పంచాగ్ని ప్రవేశం అనే యోగ సాధనను బాబా గారు అక్కడనే పూర్తి చేసుకున్నారు. మరియు సమాధి మందిరం గురించి మనం చెప్పుకున్నట్లయితే, బాబా గారు ఎవరికి ఒక రూపాయి చంద అడగకుండా తన సొంత భూమిలో సమాధి మందిరాన్ని నిర్మించుకున్నారు. బాబా

వారి యొక్క ఉపదేశాన్ని మనం చూసినట్టయితే, ఎవరికి మంత్ర తంత్ర ఉపదేశం చేసి తన శిష్యులుగా చేసుకోలేదు. బాబా గారికి అమృతోపదేశం ద్వారా లేదా దర్శనము ద్వారా భావికులకు ఏదైనా ప్రత్యక్ష అనుభవం కలిగినచో వారు బాబాను తమ సద్గురుగా భావించేవారు. సంసారంలోనే ఉంటూ ధ్యాన సాధన చేయడం ద్వారా ఈశ్వర ప్రాప్తిని పొందవచ్చును, కావున ధ్యాన మార్గము సర్వశ్రేష్టమైనది అని బాబా అనేవారు. ధ్యానము చేయడం వలన శరీరములోని నాడులన్నీ శుద్ధమవుతాయి. ధ్యాన సాధన చేయడం వలన ఏకాగ్రత మానసిక ప్రశత పొందవచ్చును. ధ్యానం వలన జ్ఞాపక శక్తి పెరిగి జ్ఞానమును పొందవచ్చును. ధ్యానం వలన ఆత్మ లేదా కుండలిని శక్తి జాగృతమైనప్పుడు, ఆత్మజ్ఞానము కలిగినప్పుడు మానవుడే మాధవుడు, మానవ సేవయే మాధవ సేవ అనే భావం కలుగుతుంది అని బాబా చెప్పేవారు. ఈశ్వరుడు చరాచరల యందు నిండి ఉన్నాడు అని భావము ఏర్పడుతుంది. ఈ విశ్వంలో మనమున్నాం, మనలో విశ్వం దాగి ఉంది, అదే ఆత్మ ఈశ్వర స్వరూపం అని ఉపదేశం చేశారు. ఈ సందర్భంగా బాబా గారు మాట్లాడుతూ నేను మరణించవచ్చును, నా ధ్యానము మరణించవచ్చును, కానీ నా జ్ఞానము ఎప్పటికీ మరణించదు అని చెప్పేవారు. ధర్మానికి విషయానికి వస్తే మన విశ్వంలో చాలా రకాల ధర్మాలు వెలిసినాయి. వివిధ రకాల ధర్మాలు మరియు వివిధ రకాల ధర్మ మార్గాలు వెలిసినా కానీ శ్రీమ పరమహంస సద్గురు ఫులాజీ బాబా గారి దృష్టిలో ధర్మం అంటే భూత దయ, ప్రాణి పట్ల దయ, సదాచారము, న్యాయము, నీతి, మన నుండి ఎవరికి దుఃఖము కలిగించకూడదు, కుల జాతి మత లింగ ధనిక భేద చిన్న భేద తేడాలు లేకుండా అందరిని సమానంగా చూడడం ధర్మం. ధర్మం అంటే మంచి చెడు, సుఖము దుఃఖము, పాపము పుణ్యము, సత్యము అసత్యము ప్రతి మనిషికి తెలిసినవే. కావున ప్రతి మానవుడు ఈ సృష్టిలో గల ప్రతి ప్రాణి ఎడల దయ ప్రేమతో ఉండి యోగ్యమైన మార్గంలో నడవటమే అని బాబా గారు మానవ ధర్మాన్ని ప్రబోధించారు. బాబా గారు గురువు పైన చర్చ చేసేటప్పుడు ముందుగా గు అనే శబ్దానికి అర్థం చెప్పేవారు. గుహ్యము అనగా చీకటి లేదా జ్ఞానము, రు అంటే ప్రకాశము లేదా వెలుతురు. ఈ జగత్తులో చాలా గురువులున్నారు. మూఢనమ్మకాల అజ్ఞానము వలన, అంధశ్రద్ధ మోహము లోభం వలన అనేక చెడు వ్యసనాల్లో చిక్కిన జనాలను తమ శక్తి సామర్థ్యం ద్వారా అజ్ఞానం అనే చీకటి నుండి బయటకు తీసిన వారిలో గల కుండలిని శక్తిని జాగృతం చేసి ఆత్మ సౌస్వరూపాన్ని దర్శింపచేసేవాడే నిజమైన గురు అని సద్గురు ఫులాజీబాబా గారు గురువు పట్ల వ్యాఖ్యానించేవారు. శ్రీ ఫులాజీబాబా గారి యొక్క కార్యాన్ని చూసినట్టయితే వాస్తవంగా బాబాకు ఎలాంటి స్వార్థం లేదు, లోభము లేదు, కట్న కానుకలపై అంతకంటే ఆశ లేదు. బాబా గారు తుకారాం మహారాజ్ యొక్క అభంగవళిని ప్రకారం చేసేవారు. అది ఎట్లా అంటే, జేకారంజలే గాంజలే త్యాసి మణిజో అప్పులే సాధు తోచి వడఖావా దేవతి తీచి జానావా. ఈ ప్రకారం బాబా గారు అజ్ఞాన అంధకారంలో ఉండే మూఢనమ్మకాల వలన దుఃఖాల బారిన పడుతున్న జనులకు మరియు చెడు వ్యసనాలకు లోనవుతున్న జనులకు దగ్గర తీసుకొని వారి దుఃఖాల కలగడానికి కారణాలను వివరించి దుఃఖాలను దూరం చేసి జ్ఞానోపదేశం చేశారు. వారిలో గొప్ప పరివర్తనం కలిగించి వారిని సన్మార్గము వైపు నడిపించారు. శ్రీ ఫులాజీ బాబా గారి సన్నిధిలో వచ్చే లక్షలాది కుటుంబాలు మద్యపాన మాంసహారాలకు మరియు ఇతర చెడు వ్యసనాలకు దూరమై నేడు సుఖంగా జీవిస్తున్నారు. సమాజంలో కుల మత జాతి భేదాలకు తావు లేకుండా తన దగ్గరకు వచ్చే జనులకు జ్ఞానోపదేశం చేశారు. భారతదేశమంతటా సుమారుగా 250 ధ్యాన కేంద్రాలను స్వస్థలతో స్థాపించి జనులకు ధ్యాన మార్గమును ప్రబోధించారు. మరియు బావగారి దగ్గరకు వచ్చే భక్తులకు బావగారు ఆశీర్వాదం ఇచ్చే పద్ధతిని శాస్త్రీయ పద్ధతిలో శక్తిపాతం అంటారు. బాబాగారు తన సన్నిధిలో వచ్చే భావికులకు 4 రకాల పద్ధతిలో ఆశీర్వాదము శక్తిపాతం చేసేవారు. వృద్ధహస్తము, దృష్టిపాతము, స్పర్శ, ప్రబల ఇచ్ఛాశక్తి ద్వారా. ఫులాజీ బాబాలో సహజ యోగం యొక్క లక్షణాలు అనేకం కనిపిస్తుండేవి. అందువలన ఈ యోగ లక్షణాలను సమర్థించుటకై బాబా గారికి కలిగిన సందేహములను నివృత్తి చేసుకోవాలనే భావం కలిగింది. ఈ సదృశ్యంతో బాబా గారు భారతదేశంలోని వివిధ మహాత్ముల స్థలాలను మరియు
పౌరాణికమైనటువంటి పుణ్యక్షేత్రాలను సందర్శించారు.

0: ఉదాహరణకు చూసినట్టయితే పంజాబ్లోని అమృత్సర్లో స్వర్ణ దేవాలయం, జమ్మూ కాశ్మీర్లోని వైష్ణవి దేవాలయ మందిరము, ఋషికేశ్, నాందేడ్, రామేశ్వర్, కన్యాకుమారి, చెన్నై, పుణే, ముంబై, హరిద్వార్, రాజస్థాన్, భద్రాచలం మొదలగునటువంటి ప్రాంతాలను బాబా గారు దర్శించారు. మరియు మలి దశలో ఉన్న బాబా సమాధి తీసుకోవడం జరిగింది. సమాధి గురించి మనం చర్చ చేసుకున్నట్టయితే పరమహంస సద్గురు ఫులాజీ బాబా గారు 2018 డిసెంబర్ 25వ తేదీన బ్రహ్మలీనమై మహాసమాధి పొందారు. బాబా సమాధి తీసుకునే ముందు బాబాగారు తన దగ్గరకు వచ్చే జనులకు, నేను మరణించవచ్చును, నా ధ్యానం మరణించవచ్చును, కానీ నా జ్ఞానము ఎప్పటికీ మరణించదు. నా సమాధి సూర్య చంద్రులు ఉన్నంత వరకు అఖండ ఆత్మజ్యోతి వలె శక్తి స్వరూపములో కార్యం చేస్తూనే ఉంటుంది. శుద్ధ అంతఃకరణతో ఎవరైనా నా సమాధి యొక్క దర్శనం చేసుకుంటారో వారి యొక్క మనోకోరికలు కల్పవృక్షం వలె తీరుతాయని బాబా బోధించేవారు. బాబాగారు జీవించిన కాలంలోనే కొన్ని గ్రంథాలను ప్రకాశింపజేశారు, రచించారు. ఫులాజీ బాబాగారు ఆధ్యాత్మిక అరుణోదయం, సద్గురు ఫులాజీ బాబా జీవిత చరిత్ర, భక్తుల యథార్థ గాథ అనే తెలుగు గ్రంథాన్ని, మరియు ఆధ్యాత్మిక అరుణోదయం జీవన జాగృతి అనే తెలుగు మరియు మరాఠీలో, మరియు విశ్వదర్శనం తెలుగు మరాఠీ ఈ గ్రంథం ఉంది. ఈ కార్యాన్ని బాబా సమాధి అయిన తర్వాత ఫులాజీ బాబా గారి యొక్క తనయులు అనేటువంటి కేశవ్ అన్నయ్య గారు మరియు అమన్ అన్నయ్య గారు చూస్తుంటున్నారు. జై గురు, జై ఫులాజీ.
1: ఇప్పటిదాకా మీరు ఫులాజీ బాబా జీవిత చరిత్ర, ఉపదేశాలను గురించి బలాడ్ జ్ఞానోబా ప్రసంగం విన్నారు. ఫులాజీ బాబా జయంతి సందర్భంగా పునఃప్రసారం చేసిన ప్రసంగం ఇది.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: మనబాస మనయాస మన ఎఫ్ఎం, ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, మనస్సు నిండా. మీరింటున్నారు అంబటాల సంగతులు. కార్యక్రమంలో ఇప్పుడు నూర్ అలీ కాదియా వినిపించే ఉర్దూ కవితలు వింటారు.
3: గజల్ పేష్ కడతాము.

सबके चेहरे खिले खिले से हैं।

0: ఇప్పటిదాక మీరు నూర్ అలీ గాదియా వినిపించిన ఉర్దూ కవితలు విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: శ్రోతలు మీరు వింటున్నారు అంబటాల సంగతులు. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా ప్రసారం అవుతోంది. ఇలా 11 గుట్టంగా మన్ కీ బాత్ గౌరవ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను రేడియో ద్వారా పంచుకునే ప్రజలతో పంచుకునే కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. ఆ వెంటనే మన్ కీ బాత్ కార్యక్రమ తెలుగు అనువాదం మనసులోని మాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. ఇదే మనసులోని మాట కార్యక్రమం మరొకసారి ఇవాళ రాత్రి 8 గంటంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతుంది.
1: జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారు అంబటాల సంగతులు. కార్యక్రమంలో చివరిగా ఇనుండ్రి, చట్టబద్ధమైన సురక్షితమైన గల్ఫ్ వలసలకు కావాల్సింది ఏమిటి? ఎన్ఆర్ఐ సలహా సంఘం సభ్యుడు స్వదేశ్ పరికోపండ్ల ప్రసంగం.
2: చాలామంది అవగాహన లేక ఈ గల్ఫ్ దేశాలకు వెళ్ళడం జరుగుతుంది. చట్టబద్ధంగా వెళ్ళాలి, సురక్షితంగా వెళ్ళాలి అనేటువంటి మనకు కేంద్ర ప్రభుత్వ సలహాలు సూచనలు చేస్తుంది. ఈ వలస అనేది అభివృద్ధికి మార్గం కావాలి. వలస ఒక విషాదం, జీవన విధ్వంసానికి ప్రతీక కాకూడదనేది మా ఉద్దేశం. చట్టబద్ధమైన సురక్షితమైన వలసలను ప్రోత్సహిస్తూ అక్రమ వలసల్ని నిరోధించాలి. ఉపాధి కోసం మన దేశం నుండి ఈ గల్ఫ్

దేశాలకు వెళ్తున్న మన పౌరుల్ని కాపాడుకోవడం మన కర్తవ్యం. కార్మికుల కనీస ప్రాథమిక హక్కులు కాపాడటం, వాటి కోసం నకిలీ గల్ఫ్ ఏజెంట్ల నుంచి, మోసపూరిత కంపెనీల నుంచి వీరికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అదే దిశగా ఈరోజు మేము ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అనేటువంటిది ఒక ట్రేడ్ యూనియన్ ని ఏర్పాటు చేసి 2019 నుంచి కంటిన్యూగా అన్ని డిపార్ట్మెంట్స్ తోని కలిసి వర్క్ చేస్తున్నాం. గల్ఫ్ వలసల మీద విస్తృతంగా చైతన్య అవగాహన కార్యక్రమాల్ని ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ అండ్ నిజామాబాద్ జిల్లాలో నిర్వహిస్తూనే ఉన్నాం. అయితే ఈ సర్కార్ 205 GO ద్వారా ఈరోజు ఈ గల్ఫ్ వలసల గురించి NRI అడ్వైజరీ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి, మరి దాని మీద ఎలాంటి గల్ఫ్ NRIలకు ఎలాంటి పాలసీ ఉండాలి అనేది, వాళ్ళ సంక్షేమం కొరకు ఎలాంటి పాలసీ ఉంటే బాగుంటుంది అనేది అధ్యయనం చేయాలని చెప్పేసి మమ్మల్ని నియమించడం జరిగింది. ఈ గల్ఫ్ దేశాలకు మరి ఎవరు వెళ్తున్నారంటే, ఈరోజు స్కిల్డ్, సెమీ స్కిల్డ్, ఎలాంటి స్కిల్ లేకున్నా కూడా ఈ గల్ఫ్ దేశాలకు వెళ్ళి పనిచేసుకోవచ్చు అనేది ఒక అవకాశం ఉంది. 10th ఇంటర్ డిగ్రీలు ఇట్లాంటి చదివి కూడా ఇక్కడ జాబులు ఇవి దొరకకపోతే ఇది ఒక ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ లాగా విదేశాలకు పోయి ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు, ఇంటికి పంపవచ్చు, మంచి ఇల్లు కట్టుకోవచ్చు, మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, పిల్లలకు మంచి కార్పొరేట్ విద్యను అందించవచ్చు అనేటువంటి ఒక ఆస్పిరేషన్స్ మన తల్లిదండ్రుల్లో ఉండడం వల్ల, పెద్దవాళ్ళ లోపల ఉండడం వల్ల ఈ గల్ఫ్ దేశాలకు వలస వెళ్తా ఉన్నారు మన వాళ్ళు. మరి ఇట్లా వలస వెళ్లే ముందు మనం ఎలాంటి దృక్పథాన్ని కలిగి ఉండాలి, ఎలాంటి డాక్యుమెంటేషన్ ఉండాలి అనేది కొంతమందికి తెలిసి ఉంది, చాలా మందికి తెలియకుండా పోవడం వల్ల ఈరోజు వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అవి మాలాంటి సంస్థల దృష్టికి కూడా వస్తున్నాయి. సరైన సమాచారంతో తప్పులు లేకుండా పాస్పోర్టు పొందాలి వాళ్ళు. మరి ఏ దేశానికి ఏ పని మీద వెళ్లాలనుకుంటున్నారో స్పష్టత కలిగి ఉండాలి. ఏజెంటుకు భారత ప్రభుత్వం జారీ చేసిన రిజిస్టర్ రిక్రూట్ లైసెన్స్ ఉందా లేదా, అలాంటి లైసెన్స్ ఏజెన్సీ ద్వారా మాత్రమే మనం వెళ్ళాలి. ఇమిగ్రేషన్ యాక్ట్ 1983 ప్రకారం లైసెన్స్ లేని వారు గాని, సబ్ ఏజెంట్లు గాని, మీకు ఇంత జీతం ఉంటది, అంత జీతం ఉంటది అని చెప్పి మిమ్మల్ని పంపిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరి అలాంటి కావద్దు అంటే మనం ముందే ఈ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో వెళ్లేవారు ఇలాంటి ట్రైనింగ్స్ తీసుకొని వెళ్తే అక్కడ మేసన్, ప్లంబర్ గానీ, ఎలక్ట్రీషియన్ గానీ, హౌస్ డ్రైవింగ్ గానీ, కంపెనీలో డ్రైవర్గా గానీ, సెక్యూరిటీ గార్డ్గా గానీ, మరి ఇంకా సర్వీస్ సెక్టార్లో రెస్టారెంట్లో వర్క్ చేయడం గానీ, హౌస్ కీపింగ్ గానీ, ఇట్లాంటి సర్వీస్ సెక్టార్లో జాబులు ఎక్కువ ఉన్నాయి. మరియు డొమెస్టిక్ వర్క్లో కూడా జాబ్స్ ఉన్నాయి, అంటే ఇంటి పని, బట్టలు ఉతకడం గానీ, గిన్నెలతో వాష్ చేయడం గానీ, కారు క్లీన్ చేయడం గానీ హౌస్ ఓనర్లది, మరియు పిల్లల్ని స్కూల్లో బేబీ సిట్టింగ్, పిల్లల్ని పట్టుకోవడం గానీ, ఆడించడం గానీ, స్కూల్కి వెళ్ళి తీసుకెళ్లడం, తీసుకురావడం గానీ, ఇట్లాంటి జాబ్స్ మరి ఎక్కువగా ఉన్నాయి. ఇంకా బిల్డింగ్ వర్క్స్ ఎక్కువగా ఉన్నాయి, అవి అక్కడ బిల్డింగ్స్ ఎక్కువ నిరంతరం కడుతూనే ఉంటారు గల్ఫ్ దేశాల్లో, కాబట్టి ఎక్కువగా పనులు దొరుకుతాయి. మరి ఇట్లాంటి పోయేటప్పుడు వాళ్ళు ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ ట్రైనింగ్ PDOT కేంద్ర ప్రభుత్వం ఇది తప్పకుండా మ్యాండేటరీ చేసింది ఈరోజు. ఎవరికి? ECR పాస్పోర్ట్ హోల్డర్స్ కి. ఎమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ ECR పాస్పోర్ట్ హోల్డర్. ఒక మెట్రికులేషన్ కూడా పాస్ కాకుండా కూడా వాళ్ళు పాస్పోర్ట్ తీసుకొని విదేశాలకు వెళ్లే వెసులుబాటు ఉంది కాబట్టి నిరక్షరాస్యులు కూడా ఈరోజు ECR పాస్పోర్ట్ తీసుకొని వాళ్ళు వెళ్ళొచ్చు. కాబట్టి దీన్ని మరి చాలా మంది వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు గల్ఫ్కు వెళ్లిన తర్వాత మరి విదేశానికి చేరుకొని అక్కడ వీసా స్టాంపింగ్ అయిన తర్వాత అక్కడ ఉన్న స్థానిక ఎంబసీలో కూడా వెళ్లి కలవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ చాలా మంది సమస్య వచ్చినప్పుడే వాళ్ళు ఎంబసీలకు వెళ్తారు, అంతకు ముందు వెళ్లారు. మరి ఇప్పుడు విజిట్ కమ్ ఎంప్లాయ్మెంట్, విజిట్ వీసాల మీద, సందర్శక వీసాల మీద మన వాళ్ళని విదేశాలకు పంపుతున్నారు. ఇక్కడ మన బజారత్నూర్ మండలం పిప్రి గ్రామానికి చెందిన ఒక సాయి కుమార్ని మాల్టా దేశానికి దాదాపు 15 లక్షల రూపాయలు తీసుకుని పంపడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆయనకు జాబ్ ఇమ్మీడియట్ ఇవ్వలేదు, రెస్టారెంట్లో వర్క్ చేయడం ఇవ్వకపోగా అతని రూముల్నే పెట్టి 2-3 నెలలుగా అక్కడనే ఉంచి వీసా బడేట్ వరకు వేచి ఉండాలి అని చెప్పడం వల్ల ఆయన ఒక మానసిక స్థితి సరిగా లేక ఒక బిల్డింగ్ మీద నుంచి ఆయన దొంకి మరణించడం జరిగింది. మరి ఇట్లాంటి కనీస అవగాహన లేకపోవడం, కనీస శిక్షణ సర్టిఫికేషన్స్ ఇవి లేకపోవడం, వెళ్ళాలి అక్కడ పనిచేయాలి అని ఒకే ఉద్దేశంతో పోవడం

వల్ల వాళ్ళు ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఉట్నూరు నుంచి కూడా చాలా మంది ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. మరి ఇక్కడ నుంచి ట్రైబల్ బెల్ట్ ఇక్కడ ఆదిలాబాద్ నుంచి ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్లారు కదా అనుకోవచ్చు ఈ సపరేట్ డిస్టిక్ అయిన తర్వాత. కానీ ఇక్కడ నుంచి కూడా ఇప్పుడు బజారత్నూర్ మండల్ గాని, ఇచ్చోడా ప్రాంతం నుంచి కానీ, నిర్మల్ కానుకొని ఉన్న ఇప్పుడు ఉట్నూరు, గుడిహత్నూరు ఇక్కడ నుంచి కూడా ఆల్రెడీ వెళ్తా ఉన్నారు. చాలా రోజుల నుంచి మాకు కేసెస్ వస్తున్నాయి. డెత్ అయినటువంటి కార్మికులై కూడా డాటా మా దగ్గర కూడా కొంత ఉంది. మరి వెళ్లే వాళ్ళు ఎలాంటి ఒక బీమా పాలసీలను కూడా తీసుకొని వెళ్ళవలసినటువంటి అవసరం ఏమైతే ఉంది. మరి విదేశాల్లో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వెళ్ళినటువంటి అన్నయ్యలు వీళ్ళందరూ అక్కడ ఉంటారు, వాళ్ళ కుటుంబం ఇక్కడ ఉంటుంది. మరి ఎవరిని సంప్రదించాలి వీళ్ళు ఏదైనా కష్టాలు వస్తే వాళ్ళకు? మనం ఇక్కడ ఉన్న వాళ్ళమే ప్రవాసీ భారతీయ సహాయతా కేంద్ర PBSK అనేటువంటి ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంది. ఆ టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇప్పుడు చెప్తాను, రాసుకోండి. 1800-111-3090 అనేటువంటి టోల్ ఫ్రీ నంబర్కు ఉచితంగా కాల్ చేసి మన వాళ్ళు విదేశాల్లో ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వాళ్ళ యొక్క కష్టాలని ముఖ్యంగా ఈ నంబర్కు చేసి మనం సమాచారం అందించవచ్చు. మరి అంతేకాకుండా ఈరోజు ఇక్కడ తెలంగాణలో ఒక 4 అంశాల మీద మేము ఇన్నాళ్ళు కష్టపడడం వల్ల తెలంగాణ గవర్నమెంట్ ఒక 4 డిమాండ్స్ యాక్సెప్ట్ చేసి వాళ్లకు గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి, వారి అభివృద్ధికి పాటు పడతా ఉన్నది మన ప్రభుత్వం. అందులో మొదటిది, ఈ గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా 7 దేశాలు నోటిఫై చేయడం జరిగింది. ప్రమాదవశత్తు గాని సహజంగా గాని మరణించినట్లయితే 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా మృతధన సహాయం అందిస్తా ఉన్నారు. ఆ దేశాలు ఏంటంటే దుబాయ్, దాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటాం, కువైట్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమాన్ అండ్ ఇరాక్ వంటి దేశాలు ఎక్కువగా వలసలు పోతున్నారు ఈ ప్రాంతం నుంచి అని గుర్తించినటువంటి సర్కార్ ఈ దేశాల్లో మరణించిన వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియా అందుతుంది మృతధన సహాయం కింద. మరి అంతకుముందు ఎలాంటి సంస్కరణలు పాలసీలు లేకుండే. మరి ఇంకోటి రెండవది ఏంటంటే, ఈ గల్ఫ్ దేశాలు వెళ్ళిన వాళ్ళ యొక్క పిల్లలు వాళ్ళకు ఉచితంగా విద్య, ఆల్రెడీ మనకు గవర్నమెంట్ ఎన్నో రకాల స్కూల్ ఏర్పాటు చేసింది రెసిడెన్షియల్, అందులో కూడా అడ్మిషన్ కావాలి అంటే ఇప్పుడు వచ్చే విద్యా సంవత్సరం నుంచి వాళ్ళకు కొంత పర్సంటేజ్ అనేది కల్పించి వాళ్లకు ఫ్రీగా ఈ దాంట్లో అడ్మిషన్ ఇప్పించి ఉచిత విద్య అందేలాగా చర్యలు తీసుకుంటున్నారు. మూడవది ప్రవాసీ ప్రజావాణి, అంటే ఇప్పుడు మనకు జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి ఉంటుంది ప్రతి సోమవారం. మరి వివిధ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఏదన్నా వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళి ఎక్కడ చెప్పాలి అనేటువంటి దానికి ఒక వేదిక అనేది లేకపోయింది ఇన్ని రోజులు. ఇప్పుడు జిల్లా కలెక్టరేట్ లో చెప్పొచ్చు, లేదు అంటే ముఖ్యమంత్రికి చేరాలని చెప్పింది అంటే ప్రవాసీ ప్రజావాణి ద్వారా ప్రజాభవన్ లో మంగళ శుక్రవారాలు జరిగేటువంటి ఈ ప్రజావాణికి వెళ్ళి కూడా అక్కడ మనం మన సమస్యని ఒక దరఖాస్తు రూపంలో రాసి అక్కడ సమర్పించవచ్చు. మరి నాలుగవది, ఈరోజు NRI అడ్వైజరీ కమిటీ, ఈ గల్ఫ్ దేశాలు వెళ్తున్నారు అక్కడ 5 ఏండ్లు 10 ఏండ్లు 2 ఏండ్లు కొందరు పని చేసుకొని వాపసు వస్తున్నారు. మరి వాపసు వచ్చిన వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? ఇది 50-40 ఏండ్ల నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళు గ్రామాలలో అసలు చాలా మంది ఉంటున్నారు. గల్ఫ్ నుంచి ఘర్ వాపసు వచ్చినటువంటి కార్మికులకు ఈ పునరావాసము, పునరేకీకరణ అనేటువంటి పథకాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటివి అమలు చేయకపోవడం వల్ల, ప్రత్యేకమైనటువంటి పాలసీలు లేకపోవడం వల్ల వీళ్ళు మళ్ళీ తిరిగి వలస అనేటువంటి ఈ చట్రంలోనే తిరుగుతూ ఉన్నారు ఈ సైకిల్లో. మరి వాళ్ళని పట్టించుకున్నటువంటి వాళ్ళకు సపరేట్ పథకాలు రూపొందించాలని చెప్పేసి ఈరోజు ఈ గల్ఫ్ నుంచి వాపసు వచ్చిన వాళ్ళు, గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు, గల్ఫ్ విక్టిమ్స్, గల్ఫ్ విడోస్ వీళ్ళందరి గురించి కన్సల్టేషన్ ప్రోగ్రామ్స్ మేము స్టార్ట్ చేసినాం. ప్రజాభిప్రాయ సేకరణ ఇటీవల సారంగాపూర్ మండలం రైతు వేదికలో 21 ఫిబ్రవరి 2026 జరిగింది. దాంట్లో చాలా మంది గల్ఫ్ బాధితులు వచ్చారు, గల్ఫ్ నుంచి ఘర్ వాపస్ వచ్చిన వంటి వాళ్ళు వచ్చారు. మీకు ఎలాంటి పాలసీ కావాలా బాబు అని అడుగుతా ఉంది ఈరోజు ప్రభుత్వం. ఎలాంటి సంక్షేమ పథకాలు కావాలి, ఎలాంటి పాలసీ విధానాలు ఉండాలి మీకు అనేటి, మీకు ఆపద కాలంలో ఎలా ఆదుకునడానికి ఎలాంటి సిస్టమ్ ఉండాలి మీకు, రాష్ట్ర ప్రభుత్వం మేము ఏం చేయొచ్చు అని అడుగుతా ఉంది. మరి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు మరి మా NRI అడ్వైజరీ కమిటీకి ఆన్లైన్లో ఒపీనియన్స్ చెప్పొచ్చు, ఈమెయిల్స్ ద్వారా వాళ్ళ ఒపీనియన్స్ చెప్పొచ్చు, డైరెక్ట్ ప్రజావాణిలో కూడా వాళ్ళు వచ్చి చెప్పొచ్చు. ఇలాంటి ఒక వేదికను ఏర్పాటు చేసినాం, అందులో మేమందరి భాగస్వామ్యంతో ముందుకు వెళ్తున్నాం. మరి గల్ఫ్ కార్మికులు వెళ్ళినటువంటి వాళ్ళు
సేఫ్ ఆర్డర్లీ రెగ్యులర్ మైగ్రేషన్ జరుగుతుంది.

0: పెరగాలని చెప్పేసి జాతీయ అంతర్జాతీయ సంస్థలు పనిచేస్తున్నాయి. ఈరోజు యుఎన్ మైగ్రేషన్ అనేటువంటి యుఎన్
1: ఇప్పటిదాకా మీరు చట్టబద్దమైన సురక్షితమైన గల్ఫ్ వలసలకు కావలసింది ఏమిటి, ఎన్ఆర్ఐ సలహా సంఘం సభ్యుడు స్వదేశ్ పరికిపండ్ల ప్రసంగం ఇన్నారు. ఇంతటితో ఇయలటి అంబటాల సంగతుల కార్యక్రమం సమాప్తం. తిరిగి రేపు పొద్దుగల 7:30కి అంబటాల సంగతుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 8 గంటలు అవుతున్నది. మరికొంచెం సేపట్లో సమాచార్ ప్రభాత్, అట్లనే 8:30కి మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

0: Our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
1: Akashavani Adilapad 1.2 FM Manasuninda. పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే కార్యక్రమం. ఇయాలటి కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 24వ భాగంలో మాస్టర్ కృష్ణారావు గురించిన విశేషాలు ఇంటారు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. కార్యక్రమం వినబోయే ముందు ఇప్పుడు ఒక ప్రకటన.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారు పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే కార్యక్రమం. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో భారతీయ దిగ్గజ కళాకారుల జీవిత విశేషాలను గురించి, వారి గాయన శైలిని గురించి, ఇంకా మరికొంతమంది ప్రముఖ గాయని గాయకుల జీవిత విశేషాలను గురించి పొందుపరిచిన పుస్తకమే ఈ సంగీత సౌరభాలు. ఈ పుస్తకం నుంచి ఇయలటి భాగంలో మాస్టర్ కృష్ణారావు గురించిన విశేషాలుంటారు రచయిత సామల రాజవర్ధన్ కంఠంలో.
3: మరాఠీ నాట్య సంగీతంలోనూ, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలోనూ అసాధారణ ప్రతిభ కనబరిచి సంగీత రసజ్ఞుల మన్ననలందుకున్న అతి కొద్ది మంది సంగీతజ్ఞులలో మాస్టర్ కృష్ణారావు ఒకరు. ప్రముఖ తెలుగు రచయిత కొడవటిగంటి కుటుంబరావు గారు మాస్టర్ కృష్ణారావును ప్రస్తావిస్తూ తెలుగు ప్రజలు మరాఠీ నాటకాలను ఆదరించిన విషయాలను వివరిస్తూ, బాలగంధర్వ మాత్రమే కాదు, ఆయన వెనుకగా పెండార్కర్, రణడే, మాస్టర్ కృష్ణ మొదలైన మరాఠీ గాయకుల పాటలు కూడా ఆంధ్రదేశంలో బాగా చలామణి అయ్యాయి అన్నారు. పండిత్ అనే పదానికి సమానార్థంలో ఆనాడు ఆంగ్లేయులు మాస్టర్ అని బిరుదునిచ్చేవారు. ఈ మాస్టర్ ఆంధ్రదేశంలో మేస్టారు అయింది, మరాఠీలో మాస్టర్ అయింది. మరాఠీ వాళ్లు అతన్ని మాస్టర్ కృష్ణారావు అనే పిలుచుకున్నారు. మాస్టర్ కృష్ణారావు పూర్తి పేరు కృష్ణారావు గణేష్ పులంబ్రీకర్. ఇతడు 1898 సంవత్సరం పశ్చిమ మహారాష్ట్రలోని దేవాచి ఆళంది గ్రామంలో దేశస్థ యజుర్వేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినాడు. దేవాచి ఆళంది అనే ఈ గ్రామం మహారాష్ట్ర ప్రజలకు అత్యంత పవిత్రమైన స్థలం. ప్రఖ్యాత మరాఠీ భక్త కవి పండితుడు సంత జ్ఞానేశ్వర్ జన్మించింది ఈ గ్రామంలోనే. ప్రతి సంవత్సరం ఆషాఢ ఏకాదశి నాడు వార్కరి భక్త బృందం చేసే పండరిపుర యాత్ర ఈ దేవాచి ఆళంది నుండే ప్రారంభమవుతుంది. పండిత్ భీమసేన్ జోషి గానం చేసిన సంతవాణిలో ఇంద్రాయణీ కాఠి అని సాగే అభంగులో దేవాచి ఆళంది లాగలి సమాధి జ్ఞానేశాచి అని వస్తుంది. పండిత్ భీమసేన్ జోషి సంతవాణిలో గానం చేసే ఈ అభంగ్ గాది మాడ్గుల్కర్ రచించగా, పుల దేశ్పాండే స్వరపర్చగా, గుళాచి గణపతి అనే మరాఠీ చిత్రంలోనిది. మాస్టర్ కృష్ణారావు తండ్రి గణేష్ పులంబ్రీకర్, తల్లి మధురాబాయి. ఆనాడు బహుళ ప్రచారంలో ఉన్న ఏకైక ప్రచార సాధనం సంగీత నాటకాలు. కనుక సహజంగానే కృష్ణారావు చిన్ననాటనే సంగీత నాటకాల పట్ల ఆకర్షితుడైనాడు. నాట్య కళా ప్రవర్తక మండలి వారి సంత సకు అనే నాటకంలో ఒక చిన్న పాత్ర వేయడంతో కృష్ణారావు నట జీవితం మొదలైంది. ఈ నాటక కంపెనీలో ప్రఖ్యాత నట గాయకుడు సవై గంధర్వ కూడా నటించేవారు. ఈ నాటక కంపెనీలో చేరినందున కృష్ణారావు

రావుకు పెద్ద పెద్ద నటగాయకులతో పరిచయాలు ఏర్పడినవి. ముఖ్యంగా సవై గంధర్వ పరిచయం అతని జీవితానికి దిశానిర్దేశం చేసింది. ఈ సవై గంధర్వ కిరాణా ఘరానాకు చెందిన ప్రఖ్యాత గాయకుడు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ పట్టశిష్యుడు, పండిత్ భీమ్సేన్ జోషి, విదుషి గంగూబాయి హంగల్ ల గురువు కూడా. ఆ నాటక కంపెనీ వారి కోసం కృష్ణారావు అనివార్యంగా సవై గంధర్వ వద్ద సంగీతం నేర్చుకున్నాడు. ఆ తర్వాత భాస్కర్ బువా బక్కలే వద్ద శాస్త్రీయ సంగీతాన్ని సాకల్యంగా నేర్చుకున్నాడు కృష్ణారావు. ఈ భాస్కర్ బువా భక్లే మామూలు వారు కాదు. ఆగ్రా, జైపూర్, అత్రోలి, గ్వాలియర్ ఘరానాల సంగీతాన్ని ఆపోసన పట్టిన ఆనాటి మేటి గాయకుడు ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ ప్రశంసలందుకున్న గొప్ప గాయకుడు ఈ భాస్కర్ బువా భక్లే. అటువంటి భాస్కర్ బువా భక్లే వద్ద సంగీతం నేర్చినప్పటికీ మాస్టర్ కృష్ణారావు సంగీతంపై కిరాణా ఘరానాకు చెందిన ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ సవాయి గంధర్వుల ప్రభావం కనిపించటం విశేషం. అయితే మాస్టర్ కృష్ణారావు కంఠం అతి మధురమైనది కావటం కూడా ఒక కారణం కావచ్చు. కిరాణా ఘరానా సంగీతం మాధుర్యానికే పెద్ద పీట వేస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. మాస్టర్ కృష్ణారావు భాస్కర్ బువా భక్లే వద్ద సంగీత శిక్షణ పొందుతున్న సమయంలోనే అతని సహాధ్యాయి నారాయణరావు రాజహంస్ కూడా అక్కడనే సంగీతం నేర్చినాడు. అంటే మాస్టర్ కృష్ణారావు, నారాయణరావు రాజహంస్ ఇద్దరూ గురుబంధువులన్నమాట. ఒకసారి భాస్కర్ బువా భక్లే సంగీత కచేరీ చేస్తున్నప్పుడు అతని వెనక తాంబూరా వాయిస్తూ గాత్ర సహకారం అందిస్తున్న నారాయణరావు రాజహంస్ కంఠ మాధుర్యానికి పరవశించిపోయిన లోకమాన్య బాళగంగాధర్ తిలక్ "హా బాళ్, గంధర్వ ఆహే" అని మరాఠీలో ప్రశంసించినారట. అంటే ఈ బాలుడు గంధర్వుడు. ఆనాటి నుంచి నారాయణరావు రాజహంస్ బాలగంధర్వగా చలామణి అయి గొప్ప నటగాయకునిగా ప్రసిద్ధి చెందినాడు. ఆనాటి గురువులు తమ విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి వారికి తగిన శిక్షణనిచ్చేవారు. భాస్కర్ బువా భక్లే నారాయణరావుకు నాట్యగీతాలు పాడటంలోనూ, మాస్టర్ కృష్ణారావుకు శాస్త్రీయ సంగీతంలోనూ శిక్షణ ఇచ్చి వారిని అద్వితీయులుగా తీర్చిదిద్దినారు. మాస్టర్ కృష్ణారావు తన 14 సంవత్సరాల వయస్సులోనే తొలి కచేరీ చేసి మెప్పించినాడు. ఒకవైపు శాస్త్రీయ సంగీత కచేరీలు చేస్తూనే నాటకాలకు, సినిమాలకు సంగీత దర్శకత్వం వహించేవారు. కృష్ణారావు స్వరపరిచిన గీతాలు ప్రజలను, సంగీత రసజ్ఞులను అలరించేవి. అంతేగాక తమ గురువుగారైన భాస్కర్ బువా భక్లే జ్ఞాపకార్థం మాస్టర్ కృష్ణారావు పుణే పట్టణంలో పుణే భారత్ జ్ఞాన్ సమాజ్ పేరిట ఒక మ్యూజిక్ అకాడమీ స్థాపించినాడు. బాలగంధర్వ నాటకాలకు సంగీతం సమకూర్చింది కూడా మాస్టర్ కృష్ణారావే. బాలగంధర్వ నాటకాలు అంతగా జనరంజన గీతాలుగా ప్రచారం పొందడానికి పరోక్ష కారకుడు మాస్టర్ కృష్ణారావే అనటం సత్యదూరం కాదు. ముఖ్యంగా మేనక, సావిత్రి, ఆశా నిరాశ, అమృత సిద్ధి, కానుపాత్ర, నందకుమార్, విధి లిఖిత్ వంటి నాటకాలకు సంగీతం సమకూర్చినాడు మాస్టర్ కృష్ణారావు. తర్వాత బాలగంధర్వ సొంతంగా గంధర్వ సంగీత నాటక మండలి స్థాపించినాడు. ఈ కంపెనీ నాటకాలకు మాస్టర్ కృష్ణారావు సంగీతం సమకూర్చడమే గాక ఈ నాటకాల్లో కొన్ని పాత్రలు కూడా ధరించినాడు. ప్రముఖ సంగీతజ్ఞుడు కేశవరావు భోళే భార్య శ్రీమతి జ్యోత్స్నా భోళే, ఆమె కంఠం కిన్నెర కంఠం. ప్రత్యేకంగా ఆమె కోసమే కొన్ని నాట్యగీతాలను స్వరపరిచి జ్యోత్స్నా భోళేతో పాడించినాడు. ఆ గీతాలు మరాఠీ రసజ్ఞులను, సామాన్యులను సహితం ఎంతో అలరించినాయి. ఈ తరం వాళ్లు వాటిని యూట్యూబ్ ద్వారా విని ఆనందించవచ్చు. అందులో "కులవధూ", "ఏక్ హోతా మాతారా", "భాగ్యోదయ్" మొదలైన నాటకాలు జ్యోత్స్నా భోళేకు మంచి పేరు సంపాదించి పెట్టినాయి. ముఖ్యంగా కులవధూ నాటకంలో ఆమె పాడిన "బోలా అమృత" అనే గీతం చాలా ప్రాచుర్యం పొందింది. మల్లీశ్వరి సినీ గీతాలకు కృష్ణశాస్త్రి సాహిత్యం, సాలూరు రాజేశ్వరరావు సంగీతం భానుమతి గాత్రం అని మనం అన్నట్లుగానే మరాఠీ కులవధూ నాటకానికి మోగా రాగ్నేకర్ సాహిత్యం, మాస్టర్ కృష్ణారావు సంగీతం, జ్యోత్స్నా భోళే కంఠం అని ప్రశంసిస్తారు. నాటకాల తర్వాత మాస్టర్ కృష్ణారావు మరాఠీ, హిందీ చిత్రసీమలో కూడా
రసగుడికల వంటి గీతాలకు తమ సంగీతంతో ప్రాణం పోసినారు.

ప్రఖ్యాత సినీ దర్శకుడు వి శాంతారాం తమ ప్రభాత్ ఫిల్మ్ కంపెనీలో సంగీత దర్శకత్వం వహించడానికి కృష్ణారావును ఆహ్వానించినారు. తొలుత ధర్మాత్మ అనే ఒక చిత్రానికి సంగీతం సమకూర్చినాడు. ఆ తర్వాత తన సహాధ్యాయి బాలగంధర్వ నటించిన సంత ఏకనాథ్ చిత్రానికి సంగీతం సమకూర్చినాడు. ఈ చిత్రం 1935వ సంవత్సరం విడుదలైంది. ఈ చిత్రంలో మొత్తం 16 పాటలుండగా అందులో అధిక శాతం పాటలు బాలగంధర్వని గానం చేసినాడు. ఆ తర్వాత ఇది నాటకంగా కూడా మార్చుకుని నటించినారు. అయితే బాలగంధర్వ తన జీవిత కాలంలో నటించిన ఏకైక పురుష పాత్ర సంత ఏకనాథ్ మాత్రమే. ఆ తర్వాత బాలగంధర్వ నటించినవన్నీ స్త్రీ పాత్రలే. ప్రభాత్ ఫిల్మ్ కంపెనీ వారి కోసం మాస్టర్ కృష్ణారావు సంగీతం సమకూర్చిన చిత్రం అమరజ్యోతి. ఈ చిత్రం మాస్టర్ కృష్ణారావుకు చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టడమే గాక వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడిన తొలి భారతీయ చిత్రంగా గుర్తింపు పొందింది. అంతేగాక మరో సంగీతాత్మక చిత్రం గోపాలకృష్ణ మరియు పడోసి అనే హిందీ చిత్రాన్ని కలిపి మాస్టర్ కృష్ణారావు 15 చిత్రాలకు సంగీతం సమకూర్చినారు. ఇంకా రాజ్ కమల్ కళామందిర్ వారి భక్తి చామాళ అనే మరాఠీ చిత్రంలో ప్రధాన పాత్రధారి అయిన సంత సావతామాళి పాత్ర పోషణ కూడా చేసినాడు మాస్టర్ కృష్ణారావు. దాంతోపాటు సంగీత దర్శకత్వం వహించినాడు. తన పాటలు తానే పాడుకున్నాడు కూడా. అంతేగాక చలనచిత్ర సంగీత నిర్వహణ ఏ విధంగా ఉండాలో తెలపడానికి ఒక సంగీత శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసినాడు మాస్టర్ కృష్ణారావు. ఈ శిక్షణా శిబిరంలో చేరి సంగీతం నేర్చుకున్న వారు తరువాత గొప్ప సంగీతజ్ఞులుగా పేరుగాంచినారు. ముఖ్యంగా వసంత్ దేశాయి, సుధీర్ ఫడ్కే, పూళా దేశ్పాండే, స్నేహల్ భాట్కర్, గజానన్ వాట్వే వంటి సంగీత దిగ్గజాలున్నారు. మాస్టర్ కృష్ణారావు సినీ సంగీతం, సంగీత నాటకాలు ఒకవైపు విజయవంతంగా చేస్తూనే అసంఖ్యాకమైన హిందుస్థానీ గాత్ర సంగీత కచేరీలు చేసినాడు. అతడు ఖయాల్, ఠుమ్రీలు గానం చేయడంలో నిష్ణాతునిగా పేరు ప్రఖ్యాతులు గడించడమేగాక తనకున్న అపారమైన సంగీత పరిజ్ఞానంతో కొత్త కొత్త రాగాల రూపకల్పన చేసి తన శిష్యుల చేత పాడించి ఆ రాగాలను ప్రచారంలోనికి తెచ్చినాడు. అతని శిష్యులు, శిష్యురాళ్లు కూడా మామూలు వాళ్లు గారు. వారందరూ హిందుస్థానీ సంగీత కచేరీలు చేసేవారే. నటులుగా, నటీమణులుగా మరాఠీ రంగమంచి మీద రాణించినవారు. వారిలో ముఖ్యులు రామ్ మరాఠే, యోగిని జోగులేకర్, సరస్వతి రాణి. ఈవిడే విఖ్యాత గాయిక హీరాబాయి బరోడేకర్ సోదరి అయినప్పటికీ మాస్టర్ కృష్ణారావు వద్ద నాట్య సంగీతం నేర్చుకున్నది. ఇంకా అంజనీబాయి కల్గుట్కర్, శివరామ్ గాడ్గిల్, ఇంకా మాస్టర్ కృష్ణారావు కుమార్తె వీణా చిట్కో మొదలైన వారున్నారు. మాస్టర్ కృష్ణారావు తిలక్ కామోద్ మరియు కేదార్ రాగాలను కలిపి తిలక్ కేదార్ అని, కళ్యాణ్ మరియు శివరంజని రాగాలను కలిపి శివ కళ్యాణ్ అని, జోన్పురి మరియు రామ్కలి రాగాలను కలిపి జోన్కలి అని, ఇటువంటి ఎన్నో కొత్త రాగాలను రూపొందించినాడు. సంప్రదాయ రాగాలలో కొన్ని బందిష్లను తయారు చేసినాడు. అంటే ఆ బందిష్లలో సాహిత్యం, సంగీతం రెండూ మాస్టర్ కృష్ణారావు సమకూర్చినవే. ఈ బందిష్లు ఈనాటికి గానం చేయబడుతున్నాయంటే అవి ఎంత పకడ్బందీగా ఉన్నాయో తెలుస్తున్నది. మాస్టర్ కృష్ణారావు తయారు చేసిన బందిష్లలో కొన్ని ఇట్లా ఉన్నాయి. రతియామై జాగి, ఈ బందిష్ నాయకి కానడ రాగం. లలన తుమబిన కౌన్, కౌశి కానడ రాగం. రంగరంగ ముఖపే, అడానా రాగం. చహు బరసన లాగి, భూపాలి రాగం. కహు కీ రీత్, మాల్కౌన్స్ రాగం. హోలీ ఖేలా, బహార్ రాగం. ఐమా బాదల ఆయి, మల్హార్ రాగం. ఇంకా తోరీ బినత్తి దేకో, మోరీ చురియా, శ్యామ మోహన్ ప్యారే, కేలత్ హై గిరిధారి, హో శ్యామ బజాయే తోరీ ఘర్మే మురళియ మొదలైన ఈ బందిష్లన్నీ భైరవి రాగంలో కూర్చబడినవి. అంతేగాక అతడు బాణీలు కట్టిన నాట్యగీతాలు ఈనాటికి సంగీత రసజ్ఞులను ఉర్రూతలోగిస్తున్నాయి. మాస్టర్ కృష్ణారావు కొన్ని ఠుమ్రీలను కూడా రూపొందించి బందిష్లు తయారు చేసినారు. ముఖ్యంగా అతడు భైరవీ రాగంలో కూర్చిన బందిష్లన్నీ జనరంజకమైనవి. ఒక్క భైరవి రాగాన్ని ఎన్ని రకాలుగా పాడవచ్చునో

అని చూపినారు మాస్టర్ కృష్ణారావు. అందుకే అతన్ని భైరవీకే బాద్షా అన్నారు. అతడు రూపొందించిన ఠుమ్రీలు పొడుగ్గా ఖయాలు వలె సాగుతాయి కనుక ఆ ఠుమ్రీలను ఖయాలీ ఠుమ్రీలన్నారు. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, వందేమాతర గీతాన్ని జింజోటి రాగంలో స్వరపరిచి గానయోగ్యంగా మార్చిన ఘనత కూడా మాస్టర్ కృష్ణారావుదే. ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మాస్టర్ కృష్ణారావుల మధ్య ఆత్మీయ అనుబంధం ఉండేది. వారిద్దరూ ఒకరినొకరు గౌరవించుకునేవారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కోరిక మేరకు మాస్టర్ కృష్ణారావు బుద్ధ వందన గీతాలకు సంగీతం సమకూర్చినారు. ఈనాటికి ఆ గీతాలు అట్లాగే గానం చేయబడుతున్నాయి. అంతేగాక మాస్టర్ కృష్ణారావు తమ గురువుగారైన భాస్కర్ భువా భక్లే నేర్పిన సంగీత శిక్షణా పద్ధతి ఇంకా తాను స్వయంగా అనుభవపూర్వకంగా నేర్చుకున్న సంగీత పద్ధతులను మేళవించి నొటేషన్ పద్ధతి ఒకటి రూపొందించి భావితరాలకు మార్గం సుగమం చేసినారు మాస్టర్ కృష్ణారావు. ఇవి 7 గ్రంథాలుగా రూపుదిద్దుకున్నాయి. అందులో రాగాల కులగోత్రాలను వివరించడమేగాక ఏ ప్రక్రియకు ఆ ప్రక్రియగా వింగడించినాడు. రాష్ట్ర సంగీత్, శిశు సంగీత్, అమర సంగీత్, మోహన్ మాళ్, నాట్యగీత్ నొటేషన్స్, చిత్రగీత్ నొటేషన్స్ అని భాగాలు చేసినాడు. వర్ధమాన సంగీత విద్యార్థులకు ఈ గ్రంథాలు చద్దిమూట వంటివి అనడంలో సందేహం లేదు. ఒక సాధారణ వ్యక్తి తన జీవితకాలంలో ఇంత సాధించగలడా అని ఆశ్చర్యం కలగక మానదు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతానికి ఇంతటి సేవ చేసిన మాస్టర్ కృష్ణారావును భారత ప్రభుత్వం 1971 పద్మభూషణ పురస్కారంతో గౌరవించింది. 1933 కరవీర పీఠ శంకరాచార్యుల వారు మాస్టర్ కృష్ణారావుకు సంగీత కళానిధి బిరుదు ప్రదానం చేసి ఆశీర్వదించినారు. 1969 మహారాష్ట్ర ప్రభుత్వం విష్ణుదాస్ భావే బంగారు పతకం అందించి గౌరవించింది. 1972 సంగీత నాటక అకాడమీ రత్న పురస్కారాన్ని కూడా అందుకున్నాడు మాస్టర్ కృష్ణారావు. ఇంకా సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ కూడా పొందినాడు. అంతేగాక బాలగంధర్వ బంగారు పతకాన్ని కూడా అందుకున్నాడు మాస్టర్ కృష్ణారావు. మాస్టర్ కృష్ణారావు షష్ఠి పూర్తి సందర్భంగా పుణే నగరంలో 9 రోజుల పాటు సంగీతోత్సవాలు జరిగినాయి. ఈ సభల్లో భారతదేశంలోని పేరెన్నికగన్న గాయికా గాయకులు వాదకులు పాల్గొని ఈ నవరాత్రులను విజయవంతం చేసినారు. జాతస్యహి ధ్రువో మృత్యు అన్నట్లు ఇంతటి వారికైనా ఈ లోకాన్ని విడిచి ఈ దేహయాత్ర చాలించి పరలోకానికి పయనమవడం తప్పదు కదా. తమ 76 వయస్సులో మాస్టర్ కృష్ణారావు 20 అక్టోబర్ 1974 స్వర్గస్థులైనారు. ప్రతి 2 సంవత్సరాలకొకసారి పుణేలోని మహారాష్ట్ర సాహిత్య పరిషత్తు వారు సంగీత విశ్లేషకులకు లేదా సంగీత గ్రంథ రచయితలకు మాస్టర్ కృష్ణారావు పులంబ్రీకర్ స్మారక పురస్కారాన్ని అందజేయడం ఆనవాయితీగా మారింది. అయితే మాస్టర్ కృష్ణారావు పూర్వీకులు మరాఠ్వాడాలోని జాల్నా దగ్గరి పులంబ్రీ గ్రామానికి చెందినవారు కనుక మాస్టర్ కృష్ణారావు స్మారక పురస్కార ప్రధానోత్సవం వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అక్కడే జరుగుతుంది. అంతేగాక జాల్నాలో మాస్టర్ కృష్ణారావు పులంబ్రీకర్ నాట్య గృహ పేరిట ఒక థియేటర్ నిర్మించినారు. మాస్టర్ కృష్ణారావు పుణేలో స్థాపించిన భారత జ్ఞాన సమాజానికి చెందినవారు. అతని జయంతి వర్ధంతి సభలను ప్రతి సంవత్సరం జరిపి అతని మీద వారికున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ సభల్లో గొప్ప గొప్ప గాయికా గాయకులు వాదకులు పాల్గొంటారు. ఈ సభలు మాస్టర్ కృష్ణారావు ఏకైక కుమార్తె వీణా చిట్కో ఆధ్వర్యంలో జరిగేవి. కాని 2015 సెప్టెంబర్లో ఆమె కూడా స్వర్గస్థురాలైంది. అయినప్పటికీ అతని అభిమానులు శిష్యులు ఈ సభలను అప్రతిహతంగా జరుపుతున్నారు, ఇంకా జరుపుతారు కూడా. మాస్టర్ కృష్ణారావు మరణానంతరం 1985 అతని జీవిత చరిత్ర రాయబడింది. ఈ గ్రంథం పేరు బోలా అమృతా బోలా. మాస్టర్ కృష్ణారావు స్వరపరచగా జోస్నా భోలే గానం చేసిన కులవధూ నాటకంలోని గీతానికి పల్లవి ఆ వాక్యం. ఆ వాక్యాన్ని అతని జీవిత చరిత్రకు పేరు పెట్టడం చాలా

0: ఔచిత్యంతో కూడిన విషయం.
1: ఇప్పటిదాక మీరు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 24వ భాగంలో మాస్టర్ కృష్ణారావు గురించిన విశేషాలు విన్నారు. రచన పఠనం సామల రాజవర్ధన్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఇంతటితో ఇయాలటి పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే కార్యక్రమం సమాప్తం. మళ్ళా ఈ పుస్తకంతో కార్యక్రమం శనివారం రాత్రి, శుక్రవారం రాత్రి 9:30, అట్లనే శనివారం ఆదివారం పొద్దుగల్లా 8:30 ప్రసారమవుతుంది. రేపు పొద్దుగల 8:30 మా ఊరి భాగవతం కథల సంపుటి నుంచి కథ ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సింగిడి సినీ గీతాల హరివిల్లు. వానవడి ఎలిసినాక ఆకాశంలో వెలుస్తుంది రంగుల హరివిల్లు. ఆకాశవాణిలా ప్రతిరోజు పొద్దుగల్ల ఊడుస్తుంది ఈ పాటల హరివిల్లు. ఆ ఇంద్రధనస్సు రంగుల తీరంగా తీరొక్క పాటలు, ఆ పాటల నడుమ శ్రోతలు చెప్పిన తీరు తీర్ల ముచ్చట్లను కలిపి వినిపించే ఈ కార్యక్రమం ఇప్పటి సంధి 10:00 ప్రసారమవుతుంది. శ్రోతలు, మరిగి నడమల మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలు వినాలనుకుంటే మాకు ఫోన్ చేసి అడగవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు 2300081, ఇంకో నెంబర్ 2950081. ఫోన్ చేసి పాటలు అడుగురే కాదు, మీకు తెలిసిన వింతలు విశేషాలు ఏమున్నా గవిటిని శ్రోతలతోని పంచుకోవచ్చు. పసందైన పాటల నడుమ ఇయ్యలటి ఈ సింగిడి కార్యక్రమాన్ని అమ్మాయి బాగుంది చిత్రం నుంచి చిత్ర శివాజీ పాడిన కులశేఖర్ గీతంతో షురు చేద్దాం. సంగీతం MM శ్రీలేఖ.

సిగరెట్. కళ్ళు.

శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా మాకు ఒక పాటను వినిపించండి అని కోరుతూ జాన్కంపేట నుంచి ఉత్తరం పంపించారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామం నుంచి ఈ ఉత్తరం రాసిన శ్రోతలు చిలుక నారాయణ, అనసూయ, జమున, యమున. వీరు అడుగుతున్న పాట జీవన తీరాలు చిత్రం నుంచి. కెరటానికి ఆరాటం, తీరం చేరాలని అంటూ సాగే పాటను మాకోసం వినిపించండి అని కోరుతూ ఈ ఉత్తరాన్ని పంపించారు. శ్రోతలు మరి మీలో ఎవరైనా ఇలా ఉత్తరాల ద్వారా పాటలు కోరాలనుకుంటే మీరు రాసి పంపాల్సిన ఉత్తరం, మాకు చేరాల్సిన చిరునామా స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 504001. చిరునామా మళ్ళొకసారి, స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 504001. కార్యక్రమంలో ఇప్పుడు విందాం వీరి కోరిక మేరకు జీవన తీరాలు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పడిన గీతం. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం చక్రవర్తి.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. శ్రోతలు, ఈ కార్యక్రమం 10 ఒట్టేదాకా ప్రసారమవుతుంది. మరి ఈ నడుమల మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలు వినాలనుకుంటే ఫోన్ చేసి అడగచ్చు. ఫోన్ చేసి పాటలు అడుగుడే కాదు, మీకు తెలిసి నలుగురితో పంచుకుంటే మంచుకుంటుందనే ముచ్చట్లు ఎవరినున్నా గవిట్ని శ్రోతలతో పంచుకోవచ్చు పసందైన పాటల నడుమ. ఇక అందుకోసం ఫోన్ చేయాల్సిన నంబర్లు అయితే మీ అందరికీ ఎరుకని మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా. మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 2300081, ఇంకో నంబర్ 2950081. ఇక ఎస్టీడి కోడ్ అయితే మీ అందరికీ తెలిసిందే, 08732. ఈ కోడ్ను జత చేసి ఫోన్ చేయండి. మా నంబర్లు మళ్ళొకసారి 2300081, ఇంకో నంబర్ 2950081. కార్యక్రమంలో ఎప్పుడు నుండి నువ్వు వస్తావని చిత్ర నుంచి చిత్ర పాడిన పాట, సీతారామశాస్త్రి సాహిత్యానికి ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం.

శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో. ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అంకోలి గ్రామం నుంచి వరలక్ష్మి గారు. వరలక్ష్మి గారు ఏం చేస్తుంటారు మీరు? ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మరి ఏ పాట వినాలనిపించింది ఫోన్ చేసిండ్రు? పోస్ట్ ఆఫీస్ సినిమా నుంచి పాట కావాలి కదా. సరే, మరి ఇంకా ఈ పాటను మీతో పాటు ఎవరు కోరుతున్నారు? పేర్లు, మీతో పాటు ఈ పాటను కోరుతున్న శ్రోతల పేర్లు చెప్తారా? చెప్పండి. సరే వరలక్ష్మి గారు, సరే, మీ అందరి కోసం మీరు అడిగిన పాట పోస్ట్ మెన్ చిత్రం నుంచి కేజే జేసుదాస్ పాడిన గీతం ఇది. మీకోసం వినిపిస్తున్నాం, వినండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

మీరు వినబోయే ఈ పాటను పాడినది కేజీ జేసుదాసు, కెఎస్ చిత్ర. గీత రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం వందే మాత్రం శ్రీనివాస్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హలో
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్ అంత డబ్బు?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్ 2 లక్షలు?
4: ఏమైంది నాన్న?
1: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
2: అరే
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే

రిలే అవుతుంది. ఈ కార్యక్రమం అన్ని ఆకాశవాణి కేంద్రాలు యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా అందజేస్తాయి. ఈరోజు 11 గుట్టంగా మన్ కీ బాత్ ఇనుడు మరకుండ్రి కార్యక్రమంలో ఇప్పుడు నువ్వే కావాలి చిత్రం నుంచి శ్రీరామ్ గోపికా పూర్ణిమ పాడిన ఈ గీతాన్ని విందాం. సీతారామశాస్త్రి సాహిత్యానికి కోటి స్వరకల్పన.

తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. శ్రోతలు, ఈ కార్యక్రమం 10:00 ప్రసారమవుతుంది. ఈ నడుమల మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలు వినాలనుకుంటే ఫోన్ చేసి పాటలు అడగవచ్చు, ఉత్తరాలు రాసి పాటలు అడగవచ్చు. మరి మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు మీ కెరకని అయిన మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, 2300081, ఇంకో నంబర్ 2950081. ఇక ఉత్తరాల ద్వారా సినిమా పాటలు కోరాలనుకున్న శ్రోతల కోసం మీరు రాసి పంపాల్సిన ఉత్తరాలు చేరాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 504001. ఈ కార్యక్రమం 10:00 ప్రసారమవుతుంది. మరి ఈ నడుమల మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలు వినొచ్చు ఫోన్ చేసి. కార్యక్రమంలో ఇప్పుడు విమానం చిత్రం నుంచి మంగళి పాడిన ఈ గీతాన్ని విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: వానాకాలంలో మలేరియా, డయేరియా, టైఫాయిడ్, కలరా, డెంగీ, కామెర్లు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.
2: అందుకే దోమలు, ఈగల నుండి రక్షణ కోసం దోమ తెరలను వాడాలి.
1: నిలిచి ఉన్న నీటిని తొలగించండి. దోమల వ్యాప్తిని అరికట్టండి.
2: ఇల్లు, పరిసరాల పరిశుభ్రతను పాటించండి.
1: క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోండి.
2: అపరిశుభ్రమైన ఆహారం తినవద్దు. కాచి చల్లార్చిన నీటినే తాగాలి.
1: ఈ జాగ్రత్తలు పాటించండి. వ్యాధులు రాకుండా చూసుకోండి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు
1: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఆదిలాబాద్. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. శ్రోతలు ఎలా పదకొండుగుట్టంగా మన్ కీ బాత్. దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను రేడియో ద్వారా దేశ ప్రజలతో పంచుకునే కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఈ మన్ కీ బాత్ కార్యక్రమ తెలుగు అనువాదం మనసులోని మాట ఆ వెంటనే ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఈ మనసులోని మాట కార్యక్రమం మళ్ళొకసారి రాత్రి 8 గంటలకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా నుంచి ఈ పాట.

శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీకి తలహరి విల్లు. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే, చెప్పండి మీ పరిచయం. చెప్పండి కాదర్ బాషా గారు. తప్పకుండా, స్నేహంకు సంబంధించి, స్నేహితుల గురించి సంబంధించిన పాట కదా అది. సరే, ఇంకా ఈ పాటను మీతో పాటు ఎవరు కోరుతున్నారు? ఈ పాటను మీతో పాటు ఇంకా ఎవరెవరు కోరుతున్నారు? సరే, మీ స్నేహితులందరి కోసం, మీకోసం మీరు అడిగిన ఈ పాట వినిపిస్తున్నాం. వినండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. అరే ఫోర్ గుర్తుందిరా, గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని.
1: పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారా,
0: నేర్చుకుంటారా?

0: జ్ఞాపకం ఉందిరా, కాలేజీలో క్లాస్ రూమ్ లో ఓ పాప మీద నువ్వు పేపర్ బాలు కొడితే ఆ పాప ఎడవకాలు
1: ఊరుకోరా, పిల్లలు వింటారు.
0: వింటే వింటారు, పిల్లల పిల్లలకు పిట్ట కథగా చెప్పుకుంటారు అంతే.

0: శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరవిల్లు. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో ఉన్న శ్రోతను పరిచయం చేసుకుందాం. హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్. చెప్పండి, మీ పరిచయం చేసుకోండి మా శ్రోతలకి.
1: నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి ఫరీద్. అది సార్, ఈరోజు మనకు పాట చేసి రవితేజ నటించింది, ఇవాళ నటించింది సార్ ఇరుముడి.
0: ఇరుముడి
1: యాలాలు యాలాలు అని సాంగ్ వినిపించండి.
0: తప్పకుండా. ఈ పాటని ఇంకా మీతో పాటు ఎవరు కోరుతున్నారు?
1: మన శ్రోత అందరి కోసము, అలాగే వింటున్నటువంటి మా ఫ్రెండ్ కాల్వలో నవీన్ గారు ఉంటారు, అలాగే కుదీర్లో రంజిత్ గారు ఉంటారు, మా స్నేహితులు వీళ్ళు వింటూ ఉంటారు సార్. వీళ్ళ కోసం, మన ప్రజల కోసం, మీకోసం, మా కోసం ఈ పాట వింటారు.
0: తప్పకుండా. మీరు అడిగిన పాట మీకోసం వినండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: శ్రోతలు మీరు వింటున్నది సింగిడి సినీ గీతల హరివిల్లు కార్యక్రమంలో. ఇప్పుడు మనతో మాట్లాడడానికి మరో శ్రోత లైన్ లో ఉన్నారు. హలో
1: హలో,
0: చెప్పండి అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏ పాట కావాలి, ఏం చేస్తుంటారమ్మా మీరు, మీ పేరు చెప్పలేదు. హలో చెప్పండి. రాజమణి గారు ఏం చేస్తుంటారు మీరు? సరే, మరి ఏ పాట వినాలనిపించింది ఈ పూట ఫోన్ చేసిండ్రు? సరే, ఏ పాట కావాలి మీకు, ఏ సినిమాలోని పాట? సుస్వాగతం సినిమా నుంచి ఏదైనా ఒక పాట. ఓకే, ఫోన్ చేసినందుకు మీకు కూడా థ్యాంక్స్. ఇప్పుడు మీరు అడిగిన ఈ పాట వినండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మూడు కాలేజీలలో
2: డోంట్ వరీ
1: ఫీజ్ చూడు.
3: ఎలా ఉన్నారు?
4: ఏంటి విషయం?
2: ఫీజ్ కోసం టెన్షన్?
4: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్. ఆర్బీఐ అంటుంది
2: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: మన భాష మనయాస మన ఎఫ్ఎం. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు మీరింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. ఇవాళ ప్రముఖ నటి జమున జయంతి. 1953 గరికపాటి రాజారావు తీసిన పుట్టిల్లు సినిమా ద్వారా జమున కథానాయికగా పరిచయమైనరు. అప్పుడు ఆమె వయస్సు 17 సంవత్సరాలు. గట్ల సినిమా రంగంలో నటిగా ప్రవేశించిన జమున తెలుగుతో పాటు పలు దక్షిణాది భాషల్లో కలిపి 198 వరకు సినిమాల్లో పనిచేసిండ్రు. హిందీ సినిమాల్లో కూడా ఆమె నటించిండ్రు. 1964 విడుదలైన మూగ మనసులు సినిమాకు, అట్లనే 1967 వచ్చిన మిలన్ సినిమాకు ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డుని అందుకున్నారు జమున. 1989 లోక్సభకు ఎంపీగా కూడా ఎన్నికైనరు. కేవలం కొంతమంది మాత్రమే తమ నటన ప్రతిభతో సినీ పరిశ్రమలో స్వేచ్ఛగా నటించి కొన్ని తనదైన ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. అటువంటి వాళ్లలో జమున ఒకరు. జమున మాతృభాష తెలుగు కాకపోయినా తెలుగు చిత్ర పరిశ్రమలో అరుదైన కథానాయికగా పేరు సంపాదించిండ్రు. ఇలా జమున జయంతి సందర్భంగా ఆమె నటించిన మూగ మనసులు చిత్రం నుంచి ఈ గీతాన్ని విందాం.

మీరు విన్న ఈ పాటతో ఇయలటి సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమం సమాప్తమవుతుంది. మళ్ళా సింగిడి కార్యక్రమం రేపతో 8:45 ప్రసారం అవుతుంది. ఈ పూట ఫోన్ గలని శ్రోతలు ఫిక్కర్ చేయకుని మళ్ళా పొజామట్ల 5 మాట చెప్పుటి పాట ఇనుడి కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలు అడగవచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సును నిండా సమయం 10:00 కావస్తున్నది. మరికొద్దిసేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. అంతకు ముందు కొన్ని వార్తల్లోని ముఖ్య అంశాలు వింటారు. అట్లనే 11:00 మన్ కీ బాత్, దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోదీ దేశ ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకునే కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఆ వెంటనే మన్ కీ బాత్ కార్యక్రమ తెలుగు అనువాదం మనసులోని మాట కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఈ మనసులోని మాట కార్యక్రమం మరొకసారి రాత్రి 8:00 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. చేవెళ్లా మల్కాపూర్ గ్రామం వద్ద ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డితో కలిసి హైదరాబాద్ బీజపూర్ హైవే

పనులను పరిశీలించారు. అనంతరం వికారాబాద్ చేరుకున్న మంత్రి ఆధునీకరణ పనులు జరుగుతున్న వికారాబాద్ రైల్వే స్టేషన్ను పరిశీలించారు. లక్నోలో తన 3 రోజుల పర్యటనలో భాగంగా చివరిదైన ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇండస్ట్రీ కాంక్లేవ్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పీఎం సేతు యోజన కింద ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. నైపుణ్యాభివృద్ది, ఎంటర్ప్రెన్యూర్షిప్, వృత్తి విద్యకు సంబంధించిన అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. ఈ ఏడాది జూలై నాటికి పెర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద 115 లక్షల హెక్టార్లకు పైగా సాగుభూమిని సూక్ష్మసేద్యం పరిధిలోకి తెచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వ్యవసాయ రంగంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, పొలం స్థాయిలో నీటిని సమర్థవంతంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. హిందుత్వం అనేది ప్రతి మానవుని గౌరవాన్ని గుర్తిస్తుందని, ఒకే సత్యానికి దారితీసే వివిధ మార్గాలను అంగీకరిస్తుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. న్యూయార్క్లో జరిగిన వన్ వరల్డ్ వన్ హ్యుమానిటీ మత నాయకుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. భారతదేశంలో ముస్లింలకు చోటు ఉండకూడదని నమ్మే హిందువు హిందువు కాదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్పై వచ్చిన తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలపై సీబీఐ విచారణ లేదా కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని తెలంగాణ బీజేపీ డిమాండ్ చేసింది. రహమత్ బేగ్ను క్రమశిక్షణా రాహిత్యం కింద పార్టీ నుంచి తొలగించడం మాత్రమే సరిపోదని బీజేపీ రాష్ట ప్రధాన అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో ఇది 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఈ కార్యక్రమం తెలుగు అనువాదాన్ని వినవచ్చు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్లో జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 10:50కు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు దాటి 4 నిమిషాలు. భారతరత్న ఒక జాతి కృతజ్ఞత గాథ ప్రత్యేక ధారావాహిక వింటారు. 3వ భాగం శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, రచన శ్రీ ఎన్ విజయరాఘవరెడ్డి, వ్యాఖ్యానం శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్.
1: భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ.
2: మనుష్యుల మనసులను తీర్చిదిద్దడానికి ఆధ్యాత్మికత ఎంత అవసరమో, కోట్లాది మంది ప్రజల కడుపు నింపడానికి, కరువును పారద్రోలడానికి, నదులను మళ్లించి దేశాన్ని పారిశ్రామికంగా నిలబెట్టడానికి సాంకేతిక నైపుణ్యం అంతకంటే అవసరం అని నమ్మిన మహనీయుడి కథ ఇది.
3: తెలుగు నేల, నెల్లూరు జిల్లా మోక్షగుండం గ్రామానికి చెందిన పూర్వీకుల రక్తాన్ని పంచుకొని కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేసిన అపర ఇంజనీరింగ్ మాంత్రికుడు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి సమగ్ర

0: జీవిత వ్యాసంలోకి మీ అందరికీ సాదర స్వాగతం. అది 1861 సెప్టెంబర్ 15వ తేదీ. అప్పటి మైసూర్ రాజ్యంలో ఉన్న ముద్దేనహల్లి అనే ఒక చిన్న గ్రామం. శ్రీనివాస శాస్త్రి, వెంకట లక్ష్మమ్మ దంపతులకు విశ్వేశ్వరయ్య జన్మించారు. వారి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా సరిహద్దులో ఉన్న మోక్షగుండం గ్రామం నుండి మైసూరు ప్రాంతానికి వలస వచ్చారు. అందుకే వారి ఇంటి పేరు మోక్షగుండం అయింది.
1: విశ్వేశ్వరయ్య గారి తండ్రి శ్రీనివాస శాస్త్రి, ఆయన సంస్కృత పండితుడు. అయితే విశ్వేశ్వరయ్య గారికి కేవలం 15 ఏళ్ల వయసున్నప్పుడే వారి తండ్రి అకాల మరణం చెందారు. నిరుపేద కుటుంబం, పూట గడవడమే కష్టమైన పరిస్థితి. కానీ తండ్రి నేర్పిన నైతిక విలువలు, తల్లి వెంకటలక్ష్మమ్మ గారి క్రమశిక్షణ ఆయనను అధైర్యపడనీయలేదు.
0: చదువుకోవాలనే కసి ఆయనను బెంగళూరు వైపు నడిపించింది. బెంగళూరులోని సెంట్రల్ కాలేజీలో చేరినప్పుడు చదువుకోవడానికి భోజనానికి డబ్బులు లేక ఒక ధనిక కుటుంబంలో పిల్లలకు హోమ్ ట్యూషన్లు చెప్తూ ఆ ఇంట్లోనే ఒక చిన్న గదిలో ఉంటూ చదువు కొనసాగించారు. వీధి దీపాల వెలుగులో కూర్చొని ఆయన రాత్రింబగళ్లు శ్రమించేవారు. ఇటువంటి పరిస్థితుల్లో చదువుకున్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య మద్రాసు విశ్వవిద్యాలయం నుండి 1881లో అత్యుత్తమ మార్కులతో బిఏ పూర్తి చేశారు.
2: మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారండి. అతనికి చదువుకునే రోజుల్లో తండ్రి మరణించాడు. తల్లి పాపం పెంచేది ఒక నిజాయితీగా, ఒక డిసిప్లిన్ గా మేనమావల ఇంట్లో చదువుకుంటూ ఒక చిన్న ఇంజనీరింగ్ చిన్న పనిలో చేరించే వరకు భారతరత్న స్థాయికి ఎదిగాడు. ఆయన జీవితంలో చెప్పుకోదగ్గ సంఘటనలో తాను ఏనాడు కూడా పొరపాట్లు చేయలేదు, తన వాళ్ల స్వలాభం కోసం తప్పుడు పనులు చేయలేదు. ఒకసారి ఆయన మేనల్లుడికి ఉద్యోగం కావాల్సి వస్తే పలానా వాళ్ళకి చెప్పండి అన్నాడు. నేను చెప్పను అన్నాడు. అందరూ అడిగా నువ్వు ఇంత పొజిషన్ లో ఉన్నావు చెప్పొచ్చు కదా అంటే అప్పుడు ఆయనకు లెటర్ రాసిచ్చాడు. దిస్ బాయ్ హ్యాపన్ టు బి మై నెవ్యూ. ఇతను పాలిటెక్నిక్ చదివాడు. మీకు నచ్చితే ఉద్యోగం ఇవ్వండి, లేకపోతే తక్షణం పంపేయండి. ఒక విషయం నేను చెప్పగలను అతని గురించి, ఐ కెన్ ఎష్యూర్ హిస్ ఇంటెగ్రిటీ బట్ నాట్ ద ఎఫిషియన్సీ. వాడు నిజాయితీగా అయితే ఉండగలడు, బట్ ఆ పని చేయగలడో లేదో మీరు చూడండి.
1: విశ్వేశ్వరయ్య గారి గణిత ప్రావీణ్యాన్ని, ఏకాగ్రతను గుర్తించిన మైసూరు దివాన్ ఆయనకు పూణేలోని ప్రసిద్ధ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో చేరడానికి ఆర్థిక సహాయం అందించారు. పూణే వెళ్లిన విశ్వేశ్వరయ్య గారు పగలు రాత్రి తేడా లేకుండా సివిల్ ఇంజనీరింగ్ మెలకువలను శోధించారు. 1883లో జరిగిన ఇంజనీరింగ్ పరీక్షల్లో ఆయన బొంబాయి ప్రెసిడెన్సీ పరిధిలోనే మొదటి స్థానంలో నిలిచారు. అప్పట్లో నిబంధనల ప్రకారం ప్రథమ స్థానంలో నిలిచిన వ్యక్తికి బ్రిటిష్ ప్రభుత్వపు బొంబాయి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ PWDలో నేరుగా అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగం లభించేది. అలా 23 ఏళ్ల వయసులో ఆయన బ్రిటిష్ సర్వీసులో ఇంజనీరుగా అడుగుపెట్టారు.
0: బొంబాయి ప్రెసిడెన్సీలో చేరిన కొత్తలోనే ఆయనకు ఒక అత్యంత క్లిష్టమైన ప్రాజెక్ట్ అప్పగించబడింది. అది ప్రస్తుత పాకిస్తాన్లో ఉన్న సింధ్ ప్రాంతంలోని సుఖూర్ ఖాన్పూర్ ఎడారి ప్రాంతం. అక్కడ తీవ్రమైన నీటి కొరత ఉండేది. సింధు నది పక్కనే ప్రవహిస్తున్న ఆ బురద నీటిని తాగునీరుగా మార్చడం బ్రిటిష్ ఇంజనీర్ల వల్ల కాలేదు. విశ్వేశ్వరయ్య గారు అక్కడికి వెళ్లారు. నది ఒడ్డున ఇసుక పొరలను వడపోత సాధనంగా వాడుతూ ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీ అనే సరికొత్త సాంకేతికతను రూపొందించారు. నది నీరు స్వభావ సిద్ధంగా ఇసుక పొరల్లోంచి వడకట్టబడి నిర్మలమైన తాగునీరుగా పంపుల ద్వారా నగరానికి చేరుకుంది. ఈ ఆవిష్కరణతో ఆ ఎడారి ప్రాంత ప్రజలు ఆయనను దేవదూతలా భావించారు. బ్రిటిష్ ఉన్నతాధికారులు ఆయన మేధస్సుకు ఆశ్చర్యపోయారు.
1: 1903వ సంవత్సరంలో విశ్వేశ్వరయ్య గారు ప్రపంచ ఇంజనీరింగ్ చరిత్రలోనే ఒక విప్లవాత్మక ఆవిష్కరణ చేశారు. పూణే సమీపంలోని ఖడక్వాస్లా జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు, వరదలు వచ్చినప్పుడు ఆనకట్ట తెగిపోకుండా కాపాడేందుకు ఆయన ఆటోమేటిక్ బ్లాక్ సిస్టమ్ గేట్స్ను కనుగొన్నారు. ఈ గేట్ల ప్రత్యేకత ఏంటంటే, జలాశయంలో నీరు ప్రమాదకర స్థాయికి చేరగానే మానవ ప్రమేయం లేకుండానే నీటి ఒత్తిడి ఆధారంగా గేట్లు స్వయంచాలకంగా తెరుచుకుంటాయి. వరద నీరు బయటికి వెళ్లగానే మళ్లీ మూసుకుపోతాయి. ఈ పేటెంట్ డిజైన్ ద్వారా విశ్వేశ్వరయ్య గారు కోట్ల రూపాయల రాయల్టీ సంపాదించవచ్చు. కానీ ఆయన బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒకటే కోరారు, నా ఆవిష్కరణ వల్ల దేశ ప్రజలకు మేలు జరిగితే అంతే చాలు, నాకు పైసా రాయల్టీ వద్దు, ఈ సాంకేతికతను ఉచితంగా వాడుకోండి అని. ఆ తర్వాత

0: గ్వాలియర్లోని టైగ్రా డ్యాంకు కూడా ఈ గేట్లనే అమర్చారు.
1: 1908 సెప్టెంబర్ నెలలో హైదరాబాద్ నగరం ఒక ఘోరమైన విపత్తును చూసింది. మూసీ నదికి వచ్చిన మహోగ్రమైన వరదల వల్ల నగరంలోని సగానికి పైగా ఇళ్ళు కొట్టుకుపోయాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నిజాం ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో పడింది. హైదరాబాద్ నగరాన్ని వరదల నుండి కాపాడడానికి నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ విశ్వేశ్వరయ్య గారిని ప్రత్యేక సలహాదారుగా ఆహ్వానించారు. విశ్వేశ్వరయ్య గారు నగరమంతా పర్యటించి మూసీ, దాని ఉపనదుల ప్రవాహాన్ని అధ్యయనం చేశారు. ఆయన అందించిన ప్రణాళిక ఆధారంగానే నగరానికి ఎగువన రెండు భారీ జలాశయాలు నిర్మించబడ్డాయి. అవే గండిపేటలో ఉన్న ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్. అంతేకాదు, హైదరాబాద్ నగరంలో డ్రైనేజీ వ్యవస్థను, వరద నీటి కాలువలను అత్యంత శాస్త్రీయంగా రూపకల్పన చేసింది కూడా ఆయనే. ఆ రోజు ఆయన వేసిన పునాదే కారణం.
0: 1912 విశ్వేశ్వరయ్య గారు మైసూర్ రాజ్యానికి దివాన్గా బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో మైసూర్, మండ్యా ప్రాంతాలు నిరంతర కరువుతో అలమటించేవి. కావేరీ నది నీరు సముద్రంలో కలిసిపోతోంది తప్ప రైతుల పొలాలకు దక్కడం లేదు. విశ్వేశ్వరయ్య గారు కావేరీ నదిపై ఒక బృహత్తరమైన ఆనకట్టను నిర్మించాలని సంకల్పించారు. అదే కేఆర్ఎస్ డ్యాం, కృష్ణరాజ సాగర్ డ్యాం. అప్పట్లో అది ఆసియా ఖండంలోనే అతిపెద్ద జలాశయం. ఈ ప్రాజెక్టును మద్రాస్ ప్రెసిడెన్సీ బ్రిటిష్ అధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు. పైగా మైసూర్ ఖజానాలో నిధులు లేవు. కానీ విశ్వేశ్వరయ్య గారు వెనక్కి తగ్గలేదు. మైసూర్ మహారాజా కృష్ణరాజ ఒడియార్తో మాట్లాడి రాజకుటుంబపు బంగారాన్ని, వజ్రాలను తాకట్టు పెట్టి మరీ నిధులు సమీకరించారు. సిమెంటు అందుబాటులో లేకపోతే మట్టి, సున్నపు మిశ్రమంతో చేసే సుర్కీని ఉపయోగించి ఆ రాతి డ్యాంను పూర్తి చేశారు.
1: ఈ కేఆర్ఎస్ డ్యాం వల్ల లక్షలాది ఎకరాల ఎడారి భూములు పచ్చని పంట పొలాలుగా మారాయి. మండ్యా జిల్లా చక్కెర నగరంగా రూపాంతరం చెందింది. అందుకే అక్కడ ప్రతి ఇంట్లో విశ్వేశ్వరయ్య గారి ఫోటో దేవుడి పటంతో పాటు కనిపిస్తుంది. విశ్వేశ్వరయ్య గారు కేవలం సివిల్ ఇంజనీర్ మాత్రమే కాదు, గొప్ప వ్యూహకర్త. ఇండస్ట్రియలైజ్ ఆర్ పెరిష్ అనేది ఆయన నినాదం. మైసూర్ దివాన్గా ఆయన 5 ఏళ్ల పరిపాలనలో మైసూర్ రాజ్యాన్ని భారతదేశంలోనే అత్యంత ఆధునిక రాజ్యంగా మార్చారు. ఆయన స్థాపించిన కొన్ని దిగ్గజ సంస్థలు, భద్రావతి ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్, ఇప్పుడు విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్, మైసూర్ సబ్బుల కర్మాగారం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, బెంగళూరు ఏరోస్పేస్ కంపెనీ, మైసూరు విశ్వవిద్యాలయం, ఇలా ఇవన్నీ ఆయన స్థాపించిన కొన్ని దిగ్గజ సంస్థలు.
2: అంటే ఉద్యోగం ప్యాకేజీ, ఇంజనీరింగ్ అంటే ప్యాకేజీయా, ఇంజనీరింగ్ అంటే ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్య. గోదావరి బ్రిడ్జి నుంచి పెడుతుంటే మహానుభావుడు రైల్లో ప్రయాణం చేస్తూ ఈ బ్రిడ్జి 20 ఏళ్లలో కూలిపోతుందని చెప్పాడు ఆయన. సౌండ్ ను బట్టి, బ్రిడ్జి మీద పెడుతున్న రైలు సౌండ్ ను బట్టి ఈ వంతెన 20-30 ఏళ్లలో కూలిపోతుందని డేటెస్ట్ చెప్పాడు ఆయన. అది ఇంజనీరింగ్, అది ఇంజనీరింగ్. ఆ స్థాయికి మీరు ఎదగాలి, ఆ స్థాయికి మీరు ఎదగాలి.
0: విశ్వేశ్వరయ్య గారి సమయ పాలన, క్రమశిక్షణ ప్రపంచ ప్రసిద్ధం. ఆయన ఎప్పుడూ సూటు తలపాగాతో అత్యంత హుందాగా కనిపించేవారు. 100 ఏళ్ల వయసులో కూడా ఆయన వెన్నుముక వంచకుండా నిటారుగా నడిచేవారు. ఆయన జీవితంలో ఒక సుప్రసిద్ధ సంఘటన జరిగింది. అదేమిటంటే, ఆయన మైసూర్ దివానుగా ఉన్నప్పుడు ఒకరోజు రాత్రి తన ఇంట్లో ప్రభుత్వ కాగితాలు పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో టేబుల్పై ఒక చిన్న నూనె దీపం వెలుగుతోంది. రాత్రి 10 గంటలకు ఆఫీసు పని ముగిసింది. వెంటనే ఆయన ఆ దీపాన్ని ఆర్పేసి పక్కనే ఉన్న మరొక నూనె దీపాన్ని వెలిగించారు. పక్కనే ఉన్న స్నేహితుడు ఆశ్చర్యపోయి అడిగాడు, ఒక దీపం వెలుగుతుండగా దాన్ని ఆర్పి మళ్లీ అలాంటి దీపాన్నే ఎందుకు వెలిగించారు అని. దానికి విశ్వేశ్వరయ్య గారు నవ్వుతూ, ఇంతసేపు నేను వెలిగించిన దీపంలో నూనె మైసూర్ ప్రభుత్వ ఖజానాది. ఎందుకంటే నేను ప్రభుత్వ పనిచేశాను, ఇప్పుడు నేను చదవబోయేది నా సొంత పుస్తకం, కాబట్టి నా సొంత డబ్బులతో కొన్న నూనె ఉన్న దీపాన్ని వాడాలి. ప్రభుత్వ ఆస్తికి, సొంత ఆస్తికి మధ్య ఆయన పాటించిన ఆ నైతికత నేటి సమాజానికి మహాపాఠం.
1: 1955 స్వతంత్ర భారతదేశం ఆయన అందించిన అసమాన సేవలకు గాను అత్యున్నతమైన భారతరత్న పురస్కారంతో సత్కరించుకుంది. ఆ సమయంలో ఆయన వయసు 94 ఏళ్లు. 1960 సెప్టెంబర్ 15 ఆయన 100వ పుట్టినరోజు జరుపుకున్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి, పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్వయంగా బెంగళూరు వచ్చి ఆయన పాదాలకు నమస్కరించారు. ఆ సందర్భంగా నెహ్రూ గారు మాట్లాడుతూ

0: విశ్వేశ్వరయ్య గారు కేవలం ఒక ఇంజనీర్ కాదు, ఆధునిక నవ భారత నిర్మాణానికి కలలు కని వాటిని నిజం చేసిన స్వప్న శిల్పి అని కొనియాడారు. ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 15 భారతదేశం ప్రతి సంవత్సరం ఇంజనీర్స్ డేగా సగర్వంగా జరుపుకుంటుంది. 1962 ఏప్రిల్ 14 తన 101వ ఏట ఈ అపర భగీరథుడు ప్రశాంతంగా కనుమూశారు.
1: వృత్తిపరమైన నిబద్ధత, శ్రమ సౌందర్యం, కర్మయోగం, పనియే దైవం, ఆ పనిలో ఖచ్చితత్వమే మన దేశభక్తి అని ఆయన తన 101 సంవత్సరాల సార్థక జీవితం ద్వారా నిరూపించారు.
0: భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథలో మనం భౌతిక నిర్మాణ విజ్ఞానం నుండి స్వతంత్ర భారత రాజకీయ ప్రజాస్వామ్య పునాదుల వైపు అడుగులు వేయబోతున్నాం. వచ్చేవారం మనం తెలుసుకోబోయే ఆ మహనీయుడు స్వతంత్ర భారతావని మొట్టమొదటి ప్రధానమంత్రి.
1: స్వాతంత్ర పోరాటంలో దశాబ్దాల పాటు జైలు జీవితాన్ని గడిపి ఆధునిక భారతదేశ విదేశాంగ విధానానికి, పంచవర్ష ప్రణాళికలకు, ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్ వంటి విద్యాసంస్థలకు ఊపిరులుదిన నవభారత దృశ్యశిల్పి, 1955 భారతరత్న పురస్కారాన్ని అందుకున్న ప్రజాస్వామ్య ధృవతార పండిట్ జవహర్లాల్ నెహ్రూ. వచ్చేవారం నెహ్రూ గారు దేశానికి అందించిన ప్రజాస్వామ్యం, శాస్త్రీయ సోషలిజం గురించి విపులంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: మీరింతవరకు భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ ప్రత్యేక ధారావాహిక విన్నారు. మూడవ భాగం శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, రచన శ్రీ ఎన్ విజయరాఘవరెడ్డి, వ్యాఖ్యానం శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, నీలేమల సమయం 10:21.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలిమల సమయం 10 గంటలు దాటి 22 నిమిషాలు అవుతుంది. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. 2000 నుండి 2010 మధ్య విడుదలైన తెలుగు చిత్రాల్లోని పాటలు వినాలనుకుంటే మీ వివరాలు మీ పాట వివరాలతో పాటు మా వాట్సాప్ నెంబర్ 04023240085 నెంబర్కి సందేశం పంపండి. ఆదివారం పూట మా కోసం మంచి పాట వినిపించగలరు అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాన్ జైనుద్దీన్, అభేద అయేష, ఇంకా ఎం వెంకటేష్ నందిపేట నుంచి ఆర్ గణేష్, లిఖిత, యక్షిత్, లీలా, పూజ, విస్మయ, పూర్విక్, విమ్రాష్, రాజాజీ నగర్ నుంచి చోడవరపు నాగేశ్వరరావు, రామాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విస్తృత, సాయి, మన్విత వీరు గీతానగర్ నుంచి, ఇంకా భిక్షపతి, పద్మ, విఘ్నేష్, సహస్, కందుకూరు మండలం ముచ్చర్ల గ్రామం నుంచి, నర్సాపూర్ నుంచి ఆడప్ శంకర్, చిన్మయ్ వీరందరూ అడుగుతున్నటువంటి పాట ఆనంద్ చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన పాట. సంగీతం కేఎం రాధాకృష్ణన్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
4: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఒకరికొకరు మూవీ చిత్రం నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ పుట్టుపక్క నుంచి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్, దస్తగిరి సంధ్య, యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, ఇంకా హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్, సుచిత్ర నుంచి మీనా కుమారస్వామి ఒకరికి ఒకరు మూవీ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ గీతం మీ అందరి కోసం. గీత రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు ఎవరి గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఇంద్రా చిత్రంలోనే పాట వినిపించండి అంటూ సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, నిజామాబాద్ నుంచి రాజేందర్, అరుణ, మహేష్, చగనంపల్లి, నిజామాబాద్ నందిపేట నుంచి నందిని, నరేష్ స్నేహిత, స్నేహాన్ష్, ఇంకా షాలపల్లి విలేజ్ జఫర్గఢ్ మండలం జనగాం నుంచి శరత్ అడుగుతున్నారు. ఇంద్రా చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కల్పన పాడిన పాట రచన వేటూరి, సంగీతం మణిశర్మ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 లో ప్రసారం.

0: ప్రారంభమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీకు నచ్చిన పాట వినాలనుకుంటే 0402324085 కి మీ వివరాలతో పాటు పాట వివరాలను పంపించండి. వర్షం మూవీ నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్ సుప్రియ, ఇంకా కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని మాయ, వనపర్తి నుంచి లాస్య శ్రీ మోక్ష శ్రీ కార్తిక్ మను ఎం రామయ్య వీడందరూ అడుగుతున్నటువంటి పాట వర్షం చిత్రం నుండి అద్నాన్ సామి సునీతారావు పాడిన పాట. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి

ఎవర్గ్రీన్ కిడ్స్ వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. చిరుత మూవీ నుంచి పాట ప్లే చేయండి అంటూ ఇబ్రహీంపట్నం ఆదిభట్ల, గోపికృష్ణ, ఉమావతి, అలాగే వేణుగోపాల్, సాయిరాణి నందిపేట నుంచి, సంగీత, శ్రావణ్ కుమార్ యాదవ్ లంగరౌస్ నుంచి, ఇంకా సీఎం రోడ్ ఆటో నగర్ నిజామాబాద్ నుంచి షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, శారద, సుధీర్, శోభ, సుధీర్, రవి, సునీత, మరి వీరందరి కోసం చిరుత మూవీ నుండి కేకే సునీత పాడిన పాట, రచన కందికొండ, సంగీతం మణిశర్మ.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: ఆకాశవాణి ప్రకటించిన అంశం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి

ఆకాశవాణి సమయం 10:55 అవుతుంది. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 137వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. అనంతరం తెలుగు అనువాదం వింటారు.

0: ఆకాశవాణి దిల్లీ కేంద్ర
1: కొరోనీలు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
2: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ కొత్త ఎపిసోడ్లోకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మన దేశవాసుల విభిన్నమైన కృషిని ప్రదర్శించేందుకు, వినూత్నమైన ఆలోచనల్ని ఆవిష్కరించేందుకు, చర్చించేందుకు ఈ మన్ కీ బాత్ ఒక వేదిక అని మీ అందరికీ తెలుసు. అయితే ఈ ఆలోచనల్లో చాలా వాటి వెనక తమ జీవితకాల శక్తిని ధారపోసిన ప్రజల శ్రమ ఉంది. ఉదాహరణకి ఒక విషయం చెబుతున్నాను, అది కృష్ణగారి వెబ్సైట్ గురించి. ఆషాఢ ఏకాదశి పవిత్ర సందర్భంగా చరిత్రను ఆసక్తిదాయకంగా మార్చే నా ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను అని మీకు తెలియచేయటం నాకెంతో సంతోషంగా ఉంది అని ఒక మిత్రుడు సామాజిక మాధ్యమంలో ప్రకటించాడు కొన్నాళ్ల క్రితం. అతనే కృష్ణగారు. వారంటారు ఈ ఆలోచన చాలా సాధారణమైంది అని. ఈ వెబ్సైట్ను సందర్శించండి, ఏదైనా ఒక సంవత్సరాన్ని ఎంచుకోండి, ఆ ఫలానా సమయంలో భారతదేశంలోని ఫలానా భాగాన్ని ఎవరు పరిపాలించారో సులభంగా తెలుసుకోవచ్చు. అది ఆయన చెప్పిన సారాంశం. సహజంగానే నాకు కూడా చాలా ఆసక్తిదాయకంగా అనిపించింది. దీని గురించి మరింతగా తెలుసుకోవాలి అనుకున్నాను. ముంబైలో నివసించే కృష్ణ శేషాద్రి గారు ఈ పని చేశారో నేను తెలుసుకున్నాను. ఆసక్తిదాయకమైన విషయం ఏంటంటే, కృష్ణగారు ఇంత శ్రమపడి చేసిన వెబ్సైట్ పేరును www.bharatiya.com అని చాలా సాదాసీదాగా పెట్టారు. ఆయన పడిన శ్రమ తప్పకుండా మీ వరకు చేరాలి. అందుకే కృష్ణగారితో నేను నేరుగా మాట్లాడాలి అనుకుంటున్నాను. మిత్రులారా, ఇప్పుడు కృష్ణగారు ఫోన్లో మనతో సంభాషిస్తున్నారు. కృష్ణగారు నమస్తే.
3: సార్ సార్ నమస్కారం అండి.
2: సోదరా, మీరు టెక్ ప్రపంచానికి చెందినవారు కాదని, చరిత్ర ఉపాధ్యాయులు కూడా కాదని నాకు తెలిసింది. అయినా మీరు టెక్నాలజీని ఉపయోగించి ఒక చారిత్రాత్మకమైన చరిత్ర వెబ్సైట్ను సృష్టించారు. అది నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఇదంతా ఎలా జరిగింది మిత్రమా?
3: ధన్యవాదాలు సార్. మీతో మాట్లాడటం నా అదృష్టం సార్. నా గురించి చెప్పాలంటే, నేను ఒక ఇంజనీర్ని సార్. ఆ తర్వాత MBA చేశాను. తర్వాత మార్కెటింగ్ రంగంలోకి వెళ్ళాను. నాకు చిన్నప్పటి నుంచే చరిత్రపై గొప్ప ఆసక్తి ఉండేది. కాబట్టి నేను ఎప్పుడూ చరిత్రపై ఏదన్నా చేయాలి అని అనుకునేవాడిని. చరిత్రను ఆసక్తికరంగా ఎలా మార్చాలా అని ఆలోచించేవాడిని. మనం చరిత్రను బోధించే విధానంలో చాలా మెరుగుపరచగలమని, అందులో ఎన్నో మార్పులు తీసుకురాగలమని, చరిత్రను ఒక కథగా మార్చి ప్రజలకు అందించగలమని కూడా నేను భావించాను.
2: బాగుంది కృష్ణ గారు. అయితే ఎక్కువ మంది ప్రజలు ఏ విషయం తెలుసుకోవాలంటారు మన చరిత్రలో?
3: మనం పాఠశాలలు కళాశాలల్లో భారతీయ చరిత్ర బోధనను చూస్తే, దాన్ని ఒక సామ్రాజ్యం లేదా ఒక రాజ్యం కోణం నుండి బోధిస్తారు. ఆ సామ్రాజ్యాలకే విశేషమైన ప్రాధాన్యత లభిస్తుంది. ఈ ప్రక్రియలో చోళులు, పల్లవులు, కర్కోట రాజవంశం, కాశ్మీర్లోని అహోములు వంటి మన ఇతర గొప్ప సామ్రాజ్యాల గురించి మనకు తెలియదు. వీరు కనీసం 600 సంవత్సరాల పాటు అద్వితీయంగా తమ సంస్కృతిని, విలువలను కాపాడుకున్నారు సార్. కాబట్టి అలాంటి గొప్ప సామ్రాజ్యాలను ప్రజలకు పరిచయం చేసే ఒక వెబ్సైట్ను సృష్టించాలని నేను అనుకున్నాను.
2: కృష్ణగారు, మీరు చాలా కష్టపడ్డారు. నేను మిమ్మల్ని ఒక ఊహాజనిత ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను, సరేనా?
3: అలానే.
2: భారత చరిత్రలోని ఏ ముగ్గురితోనైనా మాట్లాడే అవకాశం మీకు లభిస్తే మీరు ఎవరితో మాట్లాడాలి అనుకుంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు?
3: సార్, అలా అయితే మొదటగా నేను చోళ సామ్రాజ్యంలోని అత్యంత శక్తివంతమైన ముఖ్యమైన రాజులలో ఒకరైన రాజరాజ చోళుడు లేదా రాజేంద్ర చోళుడితో మాట్లాడాలనుకుంటున్నాను. బృహదీశ్వర ఆలయం, గంగైకొండ చోళపురం వంటి భారీ శివాలయాలను నిర్మించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చిందో నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను. వాటిని నిర్మించటానికి ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, వారు ఎలా ప్రణాళిక చేశారు, రాబోయే 1000 లేదా 2000 సంవత్సరాల పాటు ఇతరులకు స్ఫూర్తినిచ్చే అంశాన్ని సృష్టించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చింది, ఈ విషయాన్ని నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్.

0: ఇక రెండవ వ్యక్తి. నా అభిప్రాయంలో భారత చరిత్ర చాలా తక్కువగా అంచనా వేసిన వ్యక్తి సార్ అతను. ఆయన పేరు హేము. మనం భారత చరిత్రలో ఆయన గురించి గరిష్టంగా 2 లేదా 3 వాక్యాలు మాత్రమే చదువుతాం. హేము ఒక సామాన్యుడు, ఒక సాధారణ వ్యక్తి, ఒక వ్యాపారవేత్త అని మనకు తెలియదు. అక్కడ నుండి ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఆయన కేవలం సామ్రాజ్య నిర్మాత మాత్రమే కాదు, ఒక సైనిక మేధావి కూడా. ఆయన తన జీవిత కాలంలో 23 యుద్ధాలు చేసి వాటిలో 22 గెలిచాడు. అలాంటప్పుడు ఆయన ఆలోచన విధానం ఎలా ఉండేది? ఒక సామాన్య స్థాయి నుండి ఆయన అంత గొప్ప రాజుగా ఎలా అయ్యాడు? ఆ ప్రయాణం గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది సార్. ఇక 3వ వారు చాలా ఆసక్తికరమైన వ్యక్తిత్వం ఉన్న ఒక మహిళ. ఆమె త్రిభువన్ మహాదేవి. ఒడిశాలో భౌమాకార వంశం అనే పాలకుల వంశం ఉండేది. వారి కథ కూడా చాలా ఆసక్తికరం సార్. క్రీస్తు శకం 850 ప్రాంతంలో వారి పొరుగురాజులు వారి సామ్రాజ్యంపై దాడి చేశారు. వారి రాజు అంటే త్రిభువన్ మహాదేవి భర్త ఆ యుద్ధంలో అమరవీరుడయ్యాడు. దీని కారణంగా సామ్రాజ్యం చాలా వరకు కుదించుకుపోయింది. దాని అధిపతులు, నాయకులు సామ్రాజ్యాన్ని విడిచి వెళ్లటం ప్రారంభించారు. అప్పుడు త్రిభువన్ మహాదేవి అధికారం చేపట్టారు. ఆమె భారతదేశ చరిత్రలో మొట్టమొదటి స్వతంత్ర పాలకులలో ఒకరిగా నిలిచారు. ఆమె ప్రభుత్వాన్ని స్థిరపరచడమే కాకుండా దాన్ని చాలా శక్తివంతంగా రూపొందించారు. ఎంతగా అంటే ఆ తరువాత 100 సంవత్సరాల పాటు ఆ వంశం కళింగ ఆ చుట్టుపక్కల ప్రాంతాలని పరిపాలించింది. కాబట్టి చరిత్రలో నేను కలవాలనుకుంటున్న 3 ఆసక్తికరమైన వ్యక్తులు వీరే సార్.
1: చాలా బాగుంది కృష్ణ గారు, మీరు ఇప్పుడు చరిత్రలో జీవిస్తున్నట్టు అనిపిస్తోంది. మీరు పూర్తిగా అందులో లీనమైపోయారు. నేను కూడా మీ వెబ్సైట్ ని ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తున్నాను. నాకు బాగా నచ్చిన అంశం లేదా నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనిపించిన అంశం ఏంటంటే మీ సైట్లో ప్రజలు దిద్దుబాట్లు సూచనలు చేయటానికి కూడా ఒక అవకాశం ఇచ్చారు, ఒక ట్యాబ్ ఉంది. నిర్మాణాత్మకమైన అభిప్రాయాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండటం ఒక ముఖ్యమైన విజయం. మీరు ప్రజల నుంచి సూచనలు స్వీకరించడం ఆరంభించారా? మరి వాటి మీద మీ స్పందన ఎలా ఉంది?
0: అవును సార్, మాకు ప్రజల నుండి చాలా సూచనలు వస్తాయి. సూచనలు 2 రకాలుగా ఉంటాయి. ఒక రకం సూచనలు దిద్దుబాట్లు కోరుతూ వస్తాయి. ఉదాహరణకు ఫలానా రాజ్యంలో ఫలానా రాజు ఉండేవాడు అని, లేదా ఫలానా సమయంలో ఫలానా యుద్ధం జరిగింది వంటివి. మరో రకం సూచనలు మీరు ఈ వెబ్సైట్లో ఫలానా ఫీచర్ను కూడా చేర్చవచ్చు అని వస్తాయి. మాకు ఉన్న ఆధారాల ప్రకారం మేము ఆ సూచనలు స్వీకరిస్తాం. మరో ఉదాహరణ చెప్తాను. మీరు భారతదేశాన్ని చూపించారు, దాన్ని రాష్ట్రాల స్థాయిలో కూడా చూపిస్తే బాగుంటుందని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ని అమలు చేశాం. ఆ తర్వాత మాకు మరో ఫీచర్ వచ్చింది. అందులో మేము మొత్తం సామ్రాజ్యం డేటా గణాంకాలను ఒక ట్రంప్ కార్డుగా ఇచ్చాం. అది పిల్లలకు చేరుతుంది. అందరం డౌన్లోడ్ చేసుకుని పంచుకునేలా మీరు దాన్ని ఒక చోట చేర్చాలని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ను అమలు చేస్తున్నాం. కాబట్టి మేము తప్పులు చేస్తామని అర్థం చేసుకోవటం మాకు ముఖ్యం. ఎందుకంటే మేమేమి సర్వశ్రేష్ఠులం కాదు. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఇది అందరి సైట్ కావాలనే ఉద్దేశంతో మేము దిద్దుబాటుల ట్యాబ్ను జోడించాం. ఇకపై అందరి సహకారాన్ని ఉపయోగించుకొని రాబోయే కొన్నేళ్ల పాటు చరిత్రను ఒక ఆసక్తికరమైన అంశంగా నిలిపే సైటును నిర్మించగలం.
1: కృష్ణ గారు, మీరు నిజంగా చాలా గొప్ప పనిచేశారు. అయితే చరిత్రతో పాటు మీకు ఇంకా ఎన్నో అభిరుచులు ఉండుంటాయి కదా, ఇంకా ఎన్నో పనులు కూడా చేస్తూ ఉంటారు కదా?
0: కాదు సార్, నేను కాస్త బోరింగ్ టైప్ మనిషిని సార్. నాకు సాంకేతికత, చరిత్ర అంటే చాలా ఆసక్తి. ఇప్పుడు సాంకేతికత, చరిత్ర రెండూ కలిశాయి కాబట్టి నేను రోజంతా వాటిలోనే మునిగిపోతున్నాను సార్.
1: సరే కృష్ణ గారు, మీకు నా శుభాకాంక్షలు. మీరు మంచి ఆరంభం చేశారు. మీ విధానం చూస్తూ ఉంటే ప్రజలు తప్పకుండా ఇందులో ఉత్సాహంగా పాలు పంచుకుంటారని, మీతో చేరతారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మరోమారు మీకు నా శుభాకాంక్షలు. మిత్రులారా, కృష్ణ గారు చేస్తున్న ఈ ప్రయత్నం చరిత్ర విద్యార్థులకు మాత్రమే కాకుండా

మనందరికీ అంటే మన గతం గురించి తెలుసుకోవటానికి సాయంగా ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాల గురించి మీకు సమాచారం ఏ కొంచెం తెలిసినా దయచేసి పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, వికసిత భారతదేశం కోసం మాదక ద్రవ్య రహిత యువత అనే ప్రచారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నది. దీని లక్ష్యం సుస్పష్టంగా ఉంది, మాదక ద్రవ్య రహిత యువత, మాదక ద్రవ్య రహిత భారతదేశం. చాలామంది ముఖ్యంగా మన యువత ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఏదేమైనా ఇది భారతదేశ యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తునిచ్చే ఒక సామాజిక చైతన్యం. ఇది మనందరి సామూహిక నిబద్ధత కూడా. మిత్రులారా, మాదక ద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ప్రభావితం చేయదు. దాని దుష్ప్రభావాలు మొత్తం కుటుంబంపై, సమాజంపై ఉంటాయి. మాదక ద్రవ్యాల గురించిన అవగాహన కల్పించి అలాంటి వ్యసనాలతో బాధపడుతున్న వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్న వారిని నేను అభినందిస్తున్నాను. మీరు మాదక ద్రవ్య రహిత భారతదేశం కోసం ఒక శక్తివంతమైన నినాదాన్ని సృష్టించగలరా? మన యువ సంగీతకారులు మాదక ద్రవ్య రహిత జీవిత సందేశాన్ని అందించే పాటల్ని స్వరపరచగలరా? మాదక ద్రవ్యాల ప్రమాదాల్ని, అలాగే వాటిని అధిగమించే మార్గాల్ని తెలియచేస్తూ హృద్యమైన నాటికల్ని విద్యార్థుల బృందాలు, నాటక సమాజాలు రూపొందించగలవా? మన దేశంలో కంటెంట్ సృష్టికర్తలకు, అది అద్భుతంగా సృష్టించగలిగే సృజనశీలులకు కొరత లేదు. ఆ దిశగా సమాజానికి సాయపడే కంటెంట్ను వివిధ భాషల్లో సృష్టించాలి అని నేను వారిని కోరుతున్నాను. దయచేసి మీ ప్రయత్నాల్ని హ్యాష్ ట్యాగులతో సామాజిక మాధ్యమంలో పంచుకోండి. కొన్నిసార్లు అధికారిక ప్రచారాల కన్నా సృజనాత్మక ప్రయత్నాలే ఎక్కువ ప్రభావితంగా ఉంటాయి. రండి, భారతదేశ యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా, మాదక ద్రవ్య రహితంగా ఉంచే ఈ అత్యంత పవిత్రమైన పనిలో, బాధ్యతలో మనమందరం మరవంతు పాత్ర తప్పకుండా పోషిద్దాం. దయచేసి మీ ప్రయత్నాల్ని డ్రగ్ ఫ్రీ యూత్ అనే హ్యాష్ ట్యాగ్తో సామాజిక మాధ్యమాల్లో పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆగస్టు నెలలో మనం ప్రతి చోట దేశభక్తిలోని అనేక కోణాల్ని చూస్తాం. ఈ సమయంలో ప్రతి వ్యక్తి హృదయంలో దేశభక్తి భావన మరింత బలంగా ఉంటుంది, కొత్తగా బలపడుతుంది కూడా. జాతీయ చేనేత దినోత్సవం, క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం లాంటి దేశ విభజన స్మరణ దినం వరకు ఈ సందర్భాలు ప్రత్యేకమైనవి. స్వాతంత్ర దినోత్సవం, జాతీయ అంతరిక్ష దినోత్సవం ప్రతి పౌరుణ్ణి ఎంత గర్వంతో నింపుతాయి. హర్ ఘర్ తిరంగా అభియాన్ ఈ భావనను మరింత బలపరుస్తుంది. వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం ఈ సంవత్సరాన్ని మరింత ప్రత్యేకంగా మలిచింది. ఈసారి 8 కోట్లకు పైగా త్రివర్ణ పతాక సెల్ఫీలు అప్లోడ్ అయ్యాయి. ఈ త్రివర్ణ పతాక సంబరం కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఈ సంవత్సరం సూర్యపథ త్రివర్ణ పతాకం ద్వారా మన త్రివర్ణ పతాకం ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఫిజీలోని సువాలో సూర్యుని తొలికిరణంతో పాటే త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఆసియా, ఆఫ్రికా, యూరోప్ల నుండి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో అంతటా ఉన్న భారతీయ మిషన్లు, పోస్టుల్లో త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది. మిత్రులారా, ఈ దృశ్యాలు ఎంత అద్భుతంగా ఉండి ఉంటాయో మీరు ఊహించుకోవచ్చు. ప్రపంచం నలుమూలలా సూర్యుని ప్రయాణంతో పాటే భారత త్రివర్ణ పతాకం కూడా రెపరెపలాడింది. ఇలాంటి ప్రయత్నాలు సమాజాన్ని ఏకం చేస్తాయి. అవి దేశంతో మన అనుబంధాన్ని కూడా మరింతగా బలపరుస్తాయి. ఈ ప్రయత్నాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మన నగరాలు, పట్టణాల వీధుల్లో లక్షలాది మంది మహిళలు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు.

0: కొందరు కూరగాయలు అమ్ముతారు, కొందరు పండ్లు అమ్ముతారు, కొందరు టీ స్టాల్స్ ఏర్పాటు చేసి ఛాయలాంటివి అమ్ముతారు, మరికొందరు పువ్వులు, దీపాలు, పూజా సామాగ్రి, ఇలా ఎన్నో. కొద్దిపాటి మూలధనం లేకపోవటం చాలా సందర్భాల్లో ఇలాంటి వారి వ్యాపారాలు ఎదగకుండా అడ్డుకుంటుంది. కాని ఇప్పుడు అలాంటి లక్షలాది మంది తల్లులు, సోదరీమణులు పిఎం స్వనిధి యోజన ద్వారా కొత్త బలాన్ని పొందుతున్నారు. మహిళా సాధికారితకు సంబంధించిన ఈ అంశాన్ని గురించి జరగాల్సినంతగా చర్చ జరగటం లేదు మిత్రులారా. పిఎం స్వనిధి యోజన లబ్ధిదారుల్లో దాదాపు 46%
1: మంది
0: మహిళలే ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంలో పాల్గొంటున్నారు, తమ తమ వ్యాపారాల్ని అభివృద్ధి చేసుకుంటున్నారు కూడా. మిత్రులారా, ఘజియాబాద్కు చెందిన బబితా శర్మ గారు దీనికి ఒక గొప్ప ఉదాహరణ. బబిత గారు పూజా సామాగ్రి అమ్మే చిన్న దుకాణాన్ని నడిపిస్తుంటారు. పువ్వులు, దీపాలు, అగరబత్తులు, కొబ్బరికాయలు ఇలాంటి వస్తువులు అమ్ముతూ తన కుటుంబ జీవనోపాధికి తోడ్పడతారు. ఆమె చాలా కష్టపడేవారు. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు తనకి పెట్టుబడి అవసరంగా మారింది. పిఎం స్వనిధి నుంచి ఆర్థిక సహాయం అందింది. అంతే, సరుకుల్ని పెంచుకున్నారు, వ్యాపారాన్ని విస్తరించారు, వినియోగదారులు పెరిగారు, ఆదాయమూ పెరిగింది. క్రమంగా రోడ్డు పక్కన ఉండే బబిత గారి చిన్న స్టాల్ ఒక పెద్ద దుకాణంగా రూపాంతరం చెందింది. మిత్రులారా, బెంగళూరుకు చెందిన టిఎస్ నింగమ్మ గారి ఉదాహరణ కూడా మనకెంతో స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుంది. నింగమ్మ గారు, ఆమె భర్త ఇడ్లీ, దోశ, సాంబార్ ఇవన్నీ అమ్మే చిన్న వ్యాపారం ఆరంభించారు. ఆ వ్యాపారం విజయవంతంగా సాగుతూ ఉండింది. కాని మరింత విస్తరించాలి అనుకోవడం సహజం కదా. అప్పుడు పెట్టుబడి అవసరమైంది. నింగమ్మ గారి కూడా పిఎం స్వనిధి యోజన నుంచి సహాయం అందింది. ఆమె తన టిఫిన్ల బండిని మెరుగుపరుచుకున్నారు. సరుకుల్ని టోకన్ కొనటం ఆరంభించారు. మెనూలో అనేక కొత్త వస్తువుల్ని చేర్చారు. వినియోగదారులు పెరిగారు, ఆదాయం కూడా పెరిగింది. సహజంగానే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడు నింగమ్మ గారు తన 3 పిల్లలకు మంచి ప్రమాణాలతో ఉన్న చదువును అందించగలుగుతున్నారు. మిత్రులారా, ఒక మహిళ వ్యాపారం వృద్ధి చెందింది అంటే దాంతోపాటు తన కుటుంబ భవిష్యత్తు కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెంది తీరుతుంది. పిల్లల చదువులు మెరుగుపడతాయి, ఇంటి అవసరాలు తీరతాయి, మహిళల్లో ఆత్మవిశ్వాసం మరింత బలంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇదే మహిళా సాధికారితకు సజీవ నిదర్శనం. వీధి వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్న సోదరీమణులందరికీ ఉజ్వల భవిష్యత్తు అందాలి అని నా ఆకాంక్ష. నా ప్రియమైన దేశవాసులారా, పరిశుభ్రతకు ఒక గొప్ప సుగుణం ఉంది. ఒక ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి అనే సంకల్పం అక్కడి ప్రజల వ్యక్తిగత సంకల్పంగా మారింది అనుకోండి, ఆ మార్పు కేవలం పరిశుభ్రతకే పరిమితం కాదు మిత్రులారా. అది ఆ ప్రదేశం మొత్తం స్వరూపాన్ని మార్చేస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిశుభ్రత కోసం జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాలు మనకు ఎప్పటికప్పుడు స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయి. పట్వాయి అనేది ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో ఉన్న ఒక గ్రామం. అక్కడ ఆకాష్, రోహన్ అనే 2 స్నేహితులు తమ చుట్టూ ఉన్న ప్రాంతం మురికితో ఉండటాన్ని గమనించారు. ఆ తర్వాత ఆకాష్, రోహన్ చెత్త సంచులు పట్టుకుని శుభ్రం చేసేందుకు బయలుదేరారు. క్రమంగా ఇతర యువకులు కూడా వారితో కలిశారు. క్లీనప్ పట్వాయి అనే పేరుతో ఒక బృందం కూడా ఏర్పడింది. ఈ యువకులు ఇప్పటిదాకా 4 గంగాఘాట్లను శుభ్రం చేశారు. వారు టన్నుకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాల్ని తొలగించారు. ఎన్నో చెరువుల్ని, ఎన్నో బహిరంగ ప్రదేశాల్ని పరిశుభ్రంగా మలిచారు. మిత్రులారా, ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర సందర్భంగా పరిశుభ్రత, ప్రజాభాగస్వామ్యానికి సంబంధించిన ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ ఒకటి కనిపించింది. వేలాది మంది పారిశుధ్య కార్మికులు కష్టతరమైన మార్గాల్లో పగలు రాత్రి అనకుండా సేవ చేశారు. ఈ సంవత్సరం

యాత్రలో 400 మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాల్ని సేకరించి శుద్ధి చేశారు. ఈ ప్రయత్నంలోని ఒక అంశం నాకు బాగా నచ్చింది. ఈ పరిశుభ్రత కార్యక్రమంలో భక్తులు కూడా పాల్గొన్నారు. 16,000 మందికి పైగా యాత్రికులు పరిశుభ్రతను పాటిస్తాం అని ప్రతిజ్ఞ చేశారు. 10,000 మందికి పైగా యాత్రికులకు రెస్పాన్సిబుల్ యాత్రి అంటే బాధ్యతాయుతమైన యాత్రికులు అనే సర్టిఫికెట్స్ కూడా అందజేశారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రయోగం కూడా నిర్వహించారు. యాత్ర సమయంలో గుర్రాలు కంచర గాడిదల పేడను బయోగ్యాస్ గా మార్చి ఆ స్వచ్ఛమైన శక్తితో స్వచ్ఛ జ్యోతిని వెలిగించారు. అంటే అమర్నాథ్ మంచు శివలింగమైన బాబా బర్ఫానీకి చేసే ఈ పవిత్ర యాత్రలో పరిశుభ్రత కూడా ఒక సేవగా ఒక విశ్వాసంగా మారింది. మిత్రులారా, మన గ్రామాలు, నగరాలు, నదులు లేదా పుణ్యక్షేత్రాలు ఏవైనా సరే, వాటి గుర్తింపు మన ప్రవర్తన ద్వారానే రూపుదిద్దుకుంటుంది. ఈ ప్రవర్తనలో పరిశుభ్రత కూడా ఒక అనివార్య భాగం అయినప్పుడు ఆ ప్రదేశం ఎంత అందంగా, ఎంత మెరుగ్గా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నా ప్రియమైన దేశవాసులారా, కొన్నిసార్లు ఒక చిన్న అభిరుచి జీవితంలో గొప్ప అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది. నాగాలాండ్లోని ఫెక్ జిల్లాకు చెందిన వెసాలు పురోగారి ప్రయాణం కూడా ఇలాంటిదే. వెసాలు గారు ఒక వ్యవసాయ కుటుంబంలో పెరిగారు. చిన్నప్పటి నుంచి ఆమె తమ అమ్మానాన్నలు వ్యవసాయం చేయటాన్ని చూశారు. తనకి పూలంటే ఎంతో ఇష్టం. వేసాలు గారు ఈ అభిరుచిని కొనసాగిస్తూ 2021లో చిన్న స్థాయిలో పూల పెంపకాన్ని ఆరంభించారు. చుట్టుపక్కల ప్రజలు క్రమంగా ఆమెకు పూల పెంపకంలో ఉన్న సామర్థ్యాన్ని చూడటం ఆరంభించారు. పెళ్లిళ్లు లేదా పండగలకి పూలకు గిరాకీ ఉంటుంది అని ఆమె గమనించారు. వేసాలు గారు ఈ అభిరుచిని మరింత ముందుకు తీసుకెళ్లాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రయాణంలో తాను స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ పుష్ప సాగులో శిక్షణ పొందారు. ఆ తర్వాత కేవలం 0.5 ఎకరం భూమిలో 1,000,000 గ్లాడియోలస్ మొక్కల్ని నాటారు. ఆమె తొలి ప్రయత్నంలోనే 5,000 కంటే ఎక్కువ పువ్వులు వికసించాయి. మిత్రులారా, ఈ విజయం వేసాలు జీవితానికి ఒక కొత్త ఆరంభాన్ని అందించింది. తానిప్పుడు పూల సాగును మరింతగా విస్తరించారు. ఒకప్పుడు స్థానిక మార్కెట్కే పరిమితమైన పువ్వులు ఇప్పుడు నాగాలాండ్ దాటి ఢిల్లీ, ముంబై లాంటి నగరాలు చేరుకుంటున్నాయి. అభిరుచి, కఠోరమైన శ్రమ, పట్టుదల, సరైన మార్గదర్శకత్వం ఇవన్నీ కలిస్తే కొత్త అవకాశాలు ఎలా తెరుచుకుంటాయో వేసాలు పురోగారి ప్రయాణం మనకు స్పష్టంగా చెబుతోంది. నా ప్రియమైన దేశవాసులారా, మన చుట్టూ చాలామంది ఒక చిన్న ప్రయత్నాన్ని ఆరంభిస్తారు. ప్రయత్నం చిన్నదే కావచ్చు, కానీ అది అతి తక్కువ సమయంలోనే వారి కృషి ఎందరి జీవితాల్లో మార్చేస్తుంది. ఒడిషాలోని దేబ్రీగఢ్లో ధోడరో కుసుమ్ అనే గ్రామం ఉంది. కొన్నేళ్ల కిందటిదాకా ఈ గ్రామంలో నివసించే మైథిలి భూయే గారు ప్రతిరోజూ అడవికి వెళ్లేవారు. కొన్నిసార్లు కట్టెలు సేకరించేందుకు, కొన్నిసార్లు మహువా, కేందు ఆకుల్ని సేకరించేందుకు, కొన్నిసార్లేమో వెదురు ఇలాంటి అటవీ ఉత్పత్తుల్ని సేకరించేందుకు అడవికి వెళ్లేవారు. ఆ అడవి ఆమె కుటుంబంతో పాటు అనేక ఇతర కుటుంబాల అవసరాల్ని తీర్చింది. ఆ తర్వాత మైథిలి గారు దేబ్రీగఢ్ ఎకో టూరిజంలో చేరారు. అక్కడి నుంచి తనకి అడవితో ఉన్న అనుబంధం ఒక కొత్త మలుపు తీసుకుంది. ఇప్పుడు అటవీ సంరక్షణే ఆమె జీవనోపాధిగా కూడా మారింది. మిత్రులారా, మైథిలి జీవితంలో వచ్చిన ఈ మార్పు ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. నేడు 60 మందికి పైగా మహిళలు అటవీ సంరక్షణలో పాల్పంచుకుంటున్నారు. కొందరు వన్యప్రాణుల్ని రక్షించే బాధ్యత నిర్వహిస్తున్నారు, కొందరు పచ్చిక బయళ్ల అభివృద్ధిలో, మరికొందరు పర్యావరణ పర్యాటకంలో నిమగ్నమై ఉన్నారు. వారు సామాజిక

కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారు కూడా. మిత్రులారా, మైథిలి గారు, డేబ్రీగఢ్కు చెందిన ఈ సోదరిమణులు ప్రకృతిని పరిరక్షించటంతో పాటు జీవితాన్ని సుసంపన్నంగా మలుచుకోవచ్చు అని నిరూపించారు. ఈ సోదరీమణుల కృషి మనందరికీ గొప్ప స్ఫూర్తి కదా. మిత్రులారా, ఈరోజు మన ఆడపిల్లల కలలు భూమి నుండి అంతరిక్షం వైపు దూసుకుపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి కలలు కనే వేలాది మంది ఆడపిల్లల్ని భారతదేశం ఏకం చేస్తోంది అని తెలిసి మీరెంతో గర్వపడతారు కూడా. ఈ కార్యక్రమాన్ని మిషన్ శక్తి శాట్ అని పిలుస్తారు. దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది విద్యార్థినులు ఉపగ్రహ సాంకేతికతను నేర్చుకోవటం కోసం, ఆవిష్కరణ రంగంలో పురోగమించేందుకోసం అవకాశం పొందుతూ ఉన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం అయిన 23 ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఈ మిషన్కు సంబంధించిన ఒక అందమైన దృశ్యం కనిపించింది. గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో మిషన్ శక్తి శాట్ 2వ దశ ఆరంభమయ్యింది. ఈ సందర్భంగా భారతదేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి దాదాపు 100 విద్యార్థినులు ఒకచోట చేరారు. భారతదేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ మొత్తం ప్రయత్నం లక్ష్యం కూడా చాలా ప్రత్యేకమైంది. పూర్తిగా విద్యార్థినుల భాగస్వామ్యంతో నిర్మించిన ఒక ఉపగ్రహాన్ని చంద్రుని కక్షలోకి పంపడానికి సిద్ధం చేస్తున్నారు. మిత్రులారా, రాబోయే కాలంలో ఈ విద్యార్థినుల్లో చాలామంది సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణల రంగాల్లో తమకంటూ ఒక కొత్త గుర్తింపును సృష్టించుకుంటారు అని నా ప్రగాఢ విశ్వాసం. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో అవకాడో పండుగకు విపరీతమైన గిరాకీ ఉంది. గతంలో ఈ పండుగ గురించి చాలా తక్కువ మందికి తెలిసేది. దీని విలువ, డిమాండ్ రెండూ తక్కువగా ఉండేవి. కానీ ఈ రోజుల్లో డైనింగ్ టేబుళ్ల మీద ఈ అవకాడో పండు విరివిగా కనిపిస్తోంది. నేడిది ఆరోగ్య, ప్రీమియం మార్కెట్లలో అత్యంత ఇష్టమైందిగా మారింది. ఇది మన రైతు సోదర సోదరీమణులకు కూడా చాలా సహాయకారిగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన వరదరాజు గారు ఇందుకు ఒక గొప్ప ఉదాహరణ. ఆయన చాలా ఏళ్లుగా తన పొలాల్లో టమోటాలు, అరటిపళ్లు పండిస్తూ వచ్చారు. ఒకరోజు ఆయన తన స్నేహితుడి పొలంలో అవకాడో పంటను చూశారు. ఆ తర్వాత యూట్యూబ్ నుంచి ఈ అవకాడోకు సంబంధించిన సమాచారం సేకరించారు. ఇప్పటి వరకు ఆయన సుమారు 4 టన్నుల అవకాడో పండించారు. ఈనాడు ఆయన దాన్ని నేరుగా స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కొత్త పంట, శాస్త్రీయ సలహాలు, ప్రత్యక్ష మార్కెటింగ్, దీనివల్ల ఆయన చిన్న పొలం ఆదాయం పూర్తిగా మారిపోయింది. మిత్రులారా, తమిళనాడులోని కొడైకెనాల్కు చెందిన రైతు చంద్రశేఖరన్ గారు 1/2 హెక్టారు భూమిలో అవకాడో పండించటం ఆరంభించారు. ఆయనకు దానికి మంచి ధరలు లభిస్తున్నాయి కూడా, ఆదాయం కూడా పెరిగింది. కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన కొందరు రైతు సోదర సోదరిముళ్ళు తమ కాఫీ తోటల మధ్యలో అవకాడో పండిస్తున్నారు. దీనివల్ల వారికి కాఫీ, నల్ల మిరియాలతో పాటు అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. మిత్రులారా, మన నగరాల్లోని రెస్టారెంట్లలో అవకాడో టోస్ట్ గురించి తరచుగా వింటూ ఉంటాం. కానీ ఈ అవకాడో ద్వారానే మన సృజనాత్మకమైన రైతులు ఆదాయం పెంపొందించుకోవటానికి ఒక కొత్త మార్గాన్ని కనుగొంటున్నారు అంటే ఎంత ఆనందంగా ఉంది. అంటే మన దేశపు అవకాడో మీ టోస్ట్ రుచిని మెరుగుపరచడమే కాకుండా రైతుల ఆదాయాన్ని కూడా పెంచింది అన్నమాట. ప్రియమైన దేశవాసులారా, మరికొన్నాళ్లలో సెప్టెంబర్ 3వ తేదీన మనం గొప్ప కథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారి శత జయంతిని జరుపుకోబోతున్నాం. మిత్రులారా, ఉత్తమ్ కుమార్ గారు తన నటనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. నాయక్ ది హీరో సినిమా స్క్రిప్ట్ మొత్తాన్ని మహాకథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారిని దృష్టిలో పెట్టుకునే సత్యజిత్ రే గారు రాశారు అని సినీ ప్రేమికులు భావిస్తారు.

0: ఆయనలో హుందాతనంతో పాటు అద్భుతమైన భావోద్వేగ గాఢత కూడా ఉండేది అని సత్యజిత్ రే గారు చెప్పేవారు. పాత్రకు జీవం పోసేందుకు ఆయన చాలా కష్టపడేవారు. ఉత్తమ్ కుమార్ గారు తన నిరాడంబరతకు దాతృత్వ గుణానికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఓటమి చెందినా నిరాశ పడకుండా విజయం వైపు పురోగమించాలి అని ఉత్తమ్ కుమార్ గారి జీవితం నుంచి మనం నేర్చుకోగల ఒక ముఖ్యమైన పాఠం. ఆయన తొలి చిత్రాలు అంతగా విజయం సాధించలేదు, కానీ తాను తన పనిపైనే దృష్టి సారించారు, అందువల్లే విజయాలు సాధించారు. మిత్రులారా, నేను కోల్కతాలో రోడ్ షో చేస్తున్నప్పుడు ఉత్తమ్ కుమారి గారి ఇంటి మీదుగా వెళ్లిన విషయం నాకు బాగా గుర్తుంది. అక్కడ ఒక వ్యక్తి నాకు వారి ఫోటోను బహుమతిగా ఇచ్చారు కూడా. ఆ మహనీయుడు ఉత్తమ్ కుమార్ గారికి నేను మరోసారి నా నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ఎల్లప్పుడూ మన హృదయాల్ని ఏలుతూనే ఉంటారు. మహానాయక్ ఉత్తమ్ కుమార్ చీరోదిన్ మానుషేర్ హృదయే రాజ్ కోర్బెన్. ప్రియమైన దేశవాసులారా, మన పర్వదినాలు, వేడుకలు మన సంప్రదాయాలతో పాటు మనల్ని ఒకరితో మరొకరికి అనుసంధానం చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తాయి. రాబోయే రోజుల్లో మనం మరెన్నో ముఖ్యమైన పండుగల్ని జరుపుకోబోతూ ఉన్నాం. పవిత్రమైన జన్మాష్టమి పండుగ సెప్టెంబర్ 4వ తేదీన ఉంది. మనం సెప్టెంబర్లో విశ్వకర్మ పూజను కూడా జరుపుకుంటాం. ఈ సందర్భంగా మన చుట్టూ ఉన్న కళాకారులు, చేతి వృత్తుల వారు, శిల్పకారులు, విశ్వకర్మ మిత్రుల్ని మనం సాదరంగా గౌరవించుకోవాలి. ఇంకొన్ని నెలల్లో దీపావళి పండుగ కూడా రాబోతోంది. దానికోసం సన్నాహాలు నెమ్మదిగా మొదలవుతూ ఉన్నాయి. ఈ దీపావళి పండుగ కాలంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి అని నేను మిమ్మల్ని మరోసారి కోరుతున్నాను. మిత్రులారా, స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం మట్టి దీపాలు కొంట మాత్రమే కాదు, దాని దృక్కోణం చాలా విస్తృతం. మనం మన ఇంటి కోసం ఏ వస్తువులు కొన్నా అవి భారతదేశంలో తయారయ్యాయా లేదా, ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి. భారతదేశంలో తయారైన ఉత్పత్తుల పట్ల కేవలం గర్వపడడం మాత్రమే సరిపోదు. మన భారతదేశం స్వయం సమృద్ధి మార్గాన్ని సుగమం చేసుకునేందుకు మన ప్రయత్నం చాలా అవసరం. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరవేయటం మన బాధ్యత కూడా. మన సృజనాత్మక ప్రపంచ మిత్రులు, ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తారు. వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని మీరు పాటించాలని, అలాగే ఇంకా ఎందరో పాటించేందుకు మీరు ప్రేరణగా నిలవాలని నా కోరిక. మిత్రులారా, మీ చుట్టూ ఉన్న ఎంతో మంది తమ చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా సమాజంలో గొప్ప గొప్ప మార్పుల్ని తీసుకొస్తున్నారు. దయచేసి వారి గురించి మన్ కీ బాత్ కోసం రాయండి. మీరు పంపించే అనుభవాలు దేశంలోని ఏదో ఒక మూలలో ఉన్న కొందరికి ఎంతో కొంత కొత్త స్ఫూర్తిగా ఉంటాయి. మీ సూచనలు, మీ అనుభవాల కోసం నేను ఎదురుచూస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి సమయం 12:07. ఇప్పుడు వినండి ఈ ఉదయం గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు 137వ మన్ కీ బాత్ సంచికలో ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ రాష్టంలో వైఎస్సార్ కడప జిల్లాలోని

యువ రైతు శ్రీ కర్ణ వరదారెడ్డి గారి అవకాడో సాగు చేస్తూ విజయం సాధించిన సందర్భంగా వారితో కార్యవర్ధి గోపీశెట్టి సంభాషణ. ఈ కార్యక్రమం వినే ముందుగా ఒక దేశభక్తి గీతం విందాం.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే.
1: శ్రోతలకు నమస్కారం. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ ఉదయం తమ 137వ మన్ కీ బాత్ సంచికలో ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైఎస్ఆర్ కడప జిల్లా లింగాల మండలం వెలిదండ్ల గ్రామానికి చెందిన శ్రీ కర్ణ వరదారెడ్డి ఉరుఫ్ వరదరాజులు గారి గురించి, వారు అనూహ్యంగా రాయలసీమ ప్రాంతంలో అవకాడో పంట సాగు చేసి ఎకరానికి 4 టన్నుల అవకాడో పండించగలిగారని వారిని కొనియాడడం జరిగింది. మరి వరదరాజు గారు ఏ పద్ధతులు అవలంబించారు, ఎలా ఇంతటి విజయాన్ని సాధించగలిగారు అనే విషయాన్ని వారి మాటలను తెలుసుకుందాము. వరదరాజు గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి నోట మీ పేరు వినిపించడం సంతోషకరం. ఈ విషయం పట్ల మీరెలా అనుభూతి చెందుతున్నారు?
2: నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఆయన నోటి ద్వారా మన పేరు వినడం ఎంతో శుభసూచకం.
1: సాధారణంగా చల్లని ప్రాంతంలోనే పెరిగే ఈ విదేశీ పంట అవకాడో, మరి తీవ్రమైన ఎండలు ఉండే రాయలసీమ, అందులోనూ కడప జిల్లాలో అవకాడో పంటను సాగు చేసి మీరు ఆదర్శంగా నిలిచారు. మోదీ గారు ప్రస్తావించిన దాని ప్రకారం దాదాపు 4 టన్నుల అవకాడో మీరు పండించగలిగారు. మరి మీ ఈ అవకాడో సాగు ప్రయాణాన్ని మా శ్రోతల కోసం వివరిస్తారా?
2: 10వ తరగతి మానేసి వ్యవసాయంలోనే కొనసాగుతా ఉన్నాను. దాదాపు 12 ఏళ్లగా వ్యవసాయంలోనే కాటుపోటులు చూశాను. ఏదైనా చేయాలని చెప్పేసి కలిందర, టమోటా, మిరప కొత్త కొత్తగా ప్రయత్నం చేసుకుంటా వచ్చాము. కానీ ఎంత ముందడుగు వేసినా వెనుకడుగుకే సాగుతా ఉన్నది. తర్వాత ఎందుకో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వ్యవసాయం అంటే వెనుకడుగు వెళ్లిపోతా ఉంది. ఇంకా ఏదైనా గానీ దీంతోనే కొత్తగా చేయాలా, కొత్తగా ప్రయాణం మొదలు పెట్టాలా అని చెప్పేసి అవకాడో అనేది విదేశీ ఫ్రూట్ మార్కెట్ లో మంచి డిమాండ్, మంచి ప్రోటీన్ ఫుడ్ కంపల్సరీ తీసుకుంటున్నారని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సరే, అలాగే కొంచెం యూట్యూబ్ ద్వారా మనం కూడా తీసుకుందాం.

0: కొంచెం డీటెయిల్స్. కొద్దిగా ప్రయాణాన్ని మొదలు పెట్టాను. మనకి పూర్తిగా బెంగళూరు ఏరియా, కర్ణాటక కూర్గ్ ఏరియాలో కొంచెం సాగు అవుతా ఉందనేది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింటే దాని నుంచి ప్రయాణం మొదలు పెట్టి మొట్టమొదటిగా ఫస్ట్ కూర్గ్ ప్రాంతం పోతే అక్కడ చెట్లు చూసాము. కానీ ప్రైవేట్ నర్సరీలు నమ్మలేక కొద్దిగా తీసుకోవాలన్నా వద్దు తెలియకోకుండా ఉండి, అప్పుడు వేరే అతను ఐఐహెచ్ఆర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో అవకాడో సాగు చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు మొక్క అని చెప్పారండి మనకి. సరే అని చెప్పేసి బెంగళూరు అవకాడో నర్సరీకి ఐఐహెచ్ఆర్ కి వెళ్ళాము. అక్కడికి వెళ్తే అవునండి అవకాడో మేము కూడా సాగు చేస్తున్నాం, కానీ దీని మెయిన్ బ్రాంచ్ వచ్చేసి మడికేరి,
1: కూర్గ్
0: కూర్గ్ ప్రాంతం మడికేరిలో దీనికి మెయిన్ బ్రాంచ్ అక్కడే, డెవలప్ చేసేది అంతా అక్కడే ఉంది, మీరు ఫర్దర్ గా ఏమన్నా కావాలనుకుంటే అక్కడికి వెళ్ళండి అన్నారు. తర్వాత కొద్ది టైం తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళానని, అక్కడ వెళ్ళిన తర్వాత మనకి మురళీధర్ సార్ అని చెప్పేసి మన తెలుగు ఆయన ఉన్నారు, ఆయన కొంచెం బాగా మాట్లాడి దాని గురించి కొద్దిగా డీటెయిల్స్ అన్ని చెప్పి మనకి ఎలా ఉంటది ఏంటి అని చెప్పేశారు. పూర్తిగా వాళ్ళు డెవలప్ చేసిన మొక్క అక్కడ రెడీగా ఉన్నాయి చూపించారు. కొద్దిగా ఇన్ఫర్మేషన్ తీసుకుని మనకు వస్తాయి రావా అనే డౌట్ కూడా ఉన్నాయి, సార్ కూడా అడిగాను, ప్రయత్నం చేయండి రావడం అయితే వస్తాయి అని చెప్పారు, ప్రయత్నం చేయాలని చెప్పేసి చేశాను.
1: అయితే రాయలసీమలో జనరల్ గా నీటి కొరత ఎక్కువ, మరి దాన్ని అధిగమించడానికి మీరు ఏ విధానం ఉపయోగించారు?
0: మొట్టమొదటిగా మనకి వాటర్ కూడా చాలా కావాలి అవకాడోకి, మనకు కూడా వాటర్ ఉన్నాయి కానీ అంతంత మటుకు ప్రతి వెదర్ రిపోర్ట్ కి మనం వాటర్ అయితే ఇవ్వలేమని మనకు కూడా అర్థమైంది. కానీ కొంచెం మెయింటెనెన్స్, కెమికల్స్ ఎక్కువ యూజ్ చేస్తే వాటర్ ఎక్కువ అవసరం అనేది మనకి చాలా రైతులకు తెలుసు. ఆర్గానిక్ పద్ధతిలో వెళ్తే వాటర్ చాలా తక్కువ పడతాయి, ఎందుకంటే ఈ రూట్ మనకు బాగుంటుంది అని చెప్పేసి ఆర్గానిక్ పద్ధతిలోనే మనము వాటర్ తక్కువగా ఇచ్చుకుని ఉన్నా గానీ వాటర్ మేనేజ్ చేయొచ్చు అని తెలిసి అక్కడ ఉన్న ప్లాంట్ తీసుకొని వచ్చి మనం నాటి ఆర్గానిక్ పద్ధతిలోనే గడ్డి వేయడం, వేరే దగ్గర తేమ శాతాన్ని నిల్వ ఉంచడం, గాలి తగలపోకుండా చేయడం అని తీసుకుంటూ వచ్చాం సార్. అవకాడో రాదని ప్రతి ఒక్కరు చెప్పారు, చాలా మంది అన్నారు రాదు రాదు అయినా నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అని, కానీ ఎందుకో నమ్మకం అయితే ఉంది సార్ నాకు.
1: మీరు అన్నట్టు అందరూ నిరాశ పరిచినప్పటికీ సంప్రదాయ పంటలు వేసి నష్టపోయే కంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ఇలాంటి వాణిజ్య పంటలను ఎంచుకొని లాభం గడించాలని మీరు ప్రయాణం కొనసాగించారు. అయితే ఇప్పుడు ఈ పంట ద్వారా ఎకరాకు మీకు సుమారు ఎంత నికర ఆదాయం లభించిందని చెప్పగలరు?
0: ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం లోకల్ గానే అమ్మాం సార్, లోకల్ గా 190 rupees
1: పర్ కేజీ. ఓకే,
0: బెంగళూరు మార్కెట్ బయట చెన్నై మార్కెట్ అంతా చాలా కాస్ట్ ఉన్నా కానీ మన దగ్గరికి ప్రజలు వచ్చి డైరెక్ట్ తీసుకెళ్లారు సార్.
1: అంటే ఇప్పుడు సుమారు ఎకరాకు ఒక 5 lakhs వేసుకోవచ్చా?
0: ఎకరాకు వేసుకోవచ్చు సార్. ఎటువంటి ఇంకా ఫస్ట్ ఇయర్ మనకి ఫోటోస్ వచ్చిందంటే రాబో ఇంకా 20 years ఇన్ లైఫ్ సార్, ఎటువంటి సమస్య లేదు సార్, ఆదాయం పరంగా సమస్య లేదు. కానీ ఇయర్లీ 1 crop మాత్రమే, టెన్షన్ లేకోకుండా పంట తీయాలనుకుంటే అవకాడ నంబర్ 1 సార్.
1: బాగుంది. అయితే సరైన పంటను ఎంచుకుని సరైన జాగ్రత్తలు తీసుకుంటే రాయలసీమ లాంటి ప్రాంతంలోనూ కోటీశ్వరులు కావచ్చని రైతు వరదారెడ్డి నిరూపించారు అని మోదీ గారు ప్రశంసించారు. అలాగే మీలాగే మీ బాటలో సాగాలనుకున్న యువ రైతులకు కానీ రైతు సోదరులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు?
0: ప్రతి ఒక్కరికి సార్, మన ఇండియాలో చాలా మంది సఫర్ అవుతున్నారు సార్, వ్యవసాయంగా గానీ యూత్ గానీ ఏం చేయాలని తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయంలో ఏదైనా నమ్మకంగా తీస్తే 1 మార్కెట్ చేసుకోగలం, ఏదైనా గానీ ధైర్యం ఉండాలి సార్. చాలా మంచి మార్కెట్ సార్, అవకాడో మంచితే. యువతకు నేను చెప్పేది ఏంటంటే ఏదైనా గానీ చేయాలనుకుంటే ధైర్యంగా చేయండి, వెనుకడుగు లేకోకుండా.
1: చాలా మంచి విషయం చెప్పారు వరదారెడ్డి గారు. గౌరవ ప్రధాని గారు ప్రస్తావించినట్టు మీరు ఇలాగే మీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ మరింత మందికి ఆదర్శప్రాయంగా నిలవాలి, ధైర్య సాహసే లక్ష్మి అని మీరు అంటున్నట్టుగా మీ నుంచి మరింత మంది యువకులు మిగిలిన రైతులు ఆదర్శంగా తీసుకుని పంటల్లో కూడా మరింత ఆదాయాన్ని తెచ్చుకోవాలని, ఈ విధంగా భారతదేశం ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ మరింత మేలు జరగాలని మోదీ గారు ఆశించినట్టుగా రైతులందరి ఆదాయం రెట్టింపు అయ్యే దిశగా మనందరం ప్రయాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక్కసారి మీకు గౌరవ ప్రధాని గారి నోట మీ పేరు రావడం మా అందరికి కూడా సంతోషదాయకం. మీరు మరింత మందికి ఆదర్శప్రాయంగా నిలవాలి. ధన్యవాదాలు. నమస్కారం అండి.
2: మీరింతవరకు ఈ ఉదయం గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు 137వ మన్ కీ బాత్ సంచికలో ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కడప జిల్లాలోని యువరైతు శ్రీ కర్ణ వరదారెడ్డి గారు అవకాడో సాగు చేస్తూ విజయం సాధించిన సందర్భంగా వారితో కార్యవర్ధి గోపిశెట్టి సంభాషణ విన్నారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం విబి స్టూడియోలో టైం 12:17 దాటింది. వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్చి లక్ష్మి.

0: 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. కళలు అంటే సంగీతం, నాట్యం, ఇక పండుగలు, సంప్రదాయాలు, ఆహారం, వేషధారణ, ఇవన్నీ ఒక దేశ ముఖ చిత్రాన్ని ప్రపంచానికి, ఒక రాష్ట్ర ముఖ చిత్రాన్ని దేశానికి పరిచయం చేస్తాయి. అలాగే ఒక ప్రాంతానికి కూడా ఇదే వర్తిస్తుంది. తమ సంప్రదాయ నృత్యమైన ధింస ప్రదర్శనతో మన దేశ ప్రాధాన్యాన్ని మెప్పించడమే కాకుండా ఏకంగా గిన్నీస్ రికార్డు క్రియేట్ చేశారు మన్యం ప్రాంతవాసులు. ధింస ఆదివాసి గిరిజనుల సంప్రదాయ నృత్యం. బాధ, సంతోషం, పండుగ, ఈవెన్ ఇంటికి స్నేహితులొచ్చినా సరే వాళ్లకి గుర్తొచ్చేది థింసానే. యాక్చువల్గా థింస పుట్టింది ఒడిశాలోని కోరాపూట్ జిల్లా గోండి తెగలోనైనా సరే కాలక్రమంలో ఉత్తరాంధ్ర, గిరిజన ప్రాంతాల్లో స్థిరపడిందని చెప్తారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చట్రాయపుట్టు గ్రామానికి చెందిన కిల్లి జానకమ్మ ఈ థింస నృత్యానికి దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించారు. మరి మరిన్ని కబుర్లు చెప్తాను ఈ పాట తర్వాత. స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. థింసా నృత్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మహిళలు సంప్రదాయ అడ్డుచీర కట్టి డప్పుల చెప్పుళ్లకు లయబద్దంగా ఆడటం థింసా నృత్యం. ఏకంగా 13,000 మంది మహిళలు ఒకే డ్రెస్ కోడ్తో సుమారు 8 ఎకరాల స్థలంలో చేతిలో నెమలి పెంచాలను ఆడిస్తూ ఒడియా గీతానికి లయబద్దంగా పాదం కలిపారు. గిన్నెస్ రికార్డుని సాధించారు. అండ్ అట్ ద సేమ్ టైం మన దేశ ప్రధానిని మెప్పించారు. సో సాంకేతికంగా, ఆర్థికంగా, వైజ్ఞానికంగా ఎంత పురోగతి సాధించినా మన భారతదేశం తన మూలాలను, సంస్కృతి, సంప్రదాయాలను ఎప్పటికీ మర్చిపోదు అని ప్రపంచానికి చాటి చెప్పింది థింసా గిన్నెస్ రికార్డుతో. సమయం 12:30 కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 12:40 ఈట్ ఫిట్ తో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరగా ఉషారమణి. నషా ముక్త్ భారత్ ఉద్యమం ఆరోగ్యం ఉజ్వల భవిష్యత్తు కోసం దేశ యువత చేపట్టిన సంకల్పం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు మన్ కీ బాత్ 137 సంచికలో ఆయన ఆకాశవాణి ద్వారా ప్రసంగించారు. పండుగలు సంప్రదాయాలు నిలబెట్టడమే కాకుండా ప్రజల మధ్య దృఢమైన సంబంధాలను పెంపొందిస్తాయని కూడా ప్రధానమంత్రి చెప్పారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 734 పెరిగింది. మళ్లీ వరదలొచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ లో ఆ దేశ అధ్యకుడు షౌకత్ మీర్జియోయేవ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా నషా ముక్త్ యువభర్ వికసిత్ భారత్ ప్రచారం వేగంగా ఊపందుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో 137 సంచికలో ఆయన ఈరోజు దేశ విదేశాల ప్రజలతో తన మనసులోని మాట పంచుకున్నారు. డ్రగ్స్ రహిత యువత, డ్రగ్స్ రహిత భారతం అనే లక్ష్యంతో సాగుతున్న ఈ ప్రచారం కేవలం ఒక లాంఛనం కాదని, యువతతో సహా ఎంతో మంది ప్రజలు ఇందులో పెద్ద ఎత్తున భాగస్వాములవుతున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇది భారతదేశ యువత ఆరోగ్యం, సంతోషం, ఉజ్వల భవిష్యత్తు కోసం చేసిన సామూహిక సంకల్పం అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: నషా ముక్త భారత్ కే లియే క్యా ఆప్ కోయి పవర్ఫుల్ స్లోగన్ బనా సక్తే హై కి హమారే యంగ్ మ్యూజిషియన్స్ ఐసే సాంగ్స్ బనా సక్తే హై జిన్ మే డ్రగ్ ఫ్రీ లైఫ్ కా మెసేజ్ హో, క్యా స్టూడెంట్స్ ఆర్ థియేటర్ గ్రూప్స్ దిల్ కో చూ లేనే వాలే షార్ట్ ప్లేస్ లిఖ్ సక్తే హై జిన్ మే డ్రగ్స్ కే ఖత్రో కే సాథ్ సాథ్ ఉన్సే బహార్ నికల్నే కా రాస్తా భీ హో. హమారే దేశ్ మే బెహతరీన్ కంటెంట్ క్రియేటర్స్ కీ కమీ నహీ హై. మేరా ఆగ్రహ హై कि वे अलग अलग भाषाओं में ऐसा कंटेंट बनाएं जिससे इस दिशा में समाज को मदद मिले.
0: మాదక ద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక్క వ్యక్తిని మాత్రమే ముంచెత్తదని, దాని పరిణామాలను మొత్తం కుటుంబం, సమాజం భరించాల్సి వస్తుందని ప్రధానమంత్రి అన్నారు. మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించే వారిని, వ్యసనంతో పోరాడుతున్న వారికి సహాయం చేయడానికి ముందుకొచ్చేవారిని ఆయన అభినందించారు. డ్రగ్స్ రహిత భారత్ కోసం ఒక శక్తివంతమైన నినాదాన్ని తీసుకురావాలని, డ్రగ్స్ రహిత జీవిత సందేశాన్ని చాటేలాగా పాటలు రూపొందించాలని యువ సంగీతకారులను మోదీ కోరారు. దేశంలో ప్రతిభావంతులైన కంటెంట్ క్రియేటర్లకు ఎలాంటి కొదవలేదని, సమాజానికి విషయంలో సహాయపడేలాగా వారు వివిధ భాషల్లో కంటెంట్ సృష్టించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యువత ముఖ్యంగా నషా ముక్త్ భారత్ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాలని ప్రధానమంత్రి అన్నారు.

0: नशा मुक्त युवा फॉर विकसित भारत ये अभियान इस समय पूरे देश में तेजी से आगे बढ़ रहा है। इसका लक्ष्य बिल्कुल साफ है, नशा मुक्त युवा, ड्रग फ्री इंडिया। बहुत सारे लोग विशेषकर हमारे युवा बहुत बड़ी संख्या में इसका हिस्सा बन रहे हैं। आखिर यह भारत के युवाओं की हेल्थ, उनकी हैप्पीनेस और उज्जवल भविष्य के लिए ही हमारा सामूहिक संकल्प है।
1: పీఎం స్వనిధి యోజన ద్వారా లక్షలాది మంది మహిళలు కొత్త శక్తిని పొందుతున్నారని ప్రధానమంత్రి అన్నారు. మహిళా సాధికారతకు సంబంధించిన ఈ అంశంపై ఎంతగా చర్చ జరగాలో అంతగా జరగడం లేదని ఆయన అన్నారు. పీఎం స్వనిధి యోజన లబ్దిదారులు సుమారు 46% మంది మహిళలే ఉన్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంతో అనుసంధానమై తమ వ్యాపారాలను విస్తరిస్తున్నారని మోదీ పేర్కొన్నారు.
0: करीब 46% महिलाएं हैं, यानी देश भर में लगभग 35 लाख महिलाएं इस योजना से जुड़कर अपने कारोबार को आगे बढ़ा रही हैं। गाजियाबाद की बबीता शर्मा जी पूजा की सामग्री का एक छोटा सा स्टॉल लगाती थी। मेहनत खूब थी, लेकिन कारोबार बढ़ाने के लिए पूंजी की जरूरत थी। पीएम स्वनिधि से उन्हें आर्थिक मदद मिली, कारोबार का विस्तार किया, ग्राहक बढ़े और धीरे धीरे सड़क किनारे का उनका छोटा सा स्टॉल एक दुकान में बदल गया।
1: పరిశుభ్రతకు ఒక అద్భుతమైన గుణం ఉందని ప్రధానమంత్రి అన్నారు. ఒక ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలనే సంకల్పం ప్రజల సొంత నిబద్దతగా మారినప్పుడు అది ఆ ప్రాంత రూపురేఖలను పూర్తిగా మార్చివేస్తుందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిశుభ్రత దిశగా సాగుతున్న ప్రయత్నాలు నిరంతరం ప్రజలకు స్ఫూర్తినిస్తున్నాయని మోదీ చెప్పారు. నదీ తీరాలు, ఘాట్లతో సహా బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేసేందుకు ఇతరులను ప్రేరేపించిన ఉత్తరప్రదేశ్లోని పట్వాయికి చెందిన ఆకాష్ రోహన్ల గురించి ఆయన మన్ కీ బాత్లో ప్రస్తావించారు. అలాగే శ్రీ అమర్నాథ్ యాత్ర గురించి ప్రస్తావిస్తూ అక్కడ 400 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ వ్యర్థాలను సేకరించి ప్రాసెస్ చేసినట్లు చెప్పారు. నేడు దేశంలో ఆడపిల్లల స్వప్నాల ప్రయాణం భూమి నుంచి అంతరిక్షం వరకు ఎదుగుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అటువంటి కలలను పెంపొందించుకుంటున్న వేలాది మంది అమ్మాయిలను ప్రపంచ నలుమూల నుంచి భారత్ ఒకచోటికి చేరుస్తోందని, ఈ కార్యక్రమానికి మిషన్ శక్తి షాట్ అని పేరు పెట్టామని, దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది బాలికలు ఆవిష్కరణల రంగంలో ఉపగ్రహ సాంకేతికత నేర్చుకునే అవకాశం లభిస్తోందని చెప్పారు.
0: आपको यह जानकर गर्व होगा कि भारत ऐसे सपने देखने वाली दुनिया की हजारों बेटियों को एक साथ जोड़ रहा है। इस प्रयास का नाम है मिशन शक्ति सेट। इसके माध्यम से 108 देशों की 12,000 छात्राओं को सैटेलाइट टेक्नोलॉजी सीखने और इनोवेशन के क्षेत्र में आगे बढ़ने का अवसर मिल रहा है।
1: పండుగలు, వేడుకలు కేవలం సంప్రదాయం నిలబెట్టడం కాకుండా ఒకరితో ఒకరు కలుసుకునే అవకాశాలు కల్పిస్తాయన్నారు. రాబోయే రోజుల్లో జన్మాష్టమి, విశ్వకర్మ పూజ వంటి అనేక ముఖ్యమైన పండుగలను భారత్ జరుపుకుంటుందని, త్వరలో దీపావళి కూడా వస్తుందని, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటి నుంచే క్రమంగా ప్రారంభమవుతున్నాయని చెబుతూ ప్రధానమంత్రి, పండుగ సీజన్లో ప్రజలందరూ వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని అనుసరించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని ఈ రాత్రి 8 గంటలకు తిరిగి వినవచ్చు. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 734కి చేరింది. మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 2,500 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. విపత్తు సంభవించిన తరువాత 5వ రోజు కూడా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు చిత్రవన్లో 259, నవల్పరాసీ తూర్పు జిల్లాలో 184, నవల్పరాసీ పశ్చిమ జిల్లాలో 82, గోర్ఖా జిల్లాలో 58 మృతదేహాలు వెలికితీశారని నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ వెల్లడించింది. 85 మంది భద్రతా సిబ్బంది, 320 మంది విదేశీయులతో సహా మొత్తం 2,498 మంది గల్లంతైనట్లు అధికారులు చెప్పారు. బోటి కోషి నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కొత్తగా వరద హెచ్చరిక జారీ చేసింది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. మరోవైపు ఈ వరద తర్వాత ఇప్పటి వరకు 108 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. 275 మంది భారతీయ పౌరులు, ఇతర దేశాల జాతీయత కలిగిన 128 మంది భారతీయ సంతతి వ్యక్తులు కూడా ఇంకా కనిపించలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్లో ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. అధ్యక్ష భవనంలో ఇద్దరు నాయకులు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాలకు సంబంధించిన రంగాలు

లో సహకారంపై సమీక్ష జరుపుతున్నారు. ఈ సందర్బంగా అనేక అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అంతకుముందు ఈరోజు ఉజ్బెకిస్తాన్ యోగా ఫెడరేషన్ నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఆ తర్వాత ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్ భవనానికి చేరుకున్న ఆయనకు ఘనంగా లాంఛనప్రాయంగా స్వాగతం లభించింది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు కేరళ చేరుకుంటారు. అలపూళలో జరిగే కేరళ కౌముది దినపత్రిక జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత పతనంతిట్ట జిల్లాలోని ప్రసిద్ద అరణ్మూల పడవ రేసును ఉపరాష్టపతి ప్రారంభిస్తారు. ఈ సాయంత్రం తిరువనంతపురంలో ఓణం టూరిజం వీక్ వేడుకల గ్రాండ్ ముగింపు పరేడ్ను కూడా ఆయన జెండా ఊపి ప్రారంభిస్తారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఫిట్ ఇండియా సండే సాన్స్ సైకిల్ 88వ సంచికలో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈరోజు పాల్గొన్నారు. బ్రిక్స్ సహకారంతో జాతీయ క్రీడా దినోత్సవ ప్రత్యేక సంచికగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సైక్లింగ్ పౌరుల్లో బాగా ప్రాచుర్యం పొందిందని డాక్టర్ మాండవి అన్నారు. ఇది ఒక అత్యుత్తమైన వ్యాయామమని, కాలుష్యరహిత వాతావరణానికి, ట్రాఫిక్ రద్దీ సమస్యకు సమర్థవంతమైన పరిష్కారమని మన్సుఖ్ మాండవ్య చెప్పారు. T20 ఏషియా కప్ విమెన్ క్రికెట్ టోర్నమెంట్ లో భారత్ జట్టు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈరోజు థాయిలాండ్ తో మొదటి మ్యాచ్ ఆడుతుంది. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 ప్రారంభమవుతుంది. హర్మన్ ప్రీత్ కౌర్ భారత్ జట్టుకు నాయకత్వం వహిస్తుండగా స్మృతి మంధానా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. విశేషాలు మరొకసారి. నషా ముక్త్ భారత్ ఉద్యమం ఆరోగ్యం ఉజ్వల భవిష్యత్తు కోసం దేశ యువత చేపట్టిన సంకల్పమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ 137 సంచికలో చెప్పారు. పండుగలు సంప్రదాయాలు నిలబెట్టడమే కాకుండా ప్రజల మధ్య సంబంధాలను పెంపొందిస్తాయని ప్రధానమంత్రి అన్నారు. నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య 734 పెరిగింది. మళ్లీ వరదలొచ్చే ప్రమాదం ఉందని నేపాల్ ప్రభుత్వం హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వీబి స్టూడియోలో టైం 12:40 దాటింది. స్టే ట్యూన్డ్ ఫర్ ఈట్ ఫిట్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ ఆర్జే లక్ష్మి. బయట ఎలాగో వెదర్ కూల్ గానే ఉంది, అంటే నేను స్టూడియోలో వచ్చినప్పటికి అలాగే ఉంది, ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. అందుకని ఒక మెస్మరైజింగ్ బెల్లడి విందాం, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం ఈట్ ఫిట్ కబుర్లు. ఓకేనా? స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఈట్ ఫిట్ టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ఇప్పుడంటే 30-40 ఇయర్స్ కే బీపీ, షుగర్, కాల్షియం, ఐరన్ డెఫిషియన్సీ అంటున్నారు, కానీ ఎంత వయసు పైబడినా మన పెద్దవాళ్లు హెల్దీగా ఫిట్గా ఉండటం చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. కానీ ఎందుకు అని ఆలోచిస్తే మాత్రం అర్థమైపోతుంది అప్పట్లో వాళ్లు తీసుకునే హెల్దీ ఫుడ్ అండ్ ఆల్సో లైఫ్ స్టైల్ అని. మాట్లాడుకుందాం పోషక ఆహార పదార్థాల గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం మరో మెస్మరైజింగ్ మెలడీ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

ద వారియర్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ మెలడీ వినేశాం. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM తరతరాల తరగతి ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఈట్ ఫిట్ టైం. మరి మనం పోషక ఆహార పదార్థాల గురించి మాట్లాడుకున్నాం. అలాగే మన పెద్దవాళ్ళు అప్పట్లో ఎక్కువగా తీసుకునే ఆహార పదార్థాల్లో చెప్పుకుంటే ముందుగా వచ్చేది రాగులు. ఎక్కువగా రాగితో తయారు చేసిన పదార్థాలు అంటే రాగి సంకటి, రాగి జావ, రాగి దోశ ఇలాంటివి అనమాట. వీటి వల్ల రుచితో పాటు శరీరానికి అవసరమైన కాల్షియం పుష్కలంగా లభించేది. అంతేకాదండి బరువు కూడా పెరిగేవాళ్ళు కాదనమాట. మరి ఇంకా ఉన్నాయి రాగి ప్రయోజనాలు తెలుసుకుందాం. స్టే ట్యూన్ టు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ్ భారతి.

ఎస్ మస్తీ మస్తీ జిందగీ హై మస్తీ వివి మీతో ఉంటే అలాగే ఉంటుంది కదా, ఎందుకంటే మంచి మంచి కార్యక్రమాలు మాటలు పాటలు అన్ని వినిపిస్తూనే ఉంటుంది కాబట్టి. ఎనీవేస్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఈట్ ఫిట్ టైం. మరియు పోషక ఆహార పదార్థాల్లో ముందుగా మనం రాగి గురించి, రాగి వల్ల ఉండే ప్రయోజనాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఎముకల పుష్టికి అవసరమైన కాల్షియం, శరీరానికి బలాన్నిచ్చే ఐరన్ రాగి పిండిలో సమృద్దిగా ఉంటాయట. వెయిట్ తగ్గాలనుకునే వారికి, షుగర్ కంప్లైంట్ ఉన్నవాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అంటారు పోషకాహార నిపుణులు. సో ఇప్పుడు మనకి రాగి పిండి అంటే మనం ఏమి ఇదిగా ఆలోచించక్కర్లేదు, టేస్టీ టేస్టీ ఫుడ్ ఐటమ్స్ ఎన్నో చేసుకోవచ్చు. సో సెర్చ్ చేస్తే దొరుకుతాయి మనకి ఏమేమి వంటలు చేసుకుంటే. సో అలా వంటలు మనం ప్రిపేర్ చేసుకుని తిన్నామనుకోండి హెల్తీ అండ్ టేస్టీ కదా. మరి ఇంకా ఉన్నాయి పోషక ఆహార పదార్థాలు చెప్తాను, వింటూ ఉండండి

శైలజ రెడ్డి అల్లుడు సినిమా నుంచి ఒక మెస్మరైజింగ్ మెలడీ వినేసాం. సత్యయమని వాయిస్ లో భలే ఉంటుంది కదా పాట. ఎనీవేస్, మీరు వింటున్నారు ఈట్ ఫిట్. మరి పోషకాలు ఎక్కువగా లభించే ఆహార పదార్థాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందాకే చెప్పుకున్నాం రాగి వల్ల వచ్చే ఉండే ఉపయోగాల గురించి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బార్లీ. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందట, వెయిట్ లాస్ లో హెల్ప్ అవుతుంది. అంతేనా, సెలీనియం, మెగ్నీషియం అండ్ యాంటీ ఆక్సిడెంట్లు, ఇలా ఎన్నో పోషకాలు బార్లీలో ఉంటాయట. శరీరానికి అవసరమైన శక్తిని అందించి ఆరోగ్యాన్ని రక్షిస్తాయట. ఇక హెల్తీ బ్రేక్ఫాస్ట్ గా బార్లీ ఉప్మా బెస్ట్ ఆప్షన్ అనేది నిపుణుల మాట. అసలే ఉప్మా అంటే కొంచెం మనకి ఎలాగో అనిపిస్తుంది తినాలా అబ్బా ఉప్మా అనేది, కానీ ఈ బార్లీ ఉప్మా అయితే హెల్త్కి చాలా మంచిది అంటున్నారు. సో మనము మనకి ఇష్టమనో లేకపోతే టేస్టీగా ఉంటాయనో అన్హెల్దీ థింగ్స్ ఎక్కువగా తింటూ ఉంటాం కాబట్టి వాటిని కొంచెం మనం తగ్గించేసుకుని ఇలాంటి హెల్దీ ఐటమ్స్ అన్ని కూడా మన డైలీ రొటీన్ లో యాడ్ చేసుకుంటే హెల్దీగా, ఫిట్ గా, హ్యాపీగా ఉండొచ్చు అనమాట. ఎంతైనా ఆరోగ్యమే మహాభాగ్యం కదా, ఏమంటారు?

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: ట్యూన్ చేసుకోండి.
1: సమయం 1:12 కాస్తుంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 1:20 కు షో టైంతో. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. వికసిత్ భారతదేశం కోసం మాదక ద్రవ్య రహిత యువత అనే ప్రచారం వేగంగా విస్తరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇది యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తు కోసం మనందరి సామూహిక నిబద్దత అని ఈరోజు ప్రసారమైన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధానమంత్రి చెప్పారు. పండుగలు, ఉత్సవాల సందర్భంగా ప్రజలు వోకల్ ఫర్ లోకల్ ను అనుసరించాలని, మన చుట్టూ ఉన్న కళాకారులు, చేతి వృత్తుల వారు, శిల్పకారులను గౌరవించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను 700 కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తున్నామని, 500 కోట్ల రూపాయలతో బుల్లెట్ రైలు సదుపాయాలు తీసుకొస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఉద్యమకారుల రుణం తీర్చుకోవడం ప్రభుత్వ బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వికసిత్ భారత్ దేశం కోసం మాదక ద్రవ్య రహిత యువత అనే ప్రచారం వేగంగా విస్తరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇది యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తు కోసం మనందరి సామూహిక నిబద్దత అని చెప్పారు. ప్రధానమంత్రి తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం 137వ సంచిక ఈ ఉదయం ఆకాశవాణిలో ప్రసారమైంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వ్యసనం దుష్ప్రభావాలు యావత్ కుటుంబం, సమాజంపై పడతాయన్నారు. ఈ బృహత్ కార్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
1: नशा मुक्त युवा फॉर विकसित भारत ये अभियान इस समय पूरे देश में तेजी से आगे बढ़ रहा है. इसका लक्ष्य बिल्कुल साफ है, नशा मुक्त युवा, ड्रग फ्री इंडिया. बहुत सारे लोग, विशेषकर हमारे युवा, बहुत बड़ी संख्या में इसका हिस्सा बन रहे हैं. आखिर यह भारत के युवाओं की हेल्थ, उनकी हैप्पीनेस और उज्ज्वल भविष्य के लिए ही हमारा सामूहिक संकल्प है.
0: మన దేశ చరిత్ర గురించి వినూత్న రీతిలో భారత రాజ్య అనే వెబ్సైట్ ద్వారా ప్రచారం కల్పిస్తున్న ముంబైకి చెందిన కృష్ణ శేషాద్రితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెలిఫోన్లో మాట్లాడారు. చరిత్రను ఆసక్తికరంగా మారుస్తున్నానని చెప్పిన కృష్ణ శేషాద్రిని ప్రధానమంత్రి అభినందించారు. ఈ వెబ్సైట్ను ప్రజలందరూ సందర్శించి మన ఘనమైన చరిత్ర గురించి తెలుసుకోవాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి తనతో మాట్లాడడం చాలా సంతోషంగా

0: గా ఉందని, ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేనని శేషాద్రి అన్నారు.
1: కృష్ణాజీ నమస్తే.
2: నమస్తే సార్.
1: భాయ్ ముజే పతా చలా హై నా ఆప్ టెక్ కి దునియా సే హో, నా ఆప్ హిస్టరీ టీచర్ హో, ఫిర్ భీ ఆప్నే టెక్నాలజీ కా ప్రయోగ కర్కే హిస్టరీ కి సైట్ బనా డాలీ, తో ముజే బహుత్ ఉత్సుకతా హై సబ్ కైసే హువా.
2: ధన్యవాద్ సార్, ఆప్సే బాత్ కర్కే మేరా బహుత్ బడా సౌభాగ్య హై. సార్ మే బచపన్ సే ఇతిహాస్ మే హిస్టరీ మే బహుత్ ఇంట్రెస్ట్ థా. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ ఆన్ హిస్టరీ, హౌ టు మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్. అండ్ మేరకో యే భీ లగ్తా థా కి హమ్ జైసే హిస్టరీ సిఖాతే హై ఉస్మే హమ్ బహుత్ ఇంప్రూవ్మెంట్ కర్ సక్తే హై, ఉస్మే హమ్ బహుత్ బదలావ్ లేకే ఆ సక్తే హై, హిస్టరీ కో ఏక్ కహానీ బనా కే లోగో తక్ పహుంచా సక్తే
0: హై. ఆడపిల్లల కలలు భూమి నుండి అంతరిక్షం వైపు దూసుకుపోతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మన దేశంలోని మిషన్ శక్తి శాట్ ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది విద్యార్థినులు ఉపగ్రహ సాంకేతికతను నేర్చుకోవడానికి, ఆవిష్కరణల రంగంలో పురోగమించడానికి అవకాశం పొందుతున్నారని ప్రధానమంత్రి వివరించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవమైన ఆగస్టు 23న ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో మిషన్ శక్తి శాట్ 2వ దశ ప్రారంభమైందన్నారు. పూర్తిగా విద్యార్థినుల భాగస్వామ్యంతో నిర్మించిన ఒక ఉపగ్రహాన్ని చంద్రుని కక్ష్యలోకి పంపించడానికి సిద్దం చేస్తున్నారని తెలిపారు.
1: ఆపకు యే జాన్కర్ గర్వ్ హోగా కి భారత్ ఐసే సపనే దేఖనే వాలి దునియా కి హజారో బేటియో కో ఏక్ సాథ్ జోడ్ రహా హై. ఇస్ ప్రయాస్ కా నామ్ హై మిషన్ శక్తి సెట్. ఇస్కే మాధ్యమ్ సే 108 దేశో కి 12,000 ఛాత్రాఓ కో సాటిలైట్ టెక్నాలజీ సిఖనే ఔర్ ఇన్నోవేషన్ కే క్షేత్ర మే ఆగే బఢ్నే కా అవసర్ మిల్ రహా.
0: పండుగలు ఉత్సవాల సందర్భాల్లో ప్రజలు వోకల్ ఫర్ లోకల్ ను అనుసరించాలని, మన చుట్టూ ఉన్న కళాకారులు, చేతివృత్తుల వారు, శిల్పకారులను గౌరవించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని దేశ ప్రజలను కోరారు. ఏ వస్తువైనా కొనే ముందు అవి భారతదేశంలో తయారయ్యాయో లేదోనని తెలుసుకోవాలని సూచించారు. ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు వోకల్ ఫర్ లోకల్ అనే నినాదానికి ప్రచారం కల్పించాలని ప్రధానమంత్రి కోరారు.
1: त्योहारों के इस मौसम में मैं एक बार फिर आपसे वोकल फॉर लोकल का आग्रह दोहराऊंगा. और वोकल फॉर लोकल का मतलब केवल मिट्टी के दिए खरीदना नहीं है, इसका विजन बहुत बड़ा है. हम अपने घर के लिए जो भी सामान खरीदते हैं उसे एक बार जरूर देख लें कि वो भारत में बना हो. भारत के आत्मनिर्भर बनने का मार्ग भारत में बनी चीजों पर गर्व करने से ही प्रशस्त होगा.
0: పీఎం స్వనిధి యోజన ద్వారా దేశంలోని మహిళా చిరు వ్యాపారులు కొత్త బలాన్ని పొందుతున్నారని ప్రధానమంత్రి చెప్పారు. ఈ పథకం లబ్దిదారుల్లో దాదాపు 46% మంది మహిళలే ఉన్నారని, దేశవ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది మహిళలు తమ వ్యాపారాలను అభివృద్ది చేసుకుంటున్నారని తెలిపారు. వారికి ఉదాహరణగా ఘజియాబాద్ కు చెందిన బబితా శర్మ, బెంగళూరుకు చెందిన టిఎస్ నింగమ్మ గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: पीएम स्वनिधि योजना की लाभार्थियों में करीब 46% महिलाएं हैं, यानी देश भर में लगभग 35 लाख महिलाएं इस योजना से जुड़कर अपने कारोबार को आगे बढ़ा रही हैं. गाजियाबाद की बबीता शर्मा जी पूजा की सामग्री का एक छोटा सा स्टॉल लगाती थी. मेहनत खूब थी लेकिन कारोबार बढ़ाने के लिए पूंजी की जरूरत थी. पीएम स्वनिधि से उन्हें आर्थिक मदद मिली, कारोबार का विस्तार किया, ग्राहक बढ़े और धीरे धीरे सड़क किनारे का उनका छोटा सा स्टॉल एक दुकान में बदल गया.
0: వికారాబాద్ జిల్లా జిన్గుర్తి గ్రామంలోని ఏకలవ్య ఫౌండేషన్లో ఈరోజు ప్రసారమైన ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వీక్షించారు. రంగారెడ్డి జిల్లా హస్తినాపురం జడ్పీ రోడ్డులోని వేదిక్ హాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 137వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట బీజేపీ అధ్యకులు రామచంద్రరావు పార్టీ నాయకులతో కలిసి వీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్నటువంటి పలువురు ఆకాశవాణికి తమ స్పందన తెలియజేశారు.
3: నా పేరు సబిరెడ్డి వెంకటరెడ్డి, వనపర్తి జిల్లా.
4: నువ్వకాడు పంట మంచి లాభదాయకంగా ఉంటుంది రైతులకు, తక్కువ నీటితోటి మంచి పంట వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది.
5: అనుష, మాది ములుగు జిల్లా. డ్రగ్ ఫ్రీ ఇండియాగా మార్చేందుకు యువత కృషి చేయాలని సూచించడం చక్కగా అనిపించింది.
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈరోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. అమృత్ భారత్ పథకంలో భాగంగా

25 కోట్ల రూపాయలతో చేపడుతున్న వికారాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ది పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన, నిర్ణీత గడువు కంటే 4 నెలల ముందుగానే పనులు పూర్తి చేస్తామని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 43 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ కింద ఆధునీకరిస్తున్నామని, కాజీపేట తర్వాత వికారాబాద్ లోనే ప్రయాణికుల రద్దీ అధికమని పేర్కొన్నారు. సికింద్రాబాద్ స్టేషన్ ను 700 కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తున్నామని, 500 కోట్ల రూపాయలతో బుల్లెట్ రైలు సదుపాయాన్ని తీసుకొస్తామని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమకారుల రుణం తీర్చుకోవడం ప్రభుత్వ బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేశవరావు, సభ్యులు రాములు నాయక్, శోభన్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం నిన్న ముఖ్యమంత్రితో భేటీ అయిన సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని మూసారంబాగ్ వంతెనతో పాటు నల్గొండ ఎక్స్ రోడ్స్ ఫ్లైఓవర్ పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ అధికారులతో కలిసి పరిశీలించారు. అంబర్పేట్, మలక్పేట్, దిల్సుఖ్ నగర్ లను కలిపే మూసారంబాగ్ వంతెన పనులు పూర్తి కావడంతో ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని ఆదేశించారు. అంతరిక్ష సాంకేతిక పరిశ్రమ అభివృద్దికి మౌలిక సదుపాయాలతో స్పేస్ సిటీని అభివృద్ది చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నిన్న హైదరాబాద్ లో సర్క్యూట్, ధృవ స్పేస్, కాన్స్టెల్లీతో సహా 14 ప్రముఖ స్పేస్ టెక్ కంపెనీల సీఈఓలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులన్నింటినీ యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని, ఈ ఏడాది డిసెంబర్ కల్లా ప్రారంభించాలని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ క్లాక్ టైం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందుగా ఒక పాట వినేద్దాం, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం షో టైం ని. స్టే ట్యూన్డ్.

ఎంతైనా ఇలాంటి సూపర్ సాంగ్స్ వింటుంటే వచ్చే జోష వేరు కదా అన్నట్టు మీరు వింటున్నారు షో టైం ఆన్ వివిక్ భారతి 102.8 ఎఫ్ఎం. వీక్ మొత్తం ఎదురు చూసేది వీకెండ్ కోసమే. హడావుడి లేకుండా రిలాక్స్ అవ్వచ్చు, ఇష్టమైన ఫుడ్ తినొచ్చు, సినిమా చూడొచ్చు, హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు, లాంగ్ డ్రైవ్ వెళ్లడమో లేదంటే దగ్గరలో ఉన్న పిక్నిక్ స్పాట్ వెళ్లడమో. లాంగ్ వీకెండ్ కాబట్టి బోల్డ్ అని ప్లాన్స్ అందరికీ. డైలీ రొటీన్ నుంచి ఒక స్మాల్ చేంజ్ రిలాక్స్ ఎంతైనా అవసరమే కదా. అఫ్ కోర్స్ ఎంత బిజీగా ఉన్నా ఒక చెవి ఇటు పడేస్తారనుకోండి అందరూ మన వీబిని వినడానికి. మరి నేను రెడీ క్వశ్చన్స్ తో, మీరు రెడీనా మొబైల్స్ తో? ఇక మొదలెడదామా షో టైమ్ ని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఏ రాష్ట్రాలు సివిల్ సర్వీసెస్ లో ఎక్కువ మంది అధికారులను అందించాయి? మరోసారి వినండి క్వశ్చన్ కేర్ఫుల్ గా. భారతదేశంలోని ఏ రాష్ట్రాలు సివిల్ సర్వీసెస్ లో ఎక్కువ మంది అధికారులను అందించాయి? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో మెస్మరైజింగ్ ఎవర్గ్రీన్ మెలోడీ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్.

గోవింద గోవింద సినిమా నుంచి ఒక ఆల్ టైమ్ హిట్ సాంగ్ వినేసాం. ఇలాంటి పాటలు వింటుంటే నిజంగా మనం కొంచెం లోలో ఉన్నా సరే, లేదంటే రౌజీగా ఉన్నా సరే, అంటే బోరింగ్ అనిపించినా ఇలాంటి పాటలు వింటుంటే మొత్తం మెస్పరైజ్ అయిపోతాం, కూల్ అయిపోతాం అనమాట. అందుకే ఇలాంటి పాటలు అప్పుడప్పుడు వింటూ ఉండాలి. అంటే వివిధ భారతిని 102.FM ని ఎప్పుడు వింటూ ఉండాలి ఆకాశవాణి నుంచి. ఇక షో టైం టైం ఇది. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, భారతదేశంలోని ఏ రాష్ట్రాలు సివిల్ సర్వీసెస్ లో ఎక్కువ మంది అధికారులను అందించాయి అని. చాలా మంది ఆన్సర్ పంపించారు, అందరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నిజంగా ఎంత అప్డేటెడ్ గా ఉన్నారనేది అర్థమవుతుంది. మరి వాళ్ళ పేరు చదివేస్తున్నాను. జగదీష్ యూసఫ్గూడ నుంచి, పద్మావతి శిల్పప్రసాద్ చంచల్గూడ హైదరాబాద్ నుంచి, జంగపేట నుంచి శ్యామలత, పుట్టపక్క నుంచి భవాని వెంకట్, బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనికా బాలు, రాజన్నపేట నుంచి పోలపల్లి శ్రీనివాస్, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ నగర్ నుంచి, భూదన్ పొజపల్లి నుంచి భోగ మార్కండేయ అనిత, రామకృష్ణారెడ్డి గంగలూరు కర్ణాటక నుంచి, జోగులమ్మ గద్వాల నుంచి ఆనందరావు నర్సింహులు, జకరన్పల్లి నుంచి అరుణ రాజేందర్, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, అండ్ ద్రోణంరాజు సూర్యశ్రీ కౌకూర్ నుంచి, కాకతీయ పాష ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్ నుంచి, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి. ఆల్రెడీ మీ పేరు చదివేశాను, అవసరం లేదు. అండ్ శివగంగానగర్ నుంచి ధనరాజ్ సునీత, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఫస్ట్ టాప్ ప్లేస్ లో ఉంది ఉత్తరప్రదేశ్. ఎంతమంది ఐపీఎస్ అధికారులని అందించిందో తెలుసా ఈ స్టేట్? 2500 మంది ఐపీఎస్ అధికారులు వచ్చారు ఇక్కడి నుంచి. ఇక నెక్స్ట్ సెకండ్ లో ఉంది బీహార్. ఎంతమంది అంటే 1450 మంది ఐపీఎస్ ఆఫీసర్స్ ని అందించింది బీహార్. ఆ తర్వాత రాజస్థాన్ అంటే 1000 మంది అనమాట దాదాపు. ఆ తర్వాత తమిళనాడు. సో ఈ రాష్ట్రాలు ఎక్కువగా సివిల్ సర్వీసెస్ అధికారులని మన దేశానికి అందించాయి. గ్రేట్ కదా నిజంగా. అందుకే క్వశ్చన్ అడగాలనిపించింది. అండ్ అఫ్ కోర్స్ అందరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు, వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు ఈ పాట వినండి, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించేస్తాం.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
1: ఆనందదాయకం. మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.

8 FM. మరించక్క పాటలు వినేస్తున్నారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా వెయిటింగ్ కదా, మీరు అడిగేస్తున్నాను. ఒక ఆర్జే, ఒక అసిస్టెంట్ డైరెక్టర్, ఒక హీరో, ఒక ప్రొడ్యూసర్, ఎవరు? మరోసారి వినండి. ఒక ఆర్జే, ఒక అసిస్టెంట్ డైరెక్టర్, ఒక హీరో, ఒక ప్రొడ్యూసర్. సో మల్టీ టాలెంటెడ్ అనమాట. ఎవరు ఆలోచించక్కర్లేదు, ఆన్సర్ చెప్పేస్తారనుకుంటున్నాను. మరి 0402324 0852 ఈ నెంబర్ కి వాట్సాప్ చేసేయండి. అండ్ ఇప్పుడైతే ఈ పాట వినేయండి.

ముఠా మేస్త్రి సినిమా ఒక డాన్సింగ్ నంబర్ వినేసాం. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం షో టైమ్ టైమ్. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ఒక ఆర్జే, ఒక అసిస్టెంట్ డైరెక్టర్, ఒక హీరో, ఒక ప్రొడ్యూసర్ ఎవరు అని. ఆల్మోస్ట్ ఎక్స్పెక్ట్ చేసినట్టు యాజ్ ఎక్స్పెక్టెడ్ అందరూ ఆ రైట్ ఆన్సర్ పంపించారు. వాళ్ళ పేరు చదివేస్తున్నాను. మహమ్మద్ జైన్ ఇద్దరు ఉంబడి నుంచి, జక్రన్పల్లి నుంచి అరుణ రాజేందర్, ఒక మేడుపల్లి నుంచి శ్రీకాంత్ తేజ, అండ్ రాము బల్కంపేట నుంచి పద్మజ నాగకుమార్, మల్లాపూర్ హైదరాబాద్ నుంచి సీతాఫల మండి నుంచి లిల్లీ, కనకరావు పెడన నుంచి, పొల్లిపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుంచి, శ్రీనివాస్ పీర్జాదిగూడ నుంచి, అప్పలరాజు పెడన నుంచి, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి, జనకంపేట నుంచి శ్యామ్లాల్ చింత శ్రీనివాస్ షాపల్లి నుంచి, గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్ సుగుణ, వనస్థలపురం నుంచి దోర్నల బాలరాజు, బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు, నెమ్మాని నుంచి వెంకటేశం లత, అండ్ ఇంకా వస్తున్నాయి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి, బోధన్ పోచంపల్లి నుంచి బోగ మార్కండేయ అనిత, అండ్ ఇంకొకరైతే పాట నేను వినిపిస్తున్నాను కదా, సో ఆ పాట సినిమా టైటిల్ కూడా రాస్తున్నారు, అవసరం లేదండి. జస్ట్ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తే చాలు. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ హీరో నాని, నేషనల్ స్టార్ నాని గారు. సో అభిమానులు ఆత్మీయంగా పిలుచుకునే హీరో అనమాట. ఒక ఆర్జీగా కెరీర్ స్టార్ట్ చేశారు, ఆ తర్వాత సినీ రంగంలోనికి అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రవేశించారు, ఆ తర్వాత హీరోగా, ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా కూడా సక్సెస్ అయ్యారనమాట. సో హీరో నాని అంటేనే ఒక మంచి సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ చాలా నేచురల్ గా ఉంటుంది, నటన అండ్ సినిమాలు అండ్ ఆ సినిమాలోని క్యారెక్టర్స్ తీసుకునే స్టోరీలు కూడా. సో అందుకనే ఆత్మీయంగా అభిమానులు నేచురల్ స్టార్ అని పిలుచుకుంటారు. ఎనీవేస్ మరి రైటర్స్ ని పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను, ఇంత చెప్పుకుని మనం నానిగారి సినిమా నుంచి పాట వినకపోతే ఎలాగా, వినద్దామా?

ఎప్పుడు ఎండ ఉంటుందో ఎప్పుడు వాన ఉంటుందో మనకైతే తెలియట్లేదు, కానీ ఇలాంటి పాటలు వింటుంటే మాత్రం జోష్ వచ్చేస్తుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో షో టైం టైం. మరి నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ కి రెడీనా మీరు? అడిగేస్తున్నాను. మన సినీ పరిశ్రమలో ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, అంటే ముఖ్యంగా సినిమా మీద ఉండే ప్యాషన్ తోటి హీరోలు డైరెక్టర్లు అవ్వచ్చు, డైరెక్టర్లు హీరోలు అవ్వచ్చు, అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ హీరోలు అవ్వచ్చు, డైరెక్టర్ చేసే వాళ్ళు కూడా మ్యూజిక్ డైరెక్షన్ చేస్తూ హీరోలు అవ్వచ్చు, ఇలా చాలా జరిగాయి మనకి. కాకపోతే కొన్ని విషయాలు మాత్రం అరుదుగా జరుగుతుంటాయి. అవేంటంటే ఎన్నో ప్రముఖ సినిమాలు తీసిన నిర్మాతలు, అంటే ప్రముఖ నిర్మాణ సంస్థలు ఉండి సినిమాలు తీసిన నిర్మాతలు దర్శకులుగా మారే విషయాలు మాత్రం మనకి చాలా అరుదు. వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అలాంటి వాళ్ళని. మరి అలాంటి వాళ్లలో ఒకరు ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం గారు. సూర్య మూవీస్ బ్యానర్ పై ఎన్నో అద్భుతమైన సినిమాలు మనకు అందించారు. సో ఆయన నిర్మాతగా మారి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఏంటి? మరోసారి వినండి, ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం గారు దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఏంటి? ఒక సూపర్ హిట్ మూవీ ఇది, ఇంతకంటే క్లూ నేను ఇవ్వకూడదు. ఆలోచించండి, ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం మాస్టర్ ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఈ ఆల్ టైమ్ హిట్ సాంగ్ ఆన్ ద వే.

ఇళయరాజు గారి మ్యూజిక్ వెస్టర్న్ క్లాసిక్ మిక్చర్. ఇక భానుప్రియ గారి డాన్స్ చెప్పక్కర్లేదు, క్లాసికల్ డాన్స్ అండ్ వెస్టర్న్ డాన్స్ మిక్స్ చేశారు. అండ్ మీకు తెలుసా, ఈ పాట పిక్చర్ వేసినప్పుడు కెమెరా కంటే స్పీడ్గా మూవ్ అయ్యారంట భానుప్రియ గారు. అంత సూపర్ అండ్ గ్రేట్ డాన్సర్. ఇన్నివేసి ఒక చక్కటి పాట వినేసాం. మీరు వింటున్నారు షో టైం ఆన్ వివిధ భారతి 102.8 FM. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం గారు దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఏంటి అని. చాలా మంది ఆన్సర్ పంపించారు, వాళ్ల పేరు చదివేస్తున్నాను. పానుగంటి రవిగడు బీహెచ్ఎల్ నుంచి, జరేష్మి ఖైరతాబాద్ నుంచి, అప్పలరాజు పెడన నుంచి, వరంగల్ నుంచి కాకతీయ పాష, ముసపెట్ నుంచి మహబూబ్ నగర్ నుంచి నరేష్ రోజా, ఇక జక్రపాల నుంచి అరుణ రాజేందర్, పీజాదిగూడ నుంచి శ్రీనివాస్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకి పొలపల్లి శ్రీనివాస్, రాజన్నపేట నుంచి ముండ్రాయి నుంచి మోహన్ సుభద్ర. నిజంగా మీ ఊరి పేరు చాలా బాగుందండి. ముండ్రాయి అంటే మనకి ముండ్రాయిలాగా గుర్తొస్తుంది, అలాగే వినాయక చవితి వస్తుంది కాబట్టి అనమాట. ఇక కర్ణాటక గనుగులూరు నుంచి రామకృష్ణారెడ్డి, పుట్టపాక నుంచి తిరుమలయ్య ఆండాళ్లు, నర్సంపేట నుంచి బాలకృష్ణ, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ పెద్దరికం. ఏఎం రత్నం గారి డైరెక్షన్ లో వచ్చింది మూవీ, సూపర్ హిట్ మూవీ. అండ్ సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఒక పగలు, ప్రతీకారాలు, రెండు కుటుంబాల మధ్య ఉండే అంశాన్ని కథగా తీసుకుని తీశారు ఈ సినిమా. భానుమతి గారు, పిళ్ళయ్య గారు, జగపతి బాబు గారు, సుకన్య గారు అందరూ కూడా మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు ఈ సినిమాలో. ఎనీవేస్, మరి రైటర్స్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను పెద్దరిక మూవీ నుంచి ఈ పాట. మొత్తం వినిపించలేకపోతానేమో, ఎందుకంటే 1 గంట 57 నిమిషాలు కావస్తుంది, మళ్ళీ 2 గంటలకి వార్తలు ప్రసారం అవుతాయి కాబట్టి. ఈ పాట కొంచెం వినేయండి.

సమయం 2 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి. స్టిక్కీ నోట్ మీద ఏకంగా 150 పదాలు రాసి గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసిన పుష్పజ్యోతి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మన భారతదేశానికి చెందిందే పుష్పజ్యోతి. ప్రస్తుతం యుఏఈలో స్థిరపడింది. అక్కడ ఒక సంస్థలో క్లౌడ్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. చిన్నప్పటి నుంచి చేతిరాత అంటే చాలా ఇష్టం తనకి. ఆ ఇంట్రెస్ట్ తోనే డిఫరెంట్ స్టైల్లో పదాలు రాస్తూ ప్రాక్టీస్ చేసేదట. ఎక్స్పర్ట్ కూడా అయిందనుకోండి. అంతటితో ఆగలేదు పుష్పజ్యోతి. మరి ఏమనుకుంది, ఏం చేసింది, ఏమైంది చెప్తాను ఈ పాట తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి 102.8 FM.

శక్తి సిలి టైమ్ ఆన్ వివిధ్ భారతి 102.8 ఎఫ్ఎం స్టికీ నోట్ మీద 150 పదాలు రాసేసి గిన్నిస్ బుక్ లో రికార్డ్ క్రియేట్ చేసిన పుష్పజ్యోతి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఇందాకే తను గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయాలని ఆలోచించుకున్న తర్వాత, మామూలుగా ఏంటి, మనకు ఒక రంగం ఎంచుకున్న తర్వాత ఆ రంగంలో ఎవరో ఒక రోల్ మోడల్ మనం తీసుకుంటాం, ఒక స్థాయికి ఎదిగిన వాళ్ళని. సో అలాగే పుష్పజ్యోతి కూడా చిన్నతనం నుంచి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించిన వాళ్ళని చూసి తాను కూడా ఎప్పటికైనా అలా అవ్వాలని నిర్ణయించుకుంది. తనకున్న చేతిరాత ప్రతిభతోనే గిన్నిస్ బుక్ లో చేరాలనుకుని అప్లై కూడా చేసేసింది. అందుకే స్టికీ నోట్స్ మీద వీలైనన్ని ఎక్కువ పదాలు రాయడం ప్రాక్టీస్ చేసింది. తక్కువ లెటర్స్ ఉండే సింపుల్ వర్డ్స్ ని సెలెక్ట్ చేసుకుని రోజు సాధన చేసేది. సో

అలా ఒక స్టిక్కీ నోట్పై 150 పదాలు రాసి గిన్నిస్ బుక్లో చేరాలన్న తన కలను నెరవేర్చుకుంది పుష్పజ్యోతి. ఆ తర్వాత చెప్తాను ఇంకొన్ని కబుర్లు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 1.8 FM శక్తి సిల్లి టైం. స్టిక్కీ నోట్ మీద 150 పదాలు రాసి గిన్నెస్ రికార్డు క్రియేట్ చేసిన పుష్పజ్యోతి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వివిధ చేతిరాతల స్టైల్స్ పద్దతుల మీద తనకు అవగాహన ఉండడం వల్లే ఇది సాధ్యమైంది. అందుకే ఉన్న తక్కువ స్థలంలోనే నీట్గా ఎక్కువ పదాలు రాయగలిగా అని అంటుంది పుష్పజ్యోతి. అండ్ నాలుగే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగింటుంది, దానికి సాన పెడితే ఇలాంటి అద్భుతాలని సాధించవచ్చు అని కూడా చెప్తోంది. మరి తన విజయం గురించి మరిన్ని మాటలు చెప్తాను, వింటూ ఉండండి శక్తిశీలి.

శక్తిశీలి టైమ్ అండ్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం స్టిక్కీ నోట్ మీద 150 పదాలు రాసి గిన్నెస్ రికార్డ్ క్రియేట్ చేసిన పుష్పజ్యోతి గురించి మనం మాట్లాడుకున్నాం కదా. యాక్చువల్ గా తన విజయం గురించి ఇంకా ఆమె ఏం చెప్తుందంటే, విజయం ఎప్పుడు చిన్నదా పెద్దదా అని ఉండదు. నేను సాధించింది కొంతమందికి చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది అంటుంది పుష్పజ్యోతి. మరి తన సక్సెస్ స్టోరీ ఎంతో మంది మహిళలకు ఇన్స్పిరేషన్ చెప్పొచ్చు. మనకు నచ్చిన పని మనసు పెట్టి చేస్తే ఇలాంటి

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ అండ్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి ఇందాక మనం మాట్లాడుకున్నాం పుష్పజ్యోతి ఇన్స్పైరింగ్ జర్నీ గురించి. యాక్చువల్ గా 80s 90s కిడ్స్ కి గుర్తుండే ఉంటుంది, అప్పట్లో స్కూల్స్ లో వక్తృత్వం అండ్ వ్యాసరచన పోటీలు నిర్వహించేవాళ్ళు ఎక్కువగా. వక్తృత్వం ఏంటంటే 10 మంది ముందు ధైర్యంగా మాట్లాడడానికి ఉపయోగపడేది. ఇక వ్యాసరచన అంటే ఎంతవరకు భాష మీద పట్టుంది, అలాగే మనసులోని భావాలని ఎలా వాక్యాలుగా మారుస్తారు అనే దానికి గురించి ఎక్కువగా కండక్ట్ చేసేవాళ్లు. అండ్ ఇంకొక విషయం కూడా, కాపీరైట్స్ కూడా ఉండేవి. అంటే చేతిరాత కుదురుగా ఉండడానికి కాపీ బుక్లు కూడా రాయించేసేవాళ్ళు. అండ్ చేతిరాతని అందమైన ముత్యాలతో కంపేర్ చేసేవాళ్ళు అనమాట. అంటే ముత్యాలు అంటే స్వచ్ఛంగా తెల్లగా ఉంటాయి కాబట్టి ఎంత చేతిరాత ఎంత అందంగా ఉంటే అంత ముత్యాలలాగా ఉన్నాయి అక్షరాలు అని చెప్పేవాళ్ళు. అండ్ ఇంకో విషయం, చేతిరాతను బట్టే మనిషి మనస్తత్వాన్ని కూడా చెప్పొచ్చు అని కూడా అనేవాళ్ళు అనమాట. సో ఇంత ఇంపార్టెంట్ అయిన చేతిరాత ఇప్పట్లో మనకు తెలుస్తోంది కదా, కొంచెం అంటే టైపింగ్ వచ్చేసి, మొబైల్స్ వచ్చేసి, మెసేజ్లు ట్రాన్స్లేషన్ వచ్చేసి అన్ని కూడా ఆల్మోస్ట్ చేతిరాతని మర్చిపోయే సిచ్యుయేషన్స్కి వచ్చినా కూడా ఇప్పుడు మన పుష్పజ్యోతులు లాంటి వాళ్ళు సాధించిన విజయాన్ని చూస్తుంటే అనిపిస్తుంది.

కొన్ని విషయాలు గొప్పతనం ప్రాధాన్యత ఎప్పటికీ తగ్గిపోదు అని. సో అలాంటిది చేతిరాత. ఎనీవేస్ మరి టైం 2:50 దాటింది, అంటే లక్ష్మి సైన్ ఆఫ్ చేసే టైం వచ్చేసింది. హ్యావ్ ఎ గ్రేట్ సండే ఫ్రెండ్స్, స్టే హెల్దీ, బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ లిజనింగ్ విత్ భారతి టూ. ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి. అండ్ ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ ఆన్ ద వే.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

0: कभी
1: आंखें फिल्म का गाना आप सुन रहे थे लता मंगेशकर की आवाज में। शब्दकार थे साहिर लुधियानवी, संगीतकार रवि। पसंद करने वाले हमारे श्रोता तालुका उमरखेड़ ढाड़की से राम गाड़ेकर, सुनीता गाड़ेकर, अभिजीत कोमल और
2: आदि पतो मामा नाना बेदरी पोतारु ना कन्नीलकु करिगे पोतारु అప్పుడు వాళ్ళే ఇక్కడికొచ్చి మనతోనైనా ఉంటారు లేదా మనకు వంట మనిషినైనా పెడతారు. ఎలా ఉంది నా ప్లాన్?
3: నా మొహం వల్లే ఉంది.
2: అంత చండాలంగా ఉందా?
3: మరి ఇప్పటికీ ఒకసారి మీ వాళ్ళ చేతిలో బకరగండి నేను, ఇంకోసారి నేను బలి కాలేనే.
2: బా పోరాడితే పోయేదే ఉందండి.
3: ఏంటి పోరాడేది? ఒకవేళ మీ వాళ్లే రివర్స్లో వచ్చి నా మీద ఏ గృహహింస కేసో పెడితే అప్పుడు నన్ను బొక్కలో తోస్తారే, అంత అవసరమా ఇప్పుడు మనకి?
2: అంతేనంటారా?
3: మరి ఈ రోజుల్లో లక్షణమైన ఉద్యోగం చేస్తూ లక్షలు గడిస్తున్నా పెళ్లికి ఆడపిల్లలు దొరక్క నా లాంటి మొగాళ్ళకి లేటు వయసులో కానీ పెళ్ళిళ్ళు కావటం లేదు. ఇప్పుడు నిన్ను కాదన్నానంటే మరో ఆడపిల్ల దొరక్క, పెళ్లి పటాకులు జరక్క జీవితాంతం నేను ఏకాగ్రంగా ఉండిపోవాల్సి వస్తుంది. అందుకే నీ ఉత్పత్తి నాటకాలు కట్టిపెట్టి బ్యాగ్ తీసుకుని లోపలికి పెట్టు.
2: మరైతే ఈ పూట ఇంట్లో వంటలాగండి, ఎవరు చేస్తారు?
3: నేను నేను చేస్తాను.
2: మీరా?
3: అవును నేనే.
2: నాకు తెలుసండి ఇలా అంటారని.
3: ఎలా తెలుసు?
2: మీకు వంటొచ్చు కదా.
3: నాకు వంటొచ్చా? నీకెవరు చెప్పారే?
2: అవునవునవును, ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు.
3: సంథింగ్ ఇస్ ఫిషీ, నువ్వేదో దాస్తున్నావు.
2: లేదండి, ఇందాక కాఫీ బాగా

0: పెట్టారు కదా, అది చూసి నేను అలా గెస్ చేశాను అంతే.
1: సర్లే లోపల పద, నీకు వంట చేసి పెట్టి నేను ఆఫీసు పోవాలి.
0: వావ్, వండర్ఫుల్ ఐడియా ఇచ్చావన్నయ్య, నీకు మెనీ మెనీ మెనీ థ్యాంక్స్.
2: అమ్మా తల్లి, ఆకలిస్తుంది, కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మా.
1: వస్తున్నాను వస్తున్నాను, ఉండు.
2: అట్టాగేనయ్యా,
1: ఇదిగో.
2: ఆహా, ఎంత మంచోళ్ళయ్య తమరు, ఏం పెట్టినా హోటల్లో ఇచ్చినట్టు కవర్లో పెట్టిస్తారు బాబు. తమరు తమరు కోపండంటే ఒక్క మాట అడగనా?
1: ఏంటో చెప్పు.
2: వంట తమరే వండుతారా లేదా అమ్మగారా?
1: నేనే. ఏ, ఎందుకు?
2: ఏం లేదు, డాక్టర్లు ఈ మధ్యన కొంచెం ఉప్పు కారాలు తగ్గించి తినమన్నారయ్యా. ఆ ముక్క తమరి చెవిన వేద్దామని.
1: అట్టగలేరా, తగ్గించే వేస్తాలే. ఈ ఎంకమ్మ, ఈ కళ్ళకు నేను ఎలా కనబడుతున్నారా? నిన్ను నిన్ను
2: కొట్టకండి, కొట్టకండి బాబు, బాబు కొట్టకండి.
1: హోటల్కి
2: అలాగేనయ్యా.
1: పోరా పో, ఆఖరికి వీడికి కూడా నా బతుకు లోకు అయిపోయింది. ఛా,
0: ఏమండి, నాకు కొంచెం వాటర్ తెచ్చివరు. చెప్పవే. నా కాపురమా? దానికేంటే, కొత్త ప్రభుత్వ పాలనలాగా బ్రహ్మాండంగా ఉంది.
3: అయితే అత్తారింట్లో నీకే సమస్య లేదంటావు?
0: అస్సలేదు. సరే గాని నీకు సంగతి చెప్పనా, మా పెళ్ళై 6 నెలలైనా ఇంతవరకు నేను వంటింట్లో అడుగు పెట్టలేదు, తెలుసా?
3: ఏ, వంటంతా మీ అత్త ఒక్కతే చేస్తున్నా ఏంటి?
0: లేదే, మా ఆయన చేస్తాడు. ఏంటే, షాక్ అయ్యావా?
3: మరి
0: నిజం ఒట్టు. మా ఆయన 2-in-1 ఆఫీస్లో ఉద్యోగం చేస్తారు, ఇంటికొచ్చి వంట పని కూడా చేస్తారు.
3: అవేనా, ఇంకేం చేయడా?
0: చే, పోవే. ఏ, నీకు ఇంకో విషయం చెప్పనా?
3: చెప్పు.
0: నేను నోరు తెరిచి ఏదైనా అడిగితే కాసేపట్లో నా కళ్ళ ముందుంటుంది, తెలుసా?
1: సౌమ్య,
0: ఆయన నా భర్త కాదే, నా పాలిట భగవంతుడు. అదేంటో, ఆయన నన్ను కాలు కింద పెట్టనివ్వడంటే నమ్ము, ఒక్క పని కూడా ముట్టుకోనివ్వరు. ఆయనతో నేను వేగలేక చచ్చిపోతున్నానంటే నమ్ము.
3: ఈ సోదంతా నాకెందుకే, వంట వాడిని చేసుకున్నా నేను ఒక్క ముక్క చెప్పొచ్చుగా.
0: ఏమన్నావే, మా ఆయన్ని పట్టుకుని వంటవాడంటావా? ముత నష్టపు దాన. నీ కాపురం కూలా, నీ కాష్టం కాలా, నిన్నడ్డంగా కొయ్యా, నీకు దినం పెట్టా.
1: కొంచెం టేస్ట్ చెయ్యి.
0: సరిపోయిందండి షుగరు.
1: నీ మోహన్ షాపింగ్ మాల్కి వెళ్ళా, ముందు ఫోన్ మాట్లాడడం ఆపేవే. నిన్నే ఆపే.
0: ఏంటండి, నన్ను ఫోన్ కూడా మాట్లాడుకోనివ్వరా?
1: లేకపోతే ఏంటి, చట్నీలో షుగర్ సరిపోవడం ఏంటి? నీకు అసలు మైండ్ పనిచేస్తుందా? ఇందుకనే నిన్ను గంటలు సొల్లు మాట్లాడొద్దు అనేది.
0: సొల్లేంటండి సొల్లు, నేను మాట్లాడింది సెల్లు.
1: ఓ సినీ, మాట్లాడేది 3 నిమిషాల్లో ముగిస్తే దాన్ని సెల్ అంటారే తల్లి, అరగంట సాగదీస్తే దాన్ని సొల్లు అంటారు.
0: సరే సరే సరే, తప్పైపోయింది. సారీ సారీ, అది ఇవ్వండి, ఇంకోసారి టేస్ట్ చేసి చెప్తాను.
1: ఏం అక్కర్లా,
0: సారీ అన్నాను కదా.
1: సరే అంటున్నానుగా, ఇక నువ్వు లోపలి పద.
0: పొండి, మీకు బొత్తిగా వేళా పాడలేదు.
1: అయ్యో, పిలిచింది అందుకు కాదే.
0: మరి
1: ఈరోజు మంచి రోజు, వంట ఎలా చేయాలో చెప్తాను, నేర్చుకుందు గాని.
0: వంట నేనా?
1: ఇదెక్కడ చెప్పే నీకు, వంట పేరెత్తితే చాలు వచ్చేస్తుంది. బీపీ షుగర్ హార్ట్ అటాక్ వంటి జబ్బులెన్నో ఉండగా నీకు ఈ జబ్బే రావాలా?
0: ఆపుతారా మీ అపశకుని మాటలు మీరును?
1: అలాగే.
4: ఎక్స్క్యూజ్ మీ, లోపలికి రావచ్చండి.
1: ఎవరిది?
4: హాయ్,
1: రండి లోపలికి.
4: నమస్తే అండి, నా పేరు పుష్పం అండి, పక్క కాలనీలో ఉంటాను.
1: అయితే ఏంటి
4: సౌమ్య గారు, నేనండి, నన్ను గుర్తుపెట్టారా?
1: మీకు మావిడ ముందే తెలుసా?
4: ఆయ్ తెలుసండి. సౌమ్య గారు ఎక్కడ పుట్టింది, ఏం చదివింది, ఎవరిని చేసుకుంది, అన్నంలో ఏ రోజు ఏం తిన్నది, మొత్తం తెలుసండి. ఆయ్ ఆవిడ ప్రతి ఒక్కటి మాతో షేర్ చేసుకుంటారండి.
0: నాకే పాపం తెలియదండి. అయ్యో,
1: ఎదురుగా ఉన్నోడి గురించి అడిగితే ఎవడో పాపంగాడి గురించి చెప్తావేంటే?
4: అయ్ బాబోయ్, ఆవిడ గారిని అనుమానించేస్తున్నారా? తప్పండి బాబు, కళ్ళు పోతాయి. నేను ఈవిడ గారి ఫేస్బుక్ ఫ్రెండ్ అండి. ఏమండో సౌమ్య గారు, ఇప్పుడైనా గుర్తుపెట్టారా అండి? నేనండి ఎర్రి పుష్పాన్ని. ఆయ్, మీరు పెట్టే ప్రతి పోస్టులకి ఫోటోలకి లైకులు కొడుతున్నాయంటనే ఆయ్ నేనండి.
0: ఇప్పుడు గుర్తొచ్చారు మీరు.
4: థ్యాంక్స్ అండి. ఆయ్, నేను రోజు మీ ఆవిడ గారిని ఫాలో అవుతూ ఉంటానండి. అదేనండి బాబు, ఫేస్బుక్లోనండి.
1: మరి ఆ సంగతి ముందే చెప్పచ్చుగా.
4: భలేవారే, గుర్తుపడతారో లేదో చూద్దామని చిన్న గేమ్ ఆడానండి బాబు.
1: అప్పా, ఆడాడండి గేమ్. తమరేమన్నా విరాట్ కోహ్లీయా, రోహిత్ శర్మనా? చూడగానే గుర్తుపడడానికి. సర్లే, ఎందుకు వచ్చావో చెప్పు, నా పనుంది.
4: ఆయ్,

0: కొంచెం పక్కకు వస్తారండి.
1: దేనికి?
0: మీతో చిన్న అవసరం వచ్చిందండి.
1: అవసరమా? అంటే అప్ప?
0: కాదండి, టిప్పు. అదేనండి, వంకాయలు కోసి కూర వండాక తింటుంటే బాగా కసరెక్కిపోతుందండి. అది పోవాలంటే ఏం చేయాలండి?
1: వండటం మానేయాలి.
0: అయ్యో బాబోయ్, మీరు ఏం జోకేశారండి బాబు?
1: లేకపోతే ఆడవాళ్ళని అడగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతామేమయ్యా?
0: అదేంటి బాబు, వంటల్లో మీరు బాగా చెయ్యి తిరిగిన వాళ్ళని, మీ చేత్తో ఏది చేసినా అమృతంలా ఉంటుందని.
1: ఎవరు చెప్పారు?
0: సౌమ్య గారు మీ గురించి ఫేస్బుక్ లో చాలా గొప్పగా రాశారండి. అసలు ఫేస్బుక్ ఎప్పుడు తెలిసినా మీరు వంట చేస్తున్న ఫోటోలే కనబడతాయండి.
1: అప్పుడప్పుడు నాతో సెల్ఫీలు దిగుతుంటే సరదా పడుతున్నా అనుకున్నా కానీ ఇదా నువ్వు చేస్తున్న పని? అసలు అసలు నా డప్పు నిన్న ఎవరు కొట్టమన్నారే?
2: భలేవారే, ఇవాళ రేపు మన టాలెంట్ గురించి మనమే చెప్పుకోవాలండి. ఎవరో వచ్చి చెప్పరు. నేను అలా పెట్టాక మిమ్మల్ని మెచ్చుకుంటూ ఎంతమంది కామెంట్లు పెట్టారో తెలుసా? కొందరైతే మిమ్మల్ని కలవాలనుందని, అడ్రస్ పెట్టమని అడుగుతున్నారు.
1: పెట్టవే, అది కూడా పెట్టు. అందరూ వచ్చి నన్ను జూలో జంతువును చూసినట్టు చూసిపోతూ ఉంటారు.
2: వాళ్ళకి మీ దగ్గర వంట నేర్చుకోవాలనుందటండి. ఆన్లైన్లోనే పర్వాలేదు అంటున్నారు.
0: నేను అందుకే వచ్చానండి.
1: అయ్యో రామ, ఏదో గుట్టుగా నా వంట నేను చేసుకుపోతూ ఉంటే నువ్వేంటి నా బతికిలా బజార్కి ఎక్కిస్తున్నావు? ఛా, ఇదేం బాలేదు. ఇంకోసారి జరిగితే మాత్రం నేను ఊరుకునే లేదు, అంతే. ఓ, లోపలికి వెళ్ళు. నువ్వేంటయ్యా ఇంకా ఇక్కడే ఉన్నావు?
0: అదే ఇందాక అడిగిన టిప్పు.
1: చెప్పు తీసి కొడతా ఇంకోసారి కనిపించావంటే. ఓ, బయట పో.
0: బాబు మరీ ఇంత కోపం ఏంటండి మీకు? వెళ్ళొస్తానండి.
1: ఒరే కిరణ్.
3: సుధీర్.
1: ఏమైపోయారా ఇన్నాళ్ళు? అప్పులు చేసి ఎక్కడైనా జెండా పీకేసావా ఏంటి?
3: సరే బాయ్, కొత్తగా పెళ్ళైనవి ఖాళీ కేకుంటావు, అందుకే రాలు.
1: ఖాళీగా లేని నిజమేరా? కారణం మాత్రం నువ్వు అనుకున్నది కాదు.
3: కాకపోతే కోరుకున్న పిల్ల, కోరినంత కట్నం, నీ లైఫే మారిపోయి ఉంటుంది.
1: ఏంట్రా మారింది? అప్పుడు ఒక్కడికి ఉండేవాడిని, ఇప్పుడు ఇద్దరికి వండుతున్నాను.
3: ఏంట్రా నువ్వు అనేది?
1: ఒరే కిరణ్, అయిపోయిందిరా, నా లైఫ్ సర్వనాశనం అయిపోయింది.
3: మన మగాళ్ళంతా ఇంతేలేరా? పెళ్లికి ముందు ఆవురు ఆవురమంటారు, అయ్యాక ఇలా బావురమంటారు. అసలు ఇప్పుడు నీకు వచ్చిన కష్టం ఏంటిరా?
1: మా ఆవిడికి వంటరాదురా.
3: నిజమా? మరి పెళ్లి చూపుల్లో పెట్టిన మడత కాజాలు, బందర్ లడ్డు, కాజుపకొడి అన్నీ మా అమ్మాయి చేసినవని చెప్పారు కదరా వాళ్ళు.
1: అబద్ధంరా, అంతా పచ్చి అబద్ధంరా. వాళ్ళు మంది మోసం చేసేసారు.
3: అలాగా? పాపం.
1: నిజం చెప్పరా, ఇందులో నీకు కూడా వాటా ఉంది కదా, నిజం చెప్పు.
3: చౌరుగా, ఇదేమన్నా లిక్కర్ కుంభకోణమా, ల్యాండ్ కుంభకోణమా వాటాలు పంచుకోవడానికి? నా ప్రాణ స్నేహితుడివి, ఆడపిల్లలు దొరక్క పెళ్లి కాక నానా పాటలు పడుతున్నామని జాలిపడి కోఆపరేట్ చేస్తే నా చొక్కాని పట్టుకుంటావా? అంతేరా? అంతే, సాయానికి రోజులు కావు.
1: ఐఎమ్ సారీరా, ఆవేశంలో తొందరపడ్డాను.
3: ఇట్స్ ఆల్ రైట్, అర్థం చేసుకుంటానులే.
1: అసలు నా కోపం నీ మీద కాదురా.
3: మరి
1: ఆ దుర్మార్గుడు, ఆ దౌర్భాగ్యుడు, ఆ దగులుబాజీ విధవ వాడి మీద.
3: ఎవడ్రా వాడు? ఏం చేశాడు?
1: ఎవడో నాకు వంట బాగా వచ్చని మా ఆవిడ చెవిలో ఊచచ్చాడ్రా, దాంతోనే అది దొంగ నాటకాలు ఆడుతూ నాతో వంట చేయిస్తుంది.
3: నో, నువ్వు వాడినట్లా తిడితే నేను ఊరుకోను.
1: ఏ, వాడు నీ ఫ్రెండా?
3: అది కాదురా, అబద్ధం ఆడిన అత్తామామల్ని వదిలిపెట్టి అభం శుభం పాపం పుణ్యం ముక్కు మొహం తెలియని ఎవన్నా పట్టుకుని తిట్టడం ఏంట్రా? అదే తప్పంటున్నా.
1: మరి మరి నా కోపం తీర్చుకునేది ఎలారా?
3: అందుకని వాడినేమన్నాడు తిడితే మీ ఆవిడ వంట చేస్తుందా? నీలోనే జరుగుతుంది కానీ.
1: అది నిజమేననుకో.
3: రైట్, చేసేది చేయించేది అంతా పైవాడ్రా, అందుకే మనకు దొరికిన దాంతోనే తృప్తి పడాలి.
1: చెప్పొచ్చాడండి కృష్ణ పరమాత్మ. చెప్పినోడికేం తెలుస్తుందిరా పడేవాడి కష్టం. తెల్లారక ముందే లేచి చేతులు కాల్చుకుని ట్రాఫిక్లో అటు గంట ఇటు గంట కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి చుక్కలు కనిపిస్తున్నాయిరా, తెలుసా నీకు?
3: సరేరా, అయితే నేను వెళ్ళొస్తాను. ఇంకా
1: ఆగరా కిరణ్, నువ్వు ఏదన్నా మంచి ఐడియా ఇచ్చి నన్ను వంట బాధ నుంచి తప్పించరా, నీకు మంచి మందు పాటిస్తాను.
3: అయితే ఓ పని చేయరా, అర్జెంటుగా మీ మేనేజర్ని కలిసి ఏదో ఒక అబద్ధం ఆడి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తానని పర్మిషన్ అడుగు.
1: నీ ఎంకమ్మ, దానివల్ల నాకు వంట తిప్పలు తప్పవు కదరా.
3: అదే మరి, 4 లీటర్ల పెట్రోలు, 2 గంటల టైము సేవ్ కావట్లే. హాయిగా రిలాక్స్ అవుతూ

0: నో సార్, రియల్లీ నేను చాలా యాక్టివ్గా ఉంటున్నాను సార్.
1: ప్రోగ్రెస్ చూస్తూనే ఉన్నాను. ఇలాగైతే ఇన్ టైంలో ప్రాజెక్టులు కంప్లీట్ కావడం కష్టం. చిచి, నీ వల్ల నాకు మాట వస్తుంది.
0: నో సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. నా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రానివ్వండి సార్. షూర్ సార్.
1: చూస్తాను, లేకపోతే నా సంగతి తెలుసుగా. బీ కేర్ఫుల్.
0: ఓకే సార్. ఛా, ఒకటి అనుకుంటే మరొకటి అవుతుంది. ఆ కిరణ్ గారిని ఐడియా అడగకపోయినా బాగుండేది.
2: అమ్మయ్యా, అక్క పిల్లల్ని క్షేమంగా బండెక్కించి వచ్చేశాను.
0: మంచి పని చేశావు. మళ్ళీ రావద్దని కూడా చెప్పావా?
2: ఏంటండి ఆ మాటలు, బంధువులను అనొచ్చా?
0: లేకపోతే ఏంటి, ఉన్నన్నాళ్ళు నన్ను సుఖంగా ఉండనిచ్చారు. దానికి తోడు నిప్పుకు గాలి తోడైనట్టు నువ్వు వాళ్లతో చేరి అది చేసి పెట్టండి, ఇది వండి పెట్టండి అంటూ నన్ను కాల్చుకు తిన్నారు కదే.
2: ఎప్పుడు చేస్తారా ఏంటి? ఎప్పుడో ఒక్కసారి.
0: చాలే ఆపు, వాళ్ళ మూలంగా నేను నెల రోజులు వంటింట్లోనే మగ్గిపోయాను.
2: మగ్గితే మగ్గారులేండి, మా అక్క రైలెక్కేదాకా మిమ్మల్ని ఎన్నిసార్లు పొగిడిందో తెలుసా? మరిది గారి వంటలు అదిరిపోయాయి అదిరిపోయాయి అంటూ.
0: ఇందాక ఫోన్లో మా మేనేజర్ గారు కూడా బాగా పొగిడాడు. ఏమన్నాడో తెలుసా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయకపోతే ఉద్యోగం ఉఫ్ అన్నాడు.
2: ఏంటో, అక్క పిల్లలు ఊరెళ్ళాక ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉంది, పొత్తిగా సందడే లేదు. ఆ పిన్ని, ఎప్పుడొస్తున్నారు మీరు? ఏంటి ఇంకా ఏం అనుకోలేదా? సర్లే, ఈలోపు మా అన్నయ్య వాళ్ళని రమ్మంటే బాగుంటుంది.
0: ఆగు, ఏమిటే నువ్వు? నన్ను కాస్త ఊపిరి కూడా తీసుకొని ఇవ్వవా?
2: నేనేం చేశానండి?
0: మళ్ళీ ఎవరికి ఫోన్ చేసి రమ్మంటున్నావే?
2: నేనెక్కడ రమ్మన్నాను, వాళ్ళే వస్తా అన్నారు, మళ్ళీ రావట్లేదు అన్నారు.
0: మరి మీ అన్నయ్య వాళ్ళకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు?
2: ఊరికే
0: అని చెప్తే నమ్ముతాం అనుకున్నావా? అది కాదే, ఆడపిల్లలు పెళ్ళయ్యే వరకే పుట్టింటి గురించి పట్టించుకోవాలి. పెళ్ళయ్యాక తన భర్త తన పిల్లల గురించి చూడాలి.
2: ఏరి పిల్లలు?
0: బాగుంది, వెనకటికి నీలాంటిదే. శోభనం జరిగిన తెల్లారే పిల్లలు పుట్టలేదని ఏడుస్తూ కూర్చుంటా. వస్తారే, పెళ్ళి 6 నెలలేగా అయింది.
2: సర్లేండి, మళ్ళీ మన ఇంటికి బంధువులు ఎప్పుడు వస్తారో ఏమిటో.
3: నమస్కారం సార్, నేను పుష్పని.
0: వచ్చావా? రా. ఏమో నీ ఫ్రెండ్ ఎర్రి పుష్పం వచ్చాడు.
3: ఏంటండి మీరు, పుష్ప అంటే దేశం అంతా తగ్గేదేలే అన్నారు, నేనేమో పుష్పం అంటే మీరు ఎర్రి పుష్పం అంటారంటి సార్?
0: ఆ రేంజ్ వేరులే అమ్మా.
2: ఏంటండి పిలిచారు?
3: నమస్కారం అండి సౌమ్య గారు.
2: నమస్కారం అండి, కూర్చోండి కూర్చోండి.
3: థ్యాంక్స్ అండి. ఏమండో, మొన్న ఫేస్బుక్ లో మీ వారు చేసిన క్యాలీఫ్లవర్ కర్రీ గురించి అబ్బో చాలా బాగా రాశారండి.
2: అవునా?
3: మీ వారి వంటలు ఎంత రుచిగా ఉంటాయో నాకైతే తెలియదు కానండి, మీరు రాసింది చదువుతుంటే మాత్రం అబ్బా నోరు ఊరిపోతుందండి.
2: అలాగా, నేను రాయటం కాదు కానీ నిజంగానే మా వారి వంట చాలా బాగుంటుందండి, మా బంధువులైతే పడిచేస్తారనుకోండి.
3: సౌమ్య గారు, వంటలన్నీ మీ వారు సొంతంగానే చేస్తారండి లేకపోతే ఎవరినైనా?
2: బాలే వారేనండి, ఇంట్లో నేనుండగా ఇంకెవరినో ఎందుకు అడుగుతారు? మధ్య మధ్యన నా సలహాలు కూడా తీసుకుంటుంటారు, అందుకే ఆ వంటలకి అంత రుచి.
3: అవునండి, ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుంది అని ఎందుకు అన్నారో నాకు ఇప్పుడు అర్థమైందండి. మరి అయితే సౌమ్య గారు, మీరే నాకు వంటలు చేయడం నేర్పకూడదు?
2: నేనా?
3: అవునండి మీరే. మీరు వంటలు చేసి చూపిస్తుంటే మిమ్మల్ని చూసి నేను నేర్చేసుకుంటానండి.
2: నేను వంట చేయాలా?
3: అయ్యో అయ్యో అయ్యో అయ్యో సౌమ్య గారు, ఇదేమిటండి ఇలా పడిపోయారేంటి?
0: సౌమ్య సౌమ్య, ఏమిటయ్యేది, ఏం చేసావు?
3: అమ్మో నేనేం చేయలేదండి, ఒట్టండి. అసలు పర్మిషన్ లేదే మా ఆవిడ కూడా, నేనేం చేయను అలాంటిది. ఈవిడ ఏం చేస్తాను సార్?
0: మరి ఎందుకు అలా పడిపోయింది?
3: ఏమోనండి, మీరు వంట చేసి చూపిస్తే మీ దగ్గర నేను వంట నేర్చుకుంటాను అని అన్నానండి, అంతేనండి, ఇలా పడిపోయారండి.
0: ఓహోహోహో, వంట చేయమన్నావా? అయితే ఇందులో నీ తప్పేం లేదులే.
3: అమ్మయ్య లేచారండి.
0: అసలు నువ్వెందుకు వచ్చినట్టయ్యా?
3: అదేనండి, నాకు వంట నేర్పుతారని.
0: ఏమిటి నేర్పేది నీకు? వెళ్ళవతలకి అసలే ఆఫీసు పని కాక నేను బాధపడుతూ ఉంటే వంట నేర్పాలట, వంట. నా వేరే ఉద్యోగం లేనట్టు ఇంకా నిలబడ్డావేంటి? వెళ్ళో.
3: వెళ్తానులే సార్.
0: వెళ్తాను కూర్చుంటావేంటి, తమాషాగా ఉందా?
3: ఆగండి సార్ ఆగండి, ఇదిగో ఇది ఒకసారి చూడండి.
0: ఏంటిది?
3: మా ఎమ్మెల్యే గారు రాసిచ్చిన లెటర్ అండి.
0: ఎమ్మెల్యే చుట్టం అయితే ఎవరైనా ఏ రేషన్ డీలర్షిప్ తెచ్చుకుంటారు.

0: కుదరకపోతే మున్సిపాలిటీ కాంట్రాక్ట్ సంపాదిస్తారు. నువ్వేంటయ్యా మరి వంట నేర్పించమని రికమెండేషన్ తెచ్చుకున్నావా? ఎర్రి పుష్పం, నీకు ఆ పేరు ఎవరు పెట్టారో కానీ కరెక్ట్గా సరిపోయింది.
1: ఏమంటారండి ఇప్పుడు, నాకు నేర్పుతారా నేర్పరా?
0: నేర్పుతాను, వంట నేర్పుతాను, కానీ నీకు కాదు, మా ఆవిడకి.
1: ఏంటో ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఈయన గారి మనసు మాత్రం కరగట్లేదు. వెళ్ళొస్తాండి.
2: ఏమండి ఇంకాసేపట్లో మా నాన్న వస్తున్నారండి.
0: ఏంటే వరద బాధితుల్లా మీ వాళ్ళంతా మన కొంపకి తగలడుతున్నారు ఇట్లా వరుసగా?
2: ఆపండి, వస్తుంది మా నాన్న.
0: అయితే నెత్తిలో ఏమైనా కొమ్ములున్నాయా, నోట్లో కూరలున్నాయా? ఓర్నాయను, కష్టాలన్నీ కలిసికట్టుగా రావటం అంటే ఇదే కాబోలు. అయినా చేసిన వెదవ పని చాలక ఇంకా ఏ మొహం పెట్టుకొస్తున్నాడే మీ నాన్న?
3: నాకు తెలుసు అల్లుడు, నువ్వు ఈ మాట అడుగుతావని.
0: ఏడే ఏడు మీ నాన్న, కనబడ్డే దెయ్యమే తిరుగుతున్నాడో ఏంటి?
2: చాలే ఆపండి.
3: ఇక్కడే నీ ముందే ఉన్నా అల్లుడు.
0: ఇదేం వేషం మామ, ఇంటి చుట్టూ అప్పులోళ్ళు తిరుగుతున్నారా ఏంటి?
3: నాకా భయమే లేదు అల్లుడు. ఇంటి ముందు మా ఆవిడ ఉంది జాగ్రత్త అని బోర్డు పెట్టానంటే చాలు, అక్కడ కూడా ఇటువైపు తొంగి చూడడు. ఏమ్మా బాగున్నావా?
0: అదెందుకు బాగుండదండి, చూడండి పొద్దులా మింగుతూ రోజు రోజుకి చూసారా గుమ్మం పట్టకుండా తయారవుతుంది.
2: చూడు నాన్న.
3: బాధపడకమ్మా, నేను వచ్చానుగా, గుమ్మడికాయతో నీకు దిష్టి తీస్తాలే. ఏం కాదు,
2: నిలబడే ఉన్నావేంటి నాన్న, కూర్చో. అమ్మేలా ఉంది, ఊడు మంచినీళ్ళు తీసుకొస్తాను.
3: మంచినీళ్ళు వద్దు గానమ్మా, కొంచెం ముందు ఆ ఉడుకునీళ్ళ సంగతి చూడు, అదేనమ్మా టీ.
2: ఆయన ఇస్తారు నాన్న. ఏమండి మా నాన్నకి?
0: చేయి ఖాళీ లేదు, చేయి ఖాళీ లేదు. ఏంటి అలా చూస్తావు, నువ్వు పెట్టచ్చుగా.
2: ఏమన్నారు? నేను టీ పెట్టాలా?
3: అలా చూస్తావేంటి అల్లుడు, అమ్మాయి పడిపోతుంది, పట్టుకో.
0: భయపడకు మామ, నేను పట్టుకునేదాకా అది అలా తిరుగుతూనే ఉంటుంది. ఇది నీకు కొత్త ఏమో కానీ నాకు కాదు. చూసావా ఎంత జాగ్రత్తగా కుర్చీలో వాలిపోతుందో. వంట పని చెప్తే చాలు, నీ కూతురు ఇలా పడిపోవటం మాకు అలవాటేలే.
3: అమ్మాయి ఇవన్నీ నా బుద్ధులే అల్లుడు. చిన్నప్పుడు నేను ఇంతే బడికి టైం అయితే చాలు కడుపు నొప్పిని కింద పడి గిలగిలా కొట్టుకునేవాడిని అనుకో, స్కూల్కు డొమ్మా కొట్టేవాడిని, ఊరంతా బలాదూరి తిరిగేవాడిని అనుకో.
0: ఎటు నువ్వు వచ్చావుగా మామ, దీన్ని ఏ డాక్టర్కైనా చూపించి రోగాన్ని కుదిర్చి దాని చేతి వంట తినే భాగ్యాన్ని కలిగించు మామ, నీకు పుణ్యం ఉంటుంది.
3: అది ఈ జన్మలో జరిగే పని కాదులే. అమ్మాయికి అగ్నిగండం ఉందల్లుడు.
0: ఎవరు చెప్పారు?
2: ఆయన ఎవరో యూట్యూబ్ లో చెప్పారండి.
0: పిచ్చి మొహమా, యూట్యూబ్ లో చెప్పే జాతకాలు, వాతావరణ శాఖ ఇచ్చే వార్నింగ్లు ఎప్పుడో తప్ప నిజం కావే.
2: ఏమోనండి, అవన్నీ నాకు తెలియదు, నాకు చెప్పినవన్నీ జరిగాయి అందుకే నేను నమ్ముతున్నాను.
0: అర్థమైంది, ఇప్పుడు బాగా అర్థమైంది.
3: మరి ఇంకే వచ్చి అరగంట అయింది అల్లుడు, వెళ్ళి వేడి వేడిగా టీ చేస్తే వచ్చుగా.
2: ఉత్త టీ ఏంటండి, ముందు వేడి వేడిగా బజ్జీలు వేయండి, ఆ తర్వాత టీ ఇవ్వండి.
0: అమ్మ కడుపు మాడ, నేను ఇంకా డ్యూటీలోనే ఉన్నానే.
2: ఉంటే ఉన్నారులేండి, ఇంట్లో కూర్చుని చేసే ఉద్యోగమేగా, ఇంకో అరగంట సేపు ఎక్కువ చేయొచ్చు. కానివ్వండి.
0: ఏంటి మామ వచ్చి రాగానే ఇలా తగులుకున్నావు?
3: కూతుర్ని చూసి పోదామని వచ్చాను కానీ నీకు భారం కావాలని రాలేదు అల్లుడు.
0: డామ్ ఇట్, ఇదేం జీవితం. ఏ తీరుగా నన్ను దయచూసదవు.
2: ఏంటండి లెక్కలేస్తున్నారు, ఫస్ట్ తారీఖు వస్తుందనా?
0: కాదే, మీ నాన్న మన ఇంట్లో ఈటింగ్ మొదలెట్టి ఎన్నాళ్ళయిందో లెక్కలు చూస్తున్నాను.
3: అల్లుడు
2: ఏంటండి మీరు, మీ మాటలకి మా నాన్న మొహం చూడండి ఎలా చిన్నపోయిందో.
0: ఎక్కడే ఏరు బిల్లుల్లో అంతగా ఉబ్బితే. అయినా నువ్వు ఇప్పుడు చూడాల్సింది మీ నాన్న మొహం కాదే, మీ ఆయన జేబు చూడు ఎంత బూసిపోయిందో.
3: అల్లుడు కూతుర్ని చూసి పోదామని వచ్చాను గానీ కూర్చొని తినిపోవటానికి కాదు కదా.
0: ఓ ఇప్పుడు ఏం చేస్తున్నట్టు?
2: అయితే మాత్రం ఆ మాట మొహం మీద అనేస్తారా ఏంటి?
0: మొహం మీద అంటేనే ఏ ఫీలింగ్ లేదు, ఇక చాటుగా అంటే మాత్రం సారికి చలనం ఉంటుందా.
3: అల్లుడు నీకు లాగా నాదేమన్నా ఉడుకు రక్తమా, పోర్షన్ తెచ్చుకోవటానికి ఎప్పుడో చల్లారిపోతే అంటే అన్నయ్య అమ్మ రోజు మీ అమ్మ నన్ను అనేవాటి ముందు ఇదేపాటి సర్దుకుపోతానులే.
0: సర్దుకుపోతావా, ఇంకా నిలబడ్డానేంటి, బ్యాగ్ తెచ్చుకో బ్యాగ్ తెచ్చుకో.
3: సర్దుకు పోవడం అంటే ఆ సర్దుకు పోవడం కాదు.
0: చూసావా చూసావా, ఇప్పుడప్పుడే పోయేదే లేదు అని చెప్పకనే ఎలా చెప్పాడు.
3: నిజం చెప్పమంటావా అల్లుడు, నీ చేతి వంటను చూశాక

0: ఇల్లు వాకిలి అన్ని మర్చిపోయాను అనుకో.
1: డోంట్ వరీ మామా, నువ్వు పోతానని అనాలే గాని స్వయంగా నేనే నా కారులో తీసుకెళ్ళి నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మరీ రాను.
0: చూడమ్మా, నా వల్ల కావట్లేదు గాని ఇక నువ్వే చెప్పమ్మా.
2: మరే ఏమండి, మొన్న మీరు చేసిన పెరుగు గారెలు మా నాన్నకి పిచ్చి పిచ్చిగా నచ్చేసాయండి.
0: ఇక ఆ ఆవు పెట్టిన పులిహోర అయితే అద్భుతం, ఇంతవరకు అంత రుచిగా ఎప్పుడు తినలేదల్లు.
1: అయితే ఏమంటారు ఇప్పుడు?
2: మా నాన్న కవి మళ్ళీ తినాలని కోరికగా ఉందంట. పాపం చేసి పెట్టండి.
1: ఏంటి చేసేది? నా వల్ల కాదు, నా వల్ల కాదు. అవతల ప్రాజెక్ట్ పూర్తి కాలేదని మా మేనేజర్ ఫోన్లో వాయించి పారేస్తున్నాడు. అయినా మీ కడుపు ఎక్కడ మారుతుందోనని బ్రేక్ దొరికినప్పుడల్లా మీకు వండి వారుస్తూ ఉంటే ఇంకా మీ కోరికలేమిటి?
2: పాపం అండి, మా నాన్న తినడానికి తప్ప మరెప్పుడూ మా అమ్మ ముందు నోరు తెరిచి ఎరగడు. అలాంటి మనిషి ఈరోజు నోరు తెరిచి అడిగితే కాదంటారేంటండి? పాపం. సరే అనండి.
1: బాగుందే, నేనేదో పని ఒత్తిడి తగ్గించుకుందామని ఇంటి నుంచి పనిచేస్తూ ఉంటే మీరు మళ్ళీ నాకు చాకరీ పెంచుతున్నారేంటి?
2: అయితే అయింది, ఊ అనండి. ఇక మీ కోరిక తీరినట్టే.
1: మన ఇద్దరిలో ఎవరు ఎవరికి అల్లుడో అర్థమై చావట్లేదు మామా. చీచీచీ.
0: అదేమిటో, అల్లుడు నన్ను చూస్తే గుప్పలు లేస్తాడు, నిన్ను చూస్తే చప్పున చల్లారిపోతాడు కదమ్మా.
3: సుధీర్, సుధీర్ ఇంట్లో ఉన్నాడండి?
0: వంట పనిలో ఉన్నాడు.
3: వాట్, సుధీర్ వంట చేస్తున్నాడా?
0: ఇదిగో దేనికా నువ్వు, మగాడు వంట చేయకూడదా? ఎప్పుడన్నా మీ ఇంట్లో ఇబ్బంది వస్తే మీరు చెయ్యరా ఏమిటి?
3: చెయ్యను, చస్తే చెయ్యను. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటా.
0: ఆహా, ఏం రోగం, నువ్వు చేసుకోవచ్చుగా, లేకపోతే ఎవరైనా వంటవాడిని పెట్టుకోవచ్చుగా.
3: షటప్, నా తిండి నా ఇష్టం.
0: సర్లే, అలాగే తెప్పించుకు తిను, నాకెందుకు నడుమధ్యలో.
3: దట్స్ గుడ్. సరే గాని సుధీర్ పెళ్ళం ఊళ్ళో లేదా ఏంటి?
0: ఏ ఊరెళ్తే ఇద్దరు ఇంట్లోనే తాగి తందనాడదాం అనుకుంటున్నారా ఏమిటి?
3: నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నేను మాట వరుసగా అడిగాను, ఉంటే ఉందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు, అంతే.
0: అమ్మాయి ఇంట్లో ఉన్నా లేకపోయినా వంట మాత్రం మా సుధీరే చేస్తాడు. చాలా, ఇంకేమైనా కావాలా? అయినా ఇవన్నీ నీకెందుకయ్యా?
3: ఎందుక చెప్తా సుధీర్.
1: సార్, మేనేజర్ గారు, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ ఇలా వచ్చారు?
3: మిస్టర్ సుధీర్
1: సార్.
3: ఏంటి నువ్వు చేస్తున్నది? ఆఫీస్ పని పక్కన పెట్టి ఇంట్లో వంట చేస్తూ కూర్చున్నావా?
1: నేను వంట చేయడం ఏంటి సార్? ఏ యదహో చెప్పాడు సార్ మీకు?
3: ఆ సంగతి తర్వాత. నువ్వు చేస్తున్నావా లేదా అది చెప్పు.
1: సార్ నాకేం పని సార్? ఎంచక్క ఇంట్లో వంటోడు ఉంటే.
3: ఆహా, ఏది? ఓసారి అన్నిటి పిలు, చూస్తాను.
1: వాడితో మీకేం పని సార్?
3: ఏ లేడా?
1: ఎందుకు లేడు సార్? అదిగో అదిగో అదిగో, మీ ఎదురుగానే ఉంటే ఇదిగో.
0: ఎవరు? నేనా? నేను వంటోడ్నా ఏంటి?
1: కాదా మరి.
2: ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు మీరు?
1: అబ్బా నువ్వు కాసేపు మాట్లాడకే.
2: అది కాదండి,
1: మా వంటవాడికి కొంచెం మతిమరుపు ఉంది సార్. అప్పుడప్పుడు తనెవరో తనకి మనమే గుర్తు చేస్తూ ఉండాలి.
3: ఆహా, జాగ్రత్త, నిన్ను కూడా మర్చిపోతాడేమో.
1: ఊరుకోండి సార్ మీరు మరీను.
3: నీకు తెలియదు సుధీర్, నాతో ఇందాకేమన్నాడో తెలుసా? ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చేదానికన్నా నేను ఎవరినైనా వంట మనిషిని పెట్టుకోవాలట సలహా ఇస్తున్నాడు. నేనైతే ఎక్కువ జీతం ఇస్తాననేమో.
1: ఈ పనుళ్ళంతా ఇంతే సార్, పోతే పోలేండి సార్. ఈ యదవ కాకపోతే ఇంకోడు.
0: ఏంటి, నేను పనోళ్ళనా ఏంది?
3: ఎందుకలా గింజుకుంటావు? పనోడిని పనోడనక ఇంకేమంటారు?
2: ఏమిటండి మీరు, మీరనేది కాక ఆయనతో కూడా మాట్లాడిపిస్తున్నారా?
0: అల్లుడు.
3: అల్లుడా? ఏం సుధీర్, ఏంటి ఈ వంటోడు నిన్నల్లుడు అంటున్నాడు?
1: అబ్బెబ్బెబ్బెబ్బే, మీరు అసలు అతని మాటలేమి పట్టించుకోకండి సార్. అతనికి కొంచెం మెంటల్ కూడా ఉంది.
0: ఏమిటి, నాకు మెంటలా?
3: ఇంతకు ముందు మతిమరుపు అన్నావు, ఇప్పుడు మెంటల్ అంటున్నావు. ఎవరైనా మాట మారుస్తారు, నువ్వేంటి రోగాలే మారుస్తున్నావు? నేనేమన్నా వెర్రిపప్పని అనుకున్నావా?
1: అయ్యో లేదు సార్, ఏ రోగం ఎప్పుడు బయటపడుతుందో ఎవరని చెప్పగలని చెప్పండి సార్.
0: అమ్మమ్మమ్మో, ఎక్కడ లేని రోగాలు నాకు అంటకంటేస్తుంటే అలా నిలువు గుడ్లేసుకు చూస్తావేంటి? నోరు తెరిచి మాట్లాడు.
2: ఏం మాట్లాడు నాన్నా, ఆయన నన్ను ఎక్కడ నోరు తెరవనిస్తున్నారని?
3: ఇదేంటి, వంటోని పట్టుకుని మీ ఆవిడ నాన్న అంటుంది?
1: ఆనకేం చేస్తుంది సార్, వాళ్ళ ఆవిడికి మాటిస్తే.
3: వాళ్ళ ఆవిడ మధ్యలో ఆవిడెవరు మళ్ళీ?
1: అసలు విషయం ఏమిటంటే సార్, పాపం ఈ

0: వంటోడు కూతురు అల్లుడు ఇద్దరు యాక్సిడెంట్ లో పోయారు. దాంతో ఇతనికి మైండ్ పోయింది. ఇక్కడే అసలు ట్విస్ట్. ట్విస్ట్ ఏంటంటే, మా ఆవిడ అచ్చం యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ అమ్మాయిలానే ఉంటుందిట. ఓ రోజు బజార్లో మా ఆవిడ్ని చూసి వెంటపడి మా ఇంటికి వచ్చేసాడు. పొమ్మంటే పోడు, పాపం వాళ్ళ ఆవిడ ఇతను వెతుక్కుంటూ వచ్చి ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పి బోరు మంది. మళ్ళీ ఇతని మైండ్ బాగయ్యేదాకా మా ఇంట్లోనే ఉంచుకోమని నా చేతులు కాళ్ళు గడ్డం పట్టుకుని బతిమాలింది. అప్పటి నుంచి మేము కూడా ఇలా కనెక్ట్ అయిపోయాం అన్నమాట.
1: కాసేపట్లో ఎంత కథల్ని చెప్పావు.
0: మామా మామా నా మాటలు పట్టించుకో మామా, చచ్చు అసలు యాక్సిడెంట్ లేదు ఏం లేదు, అంతా ఉత్తునే. మీ కూతురికి అల్లుడికి ఏమవలా, ఇదిగో మీ అమ్మాయి, ఇదిగో నేనే మీ అల్లుడు. సార్ అప్పుడప్పుడు ఇలా చెప్తుంటే కానీ పేషెంట్ మామూలు స్థితికి రాడని డాక్టర్లు చెప్పారు సార్.
2: ఏంటో ఇదంతా, చూస్తుంటే నాకు కూడా మెంటల్ వచ్చేలాగా ఉంది.
1: ఎందుకు రాదు, ఇట్లాంటి వాడు చెబుతున్న అబద్ధాలన్నీ నిజమని నమ్ముతుంటే అల్లుడు పరాయి వాళ్ళ ముందు నన్ను నానా మాటలని అవమానిస్తావా? ఉంటుంది అల్లుడు, మా ఆవిడ చేతిలో నీకు బాగా ఉంటుంది.
0: వదిలేయండి సార్, ఇతనితో మనకెందుకు, కానీ మీరేంటి సార్ చెప్పా పెట్టకుండా మా ఇంటికి వచ్చారు?
2: అది నువ్వెంత బాగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నావో కల్లారా చూద్దామని.
3: ఎరా సుధీర్, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు? హలో బాబాయ్, నువ్వెప్పుడొచ్చావు, పిన్నాళ్ళంతా బాగున్నారా?
1: అవన్నీ తర్వాత రా, ముందు చెప్పు నాకు మెంటలా, నాకు మతి మరుపాని.
3: చిచి ఎవరన్నారు బాబాయ్?
1: ఇంకెవరు, వీడే మీ ఫ్రెండు. నేను వంటోడనని నాకు మెంటలని ఇదిగో ఏంతో అంటున్నాడు.
3: రా, ఏంది అలా ఎలా చెప్పావు?
2: ఇతనెవరు మళ్ళీ?
0: కిరణ్ అని మా ఫ్రెండ్ సార్. కిరణ్ ఈయన మా మేనేజర్ సార్. రా,
2: నువ్వు ఇతనికి ఫ్రెండువా? నిజమేనా?
3: నిజమే సార్. అంతేకాదు, వీడికి పెళ్లి కుదర్చుండే కాక దగ్గరుండి మరీ పెళ్లి కూడా నేనే జరిపించాను సార్.
2: అయితే నువ్వే కరెక్ట్ చెప్పు. ఇతనేమో ఆయన్ని వంటవాడు అంటాడు, ఆయనేమో ఇతన్ని అల్లుడు అంటాడు, ఆ అమ్మాయేమో ఈయన నాన్న అంటుంది. అదేంటంటే ఈయనకో కూతురుందని, ఆమె అల్లుడు యాక్సిడెంట్ లో పోవటం వల్ల ఇతనికి మెంటలెక్కిందని, ఇతని కూతురు అతని పెళ్ళాం కాదు కాదు, అతని కూతురు అతని పెళ్ళాం ఒకేలా ఉంటారని అతను ఇందాకటి నుంచి ఏదేదో చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేస్తాడు. దేవుడి మీద ప్రమాణం చేసి నువ్వైనా నాకు నిజం చెప్పు.
3: చెప్తాను సార్, ఈయన మా బాబాయ్ ఆంజనేయులు సార్. ఈయన కూతురే ఈ సౌమ్య, నాకు చెల్లి, సుధీర్కి భార్య. మా బాబాయ్కి ఏమెంట్లో లేదు, ఇకపోతే వీడి పెళ్ళడానికి వంట రాదు. వీడేమో పాపం రోజు ఇంట్లో వంట చేసి పెట్టాలి, మళ్ళీ ఆఫీస్కి వచ్చి జాబ్ చేయాలి. నా వల్ల కావట్లేదురా అని ఒత్తుకుంటుంటే, అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అడగరా అని నేనే వీడికి సలహా ఇచ్చా. అది సార్ జరిగింది.
0: నీ సలహాయేరా, నా కొంప నిలువులా ముంచింది. నేను ఇంట్లోనే ఉండి పనిచేస్తున్నానని మీ చెల్లై మీ బంధువులందరికీ టామ్ టామ్ చేసింది. దాంతో ఎప్పుడొచ్చినా నన్ను చూడొచ్చని వాళ్ళంతా వరుస పెట్టి తగలడుతున్నారు. పైగా నా వంట వాళ్ళకి బాగా నచ్చిందని ఎన్నాళ్ళైనా కొంప నుంచి కదలటం లేదు. దాంతో వాళ్ళని పొమ్మనలేక, ఇటు ఉద్యోగం మీద శ్రద్ధ పెట్టలేక నలిగిపోతున్నాను సార్. ఇదంతా మీకు తెలిస్తే కొంప మునిగిపోతుందని ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. చిన్న అబద్ధం ఆడాను సార్.
1: అర్థమైంది అల్లుడు, అర్థమైంది. నీ ఉద్యోగం కోసం పిల్లనిచ్చిన మావనన్న గౌరవం అన్నా లేకుండా పరాయి వాళ్ళ ముందు నన్ను అవమానిస్తావా, అనరాని మాటలంటావా? ఎంత తేలిగ్గా చెప్పావు చిన్న అబద్ధం అని. ఇక ఇంట్లో ఒక క్షణం కూడా నేను
4: వెళ్ళిపోతున్నాను.
0: మీరు మాత్రం మీ అమ్మాయికి వంటొచ్చని అబద్ధం చెప్పి పెళ్లి చేయకపోతే నాకు మాత్రం ఈ అగచాట్లు ఎందుకు వస్తాయి చెప్పండి.
2: సారీ మిస్టర్ సుధీర్, రేపటి నుంచి మీరు ఆఫీస్కు రావసరం లేదు. మీ వర్క్ ఫ్రమ్ హోమ్ క్యాన్సిల్. బాయ్.
3: రే, డోంట్ వర్రీ రా, నేనున్నానుగా. ఇంకో ఐడియా ఇచ్చి నిన్ను గట్టెక్కిస్తాలే.
0: ఇచ్చింది చాలు గాని. బంగారం, ఓ మై స్వీట్ హార్ట్, ఇదిగో స్వీట్ తీసుకో.
4: ఏంటండి విశేషం?
0: నేను జాబ్ను రిజైన్ చేశాను.
4: ఏంటి, జాబ్ రిజైన్ చేశారా? ఇంకేమైనా పిచ్చా, పైగా స్వీట్లు పంచడం కూడాను నేనమ్మను.
5: ఎక్స్క్యూజ్ మీ, లోపలికి రమ్మంటారా?
0: ఓ మీరా, రండి రండి. పుష్పం గారు, హౌ ఆర్ యు? అక్కడే నిలబడ్డారేంటండి, రండి కూర్చోండి.
5: సౌమ్య గారు, ఈయన మీ ఆయనేనా అండి?
4: ఇప్పటి వరకు మా ఆయనే.

0: అదేంటి ఆ తర్వాత?
1: ఆలోచిస్తాను. ఈయన గారు జాబ్ కి రిజైన్ చేశారట.
2: తను అంతేనండి, అలాగే మాట్లాడుతుంది కానీ కూర్చోండి.
0: ఏమిటిది, నన్ను చూడగానే ఎప్పుడూ చిర్రుబురులాడే మీరు ఈరోజు ప్రేమగా పలకరిస్తుంటే ఆనందంతో నాకు మాటలు రావట్లేదు సార్.
2: ఆ విషయంకి వదిలేండి పుష్పం గారు, ఇక నుంచి నేను మిమ్మల్ని ఎప్పుడు ఇలాగే పలకరిస్తాను, సరేనా?
0: హాయ్, అవునండి. అయితే వంటల గురించి నాకే సందేహం వచ్చినా వెంటనే తీరుస్తారా?
2: నిక్షేపంగా, అసలు ఇక్కడ దాకా రావటం ఎందుకు? ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసినా తీరుస్తాను. ఇంతకు ఇప్పుడు ఏం సందేహం తీర్చుకోవాలని వచ్చారు?
0: ఈరోజు మా ఆవిడ నన్ను పులిహోర కలపమందండి. మరి నాకేమో పులిహోర తినడమే గాని కలపడం రాదండి, అందుకే వచ్చాను. పైగా ఈరోజు మా పెళ్లి రోజు కూడానండి.
2: వావ్, కంగ్రాచులేషన్స్. అయితే తప్పకుండా ఇప్పుడే చెప్తాను. అవును, మీ ఆవిడ కూడా వంట చేయరా?
0: ఎందుకు చేయదండి, చేస్తుంది. కానీ ఈ మధ్య అది టీవీలో వచ్చే వంట వార్పు ప్రోగ్రాములు చూసి చూసి చూసి తను కూడా టీవీలో కనిపించాలనే పిచ్చితో కొత్త కొత్త వంటలు చేస్తూ అవన్నీ నాతో తినిపించాలని చూస్తుంది సార్. అవి తినలేక చూస్తున్నాను సార్.
2: ఏ బాగుండవు అవి?
0: ఏంటి బాగుండదు, మా ఊళ్ళో నేను కమ్మని మా అమ్మ చేతి వంట తిని పెరిగిన వాడిని సార్. మొదట్లో ఏదో వచ్చి రాని వంటలు చేస్తుంటే పోనీలే అని సర్దుకున్నాను, కానీ ఇప్పుడు తట్టుకోలేకపోతున్నాను సార్.
2: ఏం పాపం?
0: లేకపోతే ఏంటి సార్, టమాటా టామీ టామీ టామీ అంట, పొట్లకాయ బుస్ బుస్ అంట, బంగాళాదుంప బొలక్ బొలక్ అంట, కాకరకాయ కట్ ఆఫ్ అంట, ఇలా ఏవేవో పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి చేస్తుంది సార్. అవి తింటే మంట, తినకపోతే తంట.
2: ఏంటా తంట?
0: తినకపోతే రాత్రికి అది మంచం మీద పడుకుంటుంది, నన్ను మంచం కింద పడుకోమంటుంది సార్.
2: అయ్యో పాపం, అంత కష్టపడి చేస్తుంటే తింటే ఏంటండి, తను తింటుందిగా.
0: ఏంటి సార్ తినేది, మా ఇంటి ఎదురే వాళ్ళమ్మ వాళ్ళ ఇల్లు, తను చేసిన చెత్త వంటలన్నీ నాకు పెట్టి తను మాత్రం చక్కగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో తినొస్తుంది సార్.
2: సరే సార్, సరే సరే, ఇప్పుడు మీకు పులిహార చేయడం ఎలాగో చెప్పాలి అంతేగా?
0: అవును సార్.
3: ఎరా సుధీర్, నేనున్నది నిజమేనా? నువ్వు జాబ్కి రిజైన్ చేసావా? మాట్లాడమేరా, హాయిగా వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటున్నావుగా, నీకు ఇదేం పోయే కాలం? పైగా లక్షలు జీతం వదిలేసుకున్నావు.
1: అది అలా అడుగన్నయ్యా, ఏ పని చేయకపోతే ఎలా గడుస్తుంది?
2: కూల్ డౌన్ రా కిరణ్, కూల్ డౌన్. ఇప్పుడు నేను చేయబోయే కొత్త ఉద్యోగం కూడా వర్క్ ఫ్రం హోమేరా?
3: ఏంటి మా చెల్లయ్య మొహం చూస్తూ గోల్డ్ గిల్లుకుంటూ కూర్చోవడమా?
2: చెప్పేది పూర్తిగా వినరా. నిన్న మేనేజర్ గారి మాట విని ఆఫీస్కి వెళ్ళానా, అక్కడ మన వాళ్ళు నన్ను చూడగానే
4: రే మన వంటోడు వచ్చాడు రోయ్. ఈ రోజు మెను ఏంటి గురు, చికెన్ ఫ్రైనా ఫిష్ ఫ్రైనా? వీళ్ళ వంటలకి వీళ్ళ ఆవిడ ఫేస్బుక్ లో ఇన్స్టాలో బాగా పబ్లిసిటీ ఇస్తుందంట రా.
2: అదిరా, ఇలాంటి కామెంట్లు విన్నాక నాలో పట్టుదల పెరిగింది. వంట చేసేవాడు కూడా లక్షలు సంపాదించొచ్చని ప్రూవ్ చేయాలనుకున్నాను. మేనేజర్ గారు ఇంటి నుంచి పనిచేసుకునే ఛాన్స్ ఇచ్చినా అది నా సమస్యను రెట్టింపు చేస్తుందే తప్ప పరిష్కారం చూపలేదు. అందుకే ఎప్పటికీ పరిష్కారం దొరకని నా ప్రాబ్లంను నాకు ఫేవర్గా చేసుకోవాలనుకున్నాను.
3: అంటే?
2: ఏం లేదురా, మనం సాఫ్ట్వేర్ ఉద్యోగుల సమస్యలు మనకు తెలుసు కదా. ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులతో ఆఫీస్కి చేరటం, ఇంటి నుంచి భోజనం తెచ్చుకునే వీల్లేక ఆఫీస్లో దొరికే తిండి రుచించక ఎన్నో అవస్థలు పడుతూ ఉంటారు. అదిగో అలాంటి వాళ్ళ కోసమే నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. సౌమ్యలక్ష్మి హోమ్ ఫుడ్స్ పేరుతో కొత్త స్టార్టప్ మొదలుపెట్టాను. సాఫ్ట్వేర్ ఆఫీసులో ఉండే ఉద్యోగులు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ ఇస్తే చాలు, వాళ్ళు కోరిన వంటకాలు వేడివేడిగా వాళ్ళకి అందించేందుకు అరేంజ్మెంట్స్ చేస్తున్నాను. ఇదిరా నా మాస్టర్ ప్లాన్.
3: ఏడ్చావు, అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయి ఏంటి? అవును, జనం నిన్ను నీ వంటల్ని ఆదరించొద్దు.
1: ఎందుకు ఆదరించరన్నయ్యా, మా ఆయన చేతి వంట అద్భుతంగా ఉంటుంది, కావాలంటే మా బంధువులను అడుగు చూడు.

0: సంగతి తెలుసా? ఆహార ప్రియులకు కావాల్సిన వెరైటీ వంటకాల్ని ఆన్లైన్ ఆర్డర్స్తో హోమ్ డెలివరీ చేసే కంపెనీలకు కూడా ప్రారంభించిన మొదటి రోజున ఒక్క ఆర్డరు రాలెట్ట. మరిప్పుడు ఎన్నో సంస్థలు ఎన్నెన్నో నగరాలకు విస్తరించి లక్షలాది రెస్టారెంట్స్ నుంచి తమ కస్టమర్లకు ఫుడ్ సప్లై చేస్తూ లాభాలు గడిస్తున్నాయి. అలాగే పచ్చళ్ళు, స్వీట్లు, వడియాలు వంటి తయారీదారులు మొదట్లో తిరస్కారాన్ని ఎదుర్కొన్న తర్వాత కస్టమర్ల ఆదరణతో అద్భుతమైన విజయాలు సాధించారు. వారు ప్రారంభించిన సంస్థలన్నీ నేడు ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. కనుక చిత్తశుద్ధి, సంకల్పశక్తి ఉండాలే కానీ మనం సాధించలేనిది ఏదీ లేదని మన ముందు ఎందరో నిరూపించారు. అందుకే నేను కూడా ఈరోజు నుంచి వారి బాటలోనే నడవాలనుకుంటున్నాను. ఏమంటారు?
1: అయితే కొత్త ట్రెండ్ సృష్టించబోతున్నాం అన్నమాట.
0: అవునరా, తెల్లారింది లేచింది మొదలు. ఎవరెంత సంపాదించినా జానడు పొట్ట కోసమే కదరా. అలాంటి పొట్ట నింపే పనిచేస్తున్నందుకు నేనెంతో గర్వపడుతున్నాను రా. ఎటు ఈ జన్మకి మీ చెల్లయ్య వంట నేర్చుకుని నన్ను సుఖపెడుతుంది అన్న ఆశ అయితే లేదు. అటు ఆఫీస్ వర్క్, ఇటు వంట పని, ఇలా రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ బాధలు పడే కన్నా ఇలా మనకు వీలైన మనసుకు నచ్చిన పనిలో ఆనందాన్ని వెతుక్కోవడంలోనే ఎంతో సంతృప్తి కలుగుతుందిరా.
1: ఆహా, ఏమి స్థితప్రజ్ఞతరానిది! బాధలో కూడా సౌఖ్యాన్ని వెతుక్కునే నీ ఓపికకి జోహార్లు. నీ వర్క్ ఫ్రమ్ హోమ్ చక్కగా వర్కౌట్ అయ్యి మా చెల్లయ్య పేరుతో నువ్వు మొదలు పెట్టబోతున్న సౌమ్యలక్ష్మి హోమ్ ఫుడ్స్ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రా.
0: థ్యాంక్ యూ రా. నా ఈ వంట వ్యాపారంలో మీ చెల్లయ్య కూడా సహకరిస్తే మంచి ఉత్సాహంతో మొదలు పెడతా.
2: అంటే ఏంటి, ఇప్పుడు నేను కూడా వంట చేయాలా?
0: వద్దు వద్దు వద్దు వద్దు, నువ్వు పడద్దు, నువ్వు వంట చేయొద్దు. హాయిగా చెమట పట్టకుండా ఇంట్లోనే ఉండి వచ్చే ఆర్డర్లు బుక్ చేసుకుంటూ పైపైన పనులు చూసుకుంటే చాలు.
2: అయితే సరే అన్నయ్య, ఆ రోజు నువ్వే గనక మా ఆయనకు వంట వచ్చని చెప్పకపోతే నేను వంట పని తప్పించుకునేదాన్ని కాదు, ఆయనకి ఆలోచన వచ్చేది కాదు, ఈనాడు ఈ బిజినెస్ స్టార్ట్ చేసేవారే కాదు. ఏమైనా నీకు మెనీ మెనీ మెనీ థ్యాంక్స్ అన్నయ్య.
0: ఏంటి, నాకు వంట చిన్న చెవులో ఊదింది వీడా? వీణి రే,
3: మీరు ఇంతవరకు వర్క్ ఫ్రమ్ హోమ్ హాస్య నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ కేవి ప్రదీప్, శ్రీమతి పుష్ప తుమ్మలపల్లి, శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము, శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, శ్రీ పి సత్యనారాయణ ప్రసాద్, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శ్రీ బీడిఎల్ సత్యనారాయణ. రచన శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి. ఇప్పుడు ఒక ఫిలిం గీతం విందాం. స్వీయ సంగీత సారథ్యంలో బాలసుబ్రహ్మణ్యం జానకితో కలిసి పాడిన ఈ పాట నీకు నాకు పెళ్ళంట చిత్రం నుండి.

0: వరకు చేస్తాను,
1: వద్దు
0: పక్కలేసి తీస్తాను, కలుపుతాను బ్రూ కాఫీ, చల్లుతాను కళ్యాణ.
1: అయ్యో కర్మ.
2: నీకు నాకు పెళ్ళంట చిత్రం కోసం బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట విన్నారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం సాయంత్రం 4 గంటలు దాటింది. ఇప్పుడు ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహర్ట్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహర్ట్స్ పై

0: మా సాయంత్రం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు మరి, నమస్కారం.
1: FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. యువత దేశానికి మానవ వనరు. యువశక్తి సరైన పద్ధతిలో ప్రయాణిస్తే దేశాభివృద్ధి వేగవంతమవుతుందని, యువత వ్యసనాలకు బానిసైతే కుటుంబంతో పాటు దేశ భవిష్యత్తుపైన ప్రతికూల ప్రభావం పడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు మన్ కీ బాత్ 137వ సంచికలో ఆకాశవాణి ద్వారా తన మనోభావాలను దేశ ప్రజలతో పంచుకున్నారు. మన దేశ శాస్త్ర సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచ యువతతో పంచుకోవడానికి ఉద్దేశించిన మిషన్ శక్తి షాట్ గురించి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఈరోజు ప్రధానంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమం ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది విద్యార్థినులకు శాటిలైట్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో సరికొత్త అంశాలను నేర్చుకునే అవకాశం లభిస్తుందన్నారు. స్వచ్ఛ భారత్ ప్రభుత్వ కార్యక్రమం నుంచి ప్రజా ఉద్యమంగా పరివర్తన చెందడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్లోని పట్వాయి గ్రామం, అలాగే అమర్నాథ్ యాత్రకు సంబంధించిన అంశాలను ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని కడపలో అవకాడో పంట సాగు చేస్తున్న రైతు వరదరాజును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. కొత్త పంటను ఎంచుకుని మార్కెట్తో నేరుగా అనుసంధానమైన వరదరాజు ప్రస్థానం రైతులకు స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. ఉజ్బెకిస్తాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోదీకి ఆ దేశాధ్యక్షులు మిర్జియోయోవ్ దేశ అత్యున్నత పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ఒలియో దరాజలీ దోస్లిక్ అవార్డును ప్రదానం చేశారు. ఇరు దేశాలకు మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మోదీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని బహూకరించారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం వెంటనే నిలిపివేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. హైదరాబాద్లోని అజామాబాద్ 500 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కేవలం 87 కోట్లకే కేటాయించడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఇన్ సర్వీస్ టీచర్లకు సెప్టెంబర్ 8-9 తేదీల్లో ప్రత్యేక టెట్ నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ పరీక్షకు 24,983 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి మెదక్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

చల్లని సాయంత్రం వేళ మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యలేష్. రైట్, మరి మనం వచ్చేసాం స్నాక్ టైమ్ అనే కార్యక్రమంలోకి. మరి ఈరోజు మంచి మంచి పాటలు, మనల్ని హుషారెత్తించే పాటలతో పాటు మంచి విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. మన జీవితంలో చాలా చిన్న చిన్న అలవాట్లు ఉంటాయి, కానీ అవి బాగా మనం పాలిష్ చేసుకున్నట్లయితే వాటి యొక్క రిజల్ట్స్ చాలా పెద్దగా ఉంటాయి. అందులో ముఖ్యంగా ఎవరి జీవితం ఒక్కరోజులో మారిపోదండి, వాళ్ళు పర్సనల్ కావచ్చు, ప్రొఫెషనల్ కావచ్చు, లేదా ఫినాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం పాలిష్ అవ్వడానికి మనం రోజు కూడా మనం వర్కౌట్ చేయాలి, కష్టపడాలి. మరి అలాంటప్పుడే మనం ముందుకు వెళ్తూ ఉంటాం. మరి రోజు చేసే చిన్న చిన్న పనులే ఈ రన్నింగ్ వచ్చేసరికి మంచి రిజల్ట్స్ని ఇస్తాయంటూ మనకి చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ అవ్వచ్చు, లేదా మానసికమైనటువంటి నిపుణులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. మరి ఆ విశేషాలు ఏంటో తెలుసుకుంటూ సూపర్ హిట్ సాంగ్స్ మనం ప్లే చేసుకుందాం. రైట్, ఇప్పుడు ఒక సూపర్ హిట్ సాంగ్ మనం ప్లే చేసుకుందాం ఫ్రమ్ మన శంకర వర ప్రసాద్.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడెంట్ అక్కడ టైం ఎగ్జాక్ట్ గా 5:00 అవుతుంది. న్యూస్ హెడ్ లైన్స్ వింటారు, స్టే ట్యూన్డ్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

శ్రోతలు, పొద్దుగల 10 గొట్టెడు సంధి ఇప్పటిదాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, అలాగే హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి విన్నారు. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 గొట్టెటి దాకా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం నుండి వెలువడే కార్యక్రమాలను వింటారు. మరికొంచెం సేపట్లో మీరు కోరే సినిమా పాటల కార్యక్రమము మాట చెప్పండి పాటి నుండి. ఈ కార్యక్రమానికి చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్. ఫోన్ నంబర్లు 295081, ఇంకొక నంబర్ 2300081.

మాట చెప్పుంట్రీ పార్టీ నుండి కార్యక్రమం తర్వాత ఈ పూజమట్టు 5:30 సంబురం కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని లింగాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం వింటారు. వినడం యాది మరవకండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి, మీ మాటలు మీకోసం సినిమా పాటలు. పసందైన ఎన్నో తీర్ల పాటలు వింటూ సరదాగా ముచ్చట పెడుతూ మీకు నచ్చిన పాటను కోరి ఇనుండ్రి. ఈ కార్యక్రమానికి చేయాల్సిన ఫోన్ నంబర్లు 0872, ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్, ఫోన్ నంబర్లు 2950081, ఇంకొక నంబర్ 2300081. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమము.

0: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుంటారు ఈ పాటి నుండి కార్యక్రమం. ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత రెడీగా ఉన్నారు. హలో
1: హలో
0: హలో
1: హలో మేడం, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్. మీ పేరు?
1: మా పేరు రాజమణి మేడం.
0: ఎక్కడి నుండి ఫోన్ చేస్తున్నావు? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? అవునా, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? నేను గట్టిగా మాట్లాడతానులే. చెప్పు. మంచిగా ఉంది నీ చిట్కా. ఎగ్స్ ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా ఉప్పు వేయాలి అందులో కదా. తొందరగా ఉడుకుతాయి, అంతేకాకుండా పైన పొట్టు కూడా తొందరగా వెళ్ళిపోతుంది. సరే, ఇంత మంచి వంటింటికి వంటింటి చిట్కా చెప్పినావు, మరి ఎక్కడి నుండి కాల్ చేస్తున్నావు? ఏ పాట వింటావు? శివ శివ శంకర్ అయ్యన్నా మరి. సరే, పాట వచ్చేస్తుంది వినేశయ్య. వంటింటి చిట్కా చెప్పినందుకు ధన్యవాదాలు. అలాగే డమరుకం చిత్రం నుంచి శివ శివ శంకర్ అనే పాటనేస్తున్నా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.

శ్రోతలు, మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమానికి ఇప్పుడు ఫోన్స్తోనే కాకుండా ఉత్తరంత సుఖ మీకు నచ్చిన పాటను కోరచ్చు. మా చిరునామా స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, విద్యానగర్ ఆదిలాబాద్, 504001. మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమానికి RX100 చిత్రంలోని పిల్లరా అనే పాటను ప్రసారం చేయగలరు అని కోరుతున్న శ్రోతలు మహారాష్ట్ర నాందేడ్ చైతన్య నగర్ నుంచి వినోద్ థోరాత్, అంజలి థోరాత్, కార్తిక్ థోరాత్, నైతిక్ థోరాత్ సమస్త కుటుంబ సభ్యులు వీళ్ల కోరిక మేరకు RX100 చిత్రం నుంచి ఈ పాట

0: ఇది మన యాసం మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమము. ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత రెడీగా ఉన్నారు. హలో
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్కారం, మీ పేరు?
1: నా పేరు శ్యామ్ అండి. నల్గొండ జిల్లా దేవరకొండ నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు
0: శ్యామ్ గారు. ఏం చేస్తుంటారు?
1: కిరాణా షాప్ మేడం.
0: కిరాణా షాపా? సరే చెప్పండి, ఏ పాట వింటారు?
1: ఇది అన్నమయ్య సినిమాలో నుంచి అదిగో అల్లదిగో అనే సాంగ్ కావాలి మేడం.
0: సరే, పాట వచ్చేస్తుంది, వినేసేయండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్స్ .co.in.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ఇది ఇఎల్టి మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమం. తిరిగి రేపు పొద్దుమట్టు 5 గంటలకి మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమంలో మరిన్ని సినిమా పాటలు వినిపిస్తారు. మారేడునేస్తాం. ఇప్పుడు ఫోన్ కలవని శ్రోతలు రాత్రి 8:30 ప్రసారమయ్యే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరి ఇనండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సంబరం పిల్లల కార్యక్రమము. కార్యక్రమంలో ఇవాళ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని లింగాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమము.
1: వానాకాలంలో మలేరియా, డయేరియా, టైఫాయిడ్, కలరా, డెంగీ, కామెర్లు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.
2: అందుకే దోమలు, ఈగల నుండి రక్షణ కోసం దోమ తెరలను వాడాలి.

0: నిలిచి ఉన్న నీటిని తొలగించండి, దోమల వ్యాప్తిని అరికట్టండి,
1: ఇల్లు పరిసరాల పరిశుభ్రతను పాటించండి,
0: క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోండి,
1: అపరిశుభ్రమైన ఆహారం తినవద్దు, కాచి చల్లార్చిన నీటినే తాగాలి.
0: ఈ జాగ్రత్తలు పాటించండి, వ్యాధులు రాకుండా చూసుకోండి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు
0: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆదిలాబాద్.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు సంబరం. బడికిపోయే పిల్లలు వాళ్ళు చెప్పే కథలు, నీతి కథలు, నాటికలు, ఏకపాత్రాభినయము, పాడే పాటలు, పద్యాలు, జానపద పాటలు, వీటినన్నింటినీ కదంబంగా ప్రసారం చేస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. ప్రతి ఆదివారము పొద్దుమట్టు 5:30 సంబరం కార్యక్రమంలో మరి ఇలా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని లింగాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమము విందామా. మరి
3: ముందుగా సంబరం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల లింగాపూర్ విద్యార్థులు మంచి పాటలను మరియు పద్యాలను మరియు దేశభక్తి గీతాలను మనకు వినిపిస్తారు. ముందుగా వి వైష్ణవి 6th క్లాస్ నుండి తన పాటను మనకు వినిపించడానికి ముందుకు రాబోతుంది.

గాడ చేతి కర్రే తొడైపోయిందా. గుంపు తెరలే వంపులోకి కూరుచున్నవు గుండు మీద, గుంపు తెరలే వంపులోకి కూరుచున్నవు గుండు మీద.

ఇప్పుడు 7వ తరగతి చదువుతున్న సాయిశ్రీ మరియు కే అఖిల తమ పాటను వినిపిస్తారు.

0: సాయిశ్రీ మరియు అఖిల మంచి పాటను వినిపించారు కదా. ఇప్పుడు మహేశ్వరి ఒక కథ చెప్పబోతుంది.
1: అనగనగా ఒక రాజు, ఆ రాజుకి ఏడుగురు కొడుకులు. ఏడు చేపలు తెచ్చారట. అందులో ఒక చేప ఎండలేదు. చేప చేప నువ్వెందుకు ఎండలేదు? నాకు గడ్డి కుప్ప సాటొచ్చింది. గడ్డి కుప్ప గడ్డి కుప్ప నువ్వెందుకు సాటొచ్చావు? నన్ను ఆవు మేయలేదు. ఆవు ఆవు నువ్వెందుకు మేయలేదు? నాకు గొల్లాయన గడ్డి వేయలేదు. గొల్లాయన గొల్లాయన నువ్వెందుకు గడ్డి వేయలేదు? నాకు అవ్వ బువ్వ పెట్టలేదు. అవ్వ అవ్వ నువ్వెందుకు బువ్వ పెట్టలేదు? నా పిల్లవాడు ఏడుస్తున్నాడు. పిల్ల పిల్ల నువ్వెందుకు ఏడుస్తున్నావు? నన్ను చీమ కుట్టింది. చీమ చీమ నువ్వెందుకు కుట్టావు? నా బంగారం పుట్టలో చేయి పెట్టింది, అందుకే నేను కుట్టాను అన్నదట.
0: ఇప్పుడు 10వ తరగతి చదువుతున్న వి గాయత్రి మనకు ఒక మంచి పద్యం వినిపిస్తుంది.
2: మకరితో పోరాడి అలసిపోయిన గజేంద్రుడు ఆ ఈశ్వర సన్నిధానాన్ని ఏమని ప్రార్థిస్తున్నాడంటే,

0: అంటే, ఓ ఈశ్వర, ఆపద ముక్కులవాడా, నీవు భక్తులు కోరే వరాలు ఇచ్చేవాడవు కదా. నేను ఈ మకరితో పోరాడి అలసిపోయాను. నాలో కొంచెం కూడా సత్తువ లేదు, ధైర్యం లేదు. నా ప్రాణాలు తమ తమ స్థానాలు తప్పినవి. నీవు తప్ప నన్ను కాపాడేవాడు మరొకరు లేరు. మూర్ఛ వచ్చుచున్నది. నన్ను మన్నించు, కాపాడు, భద్రాత్మక నన్ను కాపాడు.
1: గాయత్రి ఒక చక్కటి పద్యం వినిపించింది కదా. ఇప్పుడు జీ సౌజన్య 6వ తరగతి నుండి వచ్చి ఒక మంచి పాటను మనకు వినిపిస్తుంది.
2: అమ్మ ప్రేమలోన, మన తల్లి ప్రేమలోన, ఆనాడైనా ఏనాడైనా ఏమైనా మార్పు ఉందా? అమ్మ ప్రేమలోన, మన తల్లి ప్రేమలోన, ఆనాడైనా ఏనాడైనా ఏమైనా మార్పు ఉందా? మనమే వయసులో నున్నా, మన అమ్మ మనసులో నున్నా, మనమే వయసులో నున్నా, మన అమ్మ మనసులో నున్నా, అనురాగమ్మ ప్యాయతలో అనువంతా తోడున్న. అమ్మ ప్రేమలోన, మన తల్లి ప్రేమలోన, ఆనాడైనా ఏనాడైనా ఏమైనా మార్పు ఉందా?
1: సౌజన్య పాడిన పాట విన్నాం కదా. ఇప్పుడు ఒక మంచి కథతో వి వాసవి 7వ తరగతి నుండి రాబోతుంది.
3: కుల్ఫీ అమ్మేవాడి కథ. అనగనగ ఊరిలో జమున అనే అమ్మాయి కుల్ఫీలు అమ్మేది. తను ఎంతో రుచిగా కుల్ఫీలు చేసేది. ఒకరోజు జమున కుల్ఫీలను అమ్మేటప్పుడు హరియా అనే ఒక ఐస్ క్రీమ్ అబ్బాయి ఒక మాట అన్నాడు. జమున, నువ్వు కుల్ఫీ ఎండలో తిరిగి అలసిపోతావు. నువ్వు ఒక పని చెయ్యు, నీ కుల్ఫీలను నాకు ఇచ్చేయి. నేను అమ్మి వచ్చిన డబ్బుతో సెరో సగం పంచుకుందాం అని అన్నాడు. జమున వద్దు అని అన్నది. మరుసటి రోజు జమున కుల్ఫీలు అమ్మేటప్పుడు హరియా వెంకనే వస్తున్నాడు. ఒక కుక్క హరియా వెంకనే వస్తూ హరియా సైకిల్ మీదికి దూకింది. తన ఐస్ క్రీంలన్నీ కింద పడిపోయాయి. తన కాలు విరిగింది.
1: సంబురంలో ఇప్పుడు పి శేఖర్ కే విష్ణు ఒక మంచి దేశభక్తి పాటను మనకు వినిపిస్తారు.
4: మన దేశం మన జెండా, మూడు రంగుల జెండా, ఎత్తండి కొత్త కొత్తగా ఆకాశం నిండా. తూర్పు పడమర దక్షిణ సంగ్రం, ఉత్తర హిమగిరి శిఖరాన, శత్రువులెల్లరూ చొచ్చు.

0: ఉద్యమపతివై అశాంతి నీడలు అంతం చేసే జగతికి శాంతి చేకూర్చున్నది మన దేశం. మన జెండా మూడు రంగుల జెండా, కలమోహలము పట్టిన పండిత ప్రముఖులు కన్నది ఈ దేశం. శశ్వశ్యామల ఈ దేశం, శశ్వశ్యామల ఈ దేశం, మన దేశం మన జెండా మూడు రంగుల జెండా, మూడు రంగుల జెండా.
1: ఇప్పుడు కే త్రిష 8వ తరగతి నుండి హిందీలో ఒక మంచి దేశభక్తి గీతాన్ని మనకు వినిపిస్తుంది.

0: भाषा राष्ट्र की भाषा, प्रजातंत्र है शास्त्र की भाषा।
1: ఇప్పుడు వి రక్షిత 8వ తరగతి నుండి ఒక మంచి తెలుగు పద్యాన్ని మనకు వినిపిస్తుంది.
0: లోకమందెవడైన లోభి మానవుడున్న భిక్ష మత్తికి చేత బెట్టలేడు. తను బెట్టకయున్న తగు పుట్టదు గాని ఎరులు పెట్టగా చూసి యోర్వలేడు. దాత దగ్గర చేరి ధనముల్లే పోయినట్లు జీవతో జాడీలు చెప్పుచుండు. ఫలము విఘ్నంబైన బలసంతానమునందు మేలు గలిగిన జాలు మిడుచుకుండు. శ్రీరామనాథ ఇటువంటి క్షూరునకు భిక్షకుల శత్రు అని పేరు పెట్టవచ్చు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దృష్ట సంవర నరసింహ దురిత దూర. ఆభరణాలు ప్రకాశించేవాడ శ్రీ ధర్మపురంలో నివాసించేవాడ, దృష్టులను సంహరించేవాడ, పాపాలను దూరం చేసేవాడ ఓ నరసింహ పిసినారి యాచకులకు తన చేతితో భిక్షం పెట్టాడు. పెట్టకపోతే ఏ గొడవ లేదు, కాని ఇతరులు పెట్టినప్పుడు చూసి తను ఓర్వలేడు. దానం చేసే దాత దగ్గరకు పోయి ధనముల్లి పోయినట్లు నోటి దురుసు చాడీలు చెబుతాడు. లోభి తను అనుకున్నట్టు దానం చేయడు, విఫలమైతే చాలా సంతోషిస్తాడు. ఇతరులకు మేలు కలిగితే బాధపడతాడు. శ్రీరామనాథ ఇటువంటి వారిని భిక్షకుల శత్రువుగా పేరు పెట్టవచ్చు.
1: రక్షిత, మంచి పద్యాన్ని వినిపించావు. ఇప్పుడు అశుప్త 6వ తరగతి నుండి వస్తుంది, ఒక మంచి పాటను మనకు వినిపిస్తుంది.
2: ఉపకారము చేసే ఊరి బడిని వేల కట్టని చదువులమ్మ ఒడిని కథులు మార్చేటి తరగతుల గదిని చెబుతున్నాను.

0: తిని పెంచిన జబ్బుతో పని చేసే నీకు విలువాయే. ప్రైవేటు బడిపాటు జబ్బు విడదలాయే. ఇంటి కోడి పప్పు కూర అయినట్టు ఊరి బడి అంటే మీకు ఉత్తదైపాయే. ఊరి బడి అంటే మీకు ఉత్తదైపాయే. ఉపకారము చేసే ఊరి బడిని వెలకట్టని చదువులమ్మ ఒడిని.
1: 8వ తరగతి చదువుతున్న శివాని, అఖిల ఒక మంచి అమ్మ పాటను మనకు పాడి వినిపిస్తారు.

పడ్డ కోటి నొప్పుల గురుతై పుడితినే అమ్మ. ఆడదంటే ఈ లోకం చులకనగా చూస్తది, బాధలెంట పయనించని పిచ్చి గీత గీస్తది. తమ అమ్మ కూడా ఆడదన్న సంగతి గుర్తించగా ప్రతి ఆడపిల్ల వైపు చూసే మృగముల

0: ఇప్పుడు 8వ తరగతి చదువుతున్న శివకుమార్ ఒక మంచి నీతి కథను వినిపిస్తాడు.
1: అనగనగా ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అందులో అమాయకమైన తమ్ముడు మరియు అత్యాశపరుడైన అన్నయ్య ఉన్నాడు. వారికి వాళ్ళ నాన్న చనిపోయే ముందు తన ఆస్తి అయిన ఆవు మరియు ఒక మామిడి చెట్టు ఇంకో ఒక గొంగడి ఇచ్చాడు. వాళ్ళ నాన్న ఇచ్చి చనిపోయాడు. ఆ అత్యాశపరుడైన అన్నయ్య ఆ ఆస్తిని ఇలా పంచాడు. ఆ ఆవు తల భాగమేమో తమ్మునికి, వెనుక భాగమేమో నాకు అన్నాడు. మరియు మామిడి చెట్టు మీది భాగమేమో నాకు, కింది భాగం నీకు అని అన్నాడు. గొంగడి ఉదయం నువ్వు తీసుకో, రాత్రి నాకు ఇవ్వు అన్నాడు. ఆ తమ్ముడు ఆవుకి మంచి మేత మరియు చెట్టుకు రోజు

0: రోజు నీరు పోసేవాడు. కానీ అత్యాశపరుడైన అన్న రోజు పాలు పితుక్కుంటూ ఆ చెట్టు పండు తింటూ ఉండేవాడు. ఆ అన్న తమ్ముళ్లకు పెళ్ళయింది. తమ్ముని భార్య చాలా తెలివైనది. పంపకాలు న్యాయంగా జరగలేదు, నేను చెప్పినట్టు చెయ్యు అని అన్నది. ఆ రోజు ఉదయం అన్న పాలు పితికేటప్పుడు తమ్ముడు పెద్ద కర్రతో ఆవుని దండించాడు. ఆ ఆవు ఆ నొప్పి తట్టుకోలేక వెనుకనున్న అన్నను గట్టిగా తన్నింది. మరియు చెట్టు మొదటి భాగం నరికి వేస్తున్నాడు. అప్పుడు అన్నయ్య తమ్ముణ్ణి, ఎందుకు చెట్టును నరికి వేస్తున్నావు అని అన్నాడు. చెట్టు కింది భాగం నాది కదా, అందుకే నేను నరికి వేస్తున్నాను అన్నాడు. తమ్ముడు, తప్పేంది, నేను నీకు పంపకాల్లో అన్యాయం చేశాను, నా అత్యాశకు గుణపాఠం నేర్పావు తమ్ముడు అన్నాడు. ఆ తరువాత చెట్టు పండ్లను ఆవు పాలను సమానంగా ఇద్దరు పంచుకున్నారు.
1: ఇప్పుడు అంకిత, అఖిల ఒక మంచి అమ్మ పాటను పాడి మనకు వినిపిస్తారు.
2: నీ కడుపులో బరువు, నీ గుండెలో ఆశని ముడుసుకొని పన్నానే, 9 నెలలు మోసి కడుపు పేగు తెంపి నాకు ప్రాణం పోస్తివే. నీ కడుపులో బరువు, నీ గుండెలో ఆశని ముడుసుకొని పన్నానే, 9 నెలలు మోసి కడుపు పేగు.

0: అమ్మలు కుడుతుంటే కళ్ళల్లా నీళ్లు తెచ్చుకున్నవే. నా కన్న తల్లివే, కన్న తల్లివే, కన్న తల్లివమ్మ. నా కన్న తల్లివే, కన్న తల్లివే, కన్న తల్లివమ్మ. నన్ను అల్లిలో ఎత్తుకుని గాలిలో ఎగరేసి ఎంత ప్రేమ చూపిన, నన్ను అల్లిలో ఎత్తుకుని గాలిలో ఎగరేసి ఎంత ప్రేమ చూపిన. నువ్వెక్కడంటూ నా కళ్ళు ఎతికే కానరా కుండిన, గుండె మోయర్చే గుండె చప్పుడిని కాబరపడి నీ గుండెకు అతుకున్నవే, నీ గుండెకు అతుకుంటివే. నా కన్న తల్లివే, కన్న తల్లివే, కన్న తల్లివమ్మ. నా కన్న తల్లివే, కన్న తల్లివే, కన్న తల్లివమ్మ.
1: ఇప్పుడు 6వ తరగతి చదువుతున్న అజయ్ ఒక మంచి హిందీ పాటను మనకు వినిపిస్తాడు.
2: చుక్ చుక్ చుక్ చుక్ ఆతిరేల్ గడ్ గడ్ గడ్ గడ్ జాతిరేల్ టన్ టన్ టన్ టన్ గంటి బజ్ సబ్ స్టేషన్ ఆతిరేల్ లోయేకి పట్రీస్కి ఇస్కే ఊపర్ చల్తిరేల్ ఇధర్ ఉధర్ సబ్కో లే జాతి సబ్కి సేవా కర్తిరేల్.
1: ఇప్పుడు 9వ తరగతి చదువుతున్న అంజలి ఒక మంచి దేశభక్తి గీతాన్ని మనకు వినిపిస్తుంది.
3: నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం రంగులహరి విల్లుల విలసిల్లిన నిలయం.

నెలకొన్నది హిందు సముద్రం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత కాండం ఒక అమృత బాండం, తూర్పు దిశ పొంగి పొరల గంగా సంద్రం, పశ్చిమాన అనంతమై సింధు సముద్రం.

0: దక్షిణాన నెలకొన్నది సింధు సముద్రం, తూర్పు దిశ పొంగి పరల గంగా చంద్రం, పశ్చిమాన అనంతమై సింధు సముద్రం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత కాండం ఒక అమృత బాండం.
1: ఇప్పుడు 9వ తరగతి చదువుతున్న గంగజల ఒక మంచి అమ్మ పాటను పాడి మనకు వినిపిస్తుంది.
2: కనిపి

0: పదవ తరగతి చదువుతున్న ప్రవళిక మన పల్లెటూరు గురించి ఒక మంచి పాట పాడి వినిపిస్తుంది.
1: ఎట్టుండేరా ఊరు ఎట్టుండేరా, ఎనకట మన ఊరు ఎట్టుండేరా, అన్నదమ్ములోలే ఉన్నామురా, ఈ అడ్డుగోడలు ఎవరు పెట్టిల్లురా.

0: అంతా ఒక్కటై ఉన్నామురా. ఆ చెట్టు కొమ్మలు విరిగి నిలువనీడలేక ఊరాగమవుతుంటే ఊరుకుంటావెందిరా. ఎట్టుండేరా ఊరు ఎట్టుండేరా, వెనకట మన ఊరు ఎట్టుండేరా. అన్నదమ్ములోలే ఉన్నామురా, ఈ అడ్డుగోడలు ఎవరు పెట్టిల్లురా. వీరబ్రహ్మం గారి జాతర వచ్చిందంటే ఊరు జాలనంత మందిరా. అప్పుడు ఎంత సందడు ఉండేదిరా, అప్పుడు ఎంత సందడు ఉండేదిరా. ఆ సందడేమో గాని ఏటా జాతర చేసేవాడే లేడురా. ఆ దేవుడిక దిక్కులేదురా, ఆ దేవుడిక దిక్కులేదురా. బడికాడ బాగోతమాడుతున్నారంటే సాపలెత్తుకొని వెళ్ళామురా, కలిసి కాణాక్షేపం వేసామురా. పక్క ఇంట్లో నేడు ఫంక్షన్ అవుతుందంటే మనకు వాళ్లకు మాటలే లేవని తలుపు మూస్తున్నారు పొద్దుగు కంతల. ఆ వైభోగమే మాయరా, మన ఊరి వైరాగ్యం ఎట్టొచ్చరా. ఆ ఆనందమే మాయరా, మన ఊరికే దిష్టి తగిలిందిరా. ఎట్టుండెరా ఊరు ఎట్టుండెరా, వెనకట మన ఊరు ఎట్టుండెరా. అన్నదమ్ములోనే ఉన్నామురా, ఈ అడ్డుగోడలు ఎవరు పెట్టిల్లురా.
1: ఇప్పటి వరకు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థిని విద్యార్థులైన మా తమ్ముళ్ళు మరియు చెల్లెలు మంచి మంచి పాటలు, పద్యాలు మరియు కథలు వినిపించారు కదా. నేను కూడా ఇప్పుడు ఒక మంచి పాట పాడతా అమ్మా.

0: ఇంతవరకు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని లింగపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం విన్నారు. ఇది ఈఎల్టీ సంబురం కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అందులో ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం అని టైప్ చేస్తే ఇప్పుడు ప్రసారమైన సంబురం కార్యక్రమంతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాన్ని ఈనుండి ఇనీ గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. రేపు పొద్దుమట్టు 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలము ప్యారామూర్ గ్రామానికి చెందిన వర్కాపూర్ విశ్వాస్తో ముచ్చట పాటల నడుమ ప్రసారం అవుతుంది.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే సర్ ఫిరోజీ. भारत और उज्बेकिस्तान ने आज खनन, आयुर्वेद, पर्यटन, आर्थिक और वित्तीय संवाद, व्यापक रणनीतिक साझेदारी, उच्च शिक्षा और पर्यावरण सहित विभिन्न क्षेत्रों में कई समझौतों पर हस्ताक्षर किए. प्रधानमंत्री नरेंद्र मोदी को उज्बेकिस्तान का सर्वोच्च सम्मान ओली दराजली दोस्तलिक ऑर्डर भी प्रदान किया गया. ये विदेशी नेताओं को प्रदान किया जाने वाला उज्बेकिस्तान का सर्वोच्च सम्मान है. राष्ट्रपति शफकत मिर्जियोयेव के साथ द्विपक्षीय बैठक के दौरान श्री मोदी ने आपसी संबंधों के समूचे आयाम की समीक्षा की. प्रधानमंत्री ने कहा कि दोनों देश आतंकवाद और अलगाववाद कतई बर्दाश्त न करने की नीति पर अमल करते हैं.
2: दोनों देशों के बीच करीबी रक्षा और सुरक्षा सहयोग हमारे गहरे आपसी विश्वास को दर्शाता है. आने वाले समय में हम दोनों देशों की डिफेंस इंडस्ट्रीज के बीच डायरेक्ट लिंकेज, को प्रोडक्शन और को डेवलपमेंट को बढ़ावा देंगे. हमारा मानना है कि टेररिज्म, एक्सट्रीमिज्म और सेपरेटिज्म पूरे क्षेत्र के लिए गंभीर चुनौती है. इनके विरुद्ध जीरो टॉलरेंस हमारा साझा संकल्प रहा है और आगे भी रहेगा.
1: प्रधानमंत्री ने कहा कि दोनों देशों ने आपसी संबंधों को व्यापक रणनीतिक साझेदारी तक बढ़ाने का फैसला किया.
2: इस वर्ष हमारी स्ट्रेटेजिक पार्टनरशिप के 15 साल हो रहे हैं. इस

0: विशेष अवसर पर हमने संबंधों को कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है। आज हमने हमारी साझेदारी के इस नए स्वरूप में तेज गति और ठोस परिणामों के साथ आगे बढ़ने का एम्बिशियस एजेंडा तैयार किया है। हमारा द्विपक्षीय व्यापार $1 बिलियन पार कर चुका है। अब हमने 2030 तक $5 बिलियन व्यापार का लक्ष्य रखा है।
1: प्रधानमंत्री ने कहा कि दोनों देश खेलों और हिंदी को प्रोत्साहन देने के क्षेत्र में सहयोग के लिए मिलकर काम करेंगे। इसके लिए स्कॉलरशिप की भी घोषणा की गई है। इसके बाद श्री मोदी ने पूर्व प्रधानमंत्री लाल बहादुर शास्त्री की प्रतिमा पर पुष्पांजलि अर्पित की। प्रधानमंत्री अब से कुछ देर बाद ताशकंद से किर्गिस्तान की 2 दिन की यात्रा पर रवाना होंगे। श्री मोदी बिश्केक में शंघाई सहयोग संगठन शिखर सम्मेलन में शामिल होंगे। प्रधानमंत्री मोदी ने कहा है कि नशा मुक्त युवा फॉर विकसित भारत अभियान पूरे देश में तेजी से आगे बढ़ रहा है। आकाशवाणी से मन की बात कार्यक्रम में आज श्री मोदी ने कहा कि बहुत सारे लोग और विशेषकर युवा बड़ी संख्या में नशा मुक्त युवा और नशा मुक्त भारत अभियान का हिस्सा बन रहे हैं। प्रधानमंत्री ने कहा कि पीएम स्वनिधि योजना के माध्यम से देशभर की लगभग 35 लाख महिलाएं अपने कारोबार को आगे बढ़ा रही हैं। नेपाल में अचानक आई बाढ़ से मरने वालों की संख्या बढ़कर 768 हो गई है। आपदा के 5वें दिन भी 2500 से अधिक लोग लापता हैं। बचाव दल लापता लोगों की तलाश और फंसे हुए लोगों को निकालने में जुटे हैं। विदेश मंत्रालय ने बताया कि बाढ़ के बाद नेपाल में अब तक 108 भारतीय नागरिकों को बचाया गया है। पहले लापता करीब 50 भारतीय नागरिकों से फिर संपर्क हो गया है। 275 भारतीय नागरिक अब भी लापता है। वहीं 28 भारतीय मूल के लोग भी लापता हैं। पिछले 2 दिनों में 598 भारतीय नागरिक चीन से नेपाल पहुंचे। 900 भारतीय नागरिक चीन में सुरक्षित है। पेइचिंग में भारतीय दूतावास उनसे सीधे और स्थानीय प्रशासन के माध्यम से संपर्क में है। भारत से आज 11 टन राहत सामग्री लेकर चौथी उड़ान काठमांडू पहुंच गई है। इससे पहले भारत 57 टन से अधिक आपातकालीन राहत सामग्री नेपाल भेज चुका है। मौसम विभाग ने आज उड़ीसा में मूसलाधार वर्षा का रेड अलर्ट जारी किया है। हिमाचल प्रदेश, उत्तराखंड, पूर्वी उत्तर प्रदेश, बिहार, पूर्वी मध्य प्रदेश, झारखंड, पश्चिम बंगाल और पूर्वोत्तर क्षेत्र के कुछ हिस्सों में कल तक तेज वर्षा का अनुमान है। एशिया कप महिला T20 क्रिकेट में आज रात 8:30 बजे भारत का सामना थाईलैंड से होगा। भारत ग्रुप ए में थाईलैंड, हांगकांग और पाकिस्तान के साथ है। बेल्जियम में पुरुष हॉकी विश्व कप के फाइनल में आज रात 8 बजे वर्तमान चैंपियन जर्मनी का सामना स्पेन से होगा। जर्मनी की टीम चौथा खिताब अपने नाम करना चाहेगी, वहीं स्पेन पहला खिताब जीतने की कोशिश करेगा। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
2: आकाशवाणी आदिलाबाद 100.2 FM मनसु निंडा ఈఎల్టీ రేపటి కార్యక్రమాల వివరాలు. ఈఎల్టీ రేపటి కార్యక్రమాలు వివరాలు చెప్పే ముందు ఒక ప్రకటన.
3: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
4: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
2: మీరు వింటున్నారు ఈఎల్టీ రేపటి కార్యక్రమాల వివరాలు. ఈ పొద్దుజామున 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తాంసీ మండలము జామిడి గ్రామానికి చెందిన మలపతి భూమయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు మొదటి భాగం. ఇంకా తలమడుగు మండలము సాయిలింగి గ్రామానికి చెందిన సుంకటి గంగమ్మ బృందం పాడిన చిలమయ్య తత్వాలు వింటారు. ఈ పూట రాత్రి 7:10 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో పశువుల్లో చూడు నిర్ధారణ ప్రాముఖ్యత గురించి పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్తో ముచ్చట ప్రసారమైతుంది. ఇంకా సమగ్ర వ్యవసాయ విధానం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో ముచ్చట ప్రసారమైతుంది. మనసులోని మాట ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం తెలుగు అనువాదము ప్రసారమవుతుంది. ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడుతుంది. ఈ పూట రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథలు సంపుటి నుండి దొంగలు దొంగలు కథ

వింటారు. రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్. రచయిత సంగిశెట్టి శ్రీనివాస్తో ముచ్చట. మొదటి భాగం ప్రసారమైతుంది ఈ పూట రాత్రి 9:45 ఇగై నుండి కార్యక్రమంలో. రాత్రి 10 గంటలకు రేడియో మాణిక్యాలు కార్యక్రమంలో భాగ్యనగరం నాటకం మొదటి భాగం వింటారు. నిర్వహణ నార్ల చిరంజీవి. ఇవే కాకుండా మరిన్ని సినీ గీతాల కోసము రాత్రి 8:30 ఉషారులో ఉషారైన పాటల్ని, 10:30 మధురిమలో ఆయన పాటల్ని, అలాగే 7:45 హిందీ సినీ గీతాలు దిల్ పసంద్ లో ప్రసారమైతాయి. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. రేపు పొద్దుగల 6:10 ప్రార్థనా భక్తి సంగీత కార్యక్రమంలో శివ గానమృతం ప్రసారమవుతుంది. రేపు పొద్దుగల 7:10 అమటాల సంగతులు కార్యక్రమంలో యోగముని అదృష్టం శీర్షికన యోగాలోని అష్టాంగాలు గురించి యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం వింటారు. ఆ తర్వాత చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శినిలో సమస్య పరిష్కార నైపుణ్యాలు గురించి కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు డి లక్ష్మీ నరసింహ ప్రసంగం వింటారు. ఇంకా పెరడి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 45వ భాగం రేపు ప్రసారమైతుంది. రేపటి అంశం రాయవాచకం. రేపు జొమట్టు 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ప్యారమూర్ గ్రామానికి చెందిన వార్కాపూర్ విశ్వాస్తో ముచ్చట పాటల నడుమ ప్రసారమవుతుంది. రేపు జొమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో బజారత్నూర్ మండలం అందుగూడ గ్రామానికి చెందిన చాకటి జానకి బృందం పాడిన నాగేంద్రుని పాటలు, ఇంకా నార్నూర్ మండలము గుంజాల గ్రామానికి చెందిన మేష్టం మారుతి బృందం పాడిన డొల్కి పాటలు వింటారు. రేపు రాత్రి 7:10 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో వాననీటి సంరక్షణ ఫామ్ పాండ్ ప్రాధాన్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్తో ముచ్చట ప్రసారమవుతుంది. ఇంకా సోయా చిక్కుడు విత్తనోత్పత్తిలో అధిక దిగుబడికి సూచనలు అందిస్తారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి. ఆయనతో ముచ్చట పెడతారు కేలైనన్. రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో మావూరి భాగవతం కథలు సంపుటి నుండి ఇంటికో కథ ఉంది కథ ప్రసారమవుతుంది. రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్. బడిలో ఆటున్నది వ్యాయామ ఉపాధ్యాయుడు నన్నపు స్వామితో ముచ్చట వింటారు. రేపు రాత్రి 9:45 ముచ్చట కార్యక్రమంలో. రేపు రాత్రి 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గాత్రం ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడతాయి.

0: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
0: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
0: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
0: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియల్.

0: యువశక్తి సరైన పంధాలో ప్రయాణిస్తేనే దేశాభివృద్ధి వేగవంతమవుతుందని, నషాముక్త్ యువ వికసిత్ భారత్ సాకారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా పిలుపునిచ్చారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో, సాధికారతతో వివిధ రంగాల్లో గుణాత్మకమైన ప్రగతిని సాధిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు రాష్ట ప్రభుత్వం ధారాదత్తం చేస్తుండడం పట్ల మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. అల్పపీడన ద్రోణి వల్ల రాష్టంలో రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. యువత దేశానికి మానవ వనరు. యువశక్తి సరైన పద్ధతిలో ప్రయాణిస్తే దేశాభివృద్ధి వేగవంతమవుతుందని, యువత వ్యసనాలకు బానిసైతే కుటుంబంతో పాటు దేశ భవిష్యత్తుపైన ప్రతికూల ప్రభావం పడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు మన్ కీ బాత్ 137వ సంచికలో ఆకాశవాణి ద్వారా తన మనోభావాలను దేశ ప్రజలతో పంచుకున్నారు. నషాముక్త్ యువ కార్యక్రమం వికసిత్ భారత్లో కీలక భూమిక పోషిస్తుందన్నారు. యువతను డ్రగ్స్కు దూరంగా ఉంచేలా అవగాహన కల్పించడంలో సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
1: नशा मुक्त युवा फॉर विकसित भारत, ये अभियान इस समय पूरे देश में तेजी से आगे बढ़ रहा है. इसका लक्ष्य बिल्कुल साफ है, नशा मुक्त युवा, ड्रग फ्री इंडिया. बहुत सारे लोग, विशेषकर हमारे युवा, बहुत बड़ी संख्या में इसका हिस्सा बन रहे हैं. आखिर यह भारत के युवाओं की हेल्थ, उनकी हैप्पीनेस और उज्ज्वल भविष्य के लिए ही हमारा सामूहिक संकल्प है.
0: హర్ ఘర్ తిరంగా అభియాన్ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా సుమారు 8 కోట్ల మంది పౌరులు జాతీయ జెండాతో సెల్ఫీ ఫోటోలు షేర్ చేశారని, ఇది ప్రజల దేశభక్తికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఈ సంవత్సరానికి మరింత ప్రత్యేకతను ఆపాదించిందని ఆయన అన్నారు. ఈ సంవత్సరం సూర్యపథ త్రివర్ణ పతాకం ద్వారా మన జాతీయ పతాక ప్రత్యేకత ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడానికి వీలు కలిగిందన్నారు.
1: తిరంగే కా యే ఉత్సవ్ కేవల్ భారత్ తక్ హి సీమిత్ నహీ రహా. ఇస్ సాల్ సూర్యపత్ తిరంగా కే జరియే హమారా తిరంగా దునియా భర్ కి ఏక్ అనోఖీ యాత్రా పర్ నిక్లా. ఫిజీ కే సువా మే సూరజ్ కి పెహలీ కిరణ్ కే సాథ్ తిరంగా ఫహరాయా గయా. ఇస్కె బాద్ ఏషియా, అఫ్రికా, యూరోప్ ఆర్ ఫిర్ అమెరికా కే శాన్ ఫ్రాన్సిస్కో తక్ इंडियन मिशन्स और पोस्ट पर तिरंगा लहराता गया. आप कल्पना कर सकते हैं ये दृश्य कितने अद्भुत रहे होंगे.
0: మహిళా సాధికారత అంటే కేవలం మహిళలు ఉద్యోగం పొందడం మాత్రమే కాదు, ఆ కుటుంబ ఆత్మగౌరవం కూడా ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఒక మహిళ ఆర్థికంగా ఎదిగితే ఆ ప్రభావం కుటుంబంపై సానుకూలంగా ఉంటుందని, వారి వల్ల ఆయా కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పీఎం స్వనిధి ద్వారా ఆర్థిక సాధికారత పొందిన పలువురి మహిళల విజయగాథలను ఈరోజు మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: పీఎం స్వనిధి యోజన यानी देश भर में लगभग 35 लाख महिलाएं इस योजना से जुड़कर अपने कारोबार को आगे बढ़ा रही हैं. गाजियाबाद की बबीता शर्मा जी पूजा की सामग्री का एक छोटा सा स्टॉल लगाती थी. मेहनत खूब थी लेकिन कारोबार बढ़ाने के लिए पूंजी की जरूरत थी. पीएम स्वनिधि से उन्हें आर्थिक मदद मिली, कारोबार का विस्तार किया, ग्राहक बढ़े और धीरे धीरे सड़क किनारे का उनका छोटा सा स्टॉल एक दुकान में बदल.
0: స్వచ్ఛత అంటే కేవలం చెత్తను తొలగించడం మాత్రమే కాదు, ఒక ప్రాంత గుర్తింపును మార్చే సామాజిక శక్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్వచ్ఛ భారత్ ప్రభుత్వ కార్యక్రమం నుంచి ప్రజా ఉద్యమంగా పరివర్తన చెందడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్లోని పట్వాయి గ్రామం, అలాగే అమర్నాథ యాత్రకు సంబంధించిన అంశాలను ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
1: देश के अलग अलग हिस्सों में स्वच्छता के लिए ऐसे प्रयास हमें निरंतर प्रेरणा देते हैं. उत्तर प्रदेश के रामपुर में एक गांव है पटवाई, वहां आकाश और रोहन नाम के दो दोस्तों ने देखा कि उनके आसपास का इलाका गंदगी से भर गया है. बस फिर क्या था, आकाश और रोहन ने

0: कचरे के बैग उठाए और सफाई के लिए निकल पड़े। धीरे धीरे दूसरे युवा भी उनके साथ जुड़ने लगे। एक टीम भी बन गई जिसका नाम है क्लीन अप पटवाई। ये युवा अब तक 4 गंगा घाटों को साफ कर
1: మారుతున్న వినియోగదారుల అభిరుచిని గుర్తించి రైతులు వ్యవసాయంలో వినూత్నమైన మార్పులు తీసుకురావాలని, మార్కెట్ డిమాండ్ ఉన్న ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించడం ద్వారా వారికి కొత్త అవకాశాలు లభిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని కడపలో అవకాడో పంట సాగు చేస్తున్న రైతు వరదరాజును మోదీ ప్రశంసించారు. కొత్త పంటను ఎంచుకుని మార్కెట్తో నేరుగా అనుసంధానమైన వరదరాజుతో పాటు పలువురు ఆదర్శ రైతుల విజయ ప్రస్థానాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు.
0: आजकल एवोकाडो फल की बड़ी धूम है. इस फल को पहले शायद ही कोई जानता, इसकी वैल्यू और डिमांड दोनों कम थी, लेकिन आज इसे डाइनिंग टेबल पर खूब देखा जा रहा है. आज यह हेल्थ और प्रीमियम मार्केट की पसंद बन गया है. हमारे किसान भाई बहनों के लिए भी ये बहुत मददगार है.
1: ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం వెంటనే నిలిపివేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. హైదరాబాద్ లోని ఆజమాబాద్ లో 500 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కేవలం 87 కోట్ల రూపాయలకే కేటాయించడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే మొత్తాన్ని ప్రభుత్వ సంస్థ అయిన ఆయిల్ ఫెడ్ చెల్లించేందుకు సిద్దంగా ఉన్నప్పటికీ ప్రైవేటు వ్యక్తులకే ఇస్తున్నారని లేఖలో ఆరోపించారు. అల్పపీడన ద్రోణి వల్ల రాష్ట్రంలో రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి మెదక్, నల్గొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: సిగ్నల్ లేదు.
3: ఇప్పుడెలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
4: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్.
3: ఆర్బీఐ అంటుంది
4: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: My bank is always with me. By the time I wake up, it's already taking care of my deposits. When the customers keep me busy, it takes care of the cash counter. Even in the middle of the night, it wakes me up to say, "Madam, we have received the payment from Lakshmi Fruit Store." With a Jan Dhan bank account, I have insurance, pension, DBT. All banking services right at my fingertips.
6: In 12 years, 59 crore Jan Dhan accounts have been opened. Of which 56% are held by women. 12 years of PM Jan Dhan Yojana. More savings, more opportunities.
7: Samprati Vartah Shuyanta.
8: Akashavani Adilabad 100.2 FM Manasu Ninda. Palle Padalu. జానపద సంగీతాన్ని వినిపించే కార్యక్రమం. కార్యక్రమంలో ఇవాళ తాంసీ మండలము జామిడి గ్రామానికి చెందిన మలపతి భూమయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు మొదటి భాగం, ఇంకా తలమడుగు మండలం సాయిలింగి గ్రామానికి చెందిన సోంకంటి గంగమ్మ బృందం పాడిన చిలుమయ్య తత్వాలు వింటారు. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు పల్లె పదాలు. ముందుగా తాంసీ మండలము జామిడి గ్రామానికి చెందిన మలపతి భూమయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు మొదటి భాగం.
9: మల్పెత్తి భూమయ్య భజన మండల్ గ్రామం జామిడి మండల్ తాంసీ. గూకుంటి పొచ్చన్న, గూకుంటి రాములు, ఎడ్ల గంగన్న, దువాస నరసయ్య, నగరాల గంగారాం, తబిలిస్టు గజ్జల పేటన్న, దయాల భూమన్నా,

ఘటమనగా దేవుని యొక్క గుడి. ఈ గుడి కోసము గనులు సాధులు మునులు అందరూ కూడా ఈ ఉపదేశం అనే మార్గం గురించి దాన్ని తెలుసుకొని ఉన్నందరూ స్వర్గం చేరే. ఈ పాదములు భూమి మీద ఉన్నాయి, దీన్ని ఇంతే ఉంచకు, ఇది ఒక దేవుని మయమున్నది, దీని మీద ఉండి ఆ దేవుణ్ణి కంగు అని చెప్తున్నాడు. బొడ్డుబడే పీఠం రన్న, బొడ్డుబడే ఈ నడమ లోపట హృదయ స్థానం లోపట దేవుడు అనేటోడు ఉన్నాడు అని గుర్తెరిగినాడుగా.

0: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు పల్లె పదాలు కార్యక్రమంలో తాంసీ మండలము జమడి గ్రామానికి చెందిన మలపతి భూమయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు మొదటి భాగం.
1: నీవు నా ముందార రావే ఓ మనసా, ఈ యొక్క దేహము ఎన్నటికైనా క్షీణితమైపోయే దేహం ఇది. ఓ మనసా, నువ్వు ముందార వచ్చి ఇవన్నీ చేస్తున్నావు, దుర్బుద్ధులు చేస్తున్నావు, ఆగా కొన్ని రోజుల నాడు నువ్వు మరణించే యాళ్ళలా, ఇది మాత్రం నీకు సాతియ్యదు సుమా. మనసు చెప్పినట్టు వద్దు, బుద్ధి అనే జ్ఞానం ఉన్నది, ఇలా బుద్ధిని పట్టుకొని నడు అని జ్ఞానం చెప్తున్నది. వంద నంబు నీకు గురువర ముందుగా చేసిన పాపము లార్చుటకు సందు తెలిపితివి పరమాత్మ పురమునకు పొందుక గురువరణ్య పూజితునే నీవు నా ముందా.

ప్రపంచమంతా డబ్బు డబ్బు అనే ఆశకు లోబడి దేహం స్థిరమనుకోని ప్రపంచంలో నమ్మి చేరుతున్నారు. ఈ దేహము కొన్ని రోజుల నాడు క్షితిమై ఉంటది, ఈ దేహం ఉండది. అందుకోసం డబ్బు విడిచిపెట్టి ఆ భగవంతుడు ఉన్నాడు, నీ దేహం లోబడి ఉన్నాడు, ఈ ఆత్మ లోబడి ఉన్నాడు, అతన్ని కొంచెం దలు, అతన్ని చూడు అని చెప్తున్నది.

0: ఇంతవరకు తాంసీ మండలము జామిడి గ్రామానికి చెందిన మలపతి భూమయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు మొదటి భాగం విన్నారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన మొటిమలా, గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, బురద పుల్లా.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
4: హలో
5: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
4: మళ్ళీ
5: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
6: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
4: సార్ అంత డబ్బు?
6: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
4: సార్ 2 లక్షలు?
7: ఏమైంది నాన్న?
4: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
6: అరే
4: కట్ చేసావా?
7: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
4: మోసమా?
7: పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే

0: డబ్బుని పోగొట్టుకుంటారు.
1: ఆర్బీఐ అంటుంది
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
4: మూడు కాలేజీలలో
5: డోంట్ వరీ
4: ఫీజ్ చూడు.
6: ఎలా ఉన్నారు?
7: ఏంటి విషయం?
5: ఫీజ్ కోసం టెన్షన్?
7: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా,
8: సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
1: ఆర్బీఐ అంటుంది
2: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
9: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు పల్లె పదాలు. ఇప్పుడు తలమడుగు మండలం సాయిలింగి గ్రామానికి చెందిన సుంకంటి గంగమ్మ బృందం పాడిన చిలుమయ్య తత్వాలు.
10: ప్రేమ గల్ల దైవము అంటే నువ్వే అని ఆమె నమ్ముకోని చెప్పుతున్నది. జాలి చెంబుతో నీళ్లు ఇచ్చినా నాకు దాతలు ఎవ్వరు లేరు, ప్రేమగల్ల దైవం అన్నీ నిన్ను నమ్ముకున్నా అని అంటున్నది జాలి చెంబుతో.

అయ్యో చూడు మీ గురు జ్ఞానము అంటే నన్ను పాలించక నన్ను మట్టిలో కలిపితివి అని గురుని అంటున్నది ఆమె. చూడు మీ గురు జ్ఞానములు చూడన చూడు పొంది.

ఇప్పటి వరకు తలమడుగు మండలం సాయిలింగి గ్రామానికి చెందిన సొంకటి గంగమ్మ బృందం పాడిన చిలుమయ్య తత్వాలు విన్నారు. ఇది ఈఎల్టీ పల్లెపదాలు కార్యక్రమము.

ఈ కార్యక్రమాన్ని వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అనలా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం అని ట్యాప్ చేస్తే ఇప్పుడు ప్రసారమైన పల్లె పదాలు కార్యక్రమంతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాన్ని ఇనుండి. ఇని గంట గుర్తుపైన ఒకే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. పల్లె పదాలు కార్యక్రమము ప్రతి ఆది మంగళ గురువారాలల్లా పొజమటు 6:20 ప్రసారం అవుతుంది. రేపు పొజమటు 6:20 గిరిపదం కార్యక్రమంలో బజారత్నూర్ మండలం అందుకూడ గ్రామానికి చెందిన జహగట్టి జానకి బృందం పాడిన నాగేంద్రుని పాటలు వింటారు. ఇంకా నార్డూర్ మండలం గుంజాల గ్రామానికి చెందిన మేశ్ర మారుతి బృందం పాడిన డుల్కి పాటలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. విద్యా ఉద్యోగ సమాచారము.

వచ్చే నెల 8-9 తేదీల్లో ఇన్ సర్వీస్ టీజీ టెట్. రాష్ట్రంలో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ టీచర్ల కోసం నిర్వహించే టీజీ టెట్ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. వచ్చే నెల 8-9 తేదీల్లో ఆన్లైన్ పద్ధతిలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు టెట్ చైర్పర్సన్ నవీన్ నికోలస్, టెట్ కన్వీనర్ రమేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 8 రెండు సెషన్లలో 9 ఒక సెషన్లో పరీక్ష జరుగుతాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ సర్వీస్ టెట్ పరీక్షకు 24,983 మంది టీచర్లు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు, హాల్ టికెట్ల సమాచారం కోసము https://schooledu.telangana.gov.in ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

కేయుఎంసీఏ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్స్. కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలో 2026-27 ఏడాదికి ఎంసీఏ కోర్సుల్లో 31 నుంచి 3 సెప్టెంబర్ వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ తాళ్లపల్లి మనోహర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులందరూ ధృవపత్రాలతో నేరుగా తమ కళాశాలలో సంప్రదించి అడ్మిషన్లు పొందాలని కోరారు. ఫీజు వివరాలు టీజీఐసెట్ 26 వెబ్సైట్ కళాశాల నోటీస్ బోర్డులో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.

ఆసక్తి కలిగిన అభ్యర్థులందరూ నేరుగా కళాశాలకు వచ్చి అడ్మిషన్లు పొందాలని సూచించారు. స్పాట్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ అనర్హులని స్పష్టం చేశారు. ఐసెట్లో అర్హత సాధించని వారికి అడ్మిషన్లు కల్పిస్తున్నామన్నారు. ఖాళీ పోస్టుల భర్తీకి 31న ఇంటర్వ్యూలు. వరంగల్ ఎడ్యుకేషన్ హనుమకొండ జిల్లాలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ యూఆర్ఎస్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 31న నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని డీఈఓ గిరిరాజ్ కోరారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డీఈఓ ఆఫీసులో నిర్వహించే ఇంటర్వ్యూలు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పొద్దుగల 10:30 ఒరిజినల్ సర్టిఫికెట్తో హాజరు కావాలని పేర్కొన్నారు.

0: ఎప్సెట్ బైపీసీ విద్యార్థులకు 12 నుంచి కౌన్సిలింగ్. ఎప్సెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో అర్హత సాధించిన ఇంటర్ బైపీసీ విద్యార్థులకు 12 నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన శనివారం 2 విడతల కౌన్సిలింగ్ షెడ్యూల్ను విడుదల చేశారు. ఈ కౌన్సిలింగ్ ద్వారా బీఫార్మసీ, ఫార్మాడీ, బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫార్మాసిటికల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరవచ్చు. తొలి విడత కౌన్సిలింగ్ 12 నుంచి 22 వరకు, చివరి విడత కౌన్సిలింగ్ 25 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగుతుంది. అక్టోబర్ 2 స్పాట్ ప్రవేశాలు మార్గదర్శకాలు జారీ చేస్తారు. ఇది ఈఎల్టీ విద్యా ఉద్యోగ సమాచారము. తిరిగి రేపు రాత్రి 7 గంటలకి మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం చెప్తారు. మా రేడియో నేస్తాం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడతాయి.
1: చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కోసం నషా ముక్త్ భారత్ ప్రచారం వేగంగా పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణంతో సహా వివిధ రంగాల్లో భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాలు 11 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 768కి పెరిగింది. మహిళల టీ20 ఆసియా కప్ లో భాగంగా ఈరోజు యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్, థాయిలాండ్ జట్లు తలపడతాయి. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కోసం నషా ముక్త్ యువత్ ప్రచారంలో వేగంగా పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. ఆకాశవాణి మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, డ్రగ్స్ లేని యువత, మత్తురహిత భారత్ లక్ష్యంతో సాగుతున్న ఈ ప్రచారం కేవలం ఒక కార్యక్రమంగా మాత్రమే కాకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు, ముఖ్యంగా యువత ఇందులో భాగస్వాములవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇది దేశ యువత ఆరోగ్యం, సంతోషం, ఉజ్వల భవిష్యత్తు కోసం తీసుకున్న సామూహిక సంకల్పమని పేర్కొన్నారు.
2: नशा मुक्त युवा फॉर विकसित भारत ये अभियान इस समय पूरे देश में तेजी से आगे बढ़ रहा है. इसका लक्ष्य बिल्कुल साफ है, नशा मुक्त युवा, ड्रग फ्री इंडिया. बहुत सारे लोग, विशेषकर हमारे युवा, बहुत बड़ी संख्या में इसका हिस्सा बन रहे हैं. आखिर यह भारत के युवाओं की हेल्थ, उनकी हैप्पीनेस और उज्जवल भविष्य के लिए ही हमारा सामूहिक संकल्प है.
1: మత్తు పదార్థాల వ్యసనం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా వారి కుటుంబంతో పాటు మొత్తం సమాజాన్ని దెబ్బతీస్తుందని ప్రధాని అన్నారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తూ వ్యసనం నుండి బయటపడ్డానికి సహాయం చేసే వారిని అభినందించారు. మత్తురహిత భారత్ కోసం నినాదాలను రూపొందించాలని, ప్రజలను, అలాగే మత్తురహిత జీవితం సందేశాన్ని అందించే పాటలు సృష్టించాలని యువ సంగీతకారులను కోరారు. దేశంలో అద్భుతమైన కంటెంట్ క్రియేట్

0: క్రియేటర్లకు కొరత లేదని, సమాజ శ్రేయస్సు కోసం వారు వివిధ భాషల్లో అవగాహన కంటెంట్ తయారు చేయాలని పిలుపునిచ్చారు. పీఎం స్వనిధి యోజన ద్వారా లక్షలాది మంది మహిళలు నూతన శక్తిని పొందుతున్నారని ప్రధాని తెలిపారు. ఈ యోజనలోని మహిళా సాధికారత కోణంపై చర్చ జరగడం లేదన్నారు. పీఎం స్వనిధి యోజన లబ్దిదారుల్లో దాదాపు 46% మహిళలే ఉన్నారని మోదీ వెల్లడించారు.
1: పీఎం స్వనిధి యోజన కి లాభార్థియో మే కరీబ్ 46% మహిళాయే హై, యానీ దేశ్ భర్ మే లగ్భగ్ 35 లాఖ్ మహిళాయే ఇస్ యోజన సే జుడ్కర్ అప్నే కారోబార్ కో ఆగే బఢా రహీ హై. గాజియాబాద్ కి బబీతా శర్మా జీ పూజా కి సామగ్రీ కా ఏక్ ఛోటా సా స్టాల్ లగాతీ థీ, మెహనత్ ఖూబ్ థీ లేకిన్ కారోబార్ బఢానే కే లియే పూంజీ కి జరూరత్ థీ. పీఎం స్వనిధి సే ఉన్హే ఆర్థిక మదద్ మిలీ, కారోబార్ కా విస్తార్ కియా, గ్రాహక్ బడే ఔర్ ధీరే ధీరే సడక్ కినారే కా ఉన్కా ఛోటా సా స్టాల్ ఏక్ దుకాన్ మే బదల్ గయా.
0: భారత్ ఉజ్బెకిస్తాన్ లు తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమగ్ర స్థాయికి పెంచుతున్నట్టు ప్రకటించాయి. భారత్ కు దీర్ఘకాలికంగా యురేనియం సరఫరా చేయడానికి, అలాగే అరుదైన ఖనిజాల త్రవ్వకాలకు సంబంధించిన ప్రాంతాలపై చర్చలు జరిపేందుకు ఉజ్బెకిస్తాన్ అంగీకరించింది. గనులు, ఆయుర్వేదం, పర్యాటకం, ఆర్థిక, ద్రవ్య వ్యవహారాల చర్చలు, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణంతో సహా వివిధ రంగాల్లో ఇరు దేశాలు 11 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉజ్బెకిస్తాన్ అధ్యకులు షౌకత్ మిర్జియోయెవ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ప్రస్తుత వ్యాపారాన్ని 5 రెట్లు పెంచి 2030 నాటికి $5 బిలియన్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్ణయించారు. సంయుక్త ప్రకటన విడుదల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం పట్ల ఇరు దేశాలు జీరో టాలరెన్స్ విధానాన్ని కలిగి ఉన్నాయన్నారు.
2: ఇస్ వర్ష్ హమారీ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కే 15 సాల్ హో రహే హై. ఇస్ వేష్ విశేష అవసర్ పర్ హమ్నే సంబంధో కో కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కా దర్జా దేనే కా నిర్ణయ లియా హై. ఆజ్ హమ్నే హమారీ సాజేదారీ కే ఇస్ నయే స్వరూప్ మే తేజ్ గతి ఔర్ ఠోస్ పరిణామో కే సాథ్ ఆగే బఢ్నే కా అంబిషియస్ ఎజెండా తయార్ కియా హై. హమారా ద్విపక్షీయ వ్యాపార్ $1 బిలియన్ పార్ కర్ చుకా హై. అబ్ హమ్నే 2030 తక్ $5 బిలియన్ వ్యాపార్ కా లక్ష్య రఖా హై. ఇస్కే లియే హమ్ మార్కెట్ యాక్సెస్, కనెక్టివిటీ, బ్యాంకింగ్ ఔర్ పేమెంట్ జేసే జుడే విషయం పర్ వ్యవస్థాగత్ రూప్ సే ఆగే బఢేంగే.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరికొద్ది సేపట్లో కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్ చేరుకుంటారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఆయన బిష్కెక్ లో జరిగే 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ సదస్సు ఎస్సీఓ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని సూచిస్తుంది. 2017 నుండి భారత్ ఇందులో పూర్తిస్థాయి సభ్యదేశంగా కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు న్యూఢిల్లీలో జరిగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంయుక్త స్నాతకోత్సవానికి హాజరవుతారు. దేశవ్యాప్తంగా ఉన్న 18 నిఫ్ట్ క్యాంపస్లకు చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ముర్ము డిగ్రీ పట్టాలు అందజేస్తారు. జర్నలిజంలో అత్యంత ముఖ్యమైన నైతిక విలువ విశ్వసనీయత అని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేరళలోని అలంపూజలో కేరళ కౌమిది దినపత్రిక 115వ వార్షికోత్సవ వేడుకలను ఆయన ప్రారంభించారు. 1 శతాబ్దానికి పైగా నైతిక విలువలు వీడకుండా పత్రికా రంగంలో సేవలందిస్తున్నందుకు కేరళ కౌమిది యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, మంత్రి రోజీ ఎం జాన్ తదితరులు పాల్గొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఇప్పటివరకు 768 మంది మృతి చెందగా 2500 మందికి పైగా గల్లంతయ్యారు. 8186 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. భోటే కోసి నదీ ప్రవాహం పెరగడంతో పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు హెచ్చరించారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న 108 మంది భారతీయులను రక్షించగా మరో 275 మంది గల్లంతైనట్టు తెలుస్తోంది. చైనా నుంచి వచ్చిన 900 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నారని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. భారత్ ఇప్పటికే నాలుగు విమానాల్లో 68 టన్నుల అత్యవసర సహాయక సామగ్రి, నిత్యావసరాలను

0: ఖట్మండూకు పంపించింది. నేపాల్ టిబెట్ సరిహద్దులో హిమపాతం వల్ల వచ్చిన వరదలు పట్టణాలను, జల విద్యుత్ కేంద్రాలను తుడిచిపెట్టాయి. నేపాల్ చైనా అధికారులతో కలిసి భారత్ రక్షణ చర్యలను వేగవంతం చేస్తోంది. కేంద్ర కార్మిక, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు ఆర్మడ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి బృందంతో సమాపేశమయ్యారు. ఈ సందర్బంగా ఉద్యోగుల వివిధ డిమాండ్లు, సర్వీస్ సంబంధిత అంశాలపై చర్చించారు. ఉద్యోగ పురోగతి, ప్రమోషన్లు, నిలిచిపోయిన సర్వీస్ వ్యవహారాలపై ప్రతినిధి బృందం మంత్రికి ఒక వినతి పత్రాన్ని సమర్పించింది. వారి డిమాండ్లను సంబంధిత శాఖలతో సంప్రదించి లోతుగా పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మహిళల టీ20 ఆసియా కప్ లో భాగంగా ఈరోజు యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో భారత్, థాయిలాండ్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2024 ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడీ రన్నరప్ గా నిలిచిన హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు ఈసారి ఎలాగైనా ట్రోఫీని గెలవాలని పట్టుదలతో ఉంది. ఈ టోర్నమెంటులో మొత్తం 8 జట్లు పాల్గొంటుండగా వాటిని 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, హాంకాంగ్, థాయిలాండ్ జట్లు ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, యుఏఈ, ఇండోనేషియా జట్లు గ్రూప్ బిలో ఉన్నాయి. ఈరోజు ఒడిశా రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కోసం నషాముక్త యువత ప్రచారం వేగంగా పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణంతో సహా వివిధ రంగాల్లో భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాలు 11 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 768కి పెరిగింది. మహిళల టీ20 ఆసియా కప్ లో భాగంగా ఈరోజు యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో భారత్, థాయిలాండ్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: Todo వ్యవసాయం. రైతన్నలకు వ్యవసాయంకు సంబంధించిన సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమము. కార్యక్రమంలో ఇవాళ పశువుల్లో చూడు నిర్ధారణ ప్రాముఖ్యత గురించి పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్తో ముచ్చట వింటారు. ముచ్చట పెడతారు పి అశోక్. ఇంకా సమగ్ర వ్యవసాయ విధానం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చట ప్రసారమైతుంది. ముచ్చట పెడతారు కేలేనిన్. వాతావరణ సూచన. జిల్లాలో రాబోయే 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ గా నమోదు కావచ్చు. వాతావరణ సూచన విన్నారు.
1: రైతు సోదరులకు ఇస్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు ఇల్లు.

0: వ్యవసాయం. పశువులలో పశువులు సకాలంలో ఈనడానికి, పాడి రైతు నష్టపోకుండా ఉండడానికి చూడు నిర్ధారణ చాలా ముఖ్యం. మరి ఈ ఎల్లా ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో పశువుల్లో చూడు నిర్ధారణ ప్రాముఖ్యత గురించి సమగ్ర వివరాలు అందిస్తున్నారు పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్. ఆయనతో ముచ్చట పెడతారు పి అశోక్. విందామా మరి.
1: నమస్కారం డాక్టర్ సురేష్ గారు.
2: నమస్కారము.
1: పశువులలో మనం చుడి పరీక్ష అనేది ఎప్పుడు చేయాలంటారు?
2: ముఖ్యంగా మనము పాడి పశువులు చూసుకున్నట్లయితే రైతు దగ్గర మూడు రకాల పశువులు ఉంటాయి. అది చూడి పశువు ఒకటి, చూడి పశువుతో పాటు పాలిచ్చే పశువు ఉంటుంది, అదేవిధంగా చూడి కట్టకుండా పాలివ్వకుండా ఉంటాయి. ఈ మూడు రకాల పశువులు ఉంటాయి. మనము వీటికి పోషణ అనేటువంటిది సపరేట్గా చేయవలసిన అవసరం ఉంటుంది. చూడి పశువుకు ఎప్పుడైతే అది గర్భధారణ జరిగిందో, గర్భధారణ జరిగిన తర్వాత మనము ఒక 4 నుంచి 6 గంటల్లో అది అండము మరియు ఈ యొక్క ఆబోతు నుంచి వచ్చినటువంటి స్పెర్ము ఇవి రెండు కూడా కలిసి ఒక పిండం అనేటువంటిది ఏర్పడి మాయ ఏదైతే అంటామో మనం గర్భసంచి, ఆ గర్భసంచి లోపల యొక్క మాయ లోపల అది పిండం అనేటువంటిది పెరుగుదల అనేటువంటిది మనకు కనిపిస్తుంటుంది. ఈ పెరుగుదల అనేటువంటిది మనము ఒక 2 మాసాల లోపల ఈ చూడి పశువుల్ని మనం నిర్ధారించుకోవాలి. అంటే క్రాస్ అయిన తర్వాత 2 నెలల లోపల మనం దీన్ని నిర్ధారించుకున్నట్లయితే మనకు అది కట్టిందా కట్టలేదా అనేటువంటిది నిర్ధారించుకుంటే తర్వాత దాన్ని మనం క్రాస్ చేయొచ్చా లేదా అనేటువంటిది తెలుస్తుంది. లేకపోతే తర్వాత ప్రతి 21 రోజుకు ఒకసారి ఎదకొస్తుంటాయి ఇవి పశువులు కాబట్టి, ఈ ఎద అనేటువంటిది మనము 21 రోజులు పాల దిగుబడి అనేటువంటిది తక్కువ వస్తుంది కాబట్టి ఆర్థికంగా నష్టపోతుంటాం. అందుకు మనము 2 నెలల లోపల చూడు నిర్ధారణ చేసుకోవాలి.
1: దాటించిన తర్వాత మరి ఈ చూడి పరీక్షను ఎన్ని విధాలుగా చేస్తారు?
2: ముఖ్యంగా చూడి పరీక్ష అనేటువంటిది 2 విధాలుగా చేస్తారు. 2 నెలల తర్వాత మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ లోపల చేయి పెట్టి చూడడం ఒకటి, రెండోదేమో పుణ్యకోటి పరీక్ష అంటే మూత్ర పరీక్ష చేయడం అనేటువంటిది ఒకటి. ఈ 2 విధాలుగా కూడా మనం చేస్తుంటాం.
1: మరి పుణ్యకోటి పరీక్ష అంటున్నారు కదా, దీన్ని ఏ విధంగా చేస్తారు?
2: పుణ్యకోటి పరీక్ష అనేటువంటిది కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువగా చేస్తుంటారు. దీంట్లో ఉదయము లేచిన తర్వాత ఫస్ట్ ఆవు మూత్రాన్ని తీసుకోవాలి. ఆవు గాని గేదె గాని ఏదైతే మనం పరీక్ష చేస్తామో దాని యొక్క మొదటి మూత్రం అంటే ఉదయం లేచిన తర్వాత మూత్రాన్ని తీసుకొని ఒక 10 ml మూత్రం తీసుకోవాలి. 40 ml నీరు కలపాలి. దానికి ఒక గిన్నెలో తీసుకోవాలి. గిన్నెలో ఒక కాటన్ గుడ్డ పెట్టాలి. దాంట్లో ఒక పిడికెడు గోధుమ గింజలు వేయాలి. వేసిన తర్వాత ఒక 3 రోజులు 4 రోజులు ఉంచాలి. దాన్ని ఉంచిన తర్వాత దాన్ని చూడాలి. మళ్ళీ తీసి చూస్తే మనకు దాంట్లో మొలకలు ఒకవేళ వస్తే 80% మొలకలు వస్తాయి. 80% మొలకలు వస్తేనేమో అది నెగటివ్ అంటే చూడి కట్టలే. ఒకవేళ గోధుమ గింజలు మొలకెత్తకుండా నల్లబడిపోతే అది చూడి కట్టినట్లు. ఈ విధంగా రైతులు ఇంటి దగ్గరనే చూడి పరీక్ష చేసుకోవచ్చు. ఇట్లా మనం చూడి పరీక్ష చేసుకున్నట్లయితే దాన్ని నిర్ధారించుకొని దానికి తగినటువంటి పోషణ అనేటువంటిది మనం చేయొచ్చు.
1: ఉదాహరణకు ఈ పశువు చుడిగట్టిందని తెలిసినట్లయితే చూడి పశువుకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు అంటే గమనించినప్పటి నుంచి?
2: ముఖ్యంగా ఈ చూడి కట్టినటువంటి పశువుని సపరేట్ గా ఒక షెడ్ లో ఉంచుకోవాలి. అదేవిధంగా మనం లూజ్ గా వదిలిపెడతాం ఈ ఆవుల్ని గాని గేదెల్ని గాని లూజ్ గా వదిలిపెట్టినప్పుడు అవి కొట్లాడుతుంటాయి. ఈ కొట్లాడడం వల్ల ఏమైతే అంటే పిండంకు దెబ్బతాకి ఈ అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి వీటిని లూజ్ గా వదలకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఎక్కువ ఉరకనివ్వకుండా బయట ఎక్కువ ఉరకకుండా చూసుకోవాలి. నిదానంగా నడిపియాలి. ఏదైనా ఎత్తు పల్లం ప్రాంతాలు ఉంటాయి కదా, గుట్టలు ఉంటాయి మన దగ్గర కొన్ని దగ్గరలో, ఆ గుట్టల ప్రదేశాలకి వెళ్లకుండా మనం చూసుకోవాలి ఈ చూడి పశువుకు. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత ఈ పిండం అనేటువంటిది తిరిగిపోవడం కూడా జరుగుతుంది. ఈ ఎత్తు పల్లాలలో మనం నడిపించడం వల్ల పిండం అనేటువంటిది తిరుగుతుంది కాబట్టి ఈ చూడి పశువుని ఎత్తు పల్లాలలో తిరగకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా మనము ఈ చూడి పశువులను ప్రత్యేకమైనటువంటి షెడ్ ఉంచుకొని దాని యొక్క బరువు అనేటువంటిది పెరుగుతుందా లేదా అనేటువంటిది గమనిస్తూ మనము ఉండాలి.
1: మరి చూడి పశువు యొక్క పోషణలో ఏ పదార్థాలు ఇవ్వాల్సి ఉంటుంది?
2: ముఖ్యంగా చూడి పశువు పోషణ అనేటువంటిది చాలా ముఖ్యం. ఎందుకంటే అది పాలిచ్చే పాడి పశువు కూడా చూడితో ఉంటుంది కాబట్టి పాల దిగుబడి అదేవిధంగా పిండం కూడా అభివృద్ధి చెందాలి. దీనికి తగ్గట్టుగా మనము పోషణ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

0: అంటే పచ్చిగడ్డి, అదేవిధంగా ఎండుగడ్డి, దాంతోపాటుగా దాన ఇవ్వాలి. దాన మోతాదు అనేటువంటిది 1 కేజీ దాన అదనంగా ఇవ్వాలి. మనం పాల దిగుబడి ఆధారంగా ఏదైతే దాన ఇస్తామో దానికంటే కూడా 1 కేజీ దాన రోజుకి మనం అదనంగా ఇస్తూ ఉండాలి. అదేవిధంగా లవణ మిశ్రమం అనేటువంటిది కూడా 30 గ్రాముల లవణ మిశ్రమము ఎక్కువ ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. ఈ మనం 30-30 గ్రాములు ఇస్తుంటాము, కానీ 50-50 గ్రాములు ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. ఈ విధంగా ఇచ్చినట్లయితే పశు పోషణలో ఆ పిండం అనేటువంటిది అభివృద్ధి అనేటువంటిది చక్కగా జరుగుతుంది. 3 భాగాలు ఉంటాయి ఈ పోషణలో. ఫస్ట్ 3 నెలలు మనం మామూలుగా గడ్డి, దాన, ఎండుగడ్డి ఇస్తే సరిపోతుంది. 2వ 3 నెలల తర్వాత 6వ నెల వరకు 3 నెలలు, ఈ 3 నెలలు కూడా అదనంగా దాన ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. తర్వాత 3 నుంచి 9వ నెల వరకు మాత్రము వీటికి తప్పకుండా లవణ మిశ్రమం అనేటువంటిది ఎక్కువ మోతాదులో ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పిండము లాస్ట్ 3 నెలల్లో 20 కేజీల బరువు వరకు పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా కాల్షియం అనేటువంటిది ఎక్కువ కావాలి. కాబట్టి ఈ కాల్షియం అనేటువంటిది మినరల్ మిక్చర్ లవణ మిశ్రమంలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి పైపాటుగా మనము ఈ లవణ మిశ్రమాన్ని ఇస్తే పిండం అనేటువంటిది అభివృద్ధి చెంది ఈనిన తర్వాత ఆవు గాని గేదె గాని పాల దిగుబడి కూడా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది.
1: అయితే చుడి పశువుకు 8 నుంచి 9 నెలలప్పుడు పోషణలో మనం ఏ పదార్థాలు ఇవ్వాల్సి ఉంటుంది, అప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
0: ముఖ్యంగా మనకు 1 నెల ముందు నుండే ఈ పాడి పశువుకు ఈనే ముందు వీటికి కొన్ని శక్తినిచ్చే పదార్థాలు అవసరం ఉంటాయి. పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే గుడాలు అనేటువంటివి పెట్టేవాళ్ళు. వీటిలలో ఉలువలు, అవిశలు, అదేవిధంగా ఈ జొన్నలు, తొగళ్ళు, ఇవి 4 కూడా కలిపి రోజు కొద్దిగా మోతాదులో పెడుతూ ఉంటే వాటికి సరైనటువంటి శక్తి ఉండి అది ఈనేటప్పుడు సరిగ్గా ఈంతది, అదేవిధంగా మాయ అనేటువంటిది తొందరగా పడిపోతుంది. ఈ విధంగా ఉలువలు, అవిశలు అనేటువంటివి కొద్ది కొద్దిగా మోతాదును పెంచుతూ మనం రోజుకు 1 కిలో వరకు పెట్టినట్లయితే మనకు పాల దిగుబడి సరిగా వస్తుంది, అదేవిధంగా ఈనేటప్పుడు సమస్యలు అనేటువంటివి ఉండకుండా మనం చూసుకోవచ్చు.
1: మరి ఇప్పుడు ఈ చుడి పశువుకు మనం టీకాలు వేయించవచ్చా?
0: ముఖ్యంగా చుడి పశువులకు 1 నెలలో ఏవైనా టీకాలు ఉంటే వేయించుకోవాలి, తర్వాత మాత్రము టీకాలు వేయకూడదు. ఈ వేసినట్లయితే కొన్ని అబార్షన్స్ అనేటువంటివి అవడం జరుగుతాయి, కాబట్టి టీకాలు వేయకుండా జాగ్రత్త పడాలి.
1: మరి చుడి పశువుకు ఈ పొదుగువాపు వ్యాధి అనేది రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? మరి
0: ముఖ్యంగా పొదుగువాపు వ్యాధి రాకుండా చుడి పశువు దశలోనే పొదుగులో కొన్ని యాంటీబయాటిక్స్ మందుల్ని, అంటే 1 నెల నుంచి 15 రోజుల ముందుగానే యాంటీబయాటిక్స్ మందుల్ని పొదుగు లోపల ఎక్కించినట్లయితే ఈనిన తర్వాత పాడి పశువుకు పొదుగువాపు వ్యాధి రాకుండా మనం చూసుకోవచ్చు.
1: అయితే మరి ఈ చుడి పశువుకు నట్టల మందులు ఏ విధంగా ఇవ్వాలంటారు?
0: ముఖ్యంగా చూడి పశువు ద్వారా దూడలకు కూడా నట్టలు అనేటువంటి సంక్రమిస్తాయి. కాబట్టి చూడితో ఉన్నప్పుడే పశువుకు నట్టల మందులు వేయాలి. 3వ నెల ఒకసారి, 6వ నెల ఒకసారి. ఈ మందులలో కూడా ఫెన్బెండజోల్ మందు కానివ్వండి, లేకపోతే ఆక్సిఫెండాల్ మందు కానీ ఇవ్వాలి. ఈ అల్బెండజోల్ అనేటువంటి మందు ఇచ్చినట్లయితే అబార్షన్స్ కూడా వస్తాయి. కాబట్టి ఈ నట్టల మందులు 3 నెలలకోసారి, 6 నెలలకోసారి ఇవ్వడం అనేటువంటిది చేయాలి.
1: ఇంకా చుడి పశువుల్లో ఏ జాగ్రత్తలు తీసుకుంటే మనం మంచి ఆరోగ్యవంతమైన ఈ దూడను గాని లేగను గాని పొందే అవకాశం ఉంటాయంటారు?
0: ముఖ్యంగా చూడి పశువుల్లో పచ్చిగడ్డి, అదేవిధంగా ఎండుగడ్డి, దాన అనేటువంటిది చాలా ముఖ్యం. ఈ దాన మోతాదు అనేటువంటిది 1 కేజీ పెంచినట్లయితే ఈనిన తర్వాత పాడి పశువు పొదుగు పెరుగుదల అనేటువంటిది ఎక్కువగా ఉండి మనకు దాదాపుగా 300 నుంచి 400 లీటర్ల పాలు అనేటువంటివి అధికంగా వస్తాయి ఈనిన తర్వాత ఒక ఈతలో. కాబట్టి మనము ఈ చూడి పశువుకు బాగా కావలసినటువంటి పోషక పదార్థాలు ఇస్తే మన పాల దిగుబడి ఎక్కువగా వచ్చి ఆర్థికంగా మనం లాభపడవచ్చు.
1: చాలా మంచిదండి డాక్టర్ సురేష్ గారు, ఈ పశువులలో చుడి నిర్ధారణ గురించి, అదేవిధంగా చుడి పశువులలో ఏ జాగ్రత్తలు పాటిస్తే మనం మంచి ఆరోగ్యవంతమైన దూడను గాని లేగను గాని పొందొచ్చో చాలా చక్కగా తెలిపినారు. మరి వ్యవసాయదారులు, ముఖ్యంగా పాడి పశువుల పెంపకందారులు మీరు చెప్పినటువంటి ఈ సూచనలను విని తమ పశువుల్ని సరైన సమయంలో చుడి కట్టించి వాటి ద్వారా ఆదాయాన్ని, లాభాల్ని పొందాలని ఆశిస్తూ ఈ చుడి నిర్ధారణ గురించి, చుడి పశువుల పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇన్ని ముచ్చట్లు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: ధన్యవాదములు.
2: ఇంతవరకు పశువుల్లో చూడి నిర్ధారణ ప్రాముఖ్యత గురించి పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్తో పి అశోక్ పెట్టిన ముచ్చట విన్నారు.

0: पंजीकरण।
1: प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार।
2: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం. ఇప్పుడు సమగ్ర వ్యవసాయ విధానం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చట పెడతారు కేలేనిన్.
3: నమస్కారం మోహన్ దాస్.
4: నమస్కారం అండి.
3: అయితే ముందుగా మా శ్రోతలకు చెప్పండి, ఈ సమగ్ర వ్యవసాయ విధానం అంటే ఏమి, దాని ప్రాముఖ్యత ఏమి?
4: అయితే సమగ్ర వ్యవసాయ విధానం అంటే ఈ వ్యవసాయాన్ని అనుబంధ రంగాలతో కలిపి వ్యవసాయం చేయడాన్ని సమగ్ర వ్యవసాయం అంటాం. ముఖ్యంగా 70-80% భూమిలో ఆహార పంటలు, మిగతాది అనుబంధ రంగాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సమగ్ర వ్యవసాయంలో ఈ చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా తెలంగాణలో పంటలతో పాటు పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు, ఈ చేపలు, ఈ పట్టు పురుగులు పెంపకం చేపడితే ఖచ్చితమైన ఆదాయం పొందడమే కాకుండా ఈ భూసారాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఈ సమగ్ర వ్యవసాయ విధానాల వల్ల రైతుకు ఒక దానిలో నష్టపోయినా మరొక దానిలో రాబడి వచ్చి ఆర్థికంగా నిలదొక్కునే వీలుంటుంది. ఈ రైతులకు నిరంతర ఉపాధి, స్థిరమైన ఆదాయం లభిస్తుంది. తర్వాత ఈ 3 ఎకరాల రైతు సమగ్ర వ్యవసాయం చేసుకుంటారో చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ వర్షాధారం నెలల్లో అయితే ఈ రైతులు కేవలం ఖరీఫ్ లో జొన్న, మొక్కజొన్న, పత్తి, కంది, పెసర ఇటువంటి పైర్లు సాగు చేస్తారు. దీనికి భిన్నంగా సగటున 3 ఎకరాల సన్నకారు రైతు 1 ఎకరంలో జొన్న, తర్వాత కంది, 1 ఎకరంలో ఈ పత్తి, తర్వాత 1 ఎకరంలో మినుములు, ఈ పెసలు విత్తుకుని గట్లపైన సుబాబులు గాని, ఈ తుమ్మ, గ్లైరసిడియా, సజ్బేనియా వంటి మేతలిచ్చే చెట్లు, తర్వాత ఈ రేగు, సీతాఫలం, ఈ నేరేరు పండ్ల మొక్కలు నాటాలి. ఈ పశువుల మేతకు పనికిరాని వ్యర్థాలతో కంపోస్ట్ ఎరువు వచ్చేసి వాడుకోవాలి. ఈ పాడి పశువులు, జీవాలు, ఈ పెరటి కోళ్ల పెంపకం చేపట్టాలి. ఈ ఆముదం వేసిన రైతులు ఇది పట్టు పురుగుల్ని కూడా పెంచుకోవచ్చు. ఈ పద్ధతుల వల్ల సుమారు 70,000 వరకు నికర ఆదాయాన్ని రైతులు పొందొచ్చు.
3: అయితే ఇప్పుడు ఈ వర్షాధార తేలిక నేలలకు సంబంధించి రైతులు బోరుబావుల కింద ఏమేమి సాగు చేయొచ్చు, ఈ సాగు చేస్తున్న భూముల పంటల గురించి చెప్తారు?
4: వర్షధార నల్లరేగులలో చూసుకున్నట్లయితే ఈ పత్తి, మొక్కజొన్న, తర్వాత ఈ కంది, ఈ కూరగాయలు, పశుగ్రాసం, ఈ జొన్న, శనగ వంటి ఈ పంటలు రైతులు వేసుకుంటే బాగుంటుంది. దీనికి భిన్నంగా 3 ఎకరాల రైతులు 1 ఎకరంలో మొక్కజొన్న, కంది, తర్వాత 1 ఎకరంలో పత్తి, తర్వాత 1 ఎకరంలో పశుగ్రాస, జొన్న, శనగ పంటల సాగుతో పాటు 2 ముర్రా గేదెలు, 10 మేకలు, 30 దాకా పెరటి కోళ్లు పెంచుకుంటే 140,000 వరకు నికరాదాయాన్ని రైతులు పొందొచ్చు. అయితే గట్లపైన మేతనిచ్చే చెట్లు పెంపకం, ఈ వర్మి కంపోస్ట్ తయారీ చేపట్టుకోవాలి. ఈ బోరుబావుల కింద అయితే ప్రణాళిక బద్దంగా ఖరీఫ్, రబీలో పంటలతో పాటు అనుబంధ పరిశ్రమలు పెట్టుకుని ఖచ్చితమైన ఆదాయాన్ని పొందొచ్చు. ఈ గట్లపైన ఈ పశుగ్రాస చెట్లు, ఈ కంచెగా కరుండ గాని మొక్కలు నాటుకోవాలి. ఈ సేంద్రియ ఎరువులు, వర్మి కంపోస్ట్ తయారు చేసి వాడుకోవాలి. ఈ నెడుక్యాప్ వారి రైతుతో మనకు గోబర్ గ్యాస్ ప్లాంట్ కూడా నెలకొల్పుకోవాలి. ఈ రైతుపై సోలార్ పంప్ సెట్లు కూడా ఏర్పాటు చేసుకోవాలి. 3 ఎకరాలున్న రైతు 6 ఎకరంలో పెసర కంది, తర్వాత 6 ఎకరంలో వేరుశనగ, తర్వాత 6 ఎకరంలో వరి గాని, మొక్కజొన్న గాని, తర్వాత 6 ఎకరంలో పశుగ్రాసాలు, ఈ 4, 6 లూసన్, 6 ఎకరంలో ఈ కూరగాయలు, 6 ఎకరంలో జామ తోట పెంచుకోవాలి. దీనికి తోడు 3 ముర్రా గేదెలు, 5 మేకలు, 3 పెరటికోళ్లు, కౌంజు పిట్టలు, ఈ కుందేళ్ల పెంపకం వంటివి చేపట్టినట్లయితే రైతుకు 2-2.5 లక్షల వరకు నికరాదాయం పొందవచ్చు.
3: ఇప్పుడు మనం సేంద్రియ వ్యవసాయం గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య కాలంలో ఈ సేంద్రియ వ్యవసాయం గురించిన చర్చ బాగా వింటున్నాం. అసలు సేంద్రియ వ్యవసాయం అంటే ఏమి, దాని గురించి చెప్తారా?
4: అయితే సేంద్రియ వ్యవసాయం అంటే సహజ సిద్ధంగా ఈ కర్బనం కలిగి ఉన్న మొక్కలు, జంతు, నీటి వ్యర్థాలు, తర్వాత ఇతర జీవ పదార్థాలతో పాటు ఈ జీవన ఎరువుల్ని ఉపయోగించుకుని నేలలోని పోషకాలు పంటకు సమగ్రంగా ఉండే విధంగా ఈ సుస్థిర వ్యవసాయ దిగుబడులను సాధిస్తూ నేల, నీరు, వాతావరణం కాలుష్యం రాకుండా కాపాడుతూ నేల సజీవంగా ఉండే విధంగా పంటలు పండించడాన్ని మనం సేంద్రియ వ్యవసాయం అంటాం. ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రకృతి సిద్ధమైన, పర్యావరణ అనుకూలమైన జీవాధారిత ఈ వ్యవసాయంగా మనం అనొచ్చు. ఈ సేంద్రియ వ్యవసాయం జీవుల వైవిధ్యాన్ని గాని, ఈ జీవుల వివిధ దశల్ని, నేలలో గల సూక్ష్మ జీవుల పనితనాన్ని వృద్ధిపరుస్తూ ఈ ప్రాంతీయంగా లభించే వనరులతో ఈ వ్యవసాయం చేయడానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. అయితే ముఖ్యంగా ఈ సేంద్రియ వ్యవసాయంలోని ముఖ్యమైన అంశాలు ఏమిటంటే, ఈ సేంద్రియ

0: వ్యవసాయం, నేల సారం నిర్ధారణ, తర్వాత క్షేత్ర మౌలిక వస్తులు, జీవ ఆవాస వైవిధ్య అభివృద్ధి, తర్వాత ఈ సేంద్రియ నేలగా మార్చడం, నేలలో సేంద్రియ కార్బన్ స్థిరీకరణ, నేలను రక్షించడం, అవసరం మేరకే దుక్కి దున్నడం, ఈ మిశ్రమ వ్యవసాయం పాటించడం, పలు అంతర మిశ్రమ పంటలు సాగు చేయడం, పంట మార్పిడి చేపట్టడం, తర్వాత ఈ సేంద్రియ పదార్థాల పునరుత్పత్తి, సేంద్రియ ఎరువుల వినియోగం, జీవన ఎరువులను ఉపయోగించడం, కలుపు యాజమాన్యం కానీ చీడపిల్లల యాజమాన్యం సేంద్రియ వ్యవసాయంలోని ముఖ్య అంశాలు.
1: అది ఇప్పుడు ఈ సేంద్రియ ఎరువుల వాడకం గురించి చెప్పండి, ఈ వినియోగం ఎట్లా?
0: ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయంలో సేంద్రియ ఎరువుల వినియోగం చూసుకున్నట్లయితే, ఈ సేంద్రియ సాగులోకి మారే ముందు సేంద్రియ ఉత్పాదకాలు అయినటువంటి ఈ మాగిన పెంట, ఈ వానపాముల ఎరువు, పచ్చి రొట్టె ద్వారా నేల సారాన్ని పెంచుతూ యాజమాన్యాన్ని మనం చేయాలి. ఈ సేంద్రియ ఎరువుల తర్వాత ఈ నేలకు ఆహారంగా పనిచేస్తూ నేలలోని వృక్ష జంతు తర్వాత సూక్ష్మజీవులకు ఆశ్రయాన్నిస్తూ మొక్కలకు పోషకాలను అందిస్తూ నేల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ మొక్కల యొక్క వ్యర్థాలు గాని ఈ పెంట గాని ఈ వానపాముల ఎరువు ఈ పోషకాలను పెంచిన ఎరువు వ్యవసాయ క్షేత్రంలో లభించే ముఖ్యమైన ఈ సేంద్రియ ఉత్పాదకాలు. అదే విధంగా క్షేత్రం బయట నుంచి మనం లభించే సేంద్రియ ఉత్పాదకాలతో ముఖ్యమైనవి ఈ నూనె పిండి, ఈ కోళ్ల ఎరువు, తర్వాత ఖనిజ ర్యాక్ ఫాస్ఫేట్, ఇది మొత్తం సున్నం మొదలవు నేలలో వేసుకోవాలి. ఉదాహరణకి ఈ మల్చింగ్, తర్వాత పచ్చి రొట్టె పైర్లు, తర్వాత ఎరువులు, ఈ కంపోస్ట్ వానపాముల ఎరువు, ఈ నాడెప్ కంపోస్ట్, బయోడైనమిక్ కంపోస్ట్ గాని, తర్వాత ఈ కౌపాట్పిట్ కంపోస్ట్, ద్రవరూప సేంద్రియ ఎరువులు, ఈ జీవన ఎరువులను ఉపయోగించడం, ఈ రైజోబియం గాని, అజిటో స్పైరిల్లం గాని, అజిటో బ్యాక్టీరియా గాని, ఈ ఫాస్ఫేట్ సొల్యూబిలైజింగ్ బ్యాక్టీరియా గాని, తర్వాత నీలి ఆకుపచ్చ నాచు, వెసిక్యులర్ అర్బిస్క్యులర్ మైక్రోరైజా వంటి జీవన ఎరువుల్ని పంటను బట్టి మనం వాడుకోవాలి.
1: అయితే ఇప్పుడు ఈ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నప్పుడు కలుపు సమస్య వచ్చిందనుకోండి, ఈ సేంద్రియ వ్యవసాయంలో కలుపు యాజమాన్యం ఎట్లా చేయాలా, దాని గురించి చెప్తారు, కలుపు యాజమాన్యం గురించి?
0: ఈ సేంద్రియ వ్యవసాయంలో మనం కలుపు యాజమాన్యం విషయానికి వస్తే, ఈ తగిన పంట మార్పిడి చేసుకోవాలి, అంతర పంటలు మిశ్రమ పంటలు వేయడం వల్ల కలుపు యాజమాన్యం సమర్థవంతంగా చేయవచ్చు. ఈ మనుషులతో తీయించే కలుపును బట్టి, వాటి పరిస్థితులను బట్టి పొలంలో కప్పడం ద్వారా లేక కుళ్ళిన తర్వాత భూమిలో కలుపుకుంటా ద్వారా ఈ నేల యొక్క సారాన్ని మనం పరీక్షించవచ్చు. ఈ చీడపీడల యాజమాన్యం చూసుకున్నట్లయితే, ఈ సేంద్రియ పద్ధతులు ఈ పంటల వారీగా పురుగుల్ని, తెగుళ్లను సాగు పద్ధతుల ద్వారా, ఈ జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా మనం అరికట్టుకోవాలి.
1: ఈ నేలల్లో సేంద్రియ కార్బన స్థిరీకరణ ఎట్లా చేయాలి, దాని గురించి చెప్తారు?
0: అయితే నేలల్లో సేంద్రియ కార్బన స్థిరీకరణ ద్వారా వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ మనం తగ్గించవచ్చు. దీనికోసం నేలను సంవత్సరం పొడవునా పంటలు వాటి అవశేషాలతో కప్పి ఉంచే విధంగా మనం జాగ్రత్త పడాలి. ఈ పచ్చి రొట్టెలను ఇచ్చే పంటలైనటువంటి వాటిని వేసుకుని నేలలో కలయదున్నుకోవాలి. తద్వారా నేలలో సేంద్రియ కార్బనం గాని 1% కన్నా ఎక్కువగా నిర్లిప్తం అయ్యేటట్లు మనం చూసుకోవాలి. అయితే నేలను రక్షించడంలో భాగంగా చూసుకున్నట్లయితే, నేలలో పైరు ఈ వ్యర్థ పదార్థాలను వాడడం వలన నేలను వర్షపు నీటి కోత నుండి ఎటువంటి ఆర్థిక నష్టం లేకుండా మట్టి ఎంత మాత్రం నష్టపోకుండా మనం కాపాడవచ్చు. అవసరమైతే ఈ దుక్కిని దున్నడం, ఎక్కువగా లోతుగా దుక్కి చేయడం వల్ల నేల కోతను గురికావడం కాక నేలలోని సూక్ష్మజీవులు ఫ్లోరా ఫానా గాని ఈ సంఖ్య బాగా తగ్గిపోవడం జరుగుతుంది. ఇసుక నేలను అవసరమైనంత మేరకే ఈ 2 సార్లు మాత్రమే మనం తక్కువ లోతు అంటే 15 సెంటీమీటర్లు మించకుండా దుక్కి చేసుకోవాలి. అయితే సమగ్ర వ్యవసాయం పాటించడం ద్వారా ఈ పంటల్లో పాటుగా పశుపోషణ, ఈ పాల ఉత్పత్తి, కోళ్ల పెంపకం, ఈ చేపల పెంపకం చేపట్టి ఈ వీటి వ్యర్థాలను వ్యవసాయంలో వినియోగించుకుని ఈ నేల సారం గాని పెంపొందించుకోవడం, దాంతో పాటుగా ఖర్చు తగ్గకుండా నాణ్యమైన వ్యవసాయ దిగుబడిని మనం పొందొచ్చు.
1: అయితే ఈ సేంద్రియ వ్యవసాయంలో ధృవీకరణ ఎట్లా చేస్తారు, దాని గురించి చెప్తారు?
0: సేంద్రియ వ్యవసాయ ధృవీకరణ చూసుకున్నట్లయితే, ఈ సేంద్రియ పద్ధతుల్లో పాటు ఈ పంటలను పండించినప్పుడు తగిన ఉత్పత్తిని రాబట్టుకోవడానికి, అధిక గంగా అమ్మటానికి సేంద్రియ ఉత్పత్తి ధృవీకరణ అవసరం. సేంద్రియ ధృవీకరణ పత్రం కోసం ఉత్పత్తిదారుడు పంట వేయక ముందుగా అన్ని వివరాలతో కూడిన నమూనా దరఖాస్తును ధృవీకరణ సంస్థకు మనం దరఖాస్తు చేసుకోవాలి. ఈ ధృవీకరణ సంస్థ ఆ దరఖాస్తును పరిశీలించి ఏమైనా సందేహాలు ఉంటే అడిగి నివృత్తి చేసుకుంటుంది. ధృవీకరణకు అయ్యే ధృవీకరణ ఖర్చు, ప్రయాణ ఖర్చు, తనిఖీ ఖర్చు, ప్రయోగశాల ఖర్చుల వివరాలు తగిన అంగీకార నిమిత్తం పంపుతారు. దీనిపై ఉత్పత్తిదారుడు తగు అంగీకారం తెలపవలసి ఉంటుంది. ఉత్పత్తిదారుడు ధృవీకరణ సంస్థల మధ్య రాతపూర్వక అంగీకారం జరుగుతుంది. ఈ పంటను ఏ విధంగా పండించాలి, ఎలాంటి నాణ్యత ప్రమాణాలు ఉత్పత్తిదారుడు ఈ ధృవీకరణ పాటించాలనే సంస్థ తెలుపుతుంది. దాని తర్వాత ఉత్పత్తిదారుడు ధృవీకరణకు అదే ఖర్చులో 50% పైకాన్ని ముందుగానే చెల్లించాలి. ఈ తనిఖీ తేదీలు దానికి నిర్ణయించబడతాయి. దాని తర్వాత ధృవీకరణ అధికారులు కనీసం 2 సార్లు పంటను పరిశీలిస్తారు. మొదటగా పంట పెరుగు దశలో, రెండవది కోత దశలో పరిశీలిస్తారు. అనుమానం ఉన్నట్లయితే ఆకస్మిక తనిఖీలు కూడా జరిపి పైరు లేక పంట నేల వాడిన ఉపకరణాలు గాని ఈ ఉత్పత్తి నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపించి దాన్ని విశ్లేషిస్తారు. పూర్తి తనిఖీ వివరాలను ధృవీకరణ కమిటీకి నివేదిస్తుంది. ఉత్పత్తిదారుడు ఈ ధృవీకరణ ముద్రతో ఉత్పత్తులను విడుదల చేసి మార్కెటింగ్ చేసుకోవచ్చు.
1: చాలా సంతోషం మోహన్ దాస్ గారు. ముఖ్యంగా ఈ సమగ్ర వ్యవసాయం అంటే ఏమి, ఈ సమగ్ర వ్యవసాయ విధానం గురించి సవివరంగా చెప్పిండ్రు. అందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: ధన్యవాదాలండి.
2: ఇంతవరకు సమగ్ర వ్యవసాయ విధానం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో కె లెలిన్ పెట్టిన ముచ్చట విన్నారు.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసం. ఇప్పుడు టెక్మల్ విజయలక్ష్మి బృందం పాడిన వ్యవసం పాట.

ఇంతవరకు టెక్మల్ విజయలక్ష్మి బృందం పాడిన యోసం పాట విన్నారు. ఇది ఈఎల్టీ ఇల్లు యోసం కార్యక్రమము. ఇప్పుడు ప్రసారమైన ఇల్లు యోసం కార్యక్రమము వినలేకపోయినా లేదా మళ్లీ మళ్లీ వినాలంటే యూట్యూబ్ ఛానల్ కెళ్ళి అలా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM అని టైప్ చేస్తే ఇప్పుడు ప్రసారమైన ఇల్లు యోసం కార్యక్రమంతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాన్ని ఇనుండ్రి. ఎనీ గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. రేపు రాత్రి 7:10 ఇల్లు యోసం కార్యక్రమంలో వాననీటి సంరక్షణ, ఫామ్ పాండ్ ప్రాధాన్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్తో ముచ్చట వింటారు. ముచ్చట పెడతారు పి అశోక్. ఇంకా సోయా చిక్కుడు విత్తనోత్పత్తిలో అధిక దిగుబడికి సూచనలు, ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చట ప్రసారమైంది. ముచ్చట పెడతారు కే లెనిన్.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా దిల్ పసంద్. సరిహద్దులను దాటిన పద్యాలు రాసిన ప్రజాకవి ఆయన. తన గీత రచనతో హిందీ సినిమా రంగంలో అత్యంత ప్రతిభావంతులైన శైలేంద్ర జయంతి ఇయ్యల్ల. ఈ సందర్భంగా శైలేంద్ర సినీ గీతాల నడుమ ఆయన జీవిత విశేషాలు దిల్ పసంద్లో. ప్రముఖ హిందీ కవి, గీత రచయిత, నిర్మాత శైలేంద్ర. అసలు పేరు శంకర్ దాస్ కేసరిలాల్ అలియాస్ శైలేంద్ర. తన కలం పేరునే తన కలం పేరు శైలేంద్రతో ప్రసిద్ధి చెందారు. ఈయన 1923 ఆగస్టు 30 రావల్పిండి, పంజాబ్, పాకిస్తాన్లో జన్మించారు. సినిమాల్లో రాకముందు శైలేంద్ర రైల్వేలో వెల్డర్గా పనిచేసేవారు. ఉద్యోగరీత్యా ముంబైకి స్థిరపడినప్పుడే ఆయన కవిత్వం రాయడం మొదలుపెట్టారు. ఒకరోజు కవితా సమ్మేళనంలో రాజ్ కపూర్ పరిచయమయ్యారు శైలేంద్రకు.

రాజ్ కపూర్ ప్రోత్సాహంతో బర్సాత్ చిత్రం కోసం కమర్ హే బర్సాత్ మే అనే రెండు పాటలను రాసి సినీ రంగ ప్రవేశం చేశారు శైలేంద్ర. ఆ తర్వాత రాజ్ కపూర్, శైలేంద్ర మరియు శంకర్ జైకిషన్ల బృందం అనేక హిట్ పాటలను అందించింది. 1951 వచ్చిన ఆవార చిత్రంలో శైలేంద్ర రాసిన ఆవార హూ అనే పాట శ్రోతలను ఎంతగానో అలరించింది. మధుమతి, గైడ్, బాందిని, కాలాబజార్, అనురాధ, దో బీగా జమీన్ లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు తన కలంతో మ్యాజిక్ చేశారు శైలేంద్ర.

మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు ప్రముఖ గీత రచయిత శైలేంద్ర జయంతి సందర్భంగా ఆయన సీని గీతాల నడుమ శైలేంద్ర జీవిత విశేషాలు దిల్పసంద్లో. యహూదీ, అనారి, బ్రహ్మచారి చిత్రాల్లో తన అద్భుతమైన సాహిత్యానికి గాను 3 సార్లు ఉత్తమ గేయ రచయిత ఫిల్మ్ఫేర్ ఆ పురస్కారం గెలుచుకున్నారు శైలేంద్ర. తీసరీ కసం చిత్రంతో నిర్మాతగా మారారు. 1966 డిసెంబర్14 పరమపదించారు. బాలీవుడ్ స్వర్ణయుగంలో తనదైన శైలిలో శ్రోతల హృదయాల్లో నిలిచిపోయిన శైలేంద్ర జయంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం.

0: ఇంతవరకు ప్రముఖ గీత రచయిత శైలేంద్ర జయంతి సందర్భంగా ఆయన గీతాల నడుమ శైలేంద్ర జీవిత విశేషాలు విన్నారు దిల్పసన్లో. ఇంతటితో ఇయాల్టి దిల్పసన్ కార్యక్రమము సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 8 గంటలకు వస్తుంది. మరికొంచెం సేపట్లో
1: ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
2: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ కొత్త ఎపిసోడ్లోకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మన దేశవాసుల విభిన్నమైన కృషిని ప్రదర్శించేందుకు, వినూత్నమైన ఆలోచనల్ని ఆవిష్కరించేందుకు, చర్చించేందుకు ఈ మన్ కీ బాత్ ఒక వేదిక అని మీ అందరికీ తెలుసు. అయితే ఈ ఆలోచనల్లో చాలా వాటి వెనక తమ జీవితకాల శక్తిని ధారపోసిన ప్రజల శ్రమ ఉంది. ఉదాహరణకి ఒక విషయం చెబుతున్నాను, అది కృష్ణగారి వెబ్సైట్ గురించి. ఆషాఢ ఏకాదశి పవిత్ర సందర్భంగా చరిత్రను ఆసక్తిదాయకంగా మార్చే నా ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను అని మీకు తెలియచేయటం నాకెంతో సంతోషంగా ఉంది అని ఒక మిత్రుడు సామాజిక మాధ్యమంలో ప్రకటించాడు కొన్నాళ్ల క్రితం. అతనే కృష్ణగారు. వారంటారు ఈ ఆలోచన చాలా సాధారణమైంది అని. ఈ వెబ్సైట్ను సందర్శించండి, ఏదైనా ఒక సంవత్సరాన్ని ఎంచుకోండి, ఆ ఫలానా సమయంలో భారతదేశంలోని ఫలానా భాగాన్ని ఎవరు పరిపాలించారో సులభంగా తెలుసుకోవచ్చు. అది ఆయన చెప్పిన సారాంశం. సహజంగానే నాకు కూడా చాలా ఆసక్తిదాయకంగా అనిపించింది. దీని గురించి మరింతగా తెలుసుకోవాలి అనుకున్నాను. ముంబైలో నివసించే కృష్ణ శేషాద్రి గారు ఈ పని చేశారో నేను తెలుసుకున్నాను. ఆసక్తిదాయకమైన విషయం ఏంటంటే కృష్ణగారు ఇంత శ్రమపడి చేసిన వెబ్సైట్ పేరును www.bharatiya.com అని చాలా సాదాసీదాగా పెట్టారు. ఆయన పడిన శ్రమ తప్పకుండా మీ వరకు చేరాలి. అందుకే కృష్ణగారితో నేను నేరుగా మాట్లాడాలి అనుకుంటున్నాను. మిత్రులారా, ఇప్పుడు కృష్ణగారు ఫోన్లో మనతో సంభాషిస్తున్నారు. కృష్ణగారు నమస్తే.
3: సార్ నమస్కారం అండి.
2: సోదరా, మీరు టెక్ ప్రపంచానికి చెందినవారు కాదని, చరిత్ర ఉపాధ్యాయులు కూడా కాదని నాకు తెలిసింది. అయినా మీరు టెక్నాలజీని ఉపయోగించి ఒక చారిత్రాత్మకమైన చరిత్ర వెబ్సైట్ను సృష్టించారు. అది నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఇదంతా ఎలా జరిగింది మిత్రమా?
3: ధన్యవాదాలు సార్. మీతో మాట్లాడటం నా అదృష్టం సార్. నా గురించి చెప్పాలంటే నేను ఒక ఇంజనీర్ని సార్. ఆ తర్వాత MBA చేశాను. తర్వాత మార్కెటింగ్ రంగంలోకి వెళ్ళాను. నాకు చిన్నప్పటి నుంచే చరిత్రపై గొప్ప ఆసక్తి ఉండేది. కాబట్టి నేను ఎప్పుడూ చరిత్రపై ఏదన్నా చేయాలి అని అనుకునేవాడిని. చరిత్రను ఆసక్తికరంగా ఎలా మార్చాలా అని ఆలోచించేవాడిని. మనం చరిత్రను బోధించే విధానంలో చాలా మెరుగుపరచగలమని, అందులో ఎన్నో మార్పులు తీసుకురాగలమని, చరిత్రను ఒక కథగా మార్చి ప్రజలకు అందించగలమని కూడా నేను భావించాను.
2: బాగుంది కృష్ణ గారు. అయితే ఎక్కువ మంది ప్రజలు ఏ విషయం తెలుసుకోవాలంటారు మన చరిత్రలో?
3: మనం పాఠశాలలు కళాశాలల్లో భారతీయ

0: చరిత్ర బోధనను చూస్తే దాన్ని ఒక సామ్రాజ్యం లేదా ఒక రాజ్యం కోణం నుండి బోధిస్తారు. ఆ సామ్రాజ్యాలకే విశేషమైన ప్రాధాన్యత లభిస్తుంది. ఈ ప్రక్రియలో చోళులు, పల్లవులు, కర్కోట రాజవంశం, కాశ్మీర్లోని అహోములు వంటి మన ఇతర గొప్ప సామ్రాజ్యాల గురించి మనకు తెలియదు. వీరు కనీసం 600 సంవత్సరాల పాటు అద్వితీయంగా తమ సంస్కృతిని, విలువలను కాపాడుకున్నారు సార్. కాబట్టి అలాంటి గొప్ప సామ్రాజ్యాలను ప్రజలకు పరిచయం చేసే ఒక వెబ్సైటును సృష్టించాలని నేను అనుకున్నాను.
1: కృష్ణ గారు, మీరు చాలా కష్టపడ్డారు. నేను మిమ్మల్ని ఒక ఊహాజనిత ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను, సరేనా?
0: అలానే.
1: భారత చరిత్రలోని ఏ ముగ్గురితోనైనా మాట్లాడే అవకాశం మీకు లభిస్తే మీరు ఎవరితో మాట్లాడాలి అనుకుంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు
0: సార్? అలా అయితే మొదటగా నేను చోళ సామ్రాజ్యంలోని అత్యంత శక్తివంతమైన ముఖ్యమైన రాజులలో ఒకరైన రాజరాజ చోళుడు లేదా రాజేంద్ర చోళుడితో మాట్లాడాలనుకుంటున్నాను. బృహదీశ్వర ఆలయం, గంగైకొండ చోళపురం వంటి భారీ శివాలయాలను నిర్మించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చిందో నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను. వాటిని నిర్మించటానికి ఆ ఆలోచన ఎక్కడ్నుంచి వచ్చింది? వారు ఎలా ప్రణాళిక చేశారు? రాబోయే 1000 లేదా 2000 సంవత్సరాల పాటు ఇతరులకు స్ఫూర్తినిచ్చే అంశాన్ని సృష్టించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చింది? ఈ విషయాన్ని నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఇక రెండవ వ్యక్తి, నా అభిప్రాయంలో భారత చరిత్ర చాలా తక్కువగా అంచనా వేసిన వ్యక్తి సార్ అతను. ఆయన పేరు హేము. మనం భారత చరిత్రలో ఆయన గురించి గరిష్టంగా 2 లేదా 3 వాక్యాలు మాత్రమే చదువుతాం. హేము ఒక సామాన్యుడు, ఒక సాధారణ వ్యక్తి, ఒక వ్యాపారవేత్త అని మనకు తెలియదు. అక్కడ నుండి ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఆయన కేవలం సామ్రాజ్య నిర్మాత మాత్రమే కాదు, ఒక సైనిక మేధావి కూడా. ఆయన తన జీవితకాలంలో 23 యుద్ధాలు చేసి వాటిలో 22 గెలిచాడు. అలాంటప్పుడు ఆయన ఆలోచన విధానం ఎలా ఉండేది? ఒక సామాన్య స్థాయి నుండి ఆయన అంత గొప్ప రాజుగా ఎలా అయ్యాడు? ఆ ప్రయాణం గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది సార్. ఇక మూడో వారు చాలా ఆసక్తికరమైన వ్యక్తిత్వం ఉన్న ఒక మహిళ. ఆమె త్రిభువన్ మహాదేవి. ఒడిశాలో భౌమాకార వంశం అనే పాలకుల వంశం ఉండేది. వారి కథ కూడా చాలా ఆసక్తికరం సార్. క్రీస్తు శకం 850 ప్రాంతంలో వారి పొరుగురాజులు వారి సామ్రాజ్యంపై దాడి చేశారు. వారి రాజు అంటే త్రిభువన్ మహాదేవి భర్త ఆ యుద్ధంలో అమరవీరుడయ్యాడు. దీని కారణంగా సామ్రాజ్యం చాలా వరకు కుదించుకుపోయింది. దాని అధిపతులు, నాయకులు సామ్రాజ్యాన్ని విడిచి వెళ్లటం ప్రారంభించారు. అప్పుడు త్రిభువన్ మహాదేవి అధికారం చేపట్టారు. ఆమె భారతదేశ చరిత్రలో మొట్టమొదటి స్వతంత్ర పాలకులలో ఒకరిగా నిలిచారు. ఆమె ప్రభుత్వాన్ని స్థిరపరచడమే కాకుండా దాన్ని చాలా శక్తివంతంగా రూపొందించారు. ఎంతగా అంటే ఆ తరువాత 100 పాటు ఆ వంశం కళింగ ఆ చుట్టుపక్కల ప్రాంతాలని పరిపాలించింది. కాబట్టి చరిత్రలో నేను కలవాలనుకుంటున్న 3 ఆసక్తికరమైన వ్యక్తులు వీరే సార్.
1: చాలా బాగుంది కృష్ణ గారు, మీరు ఇప్పుడు చరిత్రలో జీవిస్తున్నట్టు అనిపిస్తోంది. మీరు పూర్తిగా అందులో లీనమైపోయారు. నేను కూడా మీ వెబ్సైట్ని ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తున్నాను. నాకు బాగా నచ్చిన అంశం లేదా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనిపించిన అంశం ఏంటంటే మీ సైట్లో ప్రజలు దిద్దుబాట్లు, సూచనలు చేయటానికి కూడా ఒక అవకాశం ఇచ్చారు. ఒక ట్యాబ్ ఉంది. నిర్మాణాత్మకమైన అభిప్రాయాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండటం ఒక ముఖ్యమైన విజయం. మీరు ప్రజల నుంచి సూచనలు స్వీకరించడం ఆరంభించారా? మరి వాటి మీద మీ స్పందన ఎలా ఉంది?
0: అవును సార్, మాకు ప్రజల నుండి చాలా సూచనలు వస్తాయి. సూచనలు 2 రకాలుగా ఉంటాయి. ఒక రకం సూచనలు దిద్దుబాట్లు కోరుతూ వస్తాయి. ఉదాహరణకు, ఫలానా రాజ్యంలో ఫలానా రాజు ఉండేవాడు అని, లేదా ఫలానా సమయంలో ఫలానా యుద్ధం జరిగింది వంటివి. మరో రకం సూచనలు మీరు ఈ వెబ్సైట్లో ఫలానా ఫీచర్ను కూడా చేర్చవచ్చు అని వస్తాయి. మాకు ఉన్న ఆధారాల ప్రకారం మేము ఆ సూచనలు స్వీకరిస్తాం. మరో ఉదాహరణ చెప్తాను. మీరు భారతదేశాన్ని చూపించారు. దాన్ని రాష్ట్రాల స్థాయిలో కూడా చూపిస్తే బాగుంటుందని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ని అమలు చేశాం. ఆ తర్వాత మాకు మరో ఫీచర్ వచ్చింది.

0: అందులో మేం మొత్తం సామ్రాజ్యం డేటా గణాంకాలను ఒక ట్రంప్ కార్డుగా ఇచ్చాం. అది పిల్లలకు చేరుతుంది. అందరం డౌన్లోడ్ చేసుకొని పంచుకునేలా మీరు దాన్ని ఒక చోట చేర్చాలని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ను అమలు చేస్తున్నాం. కాబట్టి మేము తప్పులు చేస్తామని అర్థం చేసుకోవటం మాకు ముఖ్యం. ఎందుకంటే మేమేమి సర్వశ్రేష్ఠులం కాదు. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఇది అందరి సైట్ కావాలనే ఉద్దేశంతో మేము దిద్దుబాటుల ట్యాబును జోడించాం. ఇకపై అందరి సహకారాన్ని ఉపయోగించుకొని రాబోయే కొన్నేళ్ల పాటు చరిత్రను ఒక ఆసక్తికరమైన అంశంగా నిలిపే సైటును నిర్మించగలం.
1: కృష్ణ గారు, మీరు నిజంగా చాలా గొప్ప పనిచేశారు. అయితే చరిత్రతో పాటు మీకు ఇంకా ఎన్నో అభిరుచులు ఉండుంటాయి కదా, ఇంకా ఎన్నో పనులు కూడా చేస్తూ ఉంటారు కదా.
0: కాదు సార్, నేను కాస్త బోరింగ్ టైప్ మనిషిని సార్. నాకు సాంకేతికత, చరిత్ర అంటే చాలా ఆసక్తి. ఇప్పుడు సాంకేతికత, చరిత్ర రెండూ కలిశాయి కాబట్టి నేను రోజంతా వాటిలోనే మునిగిపోతున్నాను సార్.
1: సరే కృష్ణ గారు, మీకు నా శుభాకాంక్షలు. మీరు మంచి ఆరంభం చేశారు. మీ విధానం చూస్తూ ఉంటే ప్రజలు తప్పకుండా ఇందులో ఉత్సాహంగా పాలు పంచుకుంటారని, మీతో చేరతారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మరోమారు మీకు నా శుభాకాంక్షలు. మిత్రులారా, కృష్ణ గారు చేస్తున్న ఈ ప్రయత్నం చరిత్ర విద్యార్థులకు మాత్రమే కాకుండా మనందరికీ, అంటే మన గతం గురించి తెలుసుకోవటానికి సాయంగా ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాల గురించి మీకు సమాచారం ఏ కొంచెం తెలిసినా దయచేసి పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, వికసిత భారతదేశం కోసం మాదక ద్రవ్య రహిత యువత అనే ప్రచారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నది. దీని లక్ష్యం సుస్పష్టంగా ఉంది. మాదక ద్రవ్యరహిత యువత, మాదక ద్రవ్యరహిత భారతదేశం. చాలామంది, ముఖ్యంగా మన యువత, ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఏదేమైనా ఇది భారతదేశ యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తునిచ్చే ఒక సామాజిక చైతన్యం. ఇది మనందరి సామూహిక నిబద్ధత కూడా. మిత్రులారా, మాదక ద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ప్రభావితం చేయదు. దాని దుష్ప్రభావాలు మొత్తం కుటుంబంపై, సమాజంపై ఉంటాయి. మాదక ద్రవ్యాల గురించిన అవగాహన కల్పించి అలాంటి వ్యసనాలతో బాధపడుతున్న వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్న వారిని నేను అభినందిస్తున్నాను. మీరు మాదక ద్రవ్య రహిత భారతదేశం కోసం ఒక శక్తివంతమైన నినాదాన్ని సృష్టించగలరా? మన యువ సంగీతకారులు మాదక ద్రవ్య రహిత జీవిత సందేశాన్ని అందించే పాటల్ని స్వరపరచగలరా? మాదక ద్రవ్యాల ప్రమాదాల్ని, అలాగే వాటిని అధిగమించే మార్గాల్ని తెలియచేస్తూ హృద్యమైన నాటికల్ని విద్యార్థుల బృందాలు, నాటక సమాజాలు రూపొందించగలవా? మన దేశంలో కంటెంట్ సృష్టికర్తలకు, అది అద్భుతంగా సృష్టించగలిగే సృజనశీలులకు కొరత లేదు. ఆ దిశగా సమాజానికి సాయపడే కంటెంట్ను వివిధ భాషల్లో సృష్టించాలి అని నేను వారిని కోరుతున్నాను. దయచేసి మీ ప్రయత్నాల్ని హ్యాష్ ట్యాగులతో సామాజిక మాధ్యమంలో పంచుకోండి. కొన్నిసార్లు అధికారిక ప్రచారాల కన్నా సృజనాత్మక ప్రయత్నాలే ఎక్కువ ప్రభావితంగా ఉంటాయి. రండి, భారతదేశ యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా, మాదక ద్రవ్య రహితంగా ఉంచే ఈ అత్యంత పవిత్రమైన పనిలో, బాధ్యతలో మనమందరం మనవంతు పాత్ర తప్పకుండా పోషిద్దాం. దయచేసి మీ ప్రయత్నాల్ని డ్రగ్ ఫ్రీ యూత్ అనే హ్యాష్ ట్యాగ్తో సామాజిక మాధ్యమాల్లో పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆగస్టు నెలలో మనం ప్రతి చోట దేశభక్తిలోని అనేక కోణాల్ని చూస్తాం. ఈ సమయంలో ప్రతి వ్యక్తి హృదయంలో దేశభక్తి భావన మరింత బలంగా ఉంటుంది, కొత్తగా బలపడుతుంది కూడా. జాతీయ చేనేత దినోత్సవం, క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం లాంటి దేశ విభజన స్మరణ దినం వరకు ఈ సందర్భాలు ప్రత్యేకమైనవి. స్వాతంత్ర దినోత్సవం, జాతీయ అంతరిక్ష దినోత్సవం ప్రతి పౌరుణ్ణి ఎంత గర్వంతో నింపుతాయి. హర్ ఘర్ తిరంగా అభియాన్ ఈ భావనను మరింత బలపరు

0: వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం ఈ సంవత్సరాన్ని మరింత ప్రత్యేకంగా మలిచింది. ఈసారి 8 కోట్లకు పైగా త్రివర్ణ పతాక సెల్ఫీలు అప్లోడ్ అయ్యాయి. ఈ త్రివర్ణ పతాక సంబరం కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఈ సంవత్సరం సూర్యపథ త్రివర్ణ పతాకం ద్వారా మన త్రివర్ణ పతాకం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఫిజీలోని సువాలో సూర్యుని తొలికిరణంతో పాటే త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఆసియా, ఆఫ్రికా, యూరోప్ల నుండి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో అంతటా ఉన్న భారతీయ మిషన్లు, పోస్టుల్లో త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది. మిత్రులారా, ఈ దృశ్యాలు ఎంత అద్భుతంగా ఉండి ఉంటాయో మీరు ఊహించుకోవచ్చు. ప్రపంచం నలుమూలలా సూర్యుని ప్రయాణంతో పాటే భారత త్రివర్ణ పతాకం కూడా రెపరెపలాడింది. ఇలాంటి ప్రయత్నాలు సమాజాన్ని ఏకం చేస్తాయి. అవి దేశంతో మన అనుబంధాన్ని కూడా మరింతగా బలపరుస్తాయి. ఈ ప్రయత్నాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మన నగరాలు, పట్టణాల వీధుల్లో లక్షలాది మంది మహిళలు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు. కొందరు కూరగాయలమ్ముతారు, కొందరు పండ్లమ్ముతారు, కొందరు టీ స్టాల్స్ ఏర్పాటు చేసి ఛాయలాంటివి అమ్ముతారు, మరికొందరు పువ్వులు, దీపాలు, పూజా సామాగ్రి, ఇలా ఎన్నో. కొద్దిపాటి మూలధనం లేకపోవటం చాలా సందర్భాల్లో ఇలాంటి వారి వ్యాపారాలు ఎదగకుండా అడ్డుకుంటుంది. కానీ ఇప్పుడు అలాంటి లక్షలాది మంది తల్లులు, సోదరీమణులు పిఎం స్వనిధి యోజన ద్వారా కొత్త బలాన్ని పొందుతున్నారు. మహిళా సాధికారితకు సంబంధించిన ఈ అంశాన్ని గురించి జరగాల్సినంతగా చర్చ జరగటం లేదు. మిత్రులారా, పిఎం స్వనిధి యోజన లబ్ధిదారుల్లో దాదాపు 46%
1: మంది
0: మహిళలే ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంలో పాల్గొంటున్నారు, తమ తమ వ్యాపారాల్ని అభివృద్ధి చేసుకుంటున్నారు కూడా. మిత్రులారా, ఘజియాబాద్కు చెందిన బబితా శర్మగారు దీనికి ఒక గొప్ప ఉదాహరణ. బబిత గారు పూజా సామాగ్రి అమ్మే చిన్న దుకాణాన్ని నడిపిస్తుంటారు. పువ్వులు, దీపాలు, అగరబత్తులు, కొబ్బరికాయలు ఇలాంటి వస్తువులు అమ్ముతూ తన కుటుంబ జీవనోపాధికి తోడ్పడతారు. ఆమె చాలా కష్టపడేవారు. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు తనకి పెట్టుబడి అవసరంగా మారింది. పిఎం స్వనిధి నుంచి ఆర్థిక సహాయం అందింది. అంతే, సరుకుల్ని పెంచుకున్నారు, వ్యాపారాన్ని విస్తరించారు, వినియోగదారులు పెరిగారు, ఆదాయమూ పెరిగింది. క్రమంగా రోడ్డు పక్కన ఉండే బబిత గారి చిన్న స్టాల్ ఒక పెద్ద దుకాణంగా రూపాంతరం చెందింది. మిత్రులారా, బెంగళూరుకు చెందిన టిఎస్ నింగమ్మ గారి ఉదాహరణ కూడా మనకెంతో స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుంది. నింగమ్మ గారు, ఆమె భర్త ఇడ్లీ, దోశ, సాంబార్ ఇవన్నీ అమ్మే చిన్న వ్యాపారం ఆరంభించారు. ఆ వ్యాపారం విజయవంతంగా సాగుతూ ఉండింది. కానీ మరింత విస్తరించాలి అనుకోవడం సహజం కదా. అప్పుడు పెట్టుబడి అవసరమైంది. నింగమ్మ గారికి కూడా పిఎం స్వనిధి యోజన నుంచి సహాయం అందింది. ఆమె తన టిఫిన్ల బండిని మెరుగుపరుచుకున్నారు. సరుకుల్ని టోకన్ కొనటం ఆరంభించారు. మెనూలో అనేక కొత్త వస్తువుల్ని చేర్చారు. వినియోగదారులు పెరిగారు, ఆదాయం కూడా పెరిగింది. సహజంగానే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడు నింగమ్మ గారు తన 3 పిల్లలకు మంచి ప్రమాణాలతో ఉన్న చదువును అందించగలుగుతున్నారు. మిత్రులారా, ఒక మహిళ వ్యాపారం వృద్ధి చెందింది అంటే దాంతోపాటు తన కుటుంబ భవిష్యత్తు కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెంది తీరుతుంది. పిల్లల చదువులు మెరుగుపడతాయి, ఇంటి అవసరాలు తీరతాయి, మహిళల్లో ఆత్మవిశ్వాసం మరింత బలంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇదే మహిళా సాధికారితకు సజీవ నిదర్శనం. వీధి వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్న సోదరీమణులందరికీ ఉజ్వల భవిష్యత్తు అందాలి అని నా ఆకాంక్ష. నా ప్రియమైన దేశవాసులారా, పరిశుభ్రతకు ఒక గొప్ప సుగుణం ఉంది.

ఒక ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి అనే సంకల్పం అక్కడి ప్రజల వ్యక్తిగత సంకల్పంగా మారింది అనుకోండి, ఆ మార్పు కేవలం పరిశుభ్రతకే పరిమితం కాదు మిత్రులారా, అది ఆ ప్రదేశం మొత్తం స్వరూపాన్ని మార్చేస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిశుభ్రత కోసం జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాలు మనకు ఎప్పటికప్పుడు స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయి. పట్వాయి అనేది ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో ఉన్న ఒక గ్రామం. అక్కడ ఆకాష్, రోహన్ అనే ఇద్దరు స్నేహితులు తమ చుట్టూ ఉన్న ప్రాంతం మురికితో ఉండటాన్ని గమనించారు. ఆ తర్వాత ఆకాష్, రోహన్ చెత్త సంచులు పట్టుకుని శుభ్రం చేసేందుకు బయలుదేరారు. క్రమంగా ఇతర యువకులు కూడా వారితో కలిశారు. క్లీనప్ పట్వాయి అనే పేరుతో ఒక బృందం కూడా ఏర్పడింది. ఈ యువకులు ఇప్పటిదాకా 4 గంగా ఘాట్లను శుభ్రం చేశారు. వారు టన్నుకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలని తొలగించారు. ఎన్నో చెరువుల్ని, ఎన్నో బహిరంగ ప్రదేశాల్ని పరిశుభ్రంగా మలిచారు. మిత్రులారా, ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర సందర్భంగా పరిశుభ్రత, ప్రజాభాగస్వామ్యానికి సంబంధించిన ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ ఒకటి కనిపించింది. వేలాది మంది పారిశుద్ధ్య కార్మికులు కష్టతరమైన మార్గాల్లో పగలు రాత్రి అనకుండా సేవ చేశారు. ఈ సంవత్సరం యాత్రలో 400 మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాల్ని సేకరించి శుద్ధి చేశారు. ఈ ప్రయత్నంలోని ఒక అంశం నాకు బాగా నచ్చింది. ఈ పరిశుభ్రతా కార్యక్రమంలో భక్తులు కూడా పాల్గొన్నారు. 16,000 మందికి పైగా యాత్రికులు పరిశుభ్రతను పాటిస్తాం అని ప్రతిజ్ఞ చేశారు. 10,000 మందికి పైగా యాత్రికులకు రెస్పాన్సిబుల్ యాత్రి అంటే బాధ్యతాయుతమైన యాత్రికులు అనే సర్టిఫికేట్స్ కూడా అందజేశారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రయోగం కూడా నిర్వహించారు. యాత్ర సమయంలో గుర్రాలు, కంచర గాడిదల పేడను బయోగ్యాస్గా మార్చి ఆ స్వచ్ఛమైన శక్తితో స్వచ్ఛ జ్యోతిని వెలిగించారు. అంటే అమర్నాథ్ మంచు శివలింగమైన బాబా బర్ఫానీకి చేసే ఈ పవిత్ర యాత్రలో పరిశుభ్రత కూడా ఒక సేవగా, ఒక విశ్వాసంగా మారింది. మిత్రులారా, మన గ్రామాలు, నగరాలు, నదులు లేదా పుణ్యక్షేత్రాలు ఏవైనా సరే, వాటి గుర్తింపు మన ప్రవర్తన ద్వారానే రూపుదిద్దుకుంటుంది. ఈ ప్రవర్తనలో పరిశుభ్రత కూడా ఒక అనివార్య భాగం అయినప్పుడు ఆ ప్రదేశం ఎంత అందంగా, ఎంత మెరుగ్గా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నా ప్రియమైన దేశవాసులారా, కొన్నిసార్లు ఒక చిన్న అభిరుచి జీవితంలో గొప్ప అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది. నాగాలాండ్లోని ఫెక్ జిల్లాకు చెందిన వెసాలు పురోగారి ప్రయాణం కూడా ఇలాంటిదే. వెసాలు గారు ఒక వ్యవసాయ కుటుంబంలో పెరిగారు. చిన్నప్పటి నుంచి ఆమె తమ అమ్మానాన్నలు వ్యవసాయం చేయటాన్ని చూశారు. తనకి పూలంటే ఎంతో ఇష్టం. వేసాలు గారు ఈ అభిరుచిని కొనసాగిస్తూ 2021లో చిన్న స్థాయిలో పూల పెంపకాన్ని ఆరంభించారు. చుట్టుపక్కల ప్రజలు క్రమంగా ఆమెకు పూల పెంపకంలో ఉన్న సామర్థ్యాన్ని చూడడం ఆరంభించారు. పెళ్లిళ్ళు లేదా పండగలకి పూలకు గిరాకీ ఉంటుంది అని ఆమె గమనించారు. వేసాలు గారు ఈ అభిరుచిని మరింత ముందుకు తీసుకెళ్లాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రయాణంలో తాను స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ పుష్ప సాగులో శిక్షణ పొందారు. ఆ తర్వాత కేవలం 0.5 ఎకరం భూమిలో 1,000 గ్లాడియోలస్ మొక్కల్ని నాటారు. ఆమె తొలి ప్రయత్నంలోనే 5,000 కంటే ఎక్కువ పువ్వులు వికసించాయి. మిత్రులారా, ఈ విజయం వేసాలు జీవితానికి ఒక కొత్త ఆరంభాన్ని అందించింది. తానిప్పుడు పూల సాగును మరింతగా విస్తరించారు. ఒకప్పుడు స్థానిక మార్కెట్కే పరిమితమైన పువ్వులు ఇప్పుడు నాగాలాండ్ దాటి ఢిల్లీ, ముంబై లాంటి నగరాలు చేరుకుంటున్నాయి. అభిరుచి, కఠోరమైన శ్రమ, పట్టుదల, సరైన మార్గదర్శకత్వం ఇవన్నీ కలిస్తే కొత్త అవకాశాలు ఎలా తెరుచుకుంటాయో వేసాలు పురోగారి ప్రయాణం మనకు స్పష్టంగా చెబుతోంది. నా ప్రియమైన దేశవాసులారా, మన

చుట్టూ చాలామంది ఒక చిన్న ప్రయత్నాన్ని ఆరంభిస్తారు. ప్రయత్నం చిన్నదే కావచ్చు, కానీ అది అతి తక్కువ సమయంలోనే వారి కృషి ఎందరి జీవితాల్లో మార్చేస్తుంది. ఒడిశాలోని దేబ్రీగఢ్లో ధోడరో కుసుమ్ అనే గ్రామం ఉంది. కొన్నేళ్ల కిందటిదాకా ఈ గ్రామంలో నివసించే మైథిలి భూయే గారు ప్రతిరోజు అడవికి వెళ్లేవారు. కొన్నిసార్లు కట్టెలు సేకరించేందుకు, కొన్నిసార్లు మహువా కేందు ఆకుల్ని సేకరించేందుకు, కొన్నిసార్లేమో వెదురు ఇలాంటి అటవీ ఉత్పత్తుల్ని సేకరించేందుకు అడవికి వెళ్ళేవారు. ఆ అడవి ఆమె కుటుంబంతో పాటు అనేక ఇతర కుటుంబాల అవసరాలని తీర్చింది. ఆ తర్వాత మైథిలి గారు దేబ్రీగఢ్ ఎకో టూరిజంలో చేరారు. అక్కడి నుంచి తనకి అడవితో ఉన్న అనుబంధం ఒక కొత్త మలుపు తీసుకుంది. ఇప్పుడు అటవీ సంరక్షణే ఆమె జీవనోపాధిగా కూడా మారింది. మిత్రులారా, మైథిలి జీవితంలో వచ్చిన ఈ మార్పు ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. నేడు 60 మందికి పైగా మహిళలు అటవీ సంరక్షణలో పాలుపంచుకుంటున్నారు. కొందరు వన్యప్రాణుల్ని రక్షించే బాధ్యత నిర్వహిస్తున్నారు, కొందరు పచ్చిక బయళ్ల అభివృద్ధిలో, మరికొందరు పర్యావరణ పర్యాటకంలో నిమగ్నమై ఉన్నారు. వారు సామాజిక కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారు కూడా. మిత్రులారా, మైథిలి గారు, దేబ్రీగఢ్కు చెందిన ఈ సోదరిమణులు ప్రకృతిని పరిరక్షించటంతో పాటు జీవితాన్ని సుసంపన్నంగా మలుచుకోవచ్చు అని నిరూపించారు. ఈ సోదరీమణుల కృషి మనందరికీ గొప్ప స్ఫూర్తి కదా. మిత్రులారా, ఈరోజు మన ఆడపిల్లల కలలు భూమి నుండి అంతరిక్షం వైపు దూసుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కలలు కనే వేలాది మంది ఆడపిల్లల్ని భారతదేశం ఏకం చేస్తోంది అని తెలిసి మీరెంతో గర్వపడతారు కూడా. ఈ కార్యక్రమాన్ని మిషన్ శక్తి శాట్ అని పిలుస్తారు. దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది విద్యార్థినులు ఉపగ్రహ సాంకేతికతను నేర్చుకోవటం కోసం, ఆవిష్కరణ రంగంలో పురోగమించేందుకోసం అవకాశం పొందుతూ ఉన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం అయిన 23 ఆగస్టున ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఈ మిషన్కు సంబంధించిన ఒక అందమైన దృశ్యం కనిపించింది. గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో మిషన్ శక్తి శాట్ 2వ దశ ఆరంభమయ్యింది. ఈ సందర్భంగా భారతదేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి దాదాపు 100 మంది విద్యార్థినులు ఒకచోట చేరారు. భారతదేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ మొత్తం ప్రయత్నం లక్ష్యం కూడా చాలా ప్రత్యేకమైంది. పూర్తిగా విద్యార్థినుల భాగస్వామ్యంతో నిర్మించిన ఒక ఉపగ్రహాన్ని చంద్రుని కక్షలోకి పంపడానికి సిద్ధం చేస్తున్నారు. మిత్రులారా, రాబోయే కాలంలో ఈ విద్యార్థినుల్లో చాలామంది సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణల రంగాల్లో తమకంటూ ఒక కొత్త గుర్తింపును సృష్టించుకుంటారు అని నా ప్రగాఢ విశ్వాసం. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో అవకాడో పండుగకు విపరీతమైన గిరాకీ ఉంది. గతంలో ఈ పండుగ గురించి చాలా తక్కువ మందికి తెలిసేది. దీని విలువ, డిమాండ్ రెండూ తక్కువగా ఉండేవి. కానీ ఈ రోజుల్లో డైనింగ్ టేబుళ్ల మీద ఈ అవకాడో పండు విరివిగా కనిపిస్తోంది. నేడిది ఆరోగ్య ప్రీమియం మార్కెట్లలో అత్యంత ఇష్టమైందిగా మారింది. ఇది మన రైతు సోదర సోదరీమణులకు కూడా చాలా సహాయకారిగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన వరదరాజు గారు ఇందుకు ఒక గొప్ప ఉదాహరణ. ఆయన చాలా ఏళ్లుగా తన పొలాల్లో టమోటాలు, అరటిపళ్ళు పండిస్తూ వచ్చారు. ఒకరోజు ఆయన తన స్నేహితుడి పొలంలో అవకాడో పంటను చూశారు. ఆ తర్వాత యూట్యూబ్ నుంచి ఈ అవకాడోకు సంబంధించిన సమాచారం సేకరించారు. ఇప్పటి వరకు ఆయన సుమారు 4 టన్నుల అవకాడో పండించారు. ఈనాడు ఆయన దాన్ని నేరుగా స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కొత్త పంట, శాస్త్రీయ సలహాలు, ప్రత్యక్ష మార్కెటింగ్, దీనివల్ల ఆయన చిన్న

0: మన దేశపు అవకాడో మీ టోస్ట్ రుచిని మెరుగుపరచడమే కాకుండా రైతుల ఆదాయాన్ని కూడా పెంచింది అన్నమాట. ప్రియమైన దేశవాసులారా, మరికొన్నాళ్లలో సెప్టెంబర్ 3వ తేదీన మనం గొప్ప కథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారి శత జయంతిని జరుపుకోబోతున్నాం. మిత్రులారా, ఉత్తమ్ కుమార్ గారు తన నటనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. నాయక్ ది హీరో సినిమా స్క్రిప్ట్ మొత్తాన్ని మహాకథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారిని దృష్టిలో పెట్టుకునే సత్యజిత్ రే గారు రాశారు అని సినీ ప్రేమికులు భావిస్తారు. ఆయనలో హుందాతనంతో పాటు అద్భుతమైన భావోద్వేగ గాఢత కూడా ఉండేది అని సత్యజిత్ రే గారు చెప్పేవారు. పాత్రకు జీవం పోసేందుకు ఆయన చాలా కష్టపడేవారు. ఉత్తమ్ కుమార్ గారు తన నిరాడంబరతకు దాతృత్వ గుణానికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఓటమి చెందినా నిరాశ పడకుండా విజయం వైపు పురోగమించాలి అని ఉత్తమ్ కుమార్ గారి జీవితం నుంచి మనం నేర్చుకోగల ఒక ముఖ్యమైన పాఠం. ఆయన తొలి చిత్రాలు అంతగా విజయం సాధించలేదు, కానీ తాను తన పనిపైనే దృష్టి సారించారు, అందువల్లే విజయాలు సాధించారు. మిత్రులారా, నేను కోల్కతాలో రోడ్ షో చేస్తున్నప్పుడు ఉత్తమ్ కుమారి గారి ఇంటి మీదుగా వెళ్లిన విషయం నాకు బాగా గుర్తుంది. అక్కడ ఒక వ్యక్తి నాకు వారి ఫోటోను బహుమతిగా ఇచ్చారు కూడా. ఆ మహనీయుడు ఉత్తమ్ కుమార్ గారికి నేను మరోసారి నా నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ఎల్లప్పుడూ మన హృదయాల్ని ఏలుతూనే ఉంటారు. మహానాయక్ ఉత్తమ్ కుమార్ చీరోదిన్ మానుషేర్ హృదయే రాజ్ కోర్బెన్. ప్రియమైన దేశవాసులారా, మన పర్వదినాలు, వేడుకలు, మన సంప్రదాయాలతో పాటు మనల్ని ఒకరితో మరొకరికి అనుసంధానం చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తాయి. రాబోయే రోజుల్లో మనం మరెన్నో ముఖ్యమైన పండుగల్ని జరుపుకోబోతూ ఉన్నాం. పవిత్రమైన జన్మాష్టమి పండుగ సెప్టెంబర్ 4వ తేదీన ఉంది. మనం సెప్టెంబర్లో విశ్వకర్మ పూజను కూడా జరుపుకుంటాం. ఈ సందర్భంగా మన చుట్టూ ఉన్న కళాకారులు, చేతి వృత్తుల వారు, శిల్పకారులు, విశ్వకర్మ మిత్రుల్ని మనం సాదరంగా గౌరవించుకోవాలి. ఇంకొన్ని నెలల్లో దీపావళి పండుగ కూడా రాబోతోంది. దానికోసం సన్నాహాలు నెమ్మదిగా మొదలవుతూ ఉన్నాయి. ఈ దీపావళి పండుగ కాలంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి అని నేను మిమ్మల్ని మరోసారి కోరుతున్నాను. మిత్రులారా, స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం మట్టి దీపాలు కొంట మాత్రమే కాదు, దాని దృక్కోణం చాలా విస్తృతం. మనం మన ఇంటి కోసం ఏ వస్తువులు కొన్నా అవి భారతదేశంలో తయారయ్యాయా లేదా, ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి. భారతదేశంలో తయారైన ఉత్పత్తుల పట్ల కేవలం గర్వపడడం మాత్రమే సరిపోదు. మన భారతదేశం స్వయం సమృద్ధి మార్గాన్ని సుగమం చేసుకునేందుకు మన ప్రయత్నం చాలా అవసరం. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరవేయటం మన బాధ్యత కూడా. మన సృజనాత్మక ప్రపంచ మిత్రులు, ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తారు. వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని మీరు పాటించాలని, అలాగే ఇంకా ఎందరో పాటించేందుకు మీరు ప్రేరణగా నిలవాలని నా కోరిక. మిత్రులారా, మీ చుట్టూ ఉన్న ఎంతోమంది తమ చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా సమాజంలో గొప్ప గొప్ప మార్పుల్ని తీసుకొస్తున్నారు. దయచేసి వారి గురించి మన్ కీ బాత్ కోసం రాయండి. మీరు పంపించే అనుభవాలు దేశంలోని ఏదో ఒక మూలలో ఉన్న కొందరికి ఎంతో కొంత కొత్త స్ఫూర్తిగా ఉంటాయి. మీ సూచనలు, మీ అనుభవాల కోసం నేను ఎదురు చూస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి.

ఉషారు, సినిమా పాటల జోరు. ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరి ఇదంతకు మీరు చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ కోట్ నంబర్ ఫోన్ నంబర్, 2950801 ఇంకొక నంబర్, 2300081.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అక్కడి పక్కడి దిక్క దిక్కడి దిక్కడి దిక్కడి దిక్కా దిక్కడి దిక్క దిక్కడి దిక్కడి దిక్కడి దిక్కడి దిక్కడి దిక్కీరో దిక్కీరో దిక్కీరో దిక్కీరో దిక్కీరో.

ధర్మకంకణం నాటకం అట్లా ఫెయిల్ అయింది కదా. ఇక చూడు ఏషాల రాములోళ్ళు ఎంత ఖుషి ఇవ్వడ్డారు. అబ్బా మంచిగైందిరా అంటే మంచిగైందిరా అనుకున్నారు. వాళ్ళు కూడా ఒకనాడు నాటకం మోగిచ్చారు. ఎట్లా అంటే మొదలుపెట్టుడు మొదలుపెట్టుడే జోరుదారు మొదలుపెట్టారు. సోదర సోదరీమణులారా, ఈరోజు మన ఊరి గడిలో జరగబోయే బ్రహ్మాండమైన నాటకము మాయాబజార్. చూడండి, చూసి ఆనందించండి మాయాబజార్. మంచి మంచి పాటలు, అందమైన ఆటలు, మిమ్మల్ని కడుపుబ్బ నవ్వించే మాటలు తప్పక చూడండి, చూసి ఆనందించండి మాయాబజార్. ఆలోచించినా ఆశాభంగము, మంచి సమయం మించిన దొరకదు. మీ అభిమాన పంతులు జంగం పంతులు నేర్పిన మాయాబజార్ మరవకండి సోదరులారా. మాయాబజార్ టికెట్ల రేట్లు నేలకు చారాన, చాపకు ఆటాన, బెంచికి బారాన, కుర్సీకి రూపాయి. మరవకండి సోదరులారా మాయాబజార్. మీ అభిమాన నటులు ఏషాల రాములు, కుంటిపోషి బాలయ్య, ఎనుగంటి బాల్నర్సు అనుకుంటా చేతుల పుంగి పట్టుకొని మెడల తబ్లేసుకొని దప్ప దప్ప కొట్టుకుంటా ఊరంతా చాటింపేత్తోండు బెస్తలింగం. అరే ఎంత మంచిగా చెప్తుండ్రు అని అనుకున్నా. ఈ చాటింపు వేసినప్పుడే అనుకున్నా వీళ్ళు ఎట్లయినా మాయాబజార్ మంచిగా ఆడతారని. ఎందుకంటే మా ఊళ్ళో ఎవ్వరు కూడా ఇంతదాకా నేలకింత, సాపకింత, బెంచ్కింత, కుర్చికింత అని వేరువేరు టికెట్లు పెట్టలే. ఉంటే ఒకటే టికెట్ ఉంటుండే. మేం మొన్న ధర్మకంకణం ఆడినాం కదా, తెలుసు కదా, అది మా కొండమామ అగ్గి జల్లుట్ల పేలైపోయాయి. ఇవాళ వీళ్ళు గనక మంచిగా ఆడి షెబ్బాస్ అనిపించుకున్నారు అనుకో, ఇక మా మేళం పని అయిపోతుంది. మేటేష కాళ్ళు జంగం పంతులు మేళంలో చేరిపోతారు. మాది ఇసుకపోతుంది. మా కొండమామ, మా దాస్ చిన్నయన, నేను ఇక ముగ్గురమే మిగులుతామని అనుకున్నా. ఈ మాట నేనే కాదు, ఊరు ఊరంతా అనుకుంటున్నారు. ఏషాల రాముడు సన్నపోడు కాదురో, ఈతలు నేర్చినోడు, చూడు ఏదో మాయ చేస్తాడు అంటున్నారు. నాకు పొద్దంత ఇదే ఆలోచన. బడి నుంచి ఇంటికి రాగానే పుస్తకాల సంచిని గూట్లో పెట్టి చక్కగా గడిలోకి పోయినా. వీళ్ళు కూడా మైకు పెట్టిండ్రు, రికార్డులు ఎత్తుండ్రు, స్టేజి మేమేసిన జాగల్ని వేసిండ్రు, ముందట సాపలు వలిసిండ్రు, వెనుక నేల, ముందట్నే ఒక పక్కకు నాలుగైదు బెంచీలు, మరో పక్కకు ఐదారు కుర్చీలు వేసిండ్రు. మైకులో అప్పుడప్పుడు సోదర సోదరీమణులారా అని చెప్తూనే ఉండ్రు. ఇక మా బడి పిల్లలంతా అక్కడే ఉన్నాం. మాకేం పని, బడి కాగానే అడిగి చేరినాం. పాటలకు మేం డాన్సులు చేస్తున్నాం. కొందరు తొక్కాడుతుండ్రు, ఇంకొందరు రేసాడుతుండ్రు. నలుగురైదుగురు ఒక మూలకు నాటకమే మొదలుపెట్టారు. నేను మాత్రం స్టేజీ చుట్టూ తిరిగి చూస్తున్నా. వాళ్ళు ఏమనుకుంటున్నారో మెల్లగా వింటున్నా. వాళ్ళ స్టేజ్ ఏ విధంగా వేసిండ్రు, ఏం కొత్తగా ఉన్నది అనేది మొత్తం తిరుక్కుంటూ చూస్తున్నా. స్టేజ్ మీద మెయిన్ పరదా కొత్తగా ఉంది, ఎవరిదో అడ్కొచ్చినట్టున్నారు. స్టేజి పెద్ద పీటలతో వేసిండ్రు. అరిటాకులు కొబ్బరాకులు కట్టి పెళ్లి పందిరి లెక్క చేసారు. సైడ్ పరదాలు పెద్దగా ఉన్నాయి. కింద పైన ఎర్రటి బట్టను స్టేజ్ చుట్టూ కుచ్చులు కుచ్చులు కట్టిరు. ఎల్పల్ బాలరాజు కరెంటు బుగ్గలు పెట్టి రంగురంగు కాగితాలు చుడుతుండు. మాయాబజార్ నాటకంలా శశిరేఖ పెళ్లి ఉందట. పెళ్లి చేయడానికి భావని పంతులను మాట్లాడిండట. నిజంగా పెళ్లి లెక్కనే చేస్తారట. ఈ ముచ్చట ఊరంతా మాట్లాడుకుంటున్నారు. ఈ స్టేజ్ చూసినాక ఇక నాకు గట్టి నమ్మకం కుదిరిపోయింది. ఎట్లయినా సరే ఈ మాయాబజార్ ఆట దుమ్ము రేగుతుంది, ఇక మా మేళ్ళం మొత్తం వంటది అనుకున్నా. జంగం పంతులు కూడా ఉత్తుత్త మనిషి కాదు కదా, ఏదో ఒకటి వేసి జనాలను మెప్పిస్తాడనుకున్నా. ఈ పోటీ మా రెండు మేళ్ళల్లా కాదిప్పుడు, ఇద్దరు పంతుల్లకే అనిపించింది. ఈ మాట నేనే కాదు, జనం కూడా అంటున్నారు ఇప్పుడు. ఇక ఈ మాటలన్నీ నిన్నాక మా కొండమామకు భయం పట్టుకుంది. ఇక కొత్త పరదాలకు, తబలాలకు, పల్లీల హారమానికి 1,000 రూపాయలదాకా పెట్టుబడి పెట్టే, 4 ఆటలాడి ఆ బాకీని నింపుదామనుకునే లోపలనే ఈ పోటీ పడే. వాళ్లకు మంచి పేరు అత్తే మా నాటకాన్ని ఎవ్వరు చూడరిగ. అది మామ భయం. అందుకని ఆ రోజంతా మా దాస్ చిన్నాయన నెంటేసుకొని ఊరంతా తిరిగిండట. ఊరంతా ఏమనుకుంటుండ్రో ఇన్నాడట. మస్కు పడ్డాక మరోసారి అంతా చాటింపేసారు. మైకుల చెప్పేది చెప్తున్నారు. జనమైతే ఊరంతా ఒకటే మాట, అరే భలే ఆడతారా ఇల్లు అని. నేను మా లస్మోను షారాను అడుక్కున్నా. అన్నం తిని చక్కగా గడిలకు

గేటు ముందట టేబుల్ వేసుకుని టికెట్లు అమ్ముతున్నారు. గేటు దగ్గర ముగ్గురు మనుషులు కావాలన్నారు. టికెట్లు తీసుకుని లోపలికి పంపిస్తున్నారు. ఇది ఎట్లుంటుందో చూద్దామనుకున్నారు జనం. రష్ బాగానే ఉంది. నేను చారానిచ్చి నేలకు టికెట్ తీసుకున్నా. టికెట్ను చూసినాక నాకు ఒక ఐడియా వచ్చింది. వెంటనే మిగిలిన టికెట్లు కూడా చూసిన. ఊర్నీయవ్వా గింతేనా అనుకున్నా. చక్కగా మా ఇంటికి పోయినా. నేను ఆడుకునే సిగరెట్ డబ్బా పత్తాలు తీసిన. ఒక సీసా మీద మూత తీసిన. దానికి ఇంత సిరా ఊసిన. చార్మినార్ పత్తా మీద ముద్రేసిన. నేల టికెట్ రెడీ. ఇగో బర్కిల్ సిగరెట్ పత్తా మీద రెండు ముద్రలు వేసిన. సాప టికెట్ రెడీ. ఇట్లా నేల టికెట్లు నాలుగు, సాప టికెట్లు నాలుగు నాకు నేనే తయారు చేసిన. బెంచ్కి కుర్చీకి వాడిన పత్తాలు అవి నా దగ్గర లేవు. అందుకే అవి తయారు చేయాలి. ఈ టికెట్లలో మా అమ్మకు ఒకటి ఇచ్చిన, అక్కకు రెండు ఇచ్చిన, మిగిలినవి నేనే జేబులు వేసుకున్నా. పోయి మా దోస్తులకి ఇచ్చిన. నేను సాపలకు పోయి కూసున్నా. మా మాల్యంల వాళ్ళు ఎవరన్నా వచ్చినరా అని చూసిన. ఇక చూడు మా మాల్యం మొత్తం అక్కడనే ఉంది. ఒకడు కుర్చీల దగ్గర కొట్లాడుతుండు, ఇంకొకడు ఇరిగిపోయిన కుర్చీ వద్దే వద్దంటుండు, ఇంకొకరు బెంచీల దగ్గర కాదు అక్కడ కూసుంటాను అంటుండు, ఒకడు సాపలు జినియే అంటుండు, ఇంకొకడు నేల దగ్గర వెనుక వద్దు ముందటనే కూసుంటున్నా అంటుండు. ఎందుకంటే ఎట్లన్నా చేసి లొల్లి పెట్టాలని మా వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళు మాత్రం సర్ది చెప్పి అందరినీ కూసుండబెడుతుండ్రు. అటో ఇటో ఇక ఆట మొదలైంది. మొదలే రెండు డ్యాన్సర్లు చెక్కు చెక్కున లైట్లు మెరుతున్నాయి. బుడ్డెన్గాడు మస్తు నవ్విత్తోండు. డ్యాన్సులు చూసినాక జనమంతా మస్తు సప్పట్లు కొట్టిర్రు. అబ్బా సినిమాల లెక్కనే చేసినరా అంటుండ్రు. మాట మాటకు నవ్వుడే. పాటలు కంద పద్యాలు అయితే మోత మోగుతున్నాయి. పల్లీల ఆర్మాన్ మీద రాగం కాకపోతే రాగం దిత్తుండ్రు. వేషాలు కూడా బొమ్మలు లెక్క కుదిరినాయి. జనం అట్లాంటి నాటకాన్ని ఎప్పుడు చూడనట్టుగానే నిశ్శబ్దంగా చూస్తుండ్రు. అంతవర దాకా నాకు ఏదో మూల కొద్దిగా ఆశ ఉండే ఈ నాటకం ఫెయిల్ అవుతుందని. ఇక నాటకం జరుగుతున్న కొద్దీ నా ఆశ మొత్తం అడుగంటిపోయింది. ఖచ్చితంగా వీళ్లకు మంచి పేరు వచ్చినట్టే, మా మేళ్ళం పని అయిపోయినట్టే అనుకున్నా. ఇట్లా అనుకోగానే ఇక నాకు భయం మొదలైంది. ఎందుకంటే మా మేళ్ళంతోనే కదా నేను ఆటలాడుకునేది. నా పక్కనే కూసుంది గొల్లెంకట్రాజవ. ఆమెకు ఐదుగురు కొడుకులు ఏరువడ్డరు. ఒక్కటే ఇంట్లో తడకలు కట్టుకొని ఉంటున్నారు. ఆమె ఇద్దరు కొడుకులు ఇదే మేళ్ళంలో ఉన్నారు. అందుకనే అందరికందరు ఇంటికి తాళం వేసి వచ్చారు. వెంకట్రాజావు నోరు భలే పెద్దది, ఎవరికి భయపడది. మేం గోడ పక్కన కూసున్నాం. అక్కడ చీకటి చీకటిగానే ఉంది. ఆట ఇంకా కొద్దిగా సాగిందో లేదో బెంచ్ మీద కూసున్న మా దాసి నాయన నా దగ్గరికి వచ్చి కూసున్నాడు. ఎందుకు వచ్చిండో అర్థం కాలేదు. నెత్తికి ఎర్ర రుమాలు చుట్టిండు. లుంగిని గోసుకున్నాడు. ముందు నేనే గుర్తుపట్టలే మా చిన్నాయనని. అట్లా ఏషమేసుకొని వచ్చాడు. గుర్తుపట్టినాక మెల్లగా, ఏంటి చిన్నాయన బెంచ్ మీద నుంచి కిందికి వచ్చినావు అని అడిగేలోపే, అరే ఇంటికి పోదాం నడువురా, ఊళ్ళకు దొంగలు వచ్చినరట, గొల్లెంకట్రాజావు ఇంట్లో దొంగలు పడ్డరట అన్నాడు గొంతును తగ్గించి మెల్లగా. వెంకట్రాజావు ఇనే తట్టే. నేను నిజమే అనుకున్నా. మరి వెంకట్రాజావు నా పక్కనే ఉంది కదా. ఇక ఈ మాటలు ఇన్నది. ఆగమాగాన లేచి నిలబడ్డది. నెత్తి ముడుచుకుంటా, కోటా ఎల్లుగా రాజుగా ఏడున్నర్రా, నడువురురా నడువురురా, దొంగలు పడరట్రా, నీ ఆటపాడుగాను, వద్దు వద్దన గిళ్ళకి తాళమే క్షత్రి, దొంగలరో దొంగలరో అని బొబ్బకెత్తుకుంది. దొంగలు దొంగలు అనగానే ఇక చూడు అందరికి భయం పుట్టుకుంది. నేను నిలబడి చుట్టూ చూసిన. మా మేళ్ళమోళ్ళు ఎవ్వరు కనిపించలే. దాసి చిన్నయన కూడా మాయమైండు. అప్పుడే బలబలమని ఇండ్ల మీదికి రాళ్ళు పడ్డాయి. వాడలల్లా వచ్చరు పాయరు, పట్టుకొనరు పట్టుకొనరు, దొంగలరు దొంగలరు అని ఒక్కటే కేకలు బొబ్బలు. జనం పుట్ట బెదిరినట్టు బెదిరిండ్రు. అందరూ ఒక్కసారే లేచి నిలబడ్డరు. గేటు కడ్డంగా కట్టిన దుప్పట్లను ఇసిరికొట్టి పరుగందుకున్నారు. ఎవలిన్లకు ఆళ్ళు ఉరుకుతూనే ఉన్నారు. అంతవరకు ఏ సప్పుడు లేని ఊరు ఇప్పుడు కీకెలు బొబ్బలతో నిండిపోయింది. పావుగంటల గడి మొత్తం ఖాళీ. అప్పటికి ఆట జోరనుకుంది. దుర్యోధనుడు వచ్చిండు. లక్ష్మణ కుమారునికి పెళ్లి సూపులు. ఆటగా అమ్మేది అప్పుడే. వేషకాలు కూడా వేషాలు ఇప్పకుండానే ఇంటికురగదలిగారు. మా కొండయమామ మూర్భం చెప్పరాదిగా. తెల్లారి దాసు చిన్నాయనకు తాగినంత కళ్ళు తాగిచ్చిండట. నేనేమో అనుకున్నా గాని దాసుబావ నువ్వు దండోనివేనే, అరే ఏం ప్లాన్ వేసినవే అని అన్నాడు. ఇక మాకు మంచి ఛాన్స్ దొరికింది. జనం ఈ నాటకం కూడా ఫెయిల్ కావడంతో ఓర్ నీ అవ్వ వాళ్ళది.

0: లేదు, ఒకటే కదరా అని అంటారు. వారం రోజులు ఆగి మేము అదే ధర్మ కంకణం నాటకాన్ని 3 తువ్వల దగ్గర వేసినాం. కొండయ్య మామకు ముందుగానే భయం చెప్పినాం. అయినా చేసింది చేసిండు అనుకో, ఈసారి ఆట కాకపోతే ఆట గమ్మింది. ఊరు ఊరంతా మెచ్చుకున్నారు. ఇక మేమాడిన 3వ నాడు అదే జాగల మళ్ళా స్టేజ్ వేసి జంగం పంతులు మాల్యం వాళ్ళు మాయాబజార్ ఆడిర్రు. వాళ్ళేం తక్కువ తిన్నారా, వాళ్ళు కూడా మూత మోగిచ్చిర్రు. ఊరు జనం మాత్రం ఇద్దరు బాగానే ఆడిండ్రు గాని మాయాబజార్ మేళ్లపోళ్ళు రాగాలు మొదట తీసినంత మంచిగా తీయలేదు అన్నారు. ఆ మాటలే మాకు మనసు నింపినాయి. కొండంత బంగారం దొరికినట్టయింది. అప్పుడు మేము బాలనాగ మాట నేర్చినాం. మేము మేళ్ళం మొదలుపెట్టి 2 ఏండ్లు దాటింది కదా, ఎందుకో గాని మేళ్ళం ముందట్లెక్క పురిమీద లేదు. ఎవలకు వాళ్లే మొనగాళ్ళయ్యారు. ఎప్పుడైతే ఇంకో మేళ్ళం పుట్టిందో మేము అందులకు పోతాం, దాంట్లో నేర్చుకుంటాం, ఇది ఇడిచిపెడతాం అని బెదిరింపులు మొదలైనాయి. మా కొండయ్య మామ అందరిని చల్లగొడగొట్టి మీరు ఎట్లాంటి అట్లా అని అందరిని ఒక మూటి మీద ఉంచడానికి ప్రయత్నం చేస్తుండు. మొత్తం మీద ఊళ్ళే 2 మేళాలైనాయి కదా, నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డది. వాళ్ళు మమ్మల్ని పడగొట్టాలని, మేము వాళ్ళను పడగొట్టాలని రిహార్సల్స్ మొదలుపెట్టినాం. అటు జంగం పంతులు, ఇటు పున్నయ్య పంతులు. మాది గొప్ప అంటే మాది గొప్ప అని కొత్త కొత్త పద్ధతులు పెడుతుండ్రు. పోటీ ఇప్పుడు మేళాల కాదు, పంతులకే ఉంది. ఒకనాడు మా పున్నయ్య పంతులు వచ్చి, ఇక చూసుకో ఇప్పుడు ఒక నాటకం నేర్పిస్తా, దీంతోని మన పేరు మన ఊళ్ళే కాదు చుట్టూ 10 ఊళ్ళ మోత మోగాలి అన్నాడు. మరి అది ఏం నాటకమో ఎట్లా నేర్పుతాడో చూద్దామని అనుకున్నా నేను.
1: ఇంతవరకు కథనం కార్యక్రమంలో మావురి బాగుతం కథల సంపుటి నుండి దొంగలు దొంగలు కథ విన్నారు. రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్. ఇప్పుడు ప్రసారమైన కథనం కార్యక్రమాన్ని వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అందులో ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM అని టైప్ చేస్తే ఇప్పుడు ప్రసారమైన కథనం కార్యక్రమంతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాన్ని ఇనుండ్రి. ఇనీ గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. కథనం కార్యక్రమము ప్రతి ఆది సోమ వారాలలో రాత్రి 9:30 ప్రసారమవుతుంది. ఇప్పుడు ప్రసారమైన కథనం కార్యక్రమము తిరిగి రేపు పొద్దుగల 8:30 పునఃప్రసారం. తిరిగి రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో మావురి భాగవతం కథల సంపుటి నుండి ఇంటికో కథ ఉంది. కథ వింటారు రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటెనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
3: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా ఇక ఇనుండ్రి. కొత్త పాత ముచ్చట్లతో అలరించే కార్యక్రమము. కార్యక్రమంలో ఇవాళ రచయిత సంగిశెట్టి శ్రీనివాస్తో ముచ్చట మొదటి భాగం. ముచ్చట పెడతారు సుమనస్పతి రెడ్డి.
4: శ్రీనివాస్ గారు నమస్తే.
5: నమస్తే.
4: మీరు 2004 నుండి

0: మొదలు పెట్టుకుని 14-15 సంవత్సరాల్లో ఒక 80 కంటే పైచిలుకు పుస్తకాలు ప్రచురించారు. దాదాపు 500 వ్యాసాలు రాసిండ్రు. ఇవన్నీ కూడా తెలంగాణ సాహిత్యము, సంస్కృతి వీటి గురించి పరిశోధనా స్థాయిలో జరిగిన కొత్త విషయాలను ఆవిష్కరించడానికి జరిగిన కొత్త విషయాలను బయటికి తెచ్చి తెలంగాణకు, ముఖ్యంగా తన సాహిత్యపు ఉనికి తెలియజేయడానికి నిరవధికమైన ప్రయత్నంలాగా చేసిన పనులు ఇవి. ఈ పని ఇట్లా మొదలు పెట్టాలి, ఈ స్థాయిలో చేయాలననే ఆలోచన అసలు ఎట్లా మొదలై?
1: దానికి చాలా పెద్ద చరిత్రనే ఉంది, కానీ అది చరిత్ర లోతుల్లోకి కాకుండా క్లుప్తంగానే చెప్తాను. నేను 1991లో ఉస్మాన్ యూనివర్సిటీలో జర్నలిజం చేస్తూ ఉన్నాను. జర్నలిజంలో బెస్ట్ స్టూడెంట్కు షోయబుల్లా ఖాన్ మెమోరియల్ అవార్డు ఇచ్చేవాళ్ళు. షోయబుల్లా ఖాన్ ఎవరు అనేది ఆనాడు యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్లు ఒకరిద్దరికి తప్ప మిగతా స్టూడెంట్స్కు తెలియదు, స్టాఫ్ కూడా తెలియదు. అరే మనం ఒక వ్యక్తి పేరిట అవార్డు ఇస్తున్నాము, ఆ వ్యక్తి ఎవరు అనేది తెలియకుండా ఎట్లా అని చెప్పి లోతుల్లోకి పోతే, షోయబుల్లా ఖాన్ అనేది అతను రజాకర్ల చేతిలో చనిపోవడము, ఆయన ఇమ్రోజ్ అని చెప్పి పత్రిక పెట్టడము, మందుమూల నరసింహరావుతో కలిసి పనిచేయడము, ఇంత గొప్ప చరిత్ర ఉన్న వ్యక్తి గురించి మన వాడు ఎందుకంటే ఆయన గురించి ఎందుకు తెలియదు అని చెప్పి లోతుల్లోకి పోవడం జరిగింది. ఆ లోతుల్లోకి పోయే క్రమంలోనే నేను జర్నలిజం ఎంఫిల్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ని 92లో, దాంట్లో నేను తెలంగాణ పత్రికా రంగ చరిత్ర అనేది నేను నా జర్నలిజం రీసెర్చ్ టాపిక్గా ఎంచుకున్నాను. దాంట్లో లోతుల్లోకి పోతే పత్రికల గురించి చేస్తే భాగ్యరెడ్డి వర్మ భాగ్యనగర్ అని పత్రిక స్థాపించడం, గోల్కొండ పత్రిక, ఇవన్నీ పత్రికల లోతుల్లోకి పోయి చదువుతున్న క్రమంలో అరే మనకు ఘనమైన చరిత్ర ఉంది, ఇంత గొప్ప చరిత్ర ఉంది, ఈ చరిత్ర ఎక్కడ రికార్డు కాలేదు, ఇది రికార్డు కావాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి ఆ సమయంలోనే మేము యూనివర్సిటీలో తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేయడంతో వరుసగా ఇక ఈ పనిలోకి దిగి ఒకటొకటిగా అన్ని తీసుకురావడం.
0: ఇంతకు ముందు పరిశోధన రంగంలోకి, ముఖ్యంగా జర్నలిజం ఎంఫిల్ కోసం చేసిన పరిశోధనతో తెలంగాణలో ఈ రంగంలో సాహిత్య రంగంలో కూడా ఎంత పని జరిగింది అది మనకు తెలియకుండా పోయింది అనే ఆలోచన అభిప్రాయం మీరు నిర్ధారణగా చేసుకున్నారు. కానీ అంతకు ముందు నుంచి కూడా తెలంగాణ గురించి అన్యాయం జరిగింది అనే అభిప్రాయం అది ఎట్లా నాటుకుంది మీరు?
1: అంటే చూస్తున్నాం కదా, ఇప్పుడు గోల్కొండ పత్రిక నడిపించినటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి గురించి అదే సమయంలో నార్ల వెంకటేశ్వరరావుకు సంబంధించిన వాల్యూమ్స్ వాల్యూమ్స్ పుస్తకాలు వచ్చినాయి. నార్ల వెంకటేశ్వరరావు నడిపించినటువంటి పత్రిక సంపాదకీయాలు కానీ అవన్నీ ఒక దగ్గర రికార్డ్ అయి ఉన్నాయి. మరి ఆయన కంటే ముందు నుంచి ఆయన కంటే గొప్పగా పత్రిక నడిపించినటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి గురించి ఎందుకు తెలియదు, ఆయన ఒక కవిగా ఎందుకు తెలియదు
0: అని మొత్తం మీద ఈ రకంగా పత్రికా రంగం గురించి చేసిన పరిశోధన అక్కడి నుంచి మొదలై మీరు తెలంగాణ సాహిత్యము, తెలంగాణలో రచనా సంవిధానాలు ఎట్లా ఉన్నాయి ఆధునిక కాలంలో వీటి గురించి మీ దృష్టి అటువైపు మళ్ళింది.
1: అదే పత్రికా రంగం గురించి చేస్తున్న క్రమంలోనే ఆ పత్రికల్లో వచ్చిన కథలు చదవడం జరిగింది. ఆ కథలు చదువుతున్న క్రమంలో అరే చాలా మంది విరసం వచ్చిన తర్వాత గానీ తెలంగాణలో 70 తర్వాత గానీ కథలు రాలేదు, అంతకుముందు కథలు లేవు అని చెప్పి ఒక అభిప్రాయం సాహిత్య రంగంలో స్థిరపడి ఉన్నది. అరే మరి 1915 నాటికే ఇతబోధిని అని చెప్పి మహబూబ్ నగర్ నుంచి వచ్చినటువంటి ఇతబోధిని పత్రికలోనే రాజయ్య సోమయాజుల లాంటి కథలు వచ్చినాయి అని చెప్పి అవన్నీ లెక్క తీసుకుని ఒక్కొక్క కథ లిస్ట్అవుట్ చేసుకుంటూ పోతే 1600 కథలు లిస్ట్అవుట్ అయినాయి. ఈ 1600 కథల్ని ఒక దగ్గరికి చేర్చి
0: ఎన్ని సంవత్సరాల నిడివిలో వచ్చింది?
1: 1915 నుంచి 1956 వరకు తొలి దశలో నేను తీసుకున్నాను. ఎందుకంటే వీళ్ళు 72 అని చెప్పినప్పటికీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కలియక ముందు తెలంగాణ రాష్ట్రం ఇంటాక్ట్ గా ఉన్న సమయంలో ఎన్ని కథలు వచ్చినాయి అని చెప్పి
0: హైదరాబాద్ రాష్ట్రంలో
1: 1600 కథలు వచ్చినాయి. ఆ 1600 కథల్లో ఒక 700-800 మంది కథకులు ఉన్నారు అనే విషయం కూడా నిర్ధారించి చెప్పడం జరిగింది.
0: ఒకటి చెప్పండి, ఇవి గ్రంథాలయాల్లో ఎక్కడో ఈ పత్రికలు దొరుకుతున్నాయి, పరిశోధన చేయాలనుకుంటే అక్కడ ఉన్నాయి కదా, ఎవరు మీకంటే ముందు ఎందుకు చేయలేదంటారు ఈ పని?
1: అంటే ఇది రీసెర్చ్ అనేది నిజానికి అప్పుడైనా ఇప్పుడైనా థ్యాంక్లెస్ జాబ్. ఆ థ్యాంక్లెస్ జాబ్, దాని వల్ల మనకు ప్రయోజనం ఏమి పెద్దగా ఉండదు అనే దాంతో ఎవరు చేయకపోయి ఉండొచ్చు. నేను ఉద్యమం దృష్టికోణం నుంచి చూస్తున్నాను కాబట్టి తెలంగాణ ఉద్యమానికి ఇది ఊతం ఇస్తుంది, ఇట్లాంటి పరిశోధనలు ఉద్యమానికి ముందుకు తీసుకుపోవడానికి తోడ్పడతాయనే ఉద్దేశంతో వాటి మీద దృష్టి కేంద్రీకరించి బండార అచ్చమాంబ తొలి తెలుగు కథకురాలు, ఆమె తెలంగాణకు ఎక్కువ సంబంధం ఉన్నది, తెలంగాణలో ఆమె పుట్టి పెరిగింది, తెలంగాణ అతన్ని పెళ్లి చేసుకుంది అని చెప్పి

0: కథలు వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అలాగే ఆవుల పిచ్చయ్య అని చెప్పి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో కథలు రాసి ఆయన కథలు అచ్చు వేసిండు. ఆయన కథల్ని కూడా ఒక సంకలనంగా తీసుకొచ్చినాను. ఆ తర్వాత తెలంగాణ భాషలో రాసిన సురమౌళి ఆల్ ఇండియా రేడియోలో కూడా చాలా రోజులు పనిచేసిండు. ఆయన కథల్ని కూడా మొట్టమొదటిసారిగా నేనే కథలు కాదు.
1: తొలి తెలుగు కవయిత్రి కుప్పాంబిక అని కూడా ఒకరిని మీరు తీసుకొచ్చారు,
0: అది ఎట్లా జరిగింది అంటే, నేను మహబూబ్ నగర్ సంబంధించిన చరిత్ర చదువుతున్న క్రమంలో మహబూబ్ నగర్ జిల్లా సర్వస్వంలో ఒక దగ్గర కుప్పాంబిక అనే కవయిత్రి గురించి రాసిరు. మరి ఆమె కవయిత్రి అని చెప్పి చెప్పిరు గాని మన రంగనాథ రామాయణం రాసిన గోణబుద్ధారెడ్డి కూతురు అని చెప్పి కూడా రాసిరు. ఆమె రచనలు ఎక్కడ ఏవి దొరుకుతలేవు, ఈ రచనలు చేసిందని చెప్తురు మరి ఎక్కడ దొరుకుతలేవు అని చెప్పి అప్పటి వరకు వచ్చిన పిహెచ్డి థీసిస్లు ఇవన్నీ కూడా అవలోడనం చేయడం మూలంగా లోపలికి పోయి పరిశోధించి ఆమెది ఒక పోయం పట్టుకున్నాను. తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి ఆ పద్యము తీసుకొని ఆ పద్యం ద్వారానే ఈమె తొలి తెలుగు కవయిత్రి అని చెప్పి ఆ పద్యం కూడా దాన్ని
1: చెందిన కవయిత్రి.
0: గోణబుద్ధారెడ్డి కూతురు అంటే 12వ శతాబ్దం.
1: అయితే పూర్తి రచన దొరకట్లేదు ఆమె,
0: ఆమె ఒక్క పోయమే దొరికింది. ఆ ఒక్క పోయం తోటి ఆమె మొట్టమొదటి తెలుగు కవయిత్రిగా నిరూపణ చేయడం జరిగింది.
1: ఇప్పుడు మొదలు పెట్టడమే మీ దృష్టి వీటన్నిటి మీద వెళ్ళింది అంటే, ఇంకా పత్రికా రంగం గురించిన పరిశోధన చేయాలనుకున్నారు కానీ పత్రికల్లో అనేక రకాల రచనలు ఉండడం వల్ల మీ దృష్టి విస్తృతం కాక మీకు తప్పలేదు, మీకు ఆసక్తి ఉంది కాబట్టి అనేక దిశలుగా మీ పరిశోధన సాగింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, అంటే మనం పరిమిత సమయంలో ఈ ఇంటర్వ్యూ చేయాలి కాబట్టి, ఎన్నెన్ని దిశలుగా మీ పరిశోధన సాగింది అని ఏదైనా మనం అట్లా వర్గీకరించుకోవచ్చా?
0: వర్గీకరించుకోవచ్చా అంటే దాన్ని చూడాల్సి ఉంటది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఉద్యమకారులు అనే కొంత రినైజెన్స్ లేదా పునర్వికాసం జరుగుతున్న క్రమంలో కొన్ని కీలకమైన అంశాలు ఉంటే వాటికి సంబంధించి పరిశోధన చేయాల్సి ఉంటది. వాటిని ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో సురవరం ప్రతాప్ రెడ్డి కూడా ఇదే పనిచేసింది. ఆయన బహుముఖాలుగా పనిచేయాల్సి వచ్చింది ఎందుకంటే ఆనాటి అవసరం అలాంటిది. దాదాపు అలాంటి అవసరమే తెలంగాణ ఉద్యమ కాలంలో ఉండింది. ఆ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని నేను తెలంగాణ పత్రికారంగ చరిత్ర మీద పరిశోధన చేయడం జరిగింది. తెలంగాణకు సంబంధించిన సాహిత్యము, చరిత్ర, నవల, తెలంగాణ హెరిటేజ్,
1: కల్చర్
0: వారసత్వం మీద చేయడం జరిగింది. అలాగే తెలంగాణ గ్రంథాలయోద్యమ చరిత్ర కూడా దాంట్లో భాగంగా డీప్ గా పోయి ఈ గ్రంథాలయోద్యమము ఎలాంటి తెలంగాణ పునర్వికాసానికి 1901 నుంచి ఎట్లా తోడ్పడింది అనేది కూడా పరిశోధించడం జరిగింది. ఈ పరిశోధిస్తున్న క్రమంలో మహిళలు ఎంతమంది ఉన్నారు, తెలంగాణకు సంబంధించిన కింది కులాల వాళ్ళు రాసిన సాహిత్యం ఏంది అనేది కూడా నేను ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి వెలుగులోకి తీసుకురావాలి. అట్లా దృష్టి పెట్టడం మూలంగానే
1: సామాజిక నేపథ్యాల నుంచి
0: అట్లా దృష్టి కేంద్రీకరించడం మూలంగానే ఆవులపిచ్చే కథలు సేకరించి ఆయన కథల్ని వేయడం జరిగింది. ఆవులపిచ్చే తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. నల్గొండ జిల్లా అతను, ఒక గాండ్ల కులానికి సంబంధించిన అతను. ఆయన కథ రాసి మీజాన్ పత్రిక ఆఫీస్కి తీసుకెళ్ళాడు. అది ఆఫీస్కి తీసుకెళ్తే వాళ్ళు చూసి అక్కడ పెట్టేసి ఆ నువ్వు అని చెప్పేస్తే తెల్లారి తిరుమల రామచంద్ర గారు అదే పత్రిక ఆఫీస్లో పనిచేసేది, రాంబట్ల కృష్ణమూర్తి గారు కూడా అదే ఆఫీస్లో పనిచేసేది మీజాన్ పత్రికలో. రాంబట్ల కృష్ణమూర్తి గారు ఆ రోజు ముందుగానే వచ్చి అక్కడ చూస్తే ఆ డస్ట్బిన్లో ఒకటి ఏదో పేపర్లు పడేసి ఉన్నాయి. ఆయన ఆ పేపర్లు తీసుకొని చదివి ఇదేంది, అద్భుతమైన కథ ఉన్నది, అప్పుడు జరుగుతున్నటువంటి తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన కథ అది. ఆ ఉద్యమ సమయంలో ఉద్యమం గురించి రాసిన చాలా తక్కువ కథలలో ఆయన ఎట్టి చాకలి దినచర్య అని చెప్పి ఆవులపిచ్చేయగా రాశారు. ఇంత మంచి కథను తీసి చిత్రపుట్ట వేసారు అని చెప్పి ఆగ్రహంగా పోయి అడవి బాబురాజు తోటి, ఎందుకంటే అడవి బాబురాజు ఆ మీజాన్ పత్రిక సంపాదకుడుగా ఉండేవారు, ఆయనకు తీసుకుపోయి చూపిస్తే అరే బాగున్నది కథ అచ్చేయండి అని చెప్పి అచ్చేయడం మూలంగా ఒక మరుగున పడిపోవలసిన ఒక గొప్ప కథకుని మీజాన్ పత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత సాయుధ పోరాటం దృష్టి దృక్కోణంలో చాలా కథలు ఆయన రాసిండే, వాటిని నేను నా సంపాదకత్వంలో తీసుకురావడం జరిగింది.
1: మొత్తం మీద 56 వరకు ఆధునిక కాలంలో 1956 వరకు అంతకుముందు 3-4 దశాబ్దాల నుంచి రాసిన కథకులు సాహిత్యకారులు 600 మందిని మీరు గుర్తించారు. ఇందులో కొత్త వాళ్ళు ఎంతమంది, అంటే ఇంతకు ముందు కొత్త వాళ్ళు అంటే నా ఉద్దేశం ఇంతకు ముందు తెలంగాణ సమాజానికి తెలియకుండా మరుగున పడి ఉన్న కథకులు ఎంతమంది?
0: తెలంగాణకు ఆ టైంలో 72కు ముందే తెలంగాణ నుంచి కథలు లేవని చెప్పారు. కథలు లేవంటే కథకులు కూడా లేరు అనే వాళ్ళ ఉద్దేశం. కాకపోతే ఆళ్వార్ స్వామి, భాస్కర్ పట్ల కృష్ణారావు, సురమౌళి, సురవరం ప్రతాప్ రెడ్డి ఎక్కువ ఒక డజన్ మంది కథకులు తెలుసు. కానీ ఈ మిగతా 500 మంది కథకులకు సంబంధించి

0: నేను ఆ డాటా తీసుకొచ్చి 500 మంది, ఆ తర్వాత కూడా చాలా మంది కథకులు నా దృష్టిలో వెలుగులోకి వచ్చారు. నా దృష్టికి రావడంతో వాళ్ళని రికార్డ్ చేయడం జరిగింది. దాంట్లో ఎల్లాప్రగడ సీతాకుమారి గాని నందగిరి వెంకట్రావు అని చెప్పి ఆయన 1930 నాటికే భారతి లాంటి పత్రికలలో ఆయన కథలు వచ్చాయినాయి. నందగిరి ఇందిరాదేవి ఆయన భార్య, వడ్లకొండ నరసింహరావు అని చెప్పి ఇంకొక నందగిరి ఇందిరాదేవి వాళ్ళ తండ్రి, మాడపాటి హనుమంతరావు, కొన్ని కథలు వెలుగులోకి వచ్చినప్పటికీ చాలా కథలు ఇంకా వెలుగులోకి రాకుండా ఉండిండే. మాడపాటి హనుమంతరావు కథలు తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి దళిత కథకునిగా భాగ్యరెడ్డి వర్మను ఎస్టాబ్లిష్ చేసి ఆయన తొలి దళిత కథకుడు అజ్ఞాతవాసి అని చెప్పి ఆయన రాసిన కథ తొలి దళిత కథగా నిరూపించడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక మహిళ ఏంది మన తాడి నాగమ్మ అని చెప్పి ఆమె ఆంధ్రామ అయినప్పటికీ తెలుగు సాహిత్యంలో దళిత కథకురాలుగా ఆమె కథలను కూడా నేను వెలుగులోకి తీసుకొచ్చి ఆ కథలను కూడా అచ్చివేయడం జరిగింది. నిజానికి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన తాడి నాగమ్మ 1918లో మన గాడిచర్ల హరిసర్వోత్తమరావు, అంటే గాడిచర్ల హరిసర్వోత్తమరావు అని చెప్పి ఖచ్చితంగా చెప్పలేము కానీ ఆ కథ రాసిన తీరు, కథ అచ్చైన, ఎందుకంటే హరిసర్వోత్తమరావు భార్య నడిపించిన పత్రికలో ఆ కథ అచ్చయింది. దాంతో ఆ కథ గాడిచర్ల హరిసర్వోత్తమరావు రాసి ఉండొచ్చు అని చెప్పి ఒక ఊహ, ఎందుకంటే ఆ కథలో కథకుడి పేరు లేదు. అట్లా రాయలసీమ నుంచి వచ్చిన తొలి కథగా అప్పటి వరకు నిర్ధారించడం జరిగింది. ఆ తర్వాత ఇంకా కొత్త కథ ముందుకు పోయి కొత్త అంతకంటే ముందు నుంచి రాయలసీమ నుంచి వచ్చిన కథలు ఉన్నాయి అనేది నిరూపించబడ్డాయి.
1: ఎక్కువగా కథకుల మీద మీరు దృష్టి కేంద్రీకరించినట్టు ఇప్పటి వరకు మాట్లాడుతున్న దాన్ని బట్టి అనిపిస్తున్నది. కవుల విషయంలో ఇంత నిర్లక్ష్యము, కవుల గురించి అసలు గుర్తించకపోవడం అనేది కథకుల గురించి ఉన్న స్థాయిలో లేదంటారా ఆధునిక తెలంగాణ సాహిత్య చరిత్ర చూసుకుంటే?
0: అదే అంటే మనకు ఒక దురదృష్టం ఏంది అంటే తొలి దశలో వచ్చిన పత్రికల ప్రతులు అనేది అన్ని సమగ్రంగా దొరకకపోవడం. నీలగిరి పత్రిక ఒక సమయంలో ఒక సంవత్సరానికి సంబంధించిన ప్రతులు వేమన ఆంధ్రప్రదేశం భాషా నిలయంలో ఉండేటివి. అప్పుడు ఉన్నప్పుడు నేను కొన్ని నా రీసెర్చ్లో భాగంగా కొన్ని పద్యాలు రాసిన వాళ్ళ కవుల గురించి రాసుకున్నాను. తర్వాత సంవత్సరం పోయి చూస్తే ప్రతులు ఆ లైబ్రరీలో ఎవరో తీసుకొని పోయి మళ్ళీ ఇవ్వలేదు అని చెప్పి. అలాగే తెలుగు పత్రిక వద్రా సోదరులు నడిపించినటువంటి పత్రిక కూడా కేవలం ఒక సంవత్సరం ప్రతులే దొరుకుతా ఉన్నాయి. హితబోధిని కూడా ఒక సంవత్సరం ప్రతులే.
1: ఇట్లా చూసుకుంటే దొరకాల్సిన వాటిలో ఎంత శాతం దొరికిన మీకు పత్రికలు ఉండునే అయితే అప్పుడు ప్రచురింపబడిన వాటి పేర్లు అయితే మీకు తెలుసు?
0: పేర్లు తెలుసు. ఇప్పుడు 6 ఏండ్లు నీలగిరి పత్రిక వచ్చింది, 6 ఏండ్లు తెలుగు పత్రిక వచ్చింది. ఒక సంవత్సరం పత్రికలే మనకు అందుబాటులో ఉన్నాయి. అంటే ఒక అది 16% మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి. అందుబాటులో ఉన్న పోయెట్రీ అంతా కూడా ఇప్పటి వరకు ఎక్కడ రికార్డ్ చేయలేదు. ఆ 100 ఏండ్ల తెలుగు కవిత్వం పేరిట సుంకిరెడ్డి నారాయణ రెడ్డి నేను కలిసి త్వరలో ఒక యాంథాలజీ
1: తీసుకురావాల్సింది.
0: అది దాంట్లో ఈ 100 ఏండ్ల సమగ్రమైన కవిత్వం 1901 నుంచి 2014 వరకు 114, ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యే నాటి వరకు ఒక 114 ఏండ్ల తెలంగాణ కవిత్వాన్ని 1000 పుట్లలో సమగ్రంగా తీసుకొచ్చే పనిలో ఉన్నాం. అప్పుడు ఈ పత్రికలలో ఇప్పటి వరకు వెలుగులోకి రాని చాలా పోయెట్రీ దాంట్లో రికార్డ్ అవుతుంది.
2: ఇంతవరకు మావూరి బాగుదం కథల సంపుటి నుండి దొంగలు దొంగ క్షమించండి, ఇంతవరకు రచయిత సింగిశెట్టి శ్రీనివాస్తో ముచ్చట మొదటి భాగం విన్నారు. ముచ్చట పెట్టింది సుమనస్పతి రెడ్డి. ఇది ఇయల్టి ఇగై నుండి కార్యక్రమము. రేపు రాత్రి 9:45 ముచ్చట కార్యక్రమంలో బడిలో అటున్నది వ్యాయామ ఉపాధ్యాయుడు సన్నపు స్వామితో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు కె లెనిన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. రేడియో మాణిక్యాలు ఆకాశవాణి భాండాగారం నుంచి ఏర్చికూర్చిన అపురూపమైన పాత రేడియో కార్యక్రమాలు వినిపించే కార్యక్రమము. కార్యక్రమంలో ఇవాళ భాగ్యనగరం నాటకం మొదటి భాగం, నిర్వహణ నార్ల చిరంజీవి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పిస్తున్న నాటకం భాగ్యనగరం.

ఒక రాణి ప్రణయగాథ తాజ్మహల్ వంటి శిల్ప కళాఖండాన్ని సృజిస్తే, ఒక సామాన్య నర్తకి ప్రణయగాథ ఒక సజీవ మహానగరాన్ని ప్రపంచానికి సమర్పించింది. అదే భాగ్యనగరం. తెలుగు వాణికే కాదు, తెలుగు వాణికి కలికిపచ్చల తురాయి కైసేసిన కవి స్వర్గీయ నార్ల చిరంజీవి.

0: రాగమతి పాట భాగమతి ఆట బల్ప సందుగున్నాయి.
1: ఇదిగో మొహిరీల మూట, ఎన్ని మూటలందించినా మా మాట వినిపించుకునేది లేదు కదా. ఆడినంతసేపు ఆడి దాని దోవన అది పోతుంది, చూసి చూసి మా దోవన మేం పోవాలి. ఉసూరు అంటూ

0: అంతేగా రాగమతి?
1: అంతే దొరా. ఆ పైన మీరు ఆ అనకూడదు, మేము అనకూడదు. తమరు జాగిర్దారులు, తమ ముందు మేమెంత?
0: కాబట్టేనా కట్టడాలు కట్టుకున్నట్టు మరీ పెట్టుపోతున్నారు?
1: బెట్ట, మాక కాలికి గజ్జ కట్టుకున్నాం, అది చాలదా దొరా? గుట్టుగా బతకలేక గుళ్ళో ఉమ్మడి గంటలయ్యాం. అపర సంజ వేళ అందరెదట ఆడుతూ పాడుతూ నించున్నాం. మాకింకా కట్టు బెట్టు ఎక్కడ మిగిలింది దొరా?
0: మాటలు నేర్చారే. సరేరే పోని. అక్కా చెల్లెళ్ళు ఎన్నాళ్ళిలా గిరిగీసి కూతుంటారో మేం మాత్రం చూడమా?
2: ఎవరయ్యా తమరు కన్నాపకుండా అలా చూస్తూ నిలబడ్డారు?
3: పరదేశిని.
2: అలాగా? పరదేశులైతే గడియో అరగడియో నిలిచారు, కాని చూస్తున్నాను కదా 3 నెలలుగా మా ముంగిత నిలిచీరా, ఎంత చిత్రం.
3: చిత్రంగానే ఈ పరదేశిని నిలిపింది నీ నృత్యం.
2: మెచ్చావా పరదేశి, నా నృత్యం నచ్చేనా?
3: నచ్చక మెచ్చక నిలిచేమా ఇన్నాళ్ళు?
2: బాగుంది వరస. అవును, ఈ పరదేశికి ఊరు పేరు లేదా?
3: ఒకప్పుడుండేవి, ఇప్పుడు అవన్నీ మర్చిపోయాను.
2: ప్రమాదమే, అయినా అంత మైమరపు తగదు.
3: తగవాడ తగను. వినవేడుకాయే మొదట, పిదప కనవేడుకాయ, ఇప్పుడు
2: వీడిపో మనసు రాదాయే పాపం. అంతేనా పరదేశి?
3: అక్షరాలా అంతే. నా మనసులో మాట చెప్పావు.
2: అదేదో నీ నోటనే రాణించాను. కాని పరదేశి, ఆటపాటలతో ఆనందింపచేయటం ఒక్కటే మా ధర్మం, అంతేగాని అందసంగాలతో ఆకర్షించి అడ్డుపడడం మా వృత్తి కాదు, నీతి కాదు.
3: అది కాదు కళ్యాణి.
2: కళ్యాణి? ఊరు పేరు లేని పరదేశులు ఎదుటివారి పేరును కూడా మారుస్తారు కాబోలు. నా పేరు భాగమతి.
3: మా భాగ్యాలలో కళ్యాణ భాగవతివి కూడా. ఒక్క మాట, మేం పరదేశులం గనక 10 తావుల 10 పదుల నృత్యాలు చూస్తూ ఉంటాం, కాని ఎక్కడా కన్ను తెరిచి చూడ వేడు కాలేదు, కాలు నిలకడా కాలేదు. ఇన్నాళ్లకు ఇక్కడ నిన్ను చూశాం తొలి చూపే. మరి తిప్పుకోవడం మా వల్ల కాలేదు. మరి ఈనాటికి సెలవా?
2: సెలవా? అదేమంత భాగ్యం. అవును, పరదేశికి రీతి రివాజు బాగా తెలిసి ఉండాలి. పసంద చేసిన వారు బహుమతి ఇస్తారు కదా.
3: బహుమతి
2: చేయి సాచినా ఇవ్వరే? ఓ అరవిచ్చిన జాజి.
4: ఎవరే ఆ పోతున్న పెద్ద మనిషి?
2: నాకు మాత్రమేం తెలుసు?
4: ఆహా, తెలియకుండానే అతగాని కవ్విస్తూ నవ్విస్తున్నావా? పొనిలే గాని, ఇంతకీ వారిచ్చిన బహుమతి ఏమిటి? బంగారు ముహిరియా?
2: అంతకన్నా ఖరీదైంది.
4: అలాగా? అయితే ఏది, నన్ను చూడని. మా బంగారు తల్లివి కదూ, మా భాగమతి, మా మంచి తల్లి చూపిస్తుంది. అదిగో, అందుకే నా కోపం. చూపెట్టు.
2: అబ్బబ్బా, చెయ్యి చెయ్యి.
4: మరి చూడని ఇదే నన్ను. కొండను తవ్వి నెత్తికెత్తినట్టు, ఇంతకీ జాజి పువ్వా? మన పందిరి పువ్వు మనకే దానం చేశాడా మనగాడు?
2: ఎందుకమ్మా అంత కోపం?
4: ఏం చెయ్యని తల్లి, ఏడవలేక ఆ పైన నవ్వలేక అన్నట్టుంది.
2: అక్కా.

0: దివ్య నుండి దిగి వచ్చిన నెలబాలవా, 4000 దీపాలు వెలిగింప వచ్చిన జ్వాలాసుందరివా, ఎవరు నీవు? నీ కాలి కజ్జల రవళికి ఆ మూసీ నది కూడా తుళ్ళిపడుతోంది. ఈయన గోల్కొండ సైతం ఉలికి పడుతోంది. ఇక నేను కడలి ఓలే పొంగి నిన్ను కౌగిలింపన, కౌగిలిలో ఒదిగి ఒదిగి కరిగిపోవన.
1: వహ్వా వహ్వా ఆలీజా, గొప్పగా ఉంది కవిత్వం.
2: అమీర్, ఏమిటా గోళ? ఇదేమైనా గానా భజన అనుకున్నావా?
1: యాల్లా, ఇక్కడి మజ ఆ తైతెక్కల్లో ఎందుకుంటుంది ఆలీజా? అక్కడంతా థూ ఆడగాలి, ఔరత్ కి హవా.
2: ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఒక్క గడి అయినా నన్ను ఒంటరిగా ఉండనియ్యు, తోడేలా వెంటాడుతూనే ఉంటావు.
1: గొప్ప మాట సెలవిచ్చారు మా ఆలీజా, వెంటాడినా వేటాడినా తమరినేగా ప్రభు. మిమ్మల్ని ఒక్క గడియ వదిలిపెట్టి ఉన్నానని తెలిసిందా పాదుషా వారికి? యాల్లా, ఇక చెప్పకండి, కొండంత కోపం రానే వస్తుంది. దాంతో నా తలకాయ కాస్త మా నాయనమ్మ గోరి ముందు దొర్లుతూ ఉంటుంది. అరేది ఆ తస్వీరేమిటి ఆలీజా? ఎవరిదా ఆడబొమ్మ కొంపదీసి? యాల్లా, తమరే స్వయంగా.
2: అమీర్,
1: ప్రభు ప్రభు, ఒక్కసారి అంటే ఒక్కసారి ఇలా చూసేసి అలా వెళ్లిపోతాను.
2: నీ కళ్ళల్లో మచ్చుంది.
1: పోనీ, రెండు కళ్ళు మూసుకునే చూస్తాను.
2: అమీర్ అమీర్, చనువుందని సాహసించకు. ఆ బొమ్మ మీది ముసుగు తొలగించావా, నీ తల ఒక్క వేటుకు తెగి మూసీ నదిలో తేలుతుంది. జాగ్రత్త.
1: యా ఖుదా, యా అల్లా, మా యువరాజా వారు ఏం సెలవిస్తున్నారో విన్నావుగా, మరి నువ్వేం సెలవిస్తావు? మాట్లాడవే ఖుదా. ఏమంటున్నావు ఖుదా? సరిగ్గా వినపడటం లేదు. ఓహో, తమరి మంజూరు లేదా? ఆలీజా వారి షాదీ దాకా నేను బతికి ఉండవలసిందేనా? మరి ఈయనేమో ఇప్పుడే నన్ను చావగొడతానంటున్నారే.
2: నీ వెళ్ళాలి అమీర్. అలాగే ఆకాశం కేసి చూస్తూ అల్లాని ప్రార్థిస్తూ ఉండు. మోహకాళ్ల మీద నుంచి లేచావా? తల తీస్తానంతే.
1: ఆలీజా ఆలీజా, ఆలకించకుండానే వెళ్లిపోయారా ఆలీజా? యా అల్లా, తోబా తోబా, ఈ తస్వీర్ కిస్కా? అరే వా వారే వా, అందుకే ఆడవాన్ని చడి తప్పుడు లే చలిపిడుగు అన్నారు. హాయ్ హాయ్, మా ఆలీజా గుర్రం మీద పోతూ ఉంటే నేను ఇక్కడ. అయ్యో బాబోయ్, పాదుషా వారికి తెలిస్తే నా తల మూసీలు మొండెం మా నాయనమ్మ ఒళ్ళు. ఎక్కడికని చావను? యా అల్లా, ఘోడా ఘోడా ఘోడా.

0: గమ్మతి. ఎక్కడున్నావే బంగారు చెరగ, రా బయటికి. త్వరనే తొమ్మిది పరగణాలకి తొట్ట త్వరనే. ఇవాళతో నీ చెల్లెలు త్వరస్థానవుతుందే, త్వరస్థానే. నిలబడతావా ఇంకా? లాస్ట్లో దాన్ని ఏదైనా ముఖరీయ సంచి దాని మొహన పారండి. జాగు చేసినా జవాబు చెప్పినా కొంపకి నిప్పెట్టిస్తానే. పో, దాని తోడుకురా.
1: నా మాట విందమ్మా, ఈ పాపిచ్చు ధర ఈవేళ పాకాన పడ్డాడు. వాడి పాపం పండక ముందే, మనకి నూకలు నిండక ముందే కాలికి గచ్చ కట్టుకోమ్మా. నా తల్లి వికదు, కళ్ళుండి పరిస్థితిని గమనించకపోతే ఎలా? ఒక్కసారి ఎలా తుంగి చూడు, తోడెలా కాచు కూర్చున్నాడు. ఏ గడిలో ఏం చేసినా చేస్తారమ్మా. వస్తున్నది
0: మా ఇష్టం.

0: నా దానికి అర్థం వచ్చిన వాళ్ళని నరికి పోగులేసేస్తాం. తక్క తిమ్మి తక్క తిమ్మి తల అంగుతోం తల అంగుతోం తల అంగుతోం. రాగమతి ఎక్కడికి పోతావని నన్ను తప్పించుకుని ఇవాళ నీకు ఎవరు అర్థం వస్తారో చూస్తా. అర్థం వచ్చిన వాడిని ఈ స్థితిలో తిరించి పేడలు వేసేస్తా.
1: పారిపోయారు వెధవలు. వేషం చూసి బెదిరిపోతున్నావా?
2: కాదు, జరిగిన మోసం గురించి.
1: మోసమా? నిన్ను నేను మోసం చేశానా?
2: కాదా, పరదేశిని అన్నారు, నిజం అనుకున్నాను.
1: కాదా మరి?
2: కాదు, ఇకనైనా నిజం చెప్పండి, ఎవరు మీరు?
1: ఏనాటికి ఈ ప్రశ్న రాదనుకున్నాను. భాగమతి, నేనెవరినో చెప్పమంటున్నావు కదూ. నేను ఎవరినీ కాను, ఏమీ కాను. నీ నృత్యారాధకుని, నీ సౌందర్యంలో కరిగిపోయిన ఒక కన్నీటి మెరుపును. ఇలా చూడు, ఇన్ని నెలలుగా నా కళ్ళల్లో నిన్నే నిలుపుకుని ఆరాధిస్తున్నాను. అందుచేత నాలో నీవు తప్ప నేనేమిటో ఎవరినో మరచిపోయాను.
2: నేను మరచిపోతున్నాను.
1: నా అదృష్టం ఫలించింది భాగమతి. ఈ దేవతో కరుణించి వరం ప్రసాదించింది. ఇదిగో ఇక్కడ అంటుకున్న నీ తిలకం నా హృదయాగ్నిలా జ్వలిస్తోంది. ఇలా చూడు, నీ కాటుక రేఖలు ఎలా అంటుకున్నాయో.
2: ఏనాటికి ఏడం కాని ఈ బంధమే మనకు అనుబంధమై వెలగాలి ప్రభు.
1: మధురాతి మధురమైన ఈ క్షణాలు ఇలాగే నిలిచి

0: రెండు నెలలుగా మా ఆలీజ ఆ పిల్ల కోసం నిషాలో పడి నా చేయి జారిపోతున్నాడు. నా కర్మంగాలి కాలక్షేపానికి ఇలా చేపలు పట్టుకుంటూ ఆడవాళ్లతో చివాట్లు తింటున్నాను. అసలు ఈ చెరువు గట్టున కూర్చోటం నాదే తప్పు, వచ్చిన ఆడంగులను అడగటం అంతకంటే తప్పు.
1: సలామాలేకుం సాహెబ్ గారు.
0: వాలేకుం సలాం శాస్త్రిజీ. తమరు
1: రుద్ర కవిని, నా అదృష్టం తమ దర్శనమైంది. తమరు నాకు సహాయం చేయాలి, తప్పదు. చిన్న సహాయమే అనుకోండి.
0: నహి నహి శాస్త్రిజీ, మాబోటి పెద్ద అమీరుల్ని పెద్ద పెద్ద సాయం కోరి గౌరవించాలి గాని చిన్న చిన్న సాయం అడిగి అవమానిస్తారా?
1: ఎంత చక్కగా చెప్పారు. చిత్తగించాలి. ఎక్కడో తూర్పు సముద్ర తీరం నుండి వచ్చాను. వచ్చి నెల రోజులు పైగా అయింది. తెచ్చుకున్న గ్రాసం సెలవైపోయిందే కాని చక్రవర్తి గారి దర్శనం లభించలేదు. గోలుకొండ ప్రభువులు కవితా పోషకులని విని కాలికి బలపం కట్టుకుని వచ్చాను. ఇక మీ చిత్తం మా ప్రాప్తం.
0: అంతా ఖుదాదయ. నా వల్ల కాదగింది చేస్తాను శాస్త్రిజీ. ఎల్లుండి సాయంత్రం లాల్బాగ్ కి దయచేయండి, మా ప్రభువుల దర్శనం లభిస్తుంది.
1: చిత్తం చిత్తం. ఆ భగవంతుడు తమను ఆయురారోగ్యాలతో ధన కనక వస్తు వాహనాలతో పుత్ర పౌత్ర ప్రపౌత్ర అభివృద్ధిగా చల్లగా చూస్తాడు.
0: పండిత్జీ, మీరు రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి, నేను బీగం బేగం లేని అకేలా బ్రహ్మచారిని కనుక తమ ఆశీర్వాదాన్ని వెంటనే ఉపసంహరించుకోండి. ఇక రెండు, రేపు పాదుషా వారి ఎదుట మెహర్బానీ కోసమైనా సరే నేను చెరువు దగ్గర చేపలు పడుతున్నానని మాత్రం కవిత్వం చెప్పకండి.
1: చాలా చమత్కారంగా మాట్లాడు.

0: మాట్లాడుతున్నారు మీరు.
1: ఆహా, చూడం చూడగ మీరు హాస్య కవులై చోద్యం చూపింతురో.
0: పండిత్ జీ, ఆడదానికి అందనివాడు, కవుల చేతికి అందినవాడు విదూషకుడుగాక మరేమవుతాడు?

0: మహారాజా, ఢిల్లీని గురించి విన్నామే కాని కన్నారా చూడలేదు ప్రభు. కాని చూస్తున్నాను గదా మా గోల్కొండని. స్వర్గం స్వర్గం భూమికి దిగి వచ్చింది. మాలిక్ ఇబ్రహీం ప్రభువుల వారి పాలన, సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారి పాలన.
1: జాగీర్దారు గారు, మీరందరూ సుఖంగా శాంతిగా ఉండడమే మా కోరిక. అదే మా గోల్కొండ సామ్రాజ్యానికి మహాబలం. మన రాజ్యంలో మచ్చుకైనా మతకల్లోలాలు కనిపించని కారణం మీకు మాకు ఉన్న ఐకమత్యం, ఆత్మీయత అంతేకదా?
0: చిత్తం జహాపన. ఇంటింటా తమ పేరు చెప్పుకుని దీపాలు వెలిగించుకుంటున్నారు ప్రజలు. తరతరాలకు శ్రీ మల్కిభ చక్రవర్తులే పాలకులుగా ఉండాలని కోరుకుంటున్నారు.
2: ఆలంపన రుద్ర కవీంద్రులు.
1: మంచిది. జాగీర్దారు గారు, తూర్పు తీరం నుంచి వచ్చిన రుద్ర కవీంద్రులు యువరాజుల వారు 4-5 రోజులుగా సాహితీ చర్చ సాగిస్తున్నారు.
0: యువరాజుల వారి ప్రతిభ మేము విన్నాం ప్రభు. ఇటీవల చెంచలపల్లెలో ఒకసారి వారి దర్శనం కూడా అయింది.
1: చెంచలపల్లెలోనా? మీరు పొరబడి ఉంటారు.
0: వారు పొరబడి వచ్చారేమో కాని.
1: దయచేయండి రుద్ర కవీంద్ర.
3: గోలుకొండాధీశ మల్కిభ చక్రవర్తి, జయోస్తు విజయోస్తు. రాసుతుడైన మల్కిభరాముని కీర్తియు వెండి కొండయున్ త్రాసు.

0: పెనల బ్రహ్మ సదాశివు జాహ్నవీపతిన్ వాసుకి కంకణు ఋషభవాహను చంద్రకళావతం సునిన్.
1: ఆహా ఆహా, మా చక్రవర్తులను ఎంత బాగా వర్ణించారు మహాకవులు.
2: కవీంద్ర, మన తెలుగు కవిత ఖర్జూర మాధుర్యాన్ని మరపిస్తుంది, పచ్చకర్పూర వాసనల్ని పరిమళిస్తుంది. ఈ 10 రోజులు మా దర్బారులో కవితాగానం చేసి మమ్మల్ని ఆనందింపజేశారు. విద్యాపోషణలో మాకు విజయనగర చక్రవర్తులు ఆదర్శం సుమండి.
3: ప్రభు, పారసీ పదాల పసందు, తెలుగు పదాల జిలిబిలి సొంపు కడముట్ట ఆస్వాదించిన కవితారసజ్ఞులు మీరు. విజయనగర విద్యా వైభవాన్ని తిరిగి గోల్కొండలో ప్రతిష్ఠించి సరస్వతీ సమారాధన సాగిస్తున్నారు తమరు.
2: కవీంద్ర, చంద్రునికో నూలు పోగన్నట్లు మా ఈ చిరుకానుక స్వీకరించండి. తమకు రెంటచింతల గ్రామాన్ని ప్రదానం చేస్తున్నాం.
3: మహాప్రసాదం ప్రభు, మహాప్రసాదం. తమరి విద్యాపోషణ లోకమంతా వేణోళ్ళ చెప్పుకుంటున్నది. మతాలు వేరైనా కవితామతం ఒక్కటేనని చాటి చెప్పిన దివ్యమూర్తులు మీరు.
2: కవితా సరస్వతులకు మా దర్బారు సదా స్వాగతం చెబుతూనే ఉంటుంది. కవీంద్ర, మీరు గమనించే ఉంటారు, మా యువరాజులు మాకన్నా కవితామతం బాగా తెలిసినవారు.
3: అరుగు, మాటలోనే దయచిస్తున్నారు. శతాయురభివృద్ధిరస్తు.
0: కర్ణాటకాతీశు కంఠమాలిక మీద కురురాజు ముత్యాల గొడుగు మీద

0: కృతజ్ఞుణ్ణి కవీంద్ర.
1: భగవంతుని దయ వల్ల, తమ వంటి వారి ఆశీర్వాదం వల్ల మా మహమ్మద్ కులి కుతుబ్ షా గోల్కొండకే కోహినూర్ కాగలరు.
2: నిజం నిజం, మన్నించాలి జహాపన. నిజం నిష్ఠురం కాకపోతే.
1: ఆగిపోయారేం జాగీర్దారు గారు?
2: ఆంతరంగికంగా మనవి చేయవలసిన సంగతులు.
1: నిజం అనే దేవత ముందు చాటుమాటులుండకూడదు. కాని పని కొద్దివాడు చేసినా గొప్పవాడు చేసినా శిక్షార్హమే. అయినా ఇక్కడ పరాయి వారెవరున్నారు? ప్రతివారూ గోల్కొండ సామ్రాజ్యానికి పరమ విధేయులే. చెప్పండి.
2: ఆహా, యువరాజుల వారికి కోపం వస్తుందేమోనని.
0: మీరు నిలబడింది చక్రవర్తుల సన్నిధిలో, మధ్య నా గురించి భయం ఎందుకు? అయినా అంత పిరికి పందలా మీరు? చెప్పదలచిందేదో చెప్పేయండి.
2: చిత్తం ప్రభు, చిత్తం. నిజం చెప్పడంలో నాకు భయం లేదు. మొదట్నుంచి చెబుతాను. చెంచలపల్లెలో భాగమతి అనే ఒకనొక బజారు పిల్ల ఉంది.
1: ఆవేశం మంచిది కాదు
2: ప్రభు. వారికి కోపం రావటం సహజం. యువరాజులంతటి వారు మారు వేషాలతో కనుచీకటి పడే వేళ ఆ పిల్ల ఆటాపాటా చూడటానికి రావాలా? వారి కోరికలు మా వంటి వారికి తెలియపరిస్తే 1000 పిల్లల్ని వారికి నజరానాగా తెచ్చి సమర్పించుకునేవాళ్ళమే.
0: క్షమించండి, నేను వెళ్ళిపోతున్నాను.
1: ఆగు ఆలీజా, ఇది సభారంగం కాకపోయినా సభ్యతారంగమే.
0: నా వల్ల కాదు, మన్నించండి ఆలంపన. సెలవు
2: ప్రభు. యువరాజుల వారి దోషం కాదది, వయస్సు దోషం.
1: ఇవాళ్ళకి సెలవు తీసుకోండి కవీంద్ర. మీరు కూడా జాగీర్దారు గారు.
2: చిత్తం జహాపన.
3: చిత్తం ప్రభు.
1: అమీర్
4: ఆలంపన,
1: జాగీర్దార్ చెప్పింది నిజమేనా? మాట్లాడవి. ఇదేనన్నమాట బాలాహిస్సార్లో కనిపించని కారణం. కవితా గోష్ఠులకు రాకపోవడం, దర్బారుకు దయచేయకపోవడానికి కూడా కారణం ఇదేనన్నమాట. యువరాజుల బాధ్యత నీ మీద ఉంచినందుకు ఇదే నా ఫలితం. చెంచలపల్లెలో ఆ పిల్ల ఎవరు?
4: నాకు తెలియదు ప్రభు.
1: ఇప్పుడు కుతుబ్ ఎక్కడికి వెళ్ళాడు?
4: చిత్తం, ప్రతిరోజు ఇదే వేళకు షికారుకని వెళుతున్నారు.
1: అంటే అక్కడికేనా? చిచ్చి, ఒక ఆడదానికి బానిసయ్యేటంత దుర్బలుడా యువరాజు? ఒక బజారు మనిషి కోసం మారువేషాలతో వెళతాడా గోల్కొండ యువరాజు? ఎంత సిగ్గుచేటు! పైగా అదొక హిందూ స్త్రీ.
4: ఆలంపన,
1: దాని బండారమేమిటో చూడాలి. అమీర్, యువరాజుల వారి నాశనం తలపెట్టి ఏ శత్రువైనా ఈ పన్నాగం పన్నాడేమో గ్రహించావా?
4: అలాంటిదేమీ లేదు ప్రభు.
1: ఆ ఉన్నదేమిటో మేమే స్వయంగా పరిశీలిస్తాం. పద.
5: ఇంతవరకు భాగ్యనగరం నాటకం మొదటి భాగం విన్నారు. నిర్వహణ నార్ల చిరంజీవి. భాగ్యనగరం నాటకం తర్వాయి భాగం వచ్చే ఆదివారం రాత్రి 10 గంటలకు రేడియో మాణిక్యాలు కార్యక్రమంలో వింటారు. ఇది ఈఎల్టీ రేడియో మాణిక్యాలు కార్యక్రమము. ఈ కార్యక్రమము ప్రతి ఆదివారం రాత్రి 10 గంటలకు ప్రసారమవుతుంది. రేపు రాత్రి 10 గంటలకు కన్నడ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గాత్రం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మధురిమా.

మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు మధురిమ. ఆర్పి పట్నాయక్ సంగీతం అందించి ఆర్పి పట్నాయక్ మరియు ఉష ఆలపించిన పాట జయం చిత్రంలో ఉంది ప్రియతమ తెలుసున. ఈ పాట అప్పట్లో అంటే 2022లో ఘన విజయం సాధించింది. ఈ పాట మీకోసం.

ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు మధురిమ.

షాపింగ్ మాల్ చిత్రంలోని పాటతో ఈఎల్టీ మధురిమ సమాప్తం. తిరిగి రేపు రాత్రి 10:30 మధురిమలో ఆయన పాటలు వినిపిస్తారు. మరిటి నేస్తాం. ఇవే కాకుండా మరిన్ని సినీ గీతాల కోసము రేపు పొద్దుగల్లా 8:45 సింగిడిలా పొజ్జమట్టు 5:00 మాట చెప్పుండ్రి పాట అయినలా రాత్రి 8:00 హుషారులో హుషారైన పాటల్ని రాత్రి 10:30 మధురిమలో ఆయన పాటలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. వాతావరణ సూచన. జిల్లాలో రాబోయే 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ తేలికపాటి నుంచి అయితే ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ గా నమోదు కావచ్చు. వాతావరణ సూచన విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా రేపు ప్రసారమే ప్రత్యేక

కార్యక్రమాల వివరాలు రేపు పొద్దుగల 7:10 అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమని అదృష్టం శీర్షికన యోగాలోని అష్టాంగాల గురించి యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం, ఇంకా చౌరస్థా విద్య ఉద్యోగ మార్గదర్శినిలో సమస్య పరిష్కార నైపుణ్యాలు గురించి కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు డి లక్ష్మీ నరసింహ ప్రసంగం వింటారు. ఆ తర్వాత పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 45వ భాగం ప్రసారమైతది. రేపటి అంశం రాయవాచకం. రేపు రాత్రి 7:10 వాననీటి సంరక్షణ ఫామ్ పాండ్ ప్రాధాన్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డిన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్తో ముచ్చట వింటారు. ముచ్చట పెడతారు పి అశోక్. ఇంకా సోయా చిక్కుడు విత్తనోత్పత్తిలో అధిక దిగుబడికి సూచనలు అందిస్తారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిషత్ ధనస్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి. ఇవి రేపు ప్రసారమే ప్రత్యేక కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 11:02. ఇంతటితో 100.2 మెగాహెర్ట్స్పై మాయల్టి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు పొద్దుగల 5:53 ఆకాశవాణి కార్యక్రమాలు. మళ్ళీ శ్రోతే, అంతవరకు సెలవు. జై హింద్.